అందరం పాడదాం. నాది మాట చెప్పండి, అవమానము అందరు నేను అబ్బా నేను నీ బిడ్డను, ఏసయ్యా నేను నీ బిడ్డను, ఎన్నడు నా పరిచర్యలో అవమానం అందను. అందరం కలిసి పాడదాం.

మరొకసారి, ఏ మేలు నాకు, ఏ మేలు నాకు. ఈ మాట నమ్మిన వారు మాత్రమే గట్టిగా ఏ మేలు. అందుకే అవమానమొందను నేను, అవమానమొందను అబ్బా, నేను నీ బిడ్డను.

ఈ రోజు వరకు మనమంతా క్షేమము. మీకు తెలిసిందో లేదో కానీ మా తూర్పు గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో అక్షరాల 300 మంది సేవకులు చనిపోయారు. 300 మంది సేవకులు ఒక్క కరోనాతో చచ్చిపోయారు. 300 మంది దేశవ్యాప్తంగా 10 లక్షల మంది చచ్చిపోయారు. కానీ ప్రభు మనల్ని ఎందుకు ఉంచాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మనం చేయాల్సిన పని ఏదో మిగిలి ఉంది. నమ్మిన వారు మాత్రం ఆమెనానండి. అన్ని 100 మంది ఉంటే నోవాహు కుటుంబాన్ని మాత్రమే రక్షించాడు. అంటే ఏదో చేయాల్సిన పని ఉంది. యాకోబు కుటుంబంలో అందరూ గొర్రెలు కాసుకునే వాళ్ళే, కానీ ఒక్క యోసేపు మాత్రమే రాజసింహాసనం ఎక్కగలిగాడు. దావీదు కుటుంబంలో అందరూ సైనికులు గొర్రెలు కాసుకునే వాళ్ళు, దావీదు మాత్రమే చక్రవర్తి అవ్వగలిగాడు. ఈ రోజు వరకు మనం సజీవంగా ఉన్నామంటే ప్రభు ఏదో చేయబోతున్నాడు మన పరిచర్య ద్వారా. నమ్మిన వారంతా 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుని కుదిరితే లేచి నిలబడి ఒక్క నిమిషం అందరం ప్రభువుని ఆరాధిద్దాం. నా కాపరి వైనందున మాకు ధైర్యముగా ఉన్నది.

అందరు స్వరం ఎత్తాలి, నా కాపరివైన నా కాపరి రీబాలామా శబాలాలా రామహందన్యానా మజ్య హల్వో శకల మందేజ్యహానా ఓ మా సంపద పైనందు రీబాలాలా మా శబ్లహతు జహానా నందేజ్యానా.

మనసారా పలుకుదాం ఈ మాట. అబ్బానే మాలా సిహాందే రిమా నిల్బో సహనా.

కొండ మీదకి దిగి వచ్చిన దేవాది దేవుని సన్నిధి, మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన దేవాది దేవుని సన్నిధి, కర్మేలు కొండ మీదకి దిగి వచ్చి నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నదని తెలియజెప్పిన దేవాది దేవుని సన్నిధి, ఆదిమ సంఘం మేడగది మీద ఆరాధిస్తుండగా దిగి వచ్చిన దేవాది దేవుని సన్నిధి.

ధన్యవాదాలతో మాట్లాడుతూ కొద్ది నిమిషాలు సేవకులైన అందరూ మాట్లాడాలి పరలోక భాషలతో అన్య భాషలతో మాట్లాడుతూ.

తండ్రి మీకు మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావము కలుగునుగాక. మీరు నడిస్తే అద్భుతాలు జరిగినాయి నాయన, నిలబడితే అద్భుతాలు జరిగినాయి నాయన, పడవలో పడుకునుండగా కూడా అద్భుతాలు జరిగాయి అయ్యా. మీ ఉమ్మి అద్భుతం చేసింది నాయన, మీ చూపు పేతురు అతను స్వస్థపరిచింది నాయన. అయ్యా అటువంటి అద్భుతాలు మా ద్వారా కూడా జరిగిస్తున్నందుకు స్తోత్రం. ఈ రాత్రి మా పరిచర్లో అటువంటి మార్పు చూచేందుకు కృపణిస్తున్నందుకు స్తోత్రాలు నాయన. మీరు మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు వందనాలు. పరిచర్యలో సమృద్ధినిస్తున్నందుకు స్తోత్రం. నెమ్మదినిచ్చి క్షేమాన్ని ఇచ్చినవాడా, ఈ రాత్రి మీరే హెచ్చాలి, మేమే తగ్గాలి నాయన. మీకే మహిమ ఘనత ప్రభావమును చెల్లిస్తూ ఈరోజు కూడా మేమే నేల మట్టుకు తగ్గిపోతూ మీ నామాన్ని ఆకాశాన్ని మించే ఇచ్చిస్తూ నా ప్రభువు నువ్వు ప్రియరక్షకుడు, అసలు ఓట మెరుగని పాప మెరుగని ఇచ్చిన మాట ఎంతవరకు తప్పని రోషం కలిగిన యేసుక్రీస్తు ప్రభువు నామని మనవలన్నీ ఇప్పటికీ అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. రెండు చేతులు పైకి తీసేకి గట్టిగా మంచికి ఒక స్తోత్రం.

0: ప్రియా ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ. జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: నిరీక్షణ మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మీరు ఈ కార్యక్రమాన్ని వింటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు శ్వేత, నాతో పాటు పల్లవి కూడా ఉంది. మన స్నేహితురాలు సుమలత గారు కూడా మనతో ఉన్నారు. మనం తీసుకునే ఆహారంలో ఉండాల్సిన విటమిన్లు మరియు ఖనిజాలను గురించి వారు మనకు నేర్పిస్తారు.
2: ఈరోజు మన కార్యక్రమంలో మరో ముఖ్య అతిథి కూడా ఉన్నారు. అభిలాష్ గారు వాళ్ళ బాబును గురించి మనతో చెప్తారు. తరువాత ఆత్మకు పాఠాలు అనే భాగంలో షారోన్ గారు కొన్ని తలంపులను మనతో పంచుకుంటారు. మీరు తప్పకుండా ప్రోత్సహించబడతారని నమ్ముతున్నాం. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: పల్లవి, ఈరోజు మనం ఆహారం గురించి వినబోతున్నాం. ఇంతకు నువ్వు మంచి ఆహారం తీసుకుంటున్నావా?
1: నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం.
0: పల్లవి, నేను చెప్పింది నీకు అర్థం కాలేదనుకుంటా. నేను మంచి ఆహారం గూర్చి అంటే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఆహారంను గూర్చి అడుగుతున్నాను. ఈ జాబితాలో స్వీట్స్ ఉండవు. దీని గూర్చి మనం సుమలత గారిని అడిగితే ఆ స్వీట్స్లో విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయో లేదో ఆలోచించి వాటిని తినొద్దని చెప్తారేమో.
1: నువ్వు చెప్పింది నిజమే శ్వేత.
0: మరికొన్ని విషయాలు నేర్చుకునేందుకు సుమలత గారిని ఆహ్వానిస్తున్నాం. వారు చెప్పే విషయాల్ని జాగ్రత్తగా విని విటమిన్లు మరియు ఖనిజాలున్న ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉంటారు కదూ.
2: ఇంతకు ముందు ఒక కార్యక్రమంలో మన జీవితానికి పాఠాలు అన్న భాగంలో నేను మన శరీరాలను ఒక గృహంతో పోల్చి చెప్పాను. మీకు గుర్తుందా? కొన్ని ఆహార పదార్థాలలో మాంసకృతులు ఉంటాయని, అవి మన శరీర నిర్మాణానికి ఉపయోగపడతాయని కూడా నేను చెప్పాను. మాంసకృతులను మనం గృహ నిర్మాణానికి ఉపయోగించే సిమెంట్, ఇటుకలు, చెక్క, రేకు లేక ఇతర సామాగ్రితో పోల్చవచ్చును. మనందరికీ మాంసకృతులు అవసరం, కానీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు మరీ ఎక్కువ అవసరం. ఎందుచేతనంటే వారి శరీరంలో ఎక్కువ ఎదుగుదల జరుగుతూ ఉంటుంది. మాంసకృతులున్న కొన్ని ఆహార పదార్థాలు ఏవంటే కోడి మాంసం, చేపలు మాంసం, బీన్స్, గ్రుడ్లు, పెరుగు, పాలు మరియు పప్పు దినుసులు. ఇప్పుడు మీరు ఒక గృహాన్ని నిర్మిస్తున్నారని అనుకుందాం. మీ వద్ద ఇటుకలు, చెక్క లేక రేకులు ఉన్నాయి, కానీ మీ ఇల్లు కట్టుకోవడానికి అదనంగా మరికొన్ని వస్తువులు కావాలి. మీకు మేకులు, మరలు, సిమెంట్, తలుపులు మరియు కిటికీలు కావాలి. ఇవన్నీ గృహంలోని భాగాలను కలపడానికి ఉపయోగపడతాయి. భవనాన్ని సంపూర్ణం చేయడానికి బయట నుండి వర్షం మరియు చెడు వాతావరణం లోపలికి రాకుండా ఖాళీలను నింపడానికి కూడా సహాయం చేస్తాయి. అదేవిధంగా ఆహార పదార్థాలు విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. విటమిన్లు మరియు ఖనిజాలు శరీరం సరిగా పనిచేయడానికి మరియు మనలను అస్వస్థత నుండి, వ్యాధుల నుండి కాపాడడానికి ఉపయోగపడతాయి. అన్ని ఆహార పదార్థాలలో విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నప్పటికీ పండ్లు మరియు కాయగూరలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుచేతనంటే అవి వీటిలో ఎక్కువ పాళ్ళు ఉంటాయి. ప్రతి విటమిన్కు మరియు ఖనిజమునకు ఒక పని ఉంటుంది. కొన్ని ఎముకలు మరియు పండ్లు పెరగడానికి ఉపయోగపడతాయి. కొన్ని గాయాలను, పుండ్లను మాన్పడానికి సహాయపడతాయి. మరికొన్ని ఆరోగ్యకరమైన నేత్రాలను లేక బలమైన రక్తం కలిగి ఉండడానికి సహాయపడతాయి. మనలను ఆరోగ్యవంతంగా ఉంచడంలో ఆహారం ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. వివిధ ఆహార పదార్థాలకు మన శరీరంలో వివిధ పనులు ఉంటాయి. కాబట్టి మనం అన్ని రకాల ఆహార పదార్థాలను తినడం మంచిది. మాంసం మరియు పప్పు దినుసులను తిన్నట్లే మనం ప్రతిరోజు కొన్ని పండ్లను మరియు కాయగూరలను తినడం అవసరం. అవి మనం ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి మరియు మనపై దాడి చేసే వ్యాధులు అనే తుఫానులను ఎదుర్కోవడానికి మనల్ని సిద్ధపరుస్తాయి. అప్పుడు మీరు మీ కుటుంబం సంతోషంగా ఉంటారు.
0: సుమలత గారు వచ్చిన ప్రతిసారి నేను చాలా మంచి విషయాలను నేర్చుకుంటున్నాను. మీరు కూడా నాలాగే నేర్చుకుంటారని నా నమ్మిక. ఈ విషయంలో మీకు ఏమైనా సందేహాలుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇక పల్లవి, ఈరోజు మన ముఖ్య అతిథిని గురించి మన శ్రోతలకు చెప్తావా?
3: తప్పకుండా. ఈరోజు మన అభిలాష గారు మనతో ఉన్నారు. ఆమెకి యవనస్తులైన ఇద్దరు పిల్లలున్నారు. కూతురు పేరు గ్రేస్, కొడుకు పేరు జాన్. అతనికి ఒక నెల నిండిన తరువాత కాలేయ సంబంధమైన వ్యాధి ఉన్నట్లు తెలిసింది. అప్పుడేమైందో అభిలాష గారు చెప్తారు.
4: పల్లవి చెప్పినట్లుగా మా బాబు పుట్టిన ఒక నెలకు బాబు జాన్ కు కాలేయ సమస్య ఉన్నట్లు తెలిసింది. జాన్ కు 5 నెలల వయసు ఉన్నప్పుడు అతనికి ఒక పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అతని ప్రేగులో నుండి కాలేయంలోకి వెళ్లే ఒక పిత్తనాళంను సరిచేయడానికి ఈ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అప్పుడు నా పరిస్థితి చాలా క్లిష్టంగా ఉండినది. మా నాన్నగారికి కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉందని, అతడు 6 నెలలు మాత్రమే బ్రతుకుతారని తెలిసింది. కొన్నిసార్లు మనం ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటాము. నాకు ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు నేను దేవునికి ఏడుస్తూ మొరపెట్టాను. ఎందుచేతనంటే అప్పుడు నేను పూర్తిగా కృంగిపోయిన స్థితిలో ఉన్నాను. నేను దేవుణ్ణి ప్రశ్నించాను, ఈ చిన్నవాణినిచ్చి మమ్మల్ని ఆశీర్వదించాక ఈ చిన్న వయసులో వానికి ఇంత కష్టాన్ని అనుమతించడంలో మీ ఉద్దేశం ఏంటి అని ప్రశ్నించాను. తరువాత నా సొంత విశ్వాసాన్ని మరియు క్రియలను గురించి ప్రశ్నించాను. నా ఆత్మను పరిశోధించుకోవడం మొదలుపెట్టాను. నాలో అపరాధభావం ఏర్పడింది. ఒకవేళ నా పాపాలను బట్టే నా కుమారుడు ఇంత బాధ అనుభవించాల్సి వస్తున్నదా అని భయపడ్డాను. ఆపరేషన్కు ముందు రాత్రి నేను మా బాబును దేవునికి అప్పగించాను. ఆయన ఎందలి నా విశ్వాసం ఆ రాత్రిని గడపడానికి సహాయపడింది. మరునాడు ఉదయం ఆపరేషన్కు ముందు నా చుట్టూ దేవుని సన్నిధి మరియు శాంతి నన్ను ఆవరించి ఉందని అనుభూతి పొందాను. దాదాపు 8 నుండి 9 గంటల ఆపరేషన్ జరిగింది. చాలామంది క్రైస్తవ స్నేహితులు మా కొరకు ప్రార్థిస్తున్నారని తెలుసు. జాన్ను ఆపరేషన్ థియేటర్లో నుండి బయటకు తెచ్చినప్పుడు అతడు చాలా సున్నితంగా, చాలా చిన్నగా, నిస్సహాయునిగా కనిపించాడు. అతని చిన్న పొట్ట చుట్టూ ఉన్న కుట్లపై పేరుకుపోయిన రక్తాన్ని నేనెప్పుడూ మర్చిపోను. అది చాలా భయానక దృశ్యం. నా హృదయం కూడా లోపల బద్దలవసాగింది. కాని దేవుడు అతన్ని బ్రతికించాడు. అతడు ఇంటికి వచ్చాక కూడా ఎడతెగకుండా సమస్యలొచ్చాయి. 2 సంవత్సరాలలో 4 సార్లు అతడు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. వాణిస్థానంలో నేను ఉంటే బాగుండును అని ఎన్నిసార్లు అనుకున్నానో మీకు తెలీదు. నా రోజులన్నీ సందేహాలతో, కలవరంతో నిండిపోయాయి. కాని నేను దేవునియందు విశ్వాసముంచాను. అలాగే బైబిల్ చదవడం ప్రారంభించాను. మరియు నాలాగా దేవునియందు విశ్వాసముంచిన వారిని కలుస్తూ వచ్చాను. వాళ్ల ప్రోత్సాహకరమైన మాటలతో మరియు ఎడతగని ప్రార్థనలతో నాకు చాలా సహాయం చేశారు. కాని నాలోని అపరాధభావం మరియు న్యూనతాభావం మాత్రం పోలేదు. ఈ భావాలు అధికమైనందువల్ల నేను చాలా నిర్లిప్తంగా మారిపోయాను. నా కార్యకలాపాలన్నీ మానేశాను. మనుషులతో కలవడం మానేశాను. దానిని గూర్చి ఇక ఎవ్వరితో మాట్లాడకూడదని అనుకున్నాను. కాని దేవుడు నన్ను వదిలిపెట్టనందుకు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు మాత్రం చెల్లించాను. ఒకరోజు మా సంఘంలో ఒక సదస్సుకు వెళ్లాను. నేను తిరుగుబాటు చేస్తున్నానని, దేవునితో పోరాడుతున్నానని గ్రహించాను. నేను దేవుని సార్వభౌమత్వాన్ని అంగీకరించడంలో ఓడిపోయాను. ఆయన అన్నిటికీ సృష్టికర్త. ఆయన తనకు ఇష్టమైన రీతిలో నాతో వ్యవహరించవచ్చును. నా పట్ల మరియు నా బిడ్డ పట్ల మార్పులేని దేవుని ప్రేమను చూడడంలో నేను విఫలమయ్యాను. నా హక్కులను దేవునికి అప్పగించాలని నేను గ్రహించిన క్షణాలు నాకు జ్ఞాపకం వచ్చాయి. వెంటనే అక్కడనే నేను ప్రార్థన చేసుకున్నాను. నన్ను, నా బిడ్డను, నా కుటుంబం అంతటినీ నేను ప్రభు హస్తాలకు అప్పగించాను. నా జీవితంలో ఆయన గొప్ప ప్రణాళికలను నేను అంగీకరించినందుకు నన్ను క్షమించమని అడిగాను. ఆ క్షణం నుండి వర్ణింపశక్యము కాని శాంతి నన్ను ఆవరించింది. ఇంతకుముందు ఎప్పుడూ అలాంటి అనుభవాన్ని పొందలేదు. నేను ఈసారి ఆనంద బాష్పాలు కార్చాను. ఎందుచేతనంటే నేను మోస్తున్న భారమంతటి నుండి, బంధకాల నుండి విడుదల పొందాను. నా భయాలు, కోపము, తిరుగుబాటుతనం, నా పట్ల మరియు నా బిడ్డ పట్ల దేవుని ప్రేమను గురించిన అవిశ్వాసం అన్నీ తొలగిపోయాయి. ఈనాడు నేను ఒక కొత్త మహిళను. నా జీవితం దేవుని కృపా కనికరం మరియు నమ్మకత్వంతో నింపబడింది. అయితే నా పరిస్థితులన్నీ బాగున్నాయని నేను చెప్పడం లేదు. జాన్ పరిస్థితి అలాగే ఉంది. కాలేయ మార్పిడి కొరకు వేచియున్నాము. సమస్యలు, నా పరిస్థితులు మారలేదు. కాని నేను మారాను. నా వైఖరి పూర్తిగా మారిపోయింది. జాన్కు ఇప్పుడు 8 సంవత్సరాలు. అతడు కాలమును అప్పుగా తీసుకుంటూ బ్రతుకుతున్నాడని తెలుసు. అయితే నాకు, నా భర్తకు మరియు నా పిల్లలకు ఏది మేలో దేవునికి తెలుసు. నా పట్ల ఆయన చిత్తాన్ని నేను అంగీకరిస్తున్నాను. ఎంత హాయిగా ఉందో తెలుసా? మేము ఆయన హస్తాల్లో ఉన్నాము. అది అందరికీ క్షేమకరమైన స్థలం. కాబట్టి ఇక ఏమి జరిగినా పర్వాలేదు.

0: ప్రియులారా, మీ జీవితంలో ఎప్పుడైనా మీ పిల్లల విషయం కలవరపడ్డారా? అభిలాష గారు చేసినట్లు మీ పిల్లల అనారోగ్యం విషయమై దేవునికి అప్పగించారా? అభిలాష గారి విశ్వాసం, నిరీక్షణను బట్టి మన అందరి పక్షంగా వారిని అభినందిస్తున్నాను. ఇక మన ఆత్మకు పాఠాలను విందామా? మన జీవితంలో అతి క్లిష్టమైన పరిస్థితులలో మనల్ని కాపాడే నిరీక్షణను గూర్చి షారోన్ గారు చెప్తారు.
1: శ్రోతలకు శుభాశీస్సులు. మీరందరూ ఎలా ఉన్నారు? మీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? మీకోసం, మీ కుటుంబం కోసం మేమందరం ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, ఆసియా ఖండంలోని వివిధ సంస్కృతుల ప్రత్యేకతలు నాకు చాలా ఇష్టం. ఉదాహరణకు, చైనా భాష చిత్రాలలాగా ఉంటుంది. అది కొన్ని చిత్రాలను సూచిస్తుంది. సహించుట లేక తాళుకొనుట అనే మాటకు చైనా భాషలో ఒక ప్రత్యేక చిహ్నం ఉంది. అది రెండు భాగాలుగా ఉంటుంది, ఒక ఖడ్గం మరియు ఒక హృదయం. కష్టాలలో సహనము చూపించడం అంటే చైనీయుల దృష్టిలో మీ హృదయంలో ఖడ్గం దూసుకొని పోయినా మీరు కొనసాగుతూనే ఉండాలి అని అర్థం. ఈరోజు మీ హృదయంలో ఒక ఖడ్గం ఉందా? మీరు శ్రమపడుతున్నారా? ఒకవేళ మీ కుటుంబస్థులు మిమ్మల్ని స్వీకరించడం లేదని మీరు అనుకుంటున్నారేమో. బహుశా మీరు పుట్టినప్పుడే, అంటే ఒక ఆడపిల్లగా పుట్టినందుకు తృణీకరించబడ్డారేమో. ఆ ఖడ్గం ఇంకా మీ హృదయాన్ని గాయపరుస్తుందేమో. మీ రూపం లేక మీరున్న స్థితి మీకు నచ్చడం లేదా? లేక మీకు సంతానం లేనందుకు మీ భర్త మిమ్మల్ని విడిచిపెట్టాడా? మీరు ఒక విధవరాలిగా ఉన్నారా? ఒక్కరే మీ పిల్లల్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారా? బహుశా మీ హృదయంలోని ఖడ్గం మీ పాత జ్ఞాపకాలేమో. ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిపోయిన సంఘటనలు జ్ఞాపకం వచ్చినప్పుడెల్లా ఇంకా అవి మిమ్మల్ని వేధిస్తున్నాయేమో. మీ ఉద్యోగం పోగొట్టుకుని మరో ఉద్యోగం కొరకు వెతుకుతున్నారేమో. మా తండ్రి ఒక కారు ప్రమాదంలో చనిపోయిన రోజు నాకు చాలా బాగా జ్ఞాపకం ఉంది. అతడు సంతోషంగా, ఆరోగ్యంగా, ప్రేమగల వ్యక్తిగా ఇంట్లో నుండి బయటికి వెళ్లాడు. తిరిగి వెనక్కి రాలేదు. అతడు చనిపోయినప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. ఆ రోజు నా హృదయంలో నుండి ఒక ఖడ్గం దూసుకొనిపోయింది. ఇందాక సాక్ష్యం విన్న మహిళను జ్ఞాపకం చేసుకుందాం. ఆమె కుమారునికి 5 నెలల వయసులోనే అంత పెద్ద ఆపరేషన్ జరిగింది. 8 సంవత్సరాల నుండి అభిలాష హృదయంలో ఒక ఖడ్గం ఉన్నది. కాలేయ మార్పిడి కొరకు అతని వంతు ఎప్పుడొస్తుందా అని వాళ్లు ఇంకా కనిపెడుతూనే ఉన్నారు. కాని ఆమె సహిస్తున్నది, నిరీక్షణతో ఉన్నది. దేవుడు తన కుమారునికి, తనకు ఏది చేసినా మేలైన దానినే చేస్తాడని ఆమెకు తెలుసు. మనందరం తెలుసుకోవలసిన సత్యం ఏమంటే, కష్టము లేక శ్రమ అన్నది ఒక జీవిత వాస్తవము. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో వారి హృదయంలో నుండి ఖడ్గం దూసుకొనిపోతున్నా అలాగే జీవించాల్సిన స్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మీకు ఓ ప్రశ్న. మీరు మీ పరిస్థితులను ఎలా సహిస్తున్నారు? మీ హృదయం చీల్చబడుతూ ఉండగా మీరు ఎలా జీవించగలుగుతున్నారు? నిరీక్షణను గురించి చెప్పకముందు మొదట మీరు మీ జీవితాన్ని సంపూర్ణంగా సర్వశక్తుడైన దేవునికి ఇవ్వాలని ప్రేరేపించబడాలి. నేను కోరేది కూడా అదే. మనం దేవునియందు ఎందుకు నిరీక్షణ కలిగి ఉండాలో 3 కారణాలను గత పాఠంలో చెప్పుకున్నాం. మీకు జ్ఞాపకముందా? మొదటి కారణం ఏమంటే, దేవుడు సర్వ సార్వభౌముడు. కాబట్టి దేవునియందు మన నిరీక్షణను ఉంచవచ్చు. ఆయన సమస్తమును సృష్టించాడు. తన వాక్యశక్తి ద్వారా సమస్తమును సమకూర్చి తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఆయన స్వాధీనంలో నుండి ఏది కూడా తప్పించుకోలేదు. రెండవది, ఆయన జ్ఞానములో అపరిమితుడు కాబట్టి దేవునియందు మన నిరీక్షణను ఉంచవచ్చు. ఆయన ఎల్లప్పుడూ మనకు ఏది మంచిదో, ఏది మేలైనదో దానినే చేస్తాడు. 3వది, ఆయన ప్రేమలో పరిపూర్ణుడు. అందుకే మనం దేవునియందు విశ్వాసముంచవచ్చు. ఆయన బైబిలులో ఏమి వాగ్దానం చేశాడో దానినే నా కొరకు చేయబోతున్నాడన్న నిశ్చయతతో నేను విశ్రమించవచ్చు. ఆయన పరిపూర్ణమైన ప్రేమను బట్టి ఆయన నన్ను ఎన్నడూ విడవడు, ఏమాత్రం ఎడబాయడు. ఆయనను ప్రేమించువారికి మేలు కలుగుటకై ఆయన సమస్తమును సమకూడి జరిగిస్తాడని రోమా 8:28 చెప్తుంది. నేను నా పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమిస్తాను. మహిళలు, దేవుని అందలి నిరీక్షణను కొనసాగించడానికి మనకు సహాయపడే మరో విషయం ఏమంటే, నా శ్రమ యొక్క ఉద్దేశం ఏంటి అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. రోడ్డు ప్రమాదంలో మా నాన్నగారు చనిపోయినప్పుడు ఆ రాత్రి ఏమి జరిగిందో నాకు చాలా బాగా జ్ఞాపకం ఉంది. మేము హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాము. అదే రోజు రాత్రి నాన్నగారి పాత స్నేహితుడు మమ్మల్ని దర్శించడానికి వచ్చాడు. నేను అతని వైపు చూస్తూ అడిగిన ప్రశ్న నాకు జ్ఞాపకం ఉంది. ఎందుకు మా నాన్ననే ఎందుకు చనిపోవాలి? వీధి చివర ఉన్న త్రాగుబోతు ఎందుకు చావలేదు? అతడు ప్రతిరోజు తన భార్యను పిల్లలను చాలా బాధ పెడతాడు, కాని మా నాన్న ఒక దేవుని సేవకుడు, అనేకులకు సహాయం చేసిన వ్యక్తి, అతడే ఎందుకు చనిపోవాలి? అతడు నా ప్రశ్నకు ఇలా జవాబిచ్చాడు. షారోన్, ఎందుకు అని ప్రశ్నించకు, కాని దేని నిమిత్తం జరిగిందో, అలా జరగడములో దేవుని ఉద్దేశం ఏంటో అని ప్రశ్నించు. ప్రియ స్నేహితులారా, మహిళలుగా మనం త్వరగా కోలుకోగలము. బాధను తట్టుకోగల మహత్తర శక్తి మనకున్నది. మనం చావకుండా నిలదొక్కుకోగలం. అనాది కాలము నుండి కూడా మనకు శ్రమలను గూర్చిన చరిత్ర ఉంది. ఏది ఏమైనా చాలామంది మహిళలు శ్రమలకు కారణం ఏంటో తెలుసుకోకుండా మానలేదు. మనల్ని తన కుమారుడైన యేసుక్రీస్తు పోలికలోనికి మార్చడానికి దేవుడు ఉపయోగించే సాధనాలలో శ్రమ ఒకటి అని క్రైస్తవ మహిళలకు తెలుసు. యేసు అత్యధిక శ్రమను సహించాడు. దేవుని పిల్లలుగా మనం కూడా శ్రమపడాలి. దేవుడు మన సౌశీల్యాన్ని శుద్ధి చేయాలనుకుంటున్నాడు కనుక మనకు కష్టపరిస్థితులను పెడతాడు. విశ్వాసమునకు కలిగే పరీక్ష మనలో ఓర్పును పుట్టిస్తుందని, ఓర్పు నిరీక్షణను పుట్టిస్తుందని Romans 5:3-4 చెప్తుంది. మనం ఓర్చుకొనక ముందు మన విశ్వాసం పరీక్షించబడాలి. శుద్ధీకరణ పరీక్ష ద్వారానే వస్తుంది, కాదంటారా? ఓర్పు తన క్రియను కొనసాగించినప్పుడు మనం పరిణతి చెందుతాము మరియు పరిపూర్ణులమవుతాము. నేను ఎందుకు శ్రమపడుతున్నాను? ఏ ఉద్దేశం కొరకు నా హృదయంలో ఖడ్గం ఉన్నది అని మనం ప్రశ్నించుకున్నప్పుడు, అది నా సౌశీల్యాన్ని బలపరచడానికి, నా ఉద్దేశాలను, నా క్రియలను మరియు నా జీవితాన్నంతా శుద్ధీకరించడానికి, నన్ను ఏసులాగా మార్చడానికి, తద్వారా నా చుట్టూన్న వారిని ప్రేమించడానికి మరియు నన్ను హింసించే వారికి మేలు చేయడానికి సమకూడి జరిగాయని మనం అర్థం చేసుకుంటాం. అలా మనం ఇతరులను దీవించగలుగుతాము. అన్నిటికంటే ముఖ్యంగా మన పరలోకపు తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరుస్తాం. శ్రమ సౌశీల్యాన్ని ఉత్పత్తి చేస్తుందని బైబిల్ చెప్తుంది. అయితే మనం శ్రమ బాధ అనుభవిస్తేనే మన సౌశీల్యం అభివృద్ధి చెందుతుంది అని నేను చెప్పడం లేదు. అలా కానే కాదు, శ్రమల గుండా వెళ్లిన ఫలితంగా పూర్తిగా విరుద్ధంగా మారిపోయిన మహిళలను ఎందరినో నేను చూశాను. ఉత్తమంగా మారడానికి బదులు ఈ మహిళలు కోపం గలవారయ్యారు. వారి జీవితంలో ద్వేషం నిండిపోయింది. చాలాసార్లు ఒత్తిడి మనలోని చెడును బయటికి తెస్తుంది. మనం శ్రమ పడుతున్నాము కాబట్టి మనలోని బాధనంతా వెళ్లగ్రక్కి మన చుట్టూన్న వారు కూడా శ్రమపడేలా చేస్తాము. హృదయంలో ఖడ్గాన్ని కలిగి ఉన్నా మనకు బాధ కలిగించే వారిని క్షమించడంతో పాటు సహనమును కలిగి ఉండాలని నేను నేర్చుకున్నాను. బాధ అలాగే ఉన్నప్పటికీ ఓర్చుకోవాలని నేర్చుకున్నాను. క్షమించడం అంటే ఒక్కసారి జరిగే విషయం కాదు. అది పరిస్థితులు మెరుగుపడ్డాయో లేదో అన్న దానిపై ఆధారపడి లేదు, కాని మనం దేవుని నుండి పొందిన క్షమాపణపై ఆధారపడి ఉంటుంది. ప్రియా స్నేహితులారా, దేవుడు మీకు సహించగల, తాళుకొనగల శక్తిని ఇవ్వాలని, మీరు ఆ పరిస్థితులలో నుండి అద్భుతంగా బయటికి వచ్చిన విధానాన్ని బట్టి ఇతరులు మిమ్మల్ని చూసి ఆవిడ జీవించే విధానంలో, చేస్తున్న పనులలో అచ్చం ఆమె రక్షకుడైన యేసుక్రీస్తులాగే ఉంది అని చెప్పాలని ప్రార్థన చేస్తున్నాను. మీ కొరకు Romans 5:3-5 చదువుతాను. ఇక్కడ శ్రమను గూర్చి 5 శక్తివంతమైన మాటలు వ్రాయబడ్డాయి. అవి జీవితాన్ని ఎదుర్కోవడానికి మనల్ని సిద్ధపరుస్తాయి. అవి ఏవంటే శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ మరియు ప్రేమ. చదువుతున్నాను, వినండి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడియున్నది. ప్రియులారా, మీరు నేను దేవుని దృష్టిలో చాలా ప్రశస్తమైన ఆభరణాలము. మీ విషయం, నా విషయం, నా ప్రార్థన ఏమంటే, దేవుడు మనల్ని నిరీక్షణ గల మహిళలుగా మలచి వాడుకోవడానికి అనుగుణంగా ఆయన హస్తాల్లోనికి ఇమిడిపోదాం. నాతో కలిసి ప్రార్థించండి. దేవుడు మీకు సమీపంగా ఉన్నాడని, ఆయన ఇప్పుడే మీ ప్రార్థనను వింటాడని, ఇప్పుడే మీ జీవితాల్ని తాకుతాడని విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ సన్నిధిలో మోకరించిన నా ప్రియ స్నేహితురాలి కోసం ప్రార్థిస్తున్నాను. ఆమె హృదయంలో ఒక ఖడ్గంతో బాధపడుతున్నది. ప్రతిరోజు అది ఆమె హృదయంలో దూసుకుని వెళ్తుంది. దయచేసి మా సోదరి జీవితంలో మీరు జోక్యం చేసుకుని ఆమె హృదయ గాయాలను మాన్పండి. స్వస్థతనిచ్చే మీ స్పర్శను ఆమె అనుభవించేందుకు కృపచూపించండి. మీ ప్రేమతో ఆమె హృదయాన్ని నింపండి. ఈ మనవులన్నీ సాటిలేని మరియు శక్తిగల యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.

0: ప్రియులారా, ఈ తలంపుతో మీరు వారమంతా గడపాలని ఆశిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని కాపాడలేని స్థలంలోనికి లేక పరిస్థితిలోనికి ఎప్పుడూ మిమ్మల్ని తీసుకుని వెళ్ళడు. మీకు సహించగలిగిన శక్తిని, పట్టుదలను ఇవ్వగలిగిన ప్రభు వైపు చూస్తారు కదూ. ఆయన బలిష్టమైన మృదువైన హస్తాల్లో మీ జీవితాన్ని పెట్టండి. ఆయన మీకు గొప్ప శాంతిని మరియు నిరీక్షణను ఇస్తాడు. అప్పుడు మీ హృదయం నిబ్బరంగా ఉంటుంది.
1: ఇక మన సమయం అయిపోవస్తుంది. మీరందరూ మాతో కలిసి కార్యక్రమాన్ని విన్నందుకు ధన్యవాదాలు. మాకు అనేక మంది శ్రోతలు ఉత్తరాలు రాస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు. మీరు కూడా మీరు పొందిన ఆశీర్వాదాలను, మీ అభిప్రాయాలను మాకు తెలియజేస్తారు కదూ. ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
2: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, టీడబ్ల్యూఆర్, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

అమ్మా, అడుగో నీ కుమారుడు. యోహాను సువార్త 19:26. యేసు సిలువలో వేలాడుతూ దగ్గరగా నిలుతున్న తన తల్లికి శిష్యుడు యోహానును చూపిస్తూ, అమ్మా, అడుగో నీ కొడుకు అన్నాడు. ఇచ్చట యేసు ఘోరమైన బాధలు అనుభవిస్తూ లోక పాపాల కోసం మరణిస్తూ ఉన్న సమయంలో కూడా దీనుల అవసరాల గురించి ఆలోచిస్తున్నాడు. యేసు ప్రభువును నమ్ముకున్న వారిని ఆయన అనాథలుగా విడిచిపెట్టడు. యేసుకు ప్రియమైన వారిని ఈ లోకంలో తన విశ్వాసులకు జతచేస్తాడు.

పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

0: ఈరోజు ప్రభు కొరకు మనం జీవించే జీవితం ఉందా? మనకి ప్రభు నిమిత్తము జీవించే జీవితం ఉందా? ప్రభు కొరకే జీవించే జీవితం మనకు ఉన్నదా? ఆలోచించేద్దాం. మన జీవితాన్ని చూచినప్పుడు, మన ప్రవర్తన చూచినప్పుడు, అవతల వ్యక్తికి మనం ఎవరు అనేది అర్థమయ్యేటటువంటి భక్తి మనం చేస్తున్నామా? పౌలు అన్నాడు, ఇక జీవించినది నేను కాదు, మొట్టమొదటిది అది. రెండవది ఏమంటున్నాడండి? క్రీస్తే నాయందు జీవించుచు ఉన్నాడు. ఇది ఇంకా ఒక ఉన్నతమైన మెట్టు మాట. ఇక నా మట్టుకు నేను జీవించను అని ఒక తీర్మానం చేసుకున్నాడు, ప్రభు కొరకు జీవిస్తానని. రెండవది ఏంటంటే క్రీస్తే నాయందు, అంటే ప్రభు నాలో ఉన్నట్లయితే మన జీవితం ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచిద్దాం. ప్రభు నాలో ఉంటే, ఆయన నాలో జీవిస్తే ఆయన పరిశుద్ధతను నేను కలిగి ఉంటాను, ఆయన శక్తిని నేను కలిగి ఉంటాను, ఆయన ప్రేమను నేను కలిగి ఉంటాను, ఆయన క్షమాగుణాన్ని నేను కలిగి ఉంటాను. ఆయన వలనే నేను కూడా ఈ భూమి మీద బ్రతకడానికి ఏమవుతానంటే అలవాటు పడతాను. ఆయన నాలో ఉంటే, ఎప్పుడైతే నేను అలాగే ఆయన నాలో ఉన్నప్పుడు నేను అలాంటి జీవితాన్ని జీవిస్తానో, నన్ను చూసిన ప్రజలకు నాలో ఉన్నది ఎవరు ఏమవుతుంది మాటండి, వాళ్ళకి అర్థమవుతుంది. అంటే నాలో ఉన్న ప్రభుని నేను నా చుట్టూ సమాజానికి లేక లోకానికి చూపించవలసినటువంటి బాధ్యత, భారం దేవుడు మన మీద ఉంచాడు. ఈరోజు ఒకసారి ఆలోచించు, క్రీస్తు మన యందు నాలో జీవిస్తున్నాడా? ప్రభు నమ్ముకున్నాం, మంచిదే, రక్షణ పొందాం, మంచిదే, కానీ క్రీస్తే నాయందు జీవించి చూడా? ఆయన జీవించాలి అన్నట్లయితే, ఆయన మాత్రమే ఉండాలన్నట్లయితే, ఆయనకు అయిష్టమైన కూడా మనలో నుండి అవలమని ముందు బయటికి వెళ్ళాలంతే. ఆయన మనలో నుండి అవన్నీ బయటికి వెళ్ళినంత వరకు ఆయన రారు. ఆయన చెప్పాడు కదా, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరాన్ని విన్నట్లయితే, తలుపు తీసినట్లయితే, నేను లోపలికి వచ్చి వానితో, నేను నాతో వాడు కలిసి ఏం చేస్తాం? భోజనం, అంటే సహవాసం చేస్తాం. అంటే ఆయన లోపలికి రావాలన్నట్లయితే మన హృదయ ద్వారాన్ని మనం ఏం చేయాలి? వాటన్నీ తెరవాలి. ఆయనకి ఇష్టం లేని వాటన్నింటి కూడా మనం బయటికి తీయాలి. అవన్నీ ఉంచుకొని ప్రభు రా అంటే ఆయన రాడు మాటండి. అనగానే క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఒక్కడు తప్ప ఇంకేది లేదని, ఆయనకి చందనం ఏవి కూడా నాలో లేవు, ఆయన ఒక్కడే నాలో ఉన్నాడు అని చెప్తున్నాడు. అలాంటి జీవితం జీవిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చుని మనం ఒకసారి ఆలోచించేద్దాం. రక్షించబడిన ఒక విశ్వాసగా మనం ఎంతమంది ఆ మాట చెప్పగలం? క్రీస్తే నాయందు అంటే ఆయన ఒక్కడే ఉన్నాడు నా లోపల అని ఎంతమంది చెప్పగలం? చాలామంది చెప్తారు ఆయన నాతో ఉన్నాడు అంటాడు, కానీ ఇంకా కొంతమందికి కోపాలు, ద్వేషాలు, ఈర్ష్యలు, పగలు, క్షమించలేని గుణాలు అన్నీ లోపల ఉన్నాయి కదా. అవి ఉన్నప్పుడు ఆయన ఎలా ఉంటాడు లోపల? అంటే అవి ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఆయన లేడనమాట అండి. ఆయన ఉన్నట్లయితే ఆయన వల్ల మనం అందరినీ కూడా ఏం చేయగలం అంటండి? ప్రేమించగలం, ఆయన వల్ల అందరినీ కూడా క్షమించగలం. అందుకు ఒక విశ్వాసగా ఈ దినాన్ని క్రీస్తే నాయందు జీవించే ఒక అనుభవం కలిగేటువంటి ఒక భక్తి జీవితంలోకి మనం వచ్చామా? ఆయనే నాలో ఉన్నట్లయితే ఆయన చెప్పాడు యోహాను సువార్తలో కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, మీరు నాయందు, మీ అందు నా మాటలు నిలిచి ఉంటేనే మీరేం చేస్తారు? ఫలిస్తారని చెప్పాడు. దీనికి ఉదయకాలంలో ఒకసారి మనం ఆలోచించేద్దాం. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అనేటువంటి అనుభూతిని మనం, అంటే నాలో ఆయన ఉన్నాడు అనే ధైర్యం అసలు ఎంతమందికి ఉంది? అవునండి, ఎంతమందికి ఆ నిశ్చయత ఉంది అసలు ప్రభు నాలో ఉన్నాడు అని? నాలో ఉన్నాడు అంటే నేను ఏం చేస్తామండి? ధైర్యంగా బ్రతుకుతాను కదా. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదని కనుక నేనేమన్నాడండి? సిగ్గుపడి అన్నాడు ఆయన. ఈరోజు చాలామంది ప్రభు నమ్ముకున్నాను అన్నారు, కానీ ఆయన గురించి నిలబడడానికి, ఆయన గురించి చెప్పడానికి ఏం చేస్తారు? సిగ్గుపడతా ఉన్నారు. నిజంగా ఆయన ఉన్నాడా లోపల? నిజంగా ఆయన ఉన్నట్లయితే నువ్వు సిగ్గుపడవే? నిజంగా నువ్వు ఆయన ఉన్నట్లయితే భయపడవే? ఆయన పరిపూర్ణమైన బలాన్ని, శక్తిని మనం కలిగి ఉంటాం కదా ఆయన ఉన్నట్లయితే. ఆయన ఉన్నట్లయితే ఆయన పరిశుద్ధతను, ఆయన ప్రేమను, ఆయన క్షమాగుణాన్ని మాత్రమే కాకుండా ఆయన పరిపూర్ణమైన శక్తిని కూడా మన వ్యక్తిగతమైన జీవితంలో మనం ఏం చేయగలం చెప్పండి? కలిగి ఉండగలం కదా. ఆయన ఉన్నాడు అంటే ఆయనతో పాటు అవన్నీ మన జీవితంలో మనము అనుభవిస్తాం అంతే. అందుకనే పౌలు ఫిలిప్పీకి రాస్తూ ఫిలిప్పీలకు ఒక మాట చెప్పాడు. చూడండి ఫిలిప్పీ పత్రిక 4:13 చూడండి, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును, అంటే ఆయన ఉన్నట్లయితే ఆయన బలాన్ని బట్టి మనం దేన్నైనా ఈ భూమి మీద చేయడానికి దేవుడు మనకి ఏం చేస్తామండి, సహాయం చేస్తాడు. అంటే ఆయనకి ఇష్టం లేని ప్రతిదానిని జయించడానికి దేవుడు మనకి ఏం చేస్తాడు చెప్పండి, శక్తిని ఇస్తాడన్నమాట. ఆయనను బట్టి నేను ఏదైనా చేయగలను అంటున్నాడు. ఈరోజు దేవుడిని నమ్ముకున్నాం అంటున్నాం, కానీ దేవుడు కోరిని భక్తి చేయలేకపోవడం కారణం ఏంటి? ఒక శక్తివంతమైన భక్తి జీవితం జీవించలేకపోవడం కారణం ఏంటి? ఆయన కొరకు మాత్రమే బ్రతకలేనటువంటి బ్రతుకేంటి? అర్థం లేదు. ఇక్కడ అంటున్నాడు, క్రీస్తే నాయందు జీవించుచు ఉన్నాడు. అంటే నా జీవన శైలి ఎలా ఉందంటే, ఇప్పుడు నేను ఆయన కొరకే బ్రతికే బ్రతుకుంది, ఆయనలో ఉన్న పరిశుద్ధతే నాలో ఉండడానికి నాకు దేవుడు సహాయం చేస్తున్నాడు, ఆయన శక్తితో నేను ఏదైనా చేయడానికి ఈ భూమి మీద దేవుడు నాకేం చేస్తున్నాడు, కనుక నన్ను బలపరచువానిని బట్టి నేను సమస్తము. ఎంతమంది అలాంటి బలవంతుడైనా శక్తివంతుడైనా పరిశుద్ధుడైనా ఆ ప్రభువుని కలిగి అంతరంగా జీవితంలో ఆయన కోరినటువంటి ఆ భక్తి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఆలోచించేద్దాం, రక్షించబడడం ఒక ఎత్తు, రక్షించబడిన మనము దేవుని కొరకు బ్రతకడం మరొక ఎత్తు. రక్షించబడ్డాక మనం ఏం చేయలేదు, రక్షించబడడానికి కేవలం ఆయన అందు విశ్వాసం మాత్రం ఉంచే, రక్షణ కొరకు చేయవలసినంత ఆయన సిలువలు ఏం చేసి మన కొరకు చేసి ముగించారు. కానీ రక్షించబడిన మనము, ఆయనను అంగీకరించిన మనము ఆయన కొరకు బ్రతకడానికి ప్రయాసపడాలి ఖచ్చితంగా. అంతే, ఆయన కోరిన భక్తిని మనం చేయాలంతే. అందుకని అన్నాడు, ఇక్కడ జీవించేది నేను కాదంటున్నాడు, రెండవదిగా క్రీస్తే నాయందు. కానీ ఇప్పుడు ఆయన ప్రేమ, ఆయన క్షమాగుణం, ఆయన శక్తి, ఆయన బలము నాలో ఉంది కాబట్టి నేను ఏదైనా చేయగలను అంటున్నాడు. ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా ప్రభు కొరకు నిలబడి ఒక నమ్మకమైన విశ్వాసమైన భక్తి జీవితాన్ని చేయగలుగుతున్నామా ఆలోచించేద్దాం. ఆయన నాలో ఉన్నట్లయితే నేను తప్పకుండా, లేక నీలో ఆయన ఉన్నట్లయితే నీవు తప్పకుండా అలాంటి భక్తి చేయడానికి ప్రభు మనకి ఏం చేస్తా చెప్పండి, సహాయం చేస్తాడు. ఒకవేళ ఆయన లేని జీవితం అనుకోండి, మనం ఏం చేయలేం. ఎందుకని చెప్పండి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కానీ ఎంతమంది ప్రభుని రక్షగా అంగీకరించే మనము ఆయనను మాత్రమే మన అంతరంగములో సజీవుడిగా కలిగి ఉండే అనుభవపూర్వకమైన భక్తిని చేయడానికి ప్రయాసపడుతున్నాం, ఆయన మాత్రమే ఉండేటట్లుగా. ఎందుకంటే ఆయనకు అయిష్టమైంది ఏదైనా చేస్తాం అనుకోండి, అన్నీ ఉంటాయి మన దగ్గర, కానీ ఆయనే వెళ్ళిపోతాడు ముందు. ఆయన మాత్రం ఉండాలంటే ఏ అపవిత్రమైన పని మనం చేయడానికి వీలు, ఏ పాప సముద్రమైన జీవితాన్ని జీవించడానికి వీలు, ఏ అవిధేయతతో కూడిన జీవితాన్ని జీవించడానికి వీలు లేదన్నమాట. ఆయనకి ఇష్టలుగా మనం బ్రతికినప్పుడు మాత్రమే ఆయన మనతో ఉండగలడు, లోపల ఉంటాడు. కనుక క్రీస్తే నాయందు ఏం చేస్తున్నాడు, జీవించుచూ ఉన్నాడు. కనుక ఆయన బలాన్ని, ఆయన శక్తిని, ఆయన ప్రేమను కలిగి దేనైనా చేయగలంటున్నాడు. చూడండి, ప్రభు నమ్ముకొని కూడా కొంతమంది మాట్లాడుకోరు, అది ఇంకా క్రైస్తత్వం ఏంటి అసలు? ప్రభుని నమ్ముకున్న వెంటనే మన జీవితంలోని ఏమి రావాలంటే క్షమాగుణం రావాలంతే. ప్రభు నన్ను క్షమించాడు కాబట్టి నేను ఆయన బిడ్డనయ్యాను, ప్రభు నన్ను ప్రేమించాడు కాబట్టి నేను ఆయన బిడ్డగా అయ్యాను. కనుక ఆ ప్రేమ క్షమాపణతో నేను నింపబడాలి, అది నాలో నుండి ఇతరులకు కూడా నేను అందించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే నేను నిన్ను ప్రేమించాడు, నువ్వు ఇంకొకరిని ప్రేమించు అన్నాడు. నేను నిన్ను క్షమించాడులో నేను ఇంకొక వ్యక్తిని క్షమించు అన్నాడు. కనుక క్రీస్తే నాయందు జీవించినట్లయితే నేను దేనైనా చేయగలను. ఈరోజు కొన్ని చేయడానికి కొంతమందికి ఎలాగుంటుంది, అవడం లేదు, నా వల్ల కాదంటున్నారు. కారణం ఏంటంటే క్రీస్తే జీవించే జీవితం లేదు. లోకం, పరిస్థితులు, ఇష్టాలు వీటన్నిటితో కూడా కలిసి ఏదో భక్తి చేయాలని ప్రయత్నం చేయడం వలన కొన్ని అసాధ్యాలుగా మిగిలిపోతున్నాయి కొంతమంది జీవితంలో. కానీ పౌలు అంటున్నాడు, క్రీస్తే నాయందు జీవించున్నాడు కనుక ఆయనను బట్టి నేను దేనినైనా సమస్తాన్ని చేయగలుగుతా, ఎవరినైనా క్షమించగలను, ఎవరినైనా ప్రేమించగలను. నా అసాధ్యాన్ని నేను సాధ్యంగా చేసుకోవాలి. కారణం ఏంటంటే ఆయన మాత్రమే నాలో ఏం చేస్తున్నాడు, తన సర్వ పరిపూర్ణత నాయందు ఏం చేస్తున్నాడు, ఆయన జీవిస్తున్నాడు. ఆయన శక్తి, ఆయన బలము, ఆయన ప్రేమ, తో ఆయన నన్ను నింపి ఆయన నాలో ఉన్నాడు కాబట్టి ఏదైనా చేయడానికి నాకేమవుతుంది సాధ్యం. కనుక ఒక విశ్వాసి క్రీస్తు మాత్రమే తన అంతరంగ జీవితంలో నివాసం చేయగలను ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలన్నమాట. అప్పుడు మనం దేనినైనా కూడా చేయడానికి దేవుడు మనకేం చేస్తాడన్నమాట, అంటే మనకి అసాధ్యమైనది లేకుండా దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా మన జీవితంలో నెరవేర్చి ఆయన ఎలాంటి భక్తి మనం చేయాలని కోరుకున్న ఆ భక్తి చేయడానికి ప్రభువే మనకు ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. అందుకని నన్ను బలపరచు వాణిని బట్టి నేను సమస్తము చేయగలను. ఎప్పుడంటే క్రీస్తే నా యందు జీవించుచూ ఉన్నాడు. మూడవ మాట ఏం చెప్తున్నాడు అక్కడ, నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము అంటున్నాడు. రక్షించబడకముందు ఒక జీవితం ఉంది కదండి, రక్షించబడిన తర్వాత మరొక జీవితం ఉంది. రక్షణ పొందక ముందు ఎవరి కోసం జీవించాడు, మతం కొరకు, సమాజం కోసం, తన యొక్క ప్రతిష్టత కొరకు బ్రతికాడు. కానీ ప్రభువు రక్షించిన తర్వాత ఇప్పుడు నన్ను రక్షించిన ఈ శరీర సంబంధమైన జీవితం అన్నాడు. అంటే రక్షించబడిన తర్వాత ఈ భూమి మీద మనం జీవించే జీవితము దేవునికి మహిమార్థమైనదై ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అట. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము. అంటే రక్షించబడిన ఒక వ్యక్తి భూమి మీద బ్రతకడం అనేది దేవుని కృప. అయితే ఆ వ్యక్తి పట్ల, ఆ జీవితం పట్ల దేవునికి ఏముందమాటండి, ఒక ఉద్దేశం ఉంది. ఆయన నన్ను ఒక పని కొరకు లేక ఆయన ఒక నా చిత్తం కొరకు, ఆయన ఉద్దేశాన్ని నన్ను జీవితంలో నెరవేర్చడం కొరకు దేవుడు నన్ను ఏం చేసామంటే ఈ భూమి మీద రక్షించాడు. కనుక ఈ నేను ఈ శరీరమందు జీవించే జీవితం నా కొరకు కాక, నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల కొరకు, మనుషుల కొరకు కాక, నన్ను ప్రేమించిన ప్రభు కొరకు నేను ఏం చేస్తాను, ఈ భూమి మీద జీవించుచూ ఉన్నాను. ప్రభు నమ్ముకున్న తత్త నా మన జీవితాన్ని గురించి ఎంతమంది అలాగ ఆలోచిస్తాం, నేను ఈ భూమి మీద జీవిస్తున్న ఈ జీవితం ప్రభు కొరకే జీవించాలి, ఎందుకంటే ఆయన ఒక ఉద్దేశంతో ఒక సంకల్పంతో నన్ను, పాపినైన నన్ను, నిన్ను ఏం చేశాడు, ప్రేమించి మన కొరకు తన రక్తాన్ని కార్చి మనల్ని రక్షించి ఆయన బిడ్డగా చేసుకున్నాడు. కనుక ఈ భూమి మీద మన జీవితంలో ఆయనకేముందన్నమాట, ఒక ఉద్దేశం ఉంది, ఒక సంకల్పం ఉంది, దాని కొరకు మనం ఏం చేయాలన్నమాట, బ్రతకాలి. అంటే నా పట్ల దేవునికి ఒక సంఘం, యెషయా భక్తుడు అంటాడు, నా మహిమ కొరకు నేను సృజించిన నా ప్రజలు అంటాడు. అంటే రక్షించబడిన తర్వాత ఈ భూమి మీద మనము దేవుని మహిమ కొరకు ఏం చేయాలన్నమాటని, ఒక జీవితాన్ని జీవించాలి. అంటే నా జీవితం ద్వారా, నా బ్రతుకు ద్వారా, లేక నీ బ్రతుకు ద్వారా, నీ జీవితం ద్వారా దేవుని నామం ఏమవ్వకూడదన్నమాట, అవమానపరచబడకూడదు లేక దూషించబడకూడదు. ఆ విషయంలో మనం ఈ జీవితంలో ఏం చేయాలన్నమాట, జాగ్రత్త పడాలి. అంటే ఈ జీవితం ద్వారా దేవునికి ఏం కలగకూడదన్నమాటని, అవమానం కలగకూడదు. అలాంటి ఈ శరీర సంబంధమైన జీవితాన్ని ఈ భూమి మీద జీవించాలి. అంతేగాని శరీరంలో ఉన్నాను, మనుషుల మధ్య ఉన్నాను, లేకపోతే లోకంలో ఉన్నాను, కనుక నేను అలా బ్రతుకుతానంటే అర్థం లేదన్నమాట. యేసు ప్రభు మనల్ని రక్షించింది ఎందుకంటే అందరిలాగా మనం బ్రతకడం కోసం కాదు, ఈ జీవితం కూడా భూమి మీద ఆయన మహిమ కొరకు మనం ఏం చేయాలన్నమాటని, జీవించాలని. అందుకని ఆయన మనకు ఒక పరిధిని ఏర్పాటు చేసి మన పరిధిలో మనం ఆయన కొరకు బ్రతకాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మనల్ని ఒకవేళ మన కుటుంబంలో రక్షించాడనుకోండి, మన కుటుంబం మధ్య ఆయనకు మహిమాధమైన జీవితాన్ని జీవించి మన కుటుంబాన్ని ప్రభు కొరకు రక్షించుకోవాలి. మనం ఉన్న సమాజంలో మనం దేవుని మహిమ కొరకు జీవించి మన సమాజంలో కొద్దిమంది అయినా మనం ప్రభు కొరకు ఏం చేయాలన్నమాట, రక్షించాలి. కనుక మనల్ని రక్షించడంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక సంకల్పం ఉంది, దానిని మనం ఖచ్చితంగా ఏం చేయాలన్నమాట, నెరవేర్చడం కోసమే ఈ జీవిత బ్రతుకును గురించి జాగ్రత్త వహించి. కనుక నన్ను బట్టి, నిన్ను బట్టి దేవుని నామం ఎప్పుడు కూడా ఏమకూడమంటే దూషించబడకూడదు. దేవుడు ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో, ఒక చిత్తముతో నిన్ను నన్ను ఏం చేశాడమట, రక్షించే. కనుక మన కుటుంబంలో, మన సమాజంలో, మన సంఘంలో, మన నివాసం చేసిన ప్రాంతంలో ఆయన మహిమ కొరకు ఈ శరీర సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా, రక్షించబడ్డాం, మనం ఏం పరలోకంకి వెళ్ళిపోలేదు. రక్షించబడినప్పటికీ మనం ఎక్కడ ఉన్నామంటే ఇంకా పాపంతో నిండిపోయిన లోకంలో, సాతాను అధికారం చేత నడిపించబడుతున్న లోకంలో మనం ఉన్నాం కాబట్టి ఈ శరీర జీవితాన్ని గురించి కూడా మనం ఏం చేయాలంటే జాగ్రత్త వహించాలి. పౌలు కొరింథీయులకు రాస్తూ ఒక చక్కని మాట రాసి చూడండి, 6:19 చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోన్న పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నదని మీరు ఎరగరా. మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచుడి. మీ దేహము దేవుని వల్ల మీకు అంటే ఈ శరీరం మంది కాదు, ఈ శరీరాన్ని మనకి దేవుడు ఏం చేశాడంటే అనుగ్రహించే కారణం ఏంటంట, విలువ పెట్టి ఆయన ఏం చేశాడు, ఈ దేహాన్ని కొనుక్కు అంటే శిలువ మరణ పునరుద్ధరణ ద్వారా ఆయన మనల్ని ఏం చేశాడు, కొనుక్కున్నాడు శిలువలో. కనుక ఇప్పుడు ఈ దేహముతో, ఈ దేహ సంబంధమైన జీవితంతో మనం దేవుణ్ణి ఏం చేయాలన్నమాట, ఈ భూమి మీద మహింపరచాలి. అంటే నేను చేసే ప్రతిదీ కూడా దేవునికి మహిమ కలిగేటటువంటి జీవితాన్ని ఈ శరీర జీవితంలోని జీవించాలి. పౌలు అదే చెప్తున్నాడు, ఇక నేను జీవించే ఈ శరీర జీవితాన్ని నన్ను ప్రేమించిన దేవుని కొరకే నేను ఏం చేస్తాను, తీస్తా. కారణం ఏంటంటే నేను అలా బ్రతకాలనే దేవుడు నన్ను ఏం చేశాడు, తను శిలువ మరణాన్ని పొంది ఈ దేహాన్ని ఆయనకు మందిరంగా ఉండడానికి ఏం చేశాడు, కొనుక్కున్నాడు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి ఏం చేయాలి. కనుక ఈ దేహాన్ని రక్షించబడిన తర్వాత దేవుని మందిరంగా కాపాడుతూ ఈ దేహ సంబంధమైన జీవితంలో మనం చేసే ప్రతిది కూడా దేవుని నామానికి మహిమ కలిగేటట్లుగా మనం భక్తి చేయడానికి అలవాటు పడుతున్నామా, దాని కొరకు ప్రయాస పడుతున్నామా, అలాగే దీన్ని భద్రం చేస్తున్న దేవుని మందిరంగా, ఏ మాలిన్యము దీనికి అంటకుండా, ఏ పాపం దీనిలోనికి జొరబడకుండా, ఇది దేవుని మందిరమని, ఇది దేవుని చేత నాకు అనుగ్రహించబడిందని, నా జీవితం దేవుని చేత నాకు అనుగ్రహించబడిందని, నా ఆయుష్ దేవుని చేత నాకు అనుగ్రహించబడిందని నమ్మి ఆయన మహిమ కొరకే ఈ భూమి మీద బ్రతకడానికి అలవాటు పడుతున్నామా, లేక దేవునిచ్చిన ఆయుష్ లోకం కోసం, మన ఇష్టాల కోసం జీవించి ఒకవేళ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నామో. కానీ పౌలు భక్తుని అంటున్నాడు, నేనిప్పుడు జీవించు జీవితము నన్ను ప్రేమించిన దేవుని కొరకు ఏం చేస్తున్నాను, జీవించుచున్నాను. 4వదిగా మనం చూసినట్లయితే అక్కడ చెప్తున్నాడు, నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. చూడండి, నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడే క్రీస్తు విశ్వాసం వల్ల నేను జీవించుచు ఉన్నాను. అంటే దేని కొరకు జీవిస్తున్నాడు మాట, ఇప్పుడు యేసునందు తను రక్షించిన యేసునందు విశ్వాసం అన్న, ఇప్పుడు తన విశ్వాసం తను ఏం చేయాలంటే పరిపూర్ణతలోనికి నడిపించాలి. అలాంటి విశ్వాసమైన భక్తి జీవితాన్ని జీవిస్తున్నాను అన్నాడు. ప్రభువుని నమ్ముకున్న మనం ఏదో ఆయన దేవుడు ప్రభు రక్షకుడు నా కష్టాలు బాధలు తీసాను అక్కడ ఉండడం కాదు, ఆయన పరిపూర్ణతలోనికి, ఆయన సమరూపంలోనికి, ఆయన సంపూర్ణతలోనికి మనం ఏం చేయాలంటే మార్చబడుతూ కొనసాగుతూ సంపూర్ణం అవడానికి సాగిపోవాలంటాడు హెబ్రీ పత్రికలో. ప్రభు మనం రక్షించింది ఎందుకంటే ఎక్కడ ఉన్నాం అక్కడ ఉండడం కోసం కాదు, రోజు రోజుకి మనము ఆ పరిపూర్ణతలోనికి లేక ఆయన సంపూర్ణతలోనికి ఆయన చిత్తంలోనికి మనం ఏం చేయాలంటే ముందుకి వెళ్ళాలి. కనుక అన్నాడు, ఆయన నన్ను ప్రేమించి నన్ను కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రభునందలి విశ్వాసాన్ని బట్టి నేను ఏం చేస్తున్నానంటే జీవించుచూ ఉన్నాను. అందుకనే పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో ఒక మాట చక్కగా రాశాడు. చూడండి అది కూడా మనం చూద్దాం. 2వ తిమోతి పత్రిక 1:7 చూద్దాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. చూడండి, దేవుడు తన బిడ్డలను రక్షించిన మాత్రమే కాదు కానీ తన పరిశుద్ధాత్మను కూడా ఈ లోకంలోకి పంపించి తన ఆత్మతో ప్రతి వ్యక్తిని కూడా నింపాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఆత్మ పూర్ణులై ఉండు అన్నాడు. దేవుని ఆత్మ ఎలాంటిది ఇచ్చాడు అంటున్నాడు అక్కడ, దేవుడు మనకు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అన్నాడు. అంటే దేవుడు తన ఆత్మను మనకి ఇచ్చింది ఎందుకు మాట, ఒక శక్తివంతమైన భక్తి జీవితాన్ని ఈ భూమి మీద దేవుని మహిమ కొరకు చేయడం కోసమే లేక జీవించడం కొరకే అనేది మనకు అర్థం కావాలి. మనం పిరికివారంగా అవిశ్వాసంగా అధైర్యపడేవారంగా కృంగేవారంగా దిగజారేవారంగా ఉండాలనేది కాదు దేవుని ఉద్దేశం. దేవుడు మనకు ఆయన ఆత్మనిచ్చింది ఎందుకంటే మనము శక్తివంతమైన ఒక భక్తి జీవితాన్ని దేవుని మహిమ కొరకు ఈ భూమి మీద ఏం చేయాలంటే జీవించట కొరకు అనేది మనకు అర్థం కావాలి. తర్వాత వచ్చే మాటలు కూడా చూద్దాం చూడండి. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చైనను ఆయన ఖైదీనైన నన్ను గూర్చను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండు. అందుకని ఏమంటున్నాడండి, దేవుడు మనకి శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాడు, కానీ పిరిగితనం అవ్వలేదు కాబట్టి నువ్వేం చేయాలి, ఆయనను గూర్చి చెప్పడానికి ఆయన శ్రమలలో పాలివాడై ఉండడానికి ఏం చేయదు, సిగ్గుపడకుండా ప్రయాసపడు అంటున్నాడు. ఈరోజు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నామా? ఏ ప్రభునందు విశ్వాసం ఉందో ఆ ప్రభుని గురించి చెప్పడానికి, ఆ ప్రభు నామ మహిమార్థమే ఒకలేదనే కష్టం బాధ వస్తే దాన్ని సహించడానికి జయించడానికి ప్రయాసకున్నటువంటి ఒక భక్తి జీవితాన్ని మనం జీవించడానికి అలవాటు పడుతున్నామా? అలాంటి ఆ జీవన శైలి మనం అలవర్చుకుంటున్నామా? ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి ఏ కష్టం రాకూడదు, ఏ బాధ రాకూడదు, నేను అనుకున్నవన్నీ జరిగిపోలే అనే ఎందుకు పనికిరైన ఒక భక్తిలోనే మనం ఉండిపోతున్నాము. ఆలోచించండి, ఇక్కడ అంటున్నాడు దేవుడు మనకి శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహాలు ఇచ్చాడు పిరికి తన వివరాలు. కాబట్టి నన్ను గూర్చి కానీ క్రీస్తుని గూర్చిన సాక్ష్యాన్ని చెప్పడానికి నువ్వు ఏం చేయొద్దు, సేపడు. ఆయన శ్రమలలో పాలివాడై ఉండు అన్నాడు. అంటే క్రీస్తు మహిమ కొరకు ఏదైనా సరే అనుభవించగలిగిన ఒక జీవితాన్ని జీవించడానికి నువ్వేం చేయమంట, అలవాటు పడు. దేవుడు నమ్ముకున్నా కానీ అన్నీ నాకు మంచి, లేకపోతే నేను అనుకున్నవే జరగాలని కాదు. ఒకసారి మనం అనుకున్నది జరగకపోవచ్చు, మనం అడిగింది దేవుడు ఇవ్వకపోవచ్చు, ఒకవేళ మన జీవితంలో ఏదో కష్టం అనేది రావచ్చు, కానీ దానిలో కూడా మనం పాలివారమై ఏ ప్రభునందు మనం విశ్వాసం ఉంచామో ఆయన కొరకే బ్రతికే ఒక బ్రతుకు లేక జీవితాన్ని అలవర్చుకుంటున్నామా? అది చాలా ప్రాముఖ్యమైనమాట. ఎందుకంటే నన్ను ప్రాణాన్నే పెట్టి ఆయన నన్ను ఏం చేశాడు, ప్రేమించి రక్షించి కొనుక్కున్నాడు. కనుక ఇప్పుడు నేను ఆయనందు విశ్వాసం ఉంచి నేను ఏం చేయాలన్నమాట, జీవించాలంటే దేవుని వాక్యం చెప్తుంది నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకునంతే. అతడు వెనుగు తీసిన వెళ్ళి అతని ఆత్మ ఇందు నాకు ఏమి లేదన్నాడు, సంతోషం లేదన్నాడు. కనుక దేవుని సంతోషపరచగలిగినటువంటి భక్తి జీవితాన్ని జీవిస్తున్నామా, లేక దేవుణ్ణి సంతోషపరచలేనటువంటి భక్తి జీవితాన్ని మనము జీవిస్తున్నామా? ఇంకా కొంత చదువుదాం ఆ మాటలు. 9వ వచనం చూడండి, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పను బట్టి అనాది కాలంనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షంలో బయలుపరచున్న ఆయన తన కృపను బట్టి మనలను రక్షించి. చూడండి ఏంటండి, తన మన క్రియలను బట్టి కాకుండా, మన మంచి కాదు లేక మన క్రియలు కాదు, మన ఇష్టాన్ని బట్టి కాదు, తన స్వకీయ సంకల్పమును బట్టి. అంటే దేవుడు ఒక సంకల్పముతో మనల్ని ఏం చేశాడమాటండి, రక్షించారు. ఒక పని నిమిత్తం ఆయన మనల్ని రక్షించారు అని మనం తెలుసుకొని ఆ పని కొరకే, ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకే మనం ఏం చేయాలి, ఈ భూమి మీద బ్రతకడానికి అలవాటు పడాలి. యోహాన్ సువార్త 17వ అధ్యాయంలో యేసుప్రభు ప్రార్థన చేశాడు, తండ్రి ఈ భూమి మీద నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి ఈ భూమి మీద నేను నిన్ను ఏం చేశాను, మహిమ పరిచయం అట. మనం చెప్పగలమండి అలాగా నా జీవితాన్ని గురించి మనం జీవిస్తే మనం చెప్పగలం అన్నమాట. దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని, దేవుడు నాకు ఇచ్చిన ఈ రక్షణను, దేవుడు నాకు ఇచ్చిన పరిశుద్ధతను నేను ఆయన కొరకే జీవిస్తూ ఆయన మహిమ కొరకు బ్రతకవలసిన బాధ్యత నా మీద ఉన్నది. కనుక ఆయన సంకల్పాన్ని బట్టి తప్ప మన క్రియలను బట్టి కాదు దేవుడు మనల్ని రక్షించింది లేక ప్రేమించి. ఆయన సంకల్పాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని మన వ్యక్తిగతమైన జీవితాలలో ఏం చేయాలంటే నెరవేర్చుట కొరకు, అంటే మనం ఆయన బిడ్డలంగా, ఆయన విశ్వాసం ఉంచిన వారంగా ఆయన ప్రేమను, ఆయన క్షమాపణను, ఆయన శక్తిని మనం ఈ లోకానికి ప్రచురించేవారంగా, సాక్ష్యం ఇచ్చేవారంగా మనం ఈ భూమి మీద బ్రతుకుట కొరకే దేవుడు మనల్ని రక్షించాడు అనేది మనకు అర్థం కావాలి. సరిగా అంటున్నాడు ఆయన, ఆయన తన సంకల్పము చొప్పున మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. మన పిలుపు ఏమంటున్నాడండి, పరిశుద్ధమైన పిలుపు, అంటే పరిశుద్ధుడైన దేవుడు మనల్ని పిలిచాడు. ఎంత గొప్ప భాగ్యం, ఎవరు మనం ఎవరు అండి, పాపులమైన మనం, నీచులం, దౌర్భాగ్యం, దేవుని పేరు కూడా అసలు ఉచ్చరించడానికి అవకాశం లేనటువంటి దౌర్భాగ్యమైన మనలను ఆయన తన ప్రేమతో, ఆయన సంకల్పాన్ని బట్టి మనల్ని ప్రేమించి రక్షించి ప్రాణాన్ని పెట్టి ఆయన పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచి అన్నాడు, నీవు నా కొరకు ఈ భూమి మీద ఏం చేయమట, జీవించు. కనుక పౌలు భక్తుడు తన జీవితాన్ని గురించి చెప్తూ ఇక్కడ
1: నేను దేవుని గురించి కానీ ఆయన శ్రమల గురించి కానీ సిగ్గుపడకుండా నేను దానిలో పాలివాడనే ఉండేటట్లుగా నేను ఏ ప్రభునందు విశ్వాసం ఉంచినో ఆయనను బట్టి జీవించడానికి నేను ఏం చేశానమాట అని అలవాటు పడ్డాను. అందుకనే యాకో భక్తుడు కూడా ఒక మాట చెప్తాడు, చూడండి అది కూడా మనం చూద్దాం. యాకో భక్తుడు రాస్తూ ఒక విశ్వాస జీవితాన్ని గురించి 12వ వచనంలో ఒక మాట ఉంది, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొంది. చూడండి, శోధనలు రావు అని ప్రభు చెప్పలే కదండి, కష్టాలు రావు అని ప్రభు చెప్పలే, కానీ ఏమన్నాడు, దాన్ని నిలిచి దాన్ని జయించిన వాడు ధన్యుడు. వానికి ఏముందండి, జీవ కిరీటం. చూడండి, సిలువతో ప్రారంభమైంది ఒక విశ్వాస జీవితం. ఆ సిలువ మరణ పునరుద్ధానం మన వ్యక్తిగతమైన జీవితంలో అది మనకు ఒక పునాది ఆత్మీయ జీవితానికి. ఆ పునాది వేసుకున్న మనము దాని మీదనే నిలబడుతూ మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఆయన పరిపూర్ణతలోకి ఆయన సంపూర్ణతలోకి మనం ఎదుగుచు ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆ బహుమానాన్ని పొందగలిగిన భక్తి ఈ భూమి మీద ఉండగానే మనం చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా.
2: మా అడ్రస్ శ్రీమతి జాయిస్ అంబెన్నీ, ఇమ్మాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.
3: పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దినదినము దేవునికి సన్నిహితంగా చేస్తూ ఏ పరిస్థితి అయినా సరే ప్రార్థనతో విశ్వాసంతో చేయిస్తూ దేవుని యొక్క ఉద్దేశాలు ఈ భూమి మీద సఫలపరచాలి అనే ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాలు మీ ముందుకి తీసుకుని వస్తూ ఉన్నాను. తీర్పు అనేది ఒకటి ఉంది, మర్చిపోకూడదు. జీవితం మంది కాదు, జీవితం దేవుడిచ్చింది. ప్రతి మనిషి కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు కదూ. కొన్ని మనం బుద్ధిహీనంగా తెచ్చుకున్నాయి, కొన్ని మన దురదృష్టం చేత ఇతరుల నుండి మనకి సంభవించేవి, మరికొన్ని అప్పుడప్పుడు దేవుడు మన జీవితాల్లో ఆయన అనుమతిస్తే వస్తూ ఉంటాయి. ఏది ఏమైనా ప్రతి సమస్య కూడా జయించడానికే దేవుడిస్తారు, కానీ ఆ సమస్యలో మనం ఓడిపోవడానికి మాత్రం కాదు. చాలా సంవత్సరాల క్రితం భయంకరమైన సమస్యలు సవాళ్ళు నా పిలుపుని గూర్చిన ఎన్నో ప్రశ్నలు ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు అనారోగ్యాలు శ్రమలు ఆర్థికమైన లోటు ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ ఉన్న సమయంలో దేవుని యొక్క వాక్యం ఎంతో మధురంగా ఉంటూ ఉండేది, ఎంతో ఆదరణ బలం శక్తి కలిగిస్తూ ఉండేది. జీవితాన్ని ఎదుర్కోవటానికి సమస్యను ఎదుర్కోవటానికి దేవుని యొక్క వాక్యం ఎంతో బలపరుస్తూ ఉండేది. అలాంటి దినాల్లో హెబ్రీ పత్రిక 12:7 చదివినప్పుడు, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచున్నాడు, తండ్రి శిక్షించని కుమారుడు ఎవరు? శిక్షాఫలం, దేవుడు మనల్ని ఒక్కొక్కసారి కొన్ని శిక్ష లేకపోతే గద్దింపు లేకపోతే మనల్ని సరిచేసే పరిస్థితిలో కొన్ని సమస్యల్లో నుంచి తీసుకుని వెళ్తూ ఉంటారు. అయితే 10 చదువుతున్నాను, హెబ్రీ పత్రిక 12:10, వారు కొన్ని దినముల మట్టికి ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు. ఎందుకు సమస్యలు, ఎందుకు బాధలు, ఎందుకు కష్టాలు, ఎందుకు కన్నీరు, ఎందుకు ఇన్ని పరీక్షలు? మన మేలు కొరకు. ఏంటా మేలు? తన పరిశుద్ధతలో పాలు పొందాలని. కాబట్టి నా సలహా, ఒక సమస్య వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, ఊహించని పరిస్థితి వచ్చినప్పుడు మనలో ఉన్న అవిశ్వాసం ద్వేషాలు పగలు దేవునికి ఇష్టమైనవి తొలగిస్తూ తన యొక్క పరిశుద్ధతను మనకి అనుగ్రహిస్తున్నారు అనే ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి. అంత మాత్రమే కాదు, 11:3 అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఒక వ్యక్తి మనల్ని బహుగా బాధ పెడుతున్నారనుకోండి, ఒక వ్యక్తి ద్వారా మాటిమాటికి అవమానమో కష్టమో హింసలో ఎదుర్కోవాల్సి వచ్చిందనుకోండి, ఆ పరిస్థితిని బట్టి మనలో కలిగే కోపం ద్వేషం కక్షలు పగలు ఇలాంటివన్నీ కూడా తొలగించి మనలో నీతి సమాధానం అనే ఫలాలు పూసేటట్టుగా ఆయన చేస్తారు. అదే పరిస్థితిలో నీతిని మనం సంపాదించుకుంటాం. ఎలాగా? ఆ వ్యక్తి అంటే మనకి ద్వేషం ఉండదు. దేవుణ్ణి మనం వెంబడించేటప్పుడు ప్రతి క్షణము కూడా ఒక పరీక్షే. ఆ వ్యక్తి మీద జాలేస్తుంది, ఆ వ్యక్తిని క్షమించమని అడుగుతాం, తద్వారా మన యొక్క హృదయంలో నీతి కలుగుతుంది, సమాధానం వస్తుంది. ఏ వ్యక్తి కూడా మన సమాధానాన్ని తీసివేయలేరు. ఇది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుచేతనే భక్తులు తమ్మును హింసించే వారిని వాళ్ళు దీవించారు. స్టెఫను చనిపోతూ ఈ నేరం వాళ్ళ మీద మోపకండి అని చెప్పారు. ఇదంతా కూడా భక్తిలో చాలా ప్రధానమైన అంశాలు. గత వారం మనం నేర్చుకున్నట్లుగా మారు మనసు పొంది ఉండడం, రెండవదిగా
మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడం. తగిన ఫలాలు ఫలింపని ప్రతి చెట్టు నరకబడుతుంది. తగిన ఫలము అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మనం మారు మనసు పొందక మునుపు మనల్ని ఎవరేమన్నా కూడా మనం ఒప్పుకోం. మారు మనసు పొందాక ఒక వ్యక్తి మనల్ని ఏదో ఒకటి అనడం, బాధించడం, లేక మంది వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం, మనకి రావాల్సింది వాళ్ళు తీసేయడం, ఇవన్నీ కూడా మనలో పరిశుద్ధతను పెంచుతాయి, మనలో నీతిని పెంచుతాయి. ఈరోజు మనం మరొక ప్రత్యేకమైన విషయాలు ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 25:1-13 ఒకే ఒక అర్థం మనకి కనిపిస్తూ ఉంటుంది. యూదుల ఆచార ప్రకారం పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు పెండ్లి కుమార్తె తనతో పాటు ఉన్న బృందం ఆయన ఎదుర్కోవడానికి వెళ్తారు. మనకి ఈ విషయాన్ని గురించి కొంత సంసోన్ యొక్క జీవితంలో కూడా మనం చూడగలం. పెండ్లి కుమార్తె యొక్క బంధువులు దాదాపు 30 వరకు వచ్చి ఒక విప్పుడు కథ వేశారు. కాబట్టి అటు పెండ్లి కుమారుని యొక్క స్నేహితులు, పెండ్లి కుమార్తె యొక్క స్నేహితులు వీళ్ళంతా కూడా చాలా ఆనందంగా పెండ్లి కుమారుని యొక్క స్వరం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. 10 ఉదాహరణకి చెప్పారు మనకి. 5 సిద్ధపడి ఉన్నారు, 5 సిద్ధపడలేదు. దాని అర్థం ఏంటి అంటే, నాకు ఏం అర్థమైందంటే, సిద్ధపడ్డారు, పెండ్లి కుమారుడు అంటే ప్రేమ, తప్పకుండా పెండ్లి విందులో పాల్గొవాలి, అంతా బాగానే ఉంది. కానీ ఆయన ఆలస్యం చేసేసరికి వాళ్ళందరూ నిద్రపోయారు. సిద్ధపడి ఉన్నవాళ్ళు నూనె తెచ్చుకున్నారు, సిద్ధపాటు లేని వాళ్ళు నూనె తెచ్చుకోలేదు. అంటే ఆశ ఉంది, దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉంది. ఏ క్షణం మరణిస్తామో మనకు తెలియదు, ఎప్పుడు యేసు ప్రభు అరుస్తారో మనకు తెలియదు. దేవుని దగ్గరికి వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి అనే ఆశ ఉంది. కానీ భక్తి విషయంలోనేమి, ప్రార్థనా జీవితం విషయంలోనేమి, ఒక సాక్ష్య జీవితం విషయంలోనేమి ఉండవలసినంత శ్రద్ధ లేదు. వాళ్ళు తీసుకోవలసినంత శ్రద్ధ తీసుకోవడలేదు. ఎలా అయినా వెళ్ళిపోతాములే దేవుని దగ్గరికి, ఎలా అయినా సరే విందులోకి వెళ్ళిపోతాం అనే ఒక ధీమాతో వాళ్ళు ఉన్నారు. కానీ విందులోకి ప్రవేశించలేకపోయారు. కేవలం కారణం వాళ్ళ యొక్క నిర్లక్ష్యం. మనం మన జీవితాల్లో కూడా ఏ విషయంతోనైనా మనం రాజీ పడవచ్చేమో, కానీ భక్తి విషయంలో రాజీ పడకూడదు. భక్తి విషయంలో చాలా మెలకుగా ఉండాలి. మన జీవితాన్ని, మన భక్తిని పాడు చేసేవి ఏవి కూడా మన హృదయంలో ప్రవేశించకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. సోమరితనము కానీ, మందస్థితి కానీ, దేవుని యొక్క పిలుపును నుండి మనల్ని తొలగించేది, భక్తి నుండి తొలగించేవి లోకం, లోకాశలు, లోక భ్రమలు, ఆస్తులు, ఆనందాలు, ఫంక్షన్స్. చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఒక ఫంక్షన్కో, ఒక ఎక్స్కర్షన్కో, సంఘం వెళ్ళే ఒక పిక్నిక్కో ఎక్కడ చర్చిస్తారో తెలుసా? సంఘంలోనే చర్చిస్తారు. ఇదంతా కూడా ఒక ఆచారబద్ధమైన సంఘాలుగా తయారైపోతూ ఉన్నాయి. దేవుని భయం లేదు. దేవుని గూర్చిన ఆయనను నేను ఏ రీతిగా ఆరాధించాలి? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో. ఏది కూడా కొరవడటానికి వీల్లేదు. ఎంత అలర్ట్గా ఉండాలి, ఎంత మెలకువగా ఉండాలి. దుష్టుడు ఎక్కడ కూడా మన జీవితంలో నిర్లక్ష్యం కానీ, దైవికమైన విషయాల గురించి ఒక మందస్థితి కానీ, ఆటంకం కానీ కలిగించకుండా. ఒక సైనికుడు ఎంత మెలకువగా ఉంటాడో శత్రువు తన మీద పడి చంపేస్తాడేమోనని, అంతకన్నా కూడా మనం మెలకువగా ఉండాలని దేవుడు కోరుతున్నారు. నేను మీకు చెప్తున్నాను, నా మట్టుకు నేను హెచ్చరించుకుంటూ ఉన్నాను. నా మట్టుకు నేను చాలా భయంతో భక్తిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎక్కడా కూడా రాజీ పడటానికి మనం ఒప్పుకోకూడదు.
రెండవదిగా 14వ వచనం నుండి 30వ వచనం వరకు. ఇక్కడ ఒక మనుషుడు దేశాంతరానికి ప్రయాణమైపోతూ తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండెను. ఈ రెండు కూడా ఈ మూడు ఉపమానాలే. ఇవి యేసు ప్రభువారు ఆ పస్కా పండుగకు ముందు, పస్కా ఆచరించడానికి అనగా సిలివ వేయబట్టడానికి ముందు చెప్పినవి. అంటే తాను ఈ లోకం నుండి వెళ్ళిపోతూ ఉన్నారు, తన యొక్క రాజ్య వ్యాప్తి తన యొక్క శిష్యులకు అప్పగించి వెళ్ళారు, దేశాంతరం వెళ్ళిపోతూ ఉన్నారు. తన ఆస్తిని పరలోక రాజ్యం ఈ లోకంలో వ్యాపించాలి అంటే, ఆయన యొక్క ఆస్తి ఆయన యొక్క స్వాస్థ్యం వర్ధిల్లాలి అంటే, అది ఆయన మనకు అప్పగించిన బాధ్యత. రోజుల్లో మరి నేను నమ్మేది కరెక్టో కాదో నాకైతే తెలియదు, కానీ నా ఆత్మ ఒక విధంగా చాలా పరితపిస్తూ ఉంటుంది. దేవుడు అనగా ప్రభువారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు తన యొక్క రాజ్యాన్ని గూర్చిన భారం తన శిష్యులకు అప్పచెప్పారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పారు, సమస్త జనులను తన శిష్యులుగా చేయమని చెప్పారు. ఈ రోజుల్లో ఎంతమంది ఆ మాటకు లోబడి విధేయతతో వణుకుతో దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడతా ఉన్నాం. కొందరు ఆ పిలుపునకు లోబడి మిషనరీలుగా ఆయా రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కడ సువార్త లేదో అక్కడ ప్రకటిస్తూ ఉన్నారు, భయంకరమైన చిత్రహింసలకు లోనవుతూ ఉన్నారు, జైలుకి వెళ్ళటానికి సిద్ధపడతా ఉన్నారు. ఆ మధ్య నేను ఒక సోదరుతో మాట్లాడుతూ ఉంటే, పలానా రాష్ట్రంలో మీరు పనిచేస్తున్నారు, ఆ రాష్ట్రంలో చాలామందిని జైల్లో వేసేస్తున్నారు అంటే, అతను నవ్వి అన్నాడు, నాకు కూడా ఎప్పుడా ఛాన్స్ వస్తుందా అని చూస్తున్నాను సిస్టర్ అన్నాడు. ఎంత సమర్పణ! ఇలాంటి సమర్పణ దేవుడు చెప్పిన ఆ చివరి ఆజ్ఞ నెరవేర్చడం. సైతాను చాలా కుయుక్తిగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. చాలామంది పాటల్లో ఆనందిస్తూ ఉంటారు. ఈ మోడర్న్ టెక్నిక్ పాటల్లో కూడా వచ్చేసింది. నాకైతే నవ్వాలో ఏడవాలో తెలియదు. ఓ చొక్కా వేసుకుని కొండ మీద ఉంటాడు, ఓ చొక్కా వేసుకొని సముద్రంలో ఉంటాడు, వెంటనే డ్రెస్ మార్చి ఎక్కడో ఉంటాడు. ఎందుకండి ఇన్ని బాధలు? దేవుడు చెప్పిందేంటి? దేవుడు మనకు అప్పగించిందేంటి? ఆయన రాజ్య వ్యాప్తిలో మనం పాలిభాగస్థులు అవ్వాలని దేవుడు కోరుతా ఉన్నారు. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. భక్తి చాలా కష్టం. పరిశుద్ధుడైన దేవాది దేవుణ్ణి మెప్పించడం చాలా కష్టం. తన రాజ్య భారం మన మీద పెట్టి ఆయన ఆరోహణై వెళ్ళారు. ఆయన రాజ్య భారం ఆ శిష్యుల మీద పెట్టి ఆయన పరలోకానికి వెళ్ళారు. పౌలును పిలిచినప్పుడు పౌలుతో అననీయ ద్వారా దేవుడు మాట్లాడుతూ అపొస్తల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనంలో అన్ని జనుల ఎదుటను నా నామము ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదును. దేవుడు ఎందుకు పౌలును ఏర్పాటు చేసుకున్నారు? ఇల్లు ఇవ్వడానికి కాదు, మంచి సుఖవంతమైన జీవితం ఇవ్వడానికి కాదు, నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను చూపెడతాను. అన్ని జనులెదుటను ఇశ్రాయేలీయులెదుటను నా నామాన్ని భరించాలి, నా రాజ్యాన్ని వ్యాప్తి చేయాలి. పౌలు అక్షరాల ఆ పని చేశాడు. ఈ రోజుల్లో చాలామంది దేవుని కొరకు పిలువబడి కొంతకాలం కొంత ప్రయాసపడి ఒక స్థాయికి వచ్చాక చాలా వ్యత్యాసమైన జీవితాన్ని జీవించడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రభువారు దేశాంతరం వెళుతూ ఆయన రాజ్య వ్యాప్తి మనకు అప్పగించారు, ఆయన వాక్యాన్ని మనకు అప్పచెప్పారు,
ఆయన భారాన్ని మనకు అప్పచెప్పారు. తన సిలువ మోస్తూ మనల్ని మనం ఉపేక్షించుకుంటూ ఆయన యొక్క భారం ఆ సిలువను మోస్తూ ప్రజలకు ఆ రక్షణ సందేశం అప్పగించాలని ఆయన కోరుతా ఉన్నారు. కానీ చాలామంది ఆరంభంలో బాగా చేసి క్రమక్రమంగా పిలుపు నుండి తప్పిపోయి లోకస్తులాగానే ఆడంబర జీవితాన్ని జీవించే వాళ్ళు ఉన్నారు. బిరుదులు, సన్మానాలు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంత సాత్వికునిగా ఎంత దీనుడిగా జీవించారో అదే మనకు మాదిరి, అదే మనకు ఆధారం. ఆ అడుగుచాడల్లోనే మనం వెళ్ళాలి. మత్తయి సువార్త 25:14-30 తన యొక్క ఆస్తిని సేవకులకు అప్పగించి వారి వారి సామర్థ్యము చొప్పున ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1 తలాంతులు ఇచ్చి ఆయన వెంటనే వెళ్ళిపోయారు. వాళ్ళు వ్యాపారం చేశారు. 1 తలాంత్ అంటే 3,600 బైబిల్లో ఉంది. ఆ యజమానిని ప్రేమించిన వాడు, ఆ యజమాని అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, యజమానికి లోబడేవాళ్ళు, యజమాని ఆనందాన్ని కోరిన ఆ యొక్క దాసుడు 5 తలాంతులు పొందినవాడు దానితో వ్యాపారం చేసి మరీ 5 తలాంతులు సంపాదించాడు. మరీ 5 తలాంతులు సంపాదించిన వ్యక్తి ఒక్కసారి మీరు ఆలోచించండి, నా యజమానుడు ఎప్పుడొస్తాడు, నా యజమానుడు ఎప్పుడొస్తాడు, నా యజమానుడు ఎప్పుడొస్తాడు, నా యజమానుడు ఎప్పుడు వస్తే నేను ఈ లెక్క అప్పగిస్తాను అని ఎంత ఆనందంతో ఎదురు చూసి ఉండుంటాడు. నా యజమానుడు నన్ను మెచ్చుకోవాలి, నా యజమాని సంతోషం కొరకే నేను జీవించాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనందరిలో ఎంతమంది నా యజమానుడు తిరిగి వచ్చినప్పుడు నన్ను చూచి ఆనందించాలి, నేను ఆయన సిలువునెత్తుకొని ఆయన ఆనందం కొరకు, ఆయన రాజ్యవ్యాప్తి కొరకు నేను ప్రయాసపడే ధన్యత నాకు ఇచ్చారు అనే ఆనందంతో ఎంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. నేను సేవకులను గురించి మాట్లాడట్లేదు. ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో నీ వంతు నువ్వు నెరవేర్చాలి. ప్రార్థన, ఒక మంచి సాక్ష్య జీవితం, నీతి, పరిశుద్ధత, ప్రత్యేకత కూడిన జీవితం, ఏ పరిస్థితి అయినా సరే ఎదుట వ్యక్తిని క్షమిస్తూ దేవుని యొక్క ఆనందం కొరకే జీవించడం మన యొక్క బాధ్యత. 2వ వ్యక్తి కూడా, 2 తలాంతులు పొందినవాడు కూడా ఇంకా 2 సంపాదించి అత్యానందంతో యజమాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని కొరకు శ్రేష్టమైన భక్తి చేసేవాళ్ళు దేవుని యొక్క రాకడ కొరకు ఆనందంతో ఎదురు చూస్తారు. భయంకరమైన చిత్రహింసల మధ్య అనేక మంది దేవుని యొక్క ఆనందాన్ని వెతుకుతూ శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. ఆ శ్రమల్లో మనం పాలుపుచ్చుకుంటాం, ఆ శ్రమలు పొందేవారి కొరకు ప్రార్థన చేస్తాం. 3వ వ్యక్తి దేవుని యొక్క ఆనందాన్ని, తన యజమాని యొక్క ఆనందాన్ని కోరలేదు. వాడు బద్ధకస్తుడు, వాడు సోమరి. అక్కడ ఉంది కదూ ఎవని సామర్థ్యం, ఆ యజమాని అనుకున్నాడు వీడికి 1 తలాంతి చాలు, దీంతో పనిచేస్తే చాలు అనుకున్నాడు. కానీ యజమానుడు అంటే ఇష్టం లేదు, యజమానుడి మీద నేరారోపణ, యజమానుడు అంటే కోపం ఇతనికి, యజమానుడు అంటే ఏమాత్రం పనిచేయటానికి కూడా అతనికి ఇష్టం లేదు. మనం ఆ జీవితాల్లో ఒక్కసారి మనం ఆలోచించుకుందాం, ఏం చేస్తున్నాం దేవుడు ఇచ్చిన రక్షణ, ఏం చేస్తున్నాం ఆయన యొక్క రక్తం, ఏం చేస్తున్నాం దేవుడు ఇచ్చిన ఆ గొప్ప పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తే కనీసం మన కుటుంబాన్ని రక్షించుకుంటున్నామా? లోకం కొరకే తాపత్రయపడుతున్నామా? లోక విషయాల మీద ఆసక్తి పెట్టుకున్నామా? శ్రమలు, కష్టాలు, బాధలు పోవాలనే చూస్తూ ఉన్నామా? లేక దేవుడు తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రశంస పొందాలి,
అని మనం ఆలోచిస్తున్నామా? మూడవ ఉపమానం మత్తయి సువార్త 25:31-45 వ్రాయబడింది. మనిషి కుమారుడు తన మహిమతో కూడా వచ్చినప్పుడు, సమస్త దూతలతో వచ్చినప్పుడు, ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు, సమస్త జనమును ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్ని గొర్రెలను వేరుపరిచినట్లు ప్రజలందరినీ వేరుపరుస్తారు. ఇన్ని కోట్ల మందిని ఎలా వేరుపరుస్తారు అనుకుంటాం కదూ. రాబోయే దినాల్లో ఇది కూడా మనం కొంత ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా, ఎవరైతే ఆయన మాటకు విధేయత చూపించి తమ పొరుగు వారిని ప్రేమిస్తూ ఎలాంటి పరిస్థితులైనా, కష్టమైనా, దుఃఖమైనా, సవాళ్ళైనా, నిందలైనా, తిట్లైనా, హింసలైనా కొట్టబడుతూ ఉన్నా కేవలం దేవుని యొక్క ఆనందం కొరకు, తన కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రియుడు మనుష్య కుమారుడు, మన కోసం మానవ స్వరూపాన్ని దాల్చిన ఆయన యొక్క చిత్తం కొరకు జీవిస్తారో, తమ పొరుగు వారిని ప్రేమిస్తారో, దేవుణ్ణి సంపూర్తిగా ప్రేమిస్తారో, ఆయన ఆనందాన్ని వెతుకుతారో, ఇలాంటి వాళ్ళంతా ఆటోమేటిక్గా ఒకవైపుకి వెళ్ళిపోతారు. ఎవరైతే ఆయన లెక్క చేయలేదో,

0: మీ సోషల్ వర్క్ కాదండి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి కావలసిన క్రియలు వాళ్ళు చేశారు, జీవితాన్ని జీవించారు, తమకున్నది ఇతరులకు పంచారు, దేవుని రాజ్య వ్యాప్తిలో వాళ్ళు వాళ్ళ వంతు వాళ్ళు చేశారు. నేను ఆకలి కొన్నాను, భోజనం పెట్టారు, దప్పికొన్నాను, దాహం ఇచ్చారు, పరదేశనై ఉన్నాను, చేర్చుకున్నారు, దిగంబరినై ఉన్నాను, బట్టలు ఇచ్చారు, రోగిన ఇంటిని చూడవచ్చారు, చెరసాల్లో ఉన్నాను, ఆ ఇద్దకు వచ్చారు. తన్ను తాను తగ్గించుకుంటూ అవసరతలో ఉన్న వాళ్ళని ఆదరించారు. వాళ్ళ యొక్క ఆనందం కానీ వాళ్ళ యొక్క ధనాభివృద్ధి కానీ వాళ్ళు కోరలేదు, పేదలను ఆదుకున్నారు. చాలాసార్లు చాలా దుఃఖకరమైన విషయం ఏంటి అంటే, మూడు రకాల సేవకుల్ని లేక విశ్వాసుల్ని చూస్తూ ఉంటాను. అంటే ఇది నా ఎస్టిమేషన్. ఒక స్థాయికి ఎదిగాక కింద వాళ్ళని ఎవరు పట్టించుకోరు. రెండవ రకం, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని గురించి ఆలోచించుకుంటారు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ సంఘం, వాళ్ళ అభివృద్ధి. ఇంకొక సంఘం అంటే గిట్టదు, ప్రతి ఒక్కరిని విమర్శిస్తూ ఉంటారు. జాలి దయ లేని జీవితం వీళ్ళిద్దరూ కూడా జీవిస్తూ ఉంటారు. చివరి గుంపులో ప్రతి ఒక్కరిని పట్టించుకుంటారు, ప్రతి ఒక్కరి బాధ పంచుకుంటారు. దేవుని యొక్క రాజ్యం ఏ రీతిగా వ్యాప్తి చెందగలదని తమ్మును తాము ఆ సిలువనెత్తుకొని నడుస్తూ ఉంటారు. ఇలాంటి ఏ కోవలో నేను నడుస్తూ ఉన్నాను అనేది మనం పరీక్ష చేసుకోవాలి. ఎంతసేపు ఎక్కడ దేవుని బిడ్డలకు అవసరత ఉంది, నేను ఎక్కడ ఆదుకోగలను, నేనేం చేయగలను అనే తపనలో వీళ్ళు జీవిస్తూ ఉంటారు. ఇంకొక మాట చెప్పాలంటే, క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనసు వినయం, సాత్వికం, దీనత్వంతో, భయభక్తులతో దేవుణ్ణి సేవిస్తూ ప్రజల యొక్క అవసరత తీరుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళది పరలోక రాజ్యం అని ప్రభువారు ఉద్బోధిస్తూ ఉన్నారు. ఈ ముగ్గురు మనుషుల్లో కూడా మూడు తత్వాలు కూడా మనం చూసినట్లయితే, మొదటిది నిర్లక్ష్యం, రెండవది యజమాన్ని ప్రేమించలేకపోవడం, మూడవది తమ్ముని తాము ప్రేమించుకోవడం. తమ మహిమ, తమ అతిశయం, తమ గొప్పతనం వెతుక్కుంటూ దేవుణ్ణి గూర్చి కానీ, దైవజనులను గూర్చి కానీ, ప్రజలను గూర్చి కానీ పట్టించుకోకపోవడం. మనం ఏ కోవలో ఉన్నాం? భక్తిని ఎంతవరకు కాపాడుకుంటున్నాం? సాతాను మనల్ని ఎక్కడా కూడా మన మీద దెబ్బతీయకుండా సాతాని యొక్క కుయుక్తిని మనం జయిస్తూ ఉన్నామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ అనంతమైన ప్రేమ కొరకు వందనాలు. మీ మనసు కలిగి ఎవరినైనా సరే ప్రేమిస్తూ మీ రాజ్య వ్యాప్తిలో మా వంతు భాగాన్ని నెరవేర్చే బుద్ధి జ్ఞానమును దయచేయమని మీకే ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ, ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని జయించే విశ్వాసం, ప్రార్థనాత్మతో నింపమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.
1: మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపాదేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిచ్చ సన్నిధి సహవాసం కూడివచ్చిన మనందరికీ సదా తోడైండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక, ఆమేన్.
2: మా అడ్రస్: శ్రీమతి జాయిస్ అంబెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.

మనం అంత్యకాలంలో ఉన్నామన్న విషయం జగమెరిగిన సత్యం. అయితే వాస్తవాన్ని గ్రహించి మంచిగా మెలుగుట ఎంతో మేలు. ఇది ఎలా గ్రహించగలం? వాక్యం, బైబిల్ వాక్యమే గమనింపునకు మూలాధారం. కావున ఈ లోకం ఎక్కడికి పోతుంది, యేసు ఎప్పుడు వస్తారు అనేది వాక్యము ద్వారా గమనించుదామా మరి.

సమాధానం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును అంటూ దావీదు 16వ కీర్తన 2వ చరణంలో చెప్పిన దానిని ధ్యానించగా ఉప్పొంగిన విశ్వాసపు ఒప్పుకోలు ఇదే.

యెహోవా వాక్యమునకు భయపడువారలారా, ఆయన మాట వినుడి. మిమ్మను ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మను త్రోసివేయు మీ స్వజనులు. మీ సంతోషము మాకు కనబడనట్లు యెహోవా మహిమనొందునుగా కాని చెప్పుదురు, వారి సిగ్గునొందుదురు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనొందుదురు. మీ నిందకు ప్రతిగా మీ దేశమున రెట్టింపు భాగమునకు కత్తలై నిత్యానంద భరితెలుగుదురు. యెషయా 61:7-65. దేవుని వాగ్దానములతో కోయిల కన్నీళ్లు తుడిచాడు, కాంతి.

తరాలు మారిపోవచ్చు, యుగాలు దొర్లిపోవచ్చు, పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లవచ్చు, కానీ మారనిది యేసయ్య ప్రేమ, వీడనిది మెస్సయ్య బంధం.

తండ్రి, వీరు చేయునదేదో వీరిరుగరు, వీరిని క్షమించుము, వీరిని క్షమించుము.

మన బ్రతుకులో మన కొరకు బ్రతికే బ్రతుకు కంటే పరలోక నివాసి అయిన మన దేవుడైన యేసయ్య కొరకు బ్రతుకుటయే మేలు కాదా?

సిలువ మీది దొంగకు ప్రభు యేసుని వదనములో దేవుడు కనిపించాడు. అతని గతమంతా ఒక పీడకల. యేసు, నీ రాజ్యములో పాపినైన నన్ను జ్ఞాపకముంచుకో. ఇది అతని హృదయాక్రందన. ఈరోజే నీవు నాతో పరదైసులో ఉంటావు అన్నాడు యేసు. అతని యొక్క తుది ఊపిరి పరలోక ప్రవేశమే. ఈ గీత రచయిత ఏబి మాసిలామణి.

పరలోకమునకు సువార్తను ప్రకటించుది. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడుగా ఉన్నానని యేసు చెప్పెను.

దిగులు పడిన వేళలో దరిచేరే దేవుడు, అవమానపు చీకటిలో బలమిచ్చే దేవుడు, అమ్మనాన్నలు లేని లోటును పూడ్చే దేవుడు, బాధలనే బంధువులతో పోరాడే దేవుడు, నాకు ఆశ్రయమైన దేవుడు నా యేసయ్యా.

దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడునూ లేడు. కీర్తనలు గ్రంథం 53వ అధ్యాయం.

నువ్వు పశ్చాత్తాపము నుండి రక్షింపబడి ప్రభువైన యేసుక్రీస్తు సహవాసమునకు మిమ్ములను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన ప్రజలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుచేతును. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను కనుక నీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్దకు నేర్చుకునుటకు రండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎవరైనను నన్ను వెంబడింపవలెనన్నా తనను తాను తగ్గించుకుని తన శిలువును ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పిన యేసు నమ్మదగినవాడు. అందుకే ఆయన నీ పేరు పెట్టి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. వింటావా నేస్తం ఆ పిలుపు? ఆయన పిలుపు విని ఆయన్ని అనుసరిస్తే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందే గుప్తములయ్యున్నవి, అవి నీకు అనుగ్రహింపబడును. చంద్రికా స్వాప్నిక సంగీతాన్ని వింటున్న వేళ ఈ పాట హాయిగా గాలిలో తేలి నీ గుండె గదిలోని వీణని స్పృశించును.

ప్రభువా మాట్లాడుతున్నాడు అనుకుందాం అంటున్నారు, మరి నాకు అబద్ధం చెప్పట్లేదు, వినబడకుండా చెప్పట్లేదు, మరి ఎవరో లేరు ఇక్కడ, నాకు వినబడుతుంటే చెప్పేస్తున్నాను, నువ్వు నిజంగా మాట్లాడుతున్నావా మాట్లాడలేదా, నువ్వు నాకు ఏదైంది చెప్తే నేను నమ్ముతాను అన్నానండి.

0: ఇప్పుడు ఈ మాటలు ఒకరోజు మాట్లాడిన మాటలు కాదండి, ఇవన్నీ కొన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి దేవుడు మాట్లాడిన ప్రతి మాట, ఏ సంవత్సరం ఏం మాట్లాడాడో, ఎలా మాట్లాడాడో, ఏమని చెప్పాడో అన్ని కూడా ఆవిడ రాసింది.
1: నైట్ చెప్పి పడుకుంటే మా ఆయన గారు ఇలా ఇల్లు కట్టాలంటున్నారు, వాస్తు చూడకుండా కట్టేస్తారు ఏంటో, ఎవరికైనా చూపించారా చూపించరు అని నేను అనుకుంటున్నానండి మనసులో. అనుకుంటే ప్రార్థన చేయి అన్నారండి, అదే మొట్టమొదటి.

అత్తయ్యేమో ఈ బైబిల్ ఇచ్చారు, ఇది చదవటం మొదలు పెడతాను. ఇది ఎన్నాళ్ళకి పూర్తవుతుందో నాకైతే తెలియదు. పూర్తయ్యేసరికి మాత్రం నా వివాహం జరగాలి ప్రభువా, అప్పుడే నేను నమ్ముతాను. అదే నా నమ్మకం అనుకున్నానండి.

అనగానే ప్రభువ ఇదిగో ఈ సన్నిధిలో ఇప్పుడు అనుకుంటున్నాను, ఇంకా నిన్ను ఇప్పుడు గానీ విడిచిపెడితే కనుక నేను చనిపోయిన దానితో సమానం ప్రభువ, ఇంకా ఇంకెప్పుడు విడిచిపెట్టను ప్రభువ, ఇంకెన్ని రకాలుగా వచ్చినా ఇంకా నీ కొరకు పోరాడాలనిపిస్తుంది ఇంకా మరి ఏంటి అనేసి అనుకుని వచ్చేసారండి.

0: క్రైస్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు మా పట్ల చూపినటువంటి ఆయన కృపను బట్టి దేవాది దేవునికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి సాక్ష్యాన్ని, మిమ్మల్ని దేవుల్లో బలపరచగలిగేటువంటి సాక్ష్యాన్ని మీ ముందు తీసుకురావటం జరిగింది. యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి దేవుడు, ఆయన తన భక్తులతో మాట్లాడతాడు అంటే చాలామంది ఎగతాళి చేశారు, అది నిజం కాదన్నారు, దేవుడు నిజంగా మాట్లాడతాడా అని చాలామంది వెక్కిరించినటువంటి అనుభవాలు, సందర్భాలు మన జీవితంలో చూసాం. కానీ ఈరోజు భీమవరం ప్రాంతంలో ఒక సహోదరి, ఆవిడ పేరు సుబ్బలక్ష్మి గారు, ఒకప్పుడు హిందువురాలుగా ఉన్నటువంటి వ్యక్తి, సంవత్సరాలు తరబడి దేవుడు తనతో మాట్లాడినప్పుడు ఆయన స్వరాన్ని గుర్తించి ప్రభువే నాతో మాట్లాడుతున్నాడన్న సంగతి తెలుసుకొని ప్రభు వైపు తిరిగి ఆయన సన్నిధి నడవటం ప్రారంభించిన తర్వాత క్రమంగా దేవుల్లో బలపడుతున్న ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం తన జీవితంలో వెలువడింది. ఈరోజు ఆ సహోదరిని మీ అందరికీ పరిచయం చేసే అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు. నాతో పాటు మీరు చూస్తున్నారు ఈ సహోదరి దేవుని యొక్క స్వరం వినటమే కాదు, అక్షరజ్ఞానం లేకపోయినప్పటికీ ఎప్పుడో 2-3 తరగతులు చదువుకున్నటువంటి ఆ చదువుతోనే ఇంచుమించు 89 పాటలు దేవుడు తనకి అందించినటువంటి పాటలు. వాస్తవంగా అక్షరజ్ఞానం లేకుండా, సాహిత్యం తెలియకుండా పాటలు రాయటం అనేటువంటిది సాధ్యమైనటువంటి విషయం కాదు. కానీ దేవుడు తనతో మాట్లాడి తనకు పాటలు ఇచ్చినప్పుడు, ఆ పాటలు తనకు స్వరంగా వినపడినప్పుడు, ఆ పాటల్ని తను స్వరాలపన చేసి 89 పాటలు రాసింది. అంతేకాదు, ఆశ్చర్యం ఏమిటంటే నా చేతిలో పుస్తకం మీరు చూస్తున్నారు, దేవుడు తనతో ఏమేం మాట్లాడాడో, ఎన్ని సందర్భాల్లో మాట్లాడాడో, మాట్లాడిన ప్రతి మాట తను ఈ పుస్తకంలో రాసుకున్నారు. అంతేకాదు, ప్రతి మాటకి ఒక మంచి సందర్భం ఉంది, ప్రతి మాట వెనకాల ఒక అద్భుతమైనటువంటి స్టోరీ ఉంది. ఈ విషయాలన్నీ కూడా మనతో ఉన్నటువంటి ఈ సహోదరితో మాట్లాడి తెలుసుకుందాం. తన జీవిత అనుభవాన్ని, దేవుని స్వరం విన్నటువంటి అనుభవాన్ని, దేవుడు తనకు పాటలు ఎలా ఇచ్చాడో అనుభవాన్ని, హైందవురాలుగా ఉన్నటువంటి తను ప్రభువులోకి ఇప్పుడు ఎలా వచ్చి దేవుల్లో కొనసాగుతుందో తన అనుభవాన్ని తన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ లార్డ్ అమ్మా. అమ్మా, చాలా సంతోషం. సిస్టర్ గారు, మీరు దేవుడు మీతో మాట్లాడాడని, మీతో మాట్లాడినటువంటి ప్రతి సందర్భాన్ని నాతో పంచుకున్నారు. అసలు దేవుని యొక్క స్వరం వినపడుతుంది అంటే చాలామంది నమ్మరు. అంటే చాలామంది నమ్మకపోవడం అంటే నా ఉద్దేశం క్రైస్తవేతరులు లేక క్రీస్తుని వ్యతిరేకించేవారు ఆయన మాట్లాడితే మాకు ఇప్పుడు వినిపించండి చూద్దాం ఎలా మాట్లాడతాడు అని వెక్కిరింతల పాలు చేసిన సందర్భాలు, ఎగతాళి చేసిన సందర్భాలు చాలా సమాజంలో సేవకులుగా మేము చూస్తున్నాం. ఇటువంటి అనుభవం కలిగిన వాళ్ళు కూడా ఉంటే వారి ద్వారా దేవుడు ఎలా మాట్లాడతాడో అనేక మందిని తెలియపరిచే అవకాశాన్ని ఈరోజు మీ ద్వారా దేవుడు ఇవ్వటం అనేది చాలా గొప్ప ధన్యతగా భావిస్తున్నాను. ఈ సమయాన్ని మీరు ఇచ్చినందుకు, మీ సాక్ష్యం పంచుకోవడానికి మీరు ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా ప్రభు పేరిట మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను.
1: అందరికీ నా వందనాలండి. మా పుట్టిన ఊరు అయితే కోటికేశ్వరం అండి. కోటికేశ్వరం అక్క తమ్ముడు.
0: మీరు పుట్టినప్పుడు
1: పూజలేనండి, పూజలు
0: చేసినప్పటి నుంచి పూజలు
1: చేసేనండి.
0: అంతేగాని యేసు ప్రభు అంటే
1: లేదండి, తెలియదండి. అయితే పూజలు పెళ్లి వరకు కూడా పూజలే. అప్పుడు పెద్ద మేనత్త గారు, మేనత్తయ్య గారు అనమాట, ప్రార్థనలు అయ్యి పెట్టా ప్రార్థన చేయించుకుంటున్నారండి. అలాగా ప్రార్థనలో వచ్చారనమాట. ఆవిడ కూడా మొత్తం ఇంటి నిండా ఫోటోలు ఉండేయండి ఆమె కూడా. అయినా కానీ దేవుడు ఆమెను ఎన్నుకుని మరి ప్రార్థనలో ప్రార్థన చేయించేవారు, పాస్టర్లను తీసుకొచ్చి ప్రార్థనలు పెట్టేవారు. అప్పుడు మా అత్తయ్య గారు ఇల్లే కదని మేము కూడా వెళ్ళేవాళ్ళం అనమాట. అలాగా 15-16 సంవత్సరాలతో అలా వెళ్ళారు. కానీ ఆయన గురించి నాకు తెలియదు, అంటే ప్రార్థన చేసినప్పుడు కూర్చోవాలి, పాట పాడితే వచ్చేయాలి అన్నట్టే, కానీ ప్రభు గురించి అంత లోతుగా తెలియదు.
0: మీ మేనత్త గారు ప్రార్థన పెడితే వెళ్ళేవాళ్ళు తప్ప యేసు ప్రభు నిజమైన దేవుడని కాని ప్రార్థనకు వెళ్ళే అలవాటు గాని అప్పుడు మీకు లేదు. తర్వాత
1: పంపించే వాళ్ళు మా తల్లిదండ్రులు కూడా అక్కడికి పంపించరు కూడా అండి. అయితే అలా జరుగుతూ ఉంటుంటే ఒక రోజుని మా చిన్నమేనత్త గారు అబ్బాయితో వివాహం కుదిరిందండి. మా పెద్ద మేనత్త గారి అబ్బాయితో మా అక్కకి వివాహం జరిగిందండి. మా చిన్నమేనత్త గారి అబ్బాయితో నాకు వివాహం కుదిరిందండి. కుదిరిన తర్వాత ముహూర్తం కూడా పెట్టారు. ముహూర్తం పెట్టిన తర్వాత అండి వాళ్ళ ఇంట్లోను మా ఇంట్లోనూ కూడా ఆరోగ్యం బాగాలేదు. అసలు పెళ్లి దగ్గరకు వచ్చేస్తుంది, పెళ్లి ముహూర్తం సమయము, మాకు ఆరోగ్యాలు పాడైపోతున్నాయండి. ఏంటి ఇలాగ అయిపోయింది, ముహూర్త బలం బాగాలేదేమో, పెళ్లి ఆపేద్దాము తర్వాత మళ్ళీ పెడదామని నిర్ణయించుకున్నారండి. అలా అనుకోగానే అందరం బాగున్నామండి. బాగున్న తర్వాత అప్పుడు ఆ పెళ్లి ముహూర్తం రోజునే మా పెద్ద మేనత్తయ్య గారింటికి మళ్ళీ వెళ్ళానండి. నేను వెళ్ళగానే ఇదేంటమ్మా, మనం అందరం బంధువులే కదా, గొడవలో లేవు ఏమి లేవు, మరి పెళ్లి ఎందుకు ఆగిపోయినట్టు, అసలు ఒకవేళ నేను ఎలా ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రార్థన పెట్టుకుంటున్నాను, నువ్వు కూడా అనుకో ప్రభువా, నాకు వివాహం జరగాలని అనుకో, అనుకుంటే దేవుడు చేయని వాడు కాదు అనుకో అన్నారండి. అనుకోని చిన్న బైబిల్ కొత్త నిబంధన ఇచ్చారండి మా పెద్ద మేనత్తయ్య గారు. ఇస్తే ఆ బైబిల్ గురించి కూడా అందులో ఏముంటాయో కూడా నాకు తెలియదండి. తెలియక ఇంటికి తీసుకొచ్చానండి. ఇంటికి తీసుకొచ్చి మా అమ్మగారి తాతలు కూడా ఏమి చెప్పలేదండి. నేను అంటే నేను ఇలాగ అనుకుంటాం చెప్పకుండా, అత్త బైబిల్ ఇచ్చారు కదా చదువుకోవాలనేసి ప్రభు అక్కడ ఒక గోడ దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇదిగో నువ్వు ఏదడినా గానీ చేస్తావంట ప్రభువా, నాకు తెలియదు, అత్తయ్యేమో ఈ బైబిల్ ఇచ్చారు, ఇది చదవటం మొదలు పెడతాను, ఇది ఎన్నాళ్ళకి పూర్తి అవుతుందో నాకైతే తెలియదు, పూర్తి అయ్యేసరికి మాత్రం నా వివాహం జరగాలి ప్రభువా, అప్పుడే నేను నమ్ముతాను, అదే నా నమ్మకం అనుకున్నానండి
0: అని మీరు మనసులో అనుకున్నారు.
1: మనసులో అనుకుని ఆ బైబిల్ పట్టుకుని అనుకుని స్టార్ట్ చేశాను.
0: అంటే వివాహ సమయానికి మీ ఇంట్లో అందరికి అనారోగ్యాలు వచ్చి వివాహం ఆగిపోయే పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు మీరు దేవునితో ఈ ఒప్పందం చేసుకున్నారు, నిజంగా దేవుడు అయితే ఈ బైబిల్ చదవటం అయిపోయేసరికి వివాహం జరగాలని మీరు నిర్ణయించి దేవునితో ఒప్పందం చేసుకున్నారు. ఓకే,
1: ఇంకా అలాగా బైబిల్ స్టార్ట్ చేశానండి. చదువుతా అలా వస్తా ఉంటుంటే అందులో చాలా అన్ని అర్థమవుతున్నాయంటే దానికి పూర్తిగా అర్థం అవ్వకపోయినా గిన్నె గురించి చెప్తే గిన్నె గురించేనేమో అనుకుంటుందండి. పైన తోముతారు కానీ లోపల మీరు కడగలేరు కదా అంటే నిజమే కదా, గిన్నెను పైన తోముతాం కానీ లోపల కడగలేం కానీ హృదయం అని నాకు ఆ రోజు తెలియదండి. అలా చెట్టు అంటే ఒక మనిషి అని తెలియదు, ఒక చెట్టు గురించే చెప్తున్నారు అనుకున్నాను. అలాగ ఎవరన్నా తిట్టకూడదు తిడితే అని చాలా ఇంకా కొత్త నిబంధనలు అన్ని ప్రభు మాట్లాడిన మాటలే కదండి. అయితే అప్పుడు యెహోవా అని కూడా తెలియదు నాకు, యేసు ప్రభు అని తెలియదు, మామూలు ప్రభువు యేసు ప్రభు అంతే. అలాగ నేను చదువుకుంటూ వస్తా ఉంటుంటే నాలో మారు మనసు అనేది, అంటే ఎవరిని ఏమనకూడదు, ఎవరి గురించి చెప్పుకోకూడదు, చెడుగా మాట్లాడుకోకూడదు, చేస్తే మంచి చెయ్యాలి, తప్పు చేయకూడదు, ఈ రకంగా అలాగలాగా తెలుసుకుంటా వచ్చానండి. నేను ఈ ఒప్పందం చేసుకున్నట్టు కూడా మా అమ్మగారు వాళ్ళకి ఎవరికే తెలియదండి, అసలు ఎవరికే తెలియదు, దేవుడికి నాకే తెలిసండి. అయితే మా పెద్ద మేనత్త గారు అబ్బాయిని మా అక్క గారు చేసుకున్నారు కదా, అయితే నేను కూడా చిన్న మేనత్తయ్య గారు అబ్బాయిని చేసుకుంటే బాగుంటది, ఇంకా బయట కుటుంబంలోకి వెళ్ళవసరం లేదు అని ఒక నిర్ణయం ఉండేదండి నాకు, ఆయన చేసుకోవాలని ఆలోచన అనమాట. ఇంకా ఇది కూడా ఎవరికి చెప్పింది కాదండి. అయితే ఈ లోపు పెద్దలే కుదిరిసి వివాహం జరిగించారండి. నేను అనుకున్నది కూడా జరిగింది అనమాట. అప్పుడు కూడా నా అంతరంగంలో ఉన్నాయి ప్రభు తీర్చినట్టున్నారు.
0: బైబుల్ చదవటం పూర్తి అయ్యేసరికి వివాహం అయిపోయిందా?
1: పూర్తి ఇంకా చదువుతున్నానండి. చదువుకుంటా వస్తేసరికి ఈలో మళ్ళీ ముహూర్తం స్టార్ట్ అయిపోయి మళ్ళీ ముహూర్తం పెట్టేశానండి. అయినా కానీ దీన్ని ఇలా చదువుకుంటున్నాను, సరిగ్గా మే నెల 20 ముహూర్తం పెట్టారండి. మీ పొద్దున్న 10 వెళ్ళండి, ఆ రోజు చదువుకుని పేపర్ పూర్తి చేసి పీటల మీద కూర్చున్నానండి. ఇంకా
0: బైబిల్లో ఉన్న ఆఖరి పేజీ పెళ్లి పీటలకు వెళ్లే ముందు
1: ముందండి,
0: పెళ్లి పీటల మీద కూర్చునే ముందు బైబిల్ ఆఖరి పేజీ పూర్తి చేసి
1: కూర్చున్నానండి.
0: అంటే మీరు దేవుడితో ఏ ఒప్పందం చేసుకున్నారో
1: అది
0: నెరవేర్చిన సమయానికి వివాహం కరెక్ట్ గా జరిగింది.
1: అప్పుడే ఇంకా ఒకసారి బైబిల్ చదువుకుంటానని పెళ్లి కూతుర్ని పెళ్లి బట్టలతో ఉన్నానండి, తలుపులు వేసుకుని కూర్చుని మోకాళ్ళు వేసుకుని, అప్పటికి ఇంకా ప్రార్థన కూడా నాకు ఇంకా తెలిసిపోతుందండి. అంటే ఏడుపు వచ్చేస్తుంది, ఎలా చేయాలో తెలుస్తుంది అనమాట. ఆయన ఎలాగా మరి ఇంత చేశారు కదండి దేవుడు, ఎంత నమ్మకంగా అడిగింది అడిగినట్టు చేస్తారు, నాకు తెలియదు అడిగేశాను కానీ అప్పుడు మోకాళ్ళు వేసి ఇంక ఇలా చేయగానే ప్రభువా ఇంత ఇలాగా ఇంత కరెక్ట్ గా ఉంటుందా నీ మాట, ఇంత ఇలా చేస్తావా ప్రభువా, ఇంక నేను ఎప్పుడు వదలను ప్రభువా, ఇంక నువ్వే నా సర్వం అని, ఇంకా నేను ఎప్పుడు ఏ పూజలు చెయ్యను అని కూడా అనేసుకున్నానండి. అప్పుడే అనుకుని నాకు నచ్చిన భర్తనే చేసావు ప్రభువా, నేను అనుకున్న భర్తనే నాకు ఇచ్చి చేసావు ప్రభువా, ఇంకా నేను ఏ పై కుటుంబానికే నేను వెళ్ళవసరం లేదు, ఇంకా మా అందరిలోనే ఉన్నట్టే, పుట్టిల్లేని అత్తలేని అందరం మేము ఒకటే కాబట్టి ఇంకా నాకు ఈ జీవితానికి సరిపోద్ది ప్రభువా అని పీటల మీద కూర్చున్నానండి. ఆ కూర్చున్న కానించి గౌరీవ్రతం అవన్నీ పూజలు చేయవలసి వచ్చిందండి. తర్వాత అత్తయ్య గారి ఇంటికి వెళ్ళిన తర్వాత శ్రావణ మాసం మే నెలలో పెళ్ళయిందండి. శ్రావణ మాసం వచ్చాక వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ ఇంకా మామూలుగా వినాయక చవితులు అన్ని చేయడం జరిగిందండి. అలా చేస్తూ చేస్తూ ఉంటుంటే నేను అనుకునేదాన్ని భర్త చెప్పింది చెయ్యాలి, అత్తయ్య గారు చెప్పింది చెయ్యాలి, మళ్ళీ నేను ఇలా ఒప్పందం చేసుకున్నాను కదా ప్రభువే సర్వం అని, ఆయనకి తగ్గట్టుగా ఉండాలి అన్నట్టుగా వాళ్ళు చెప్పినవి నిష్ఠగా చేసేదానండి. నా నేను ఒప్పందం చేసుకున్నాను కాబట్టి ఆ ఇది కూడా ప్రార్థన బైబుల్ చదువుకోవడం కూడా క్రమంగా చేసేదాన్ని అండి. అలా పూజలు చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా తర్వాత మేము హైదరాబాద్ వచ్చేసామండి. తర్వాత పెళ్ళైన 6 నెలలకి హైదరాబాద్ వచ్చేసామండి. మార్చి నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్పటికి కూడా అలా మా ఆయన గారు చెప్పిన శుక్రవారాలు చేయడము, మళ్ళీ శుక్రవారం ప్రభు కొరకు 3 గంటల వరకు ప్రార్థన చేసుకోవడం, బైబుల్ చదువుకోవడం, ఇంకెలాగే అన్ని కూడా అది ఇది కూడా ఒకలాగే నిష్ఠగా చేసుకునేదండి. అలా చేసుకుంటే ఎవరన్నా ఇవ్వరు, 2 పడవల మీద కాలు పెట్టకూడదు అని ఎవరొకరు చెప్పివ్వరండి. మళ్ళీ బైబిల్లో కూడా నాకు నచ్చినట్టు ఉండకపోతే నేనేం చేస్తానో తెలియదని బైబిల్ మాట్లాడేదండి. అలా బైబిల్ ఇంకా అతమాన్ అలా చదువుకుంటా ఉండేదాన్ని అండి. పూర్తయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేదానండి.
0: ఎప్పుడు
1: చదివినా కొత్తగానే ఉంటుందండి. ఇప్పటికీ కూడా అండి, ఇది కూడా 5 సార్లు అయిపోయిందండి చదవడం. ఇప్పటికీ కూడా
0: మళ్ళీ
1: ఆ బైబిల్ చాలా సార్లు చదివి, నీ బైబిల్ కూడా 5 సార్లు చదివాను. అయితే ఎప్పుడు కొత్తగానే ఉంటదండి చదువుతుంటే, ఎప్పుడు కొత్తగానే ఉంటది. ఇప్పుడు ఇంకా లాస్ట్ పేజే ఉందండి ఈ రోజు, ఇది కూడా లాస్ట్ పేజే ఉంది. అయితే అలాగే చదువుతా ఉంటుంటే ఇంకెలాగే భయపెట్టేస్తున్నారు, బైబిల్ భయపెడుతుంది, ఎవరన్నా భయపెడుతున్నారో, ఇంకా మా ఆయన గారు అది ఇది చేస్తుంది కదా అనేసి ఆయన గారు కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకోలేదండి అన్నాడు. అయితే అప్పుడు మా పెద్దమ్మ గారు ఇంకొక అక్క ఉంటే ఇదేంటి నువ్వు నమ్ముకున్నాను అంటున్నావో, బైబిల్ చదువుకుంటావో, రా మేము ప్రార్థనకి ఎప్పుడు వెళ్తాం కదా, ఇక్కడ ఇంటి ముందే కదా రా, మనం కూడా వెళ్దాము అనేసి నన్ను కూడా తీసుకెళ్తే మా ఆయనగారు ఏం అనలేదండి. అలా వెళ్ళడం జరిగింది. ఇప్పుడన్నా సరదాగా మామూలుగా వారం కూడా కాదండి, మామూలుగా వెళ్ళేదాన్ని ఊరుకుంటుంది. అంటే నాకు వెళ్ళిపోవాలన్న ఇంట్రెస్ట్ నాకు తెలియదు అనమాట, ఎప్పుడు వారం వెళ్ళాలని. అలాగే జరుగుతూ వచ్చిందండి, జరుగుతూ వస్తూ ఉంటే ఆ తర్వాత ఇంకా నా పేరున ఒక ఇల్లు వచ్చిందండి హైదరాబాద్ లో. ఇల్లు వచ్చిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళడానికే ముహూర్తం పెట్టించారండి. ముహూర్తం పెట్టించిన తర్వాత ఆ ఇంటికి ఈశాన్యం వల్ల బాత్రూమ్ వచ్చిందండి. బాత్రూమ్ వస్తే ఇదేంటి ఇంటి బాత్రూమ్ ఆ మూల వచ్చింది కదండి. ఈలోపు క్యాలెండర్ చూస్తే అందులో ఏమున్నదంటే అసలు ఆ ఈశాన్యం వల్ల బాత్రూమ్ ఉంటే వెళ్ళకూడదు, యాక్సిడెంట్ అయిపోతాయే, భార్య భర్తలు విడిపోతారో ఏయో అన్నీ ఉన్నాయండి. ఇదేంటి ఇలా వెళ్ళడం, ఇలా వెళ్ళకూడదు కదా, మార్పించిన తర్వాత వెళ్దామని ఏం చేసామంటే అండి, అమ్మ వారితోటి ఇలా వెళ్ళకూడదంట, కొంచెం మార్చుకున్నాక వెళ్దాము. ఈలోపు చిన్న పాపకి 9వ క్లాసు కదా, 9, 10 కూడా ఒక స్కూల్లోనే చదవాలంట, అయితే ఎక్కడి నుంచి అక్కడికి వెళ్లకుండా మనం ఏ స్కూల్ అయితే జాయిన్ చేద్దాం అనుకున్నావో ఆ స్కూలే మధ్యలో ఉంది కదా, ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో ఉంది కదా, ఇంకా అక్కడికే కిరాయికి వెళ్ళిపోదాము. వెళ్ళిపోతే ఆ సంవత్సరం ఈలోపు ఎప్పుడు మారిస్తే అప్పుడే మనం ఆ ఇంటికి వెళ్ళిపోదాము అనేసి అన్నానండి. అనగానే సరే ఆయన ఏం చేశారు, మా అమ్మగారు వాళ్ళు ఉంటారండి అక్కడ ఆ ఊర్లో మధ్య ఊర్లో, మా అమ్మగారు మా పుట్టినట్టు వాళ్ళు అందరూ ఉంటారు అనమాట, వాళ్ళు వెళ్ళి చూసారు. అక్కడికి మారిపోయామండి. మారిపోయిన తర్వాత ఇద్దరు అమ్మాయిలు అనమాట, ఒక బాబు నాకు. ఇంకా మారకుండానే ఏం చేశాను, సాయిబాబా సీరియల్ చూసేదండి, ఇటు చేసుకుంటే అటు చేసుకుంటే సాయిబాబా సీరియల్ చూసేదాన్ని అండి. సాయంత్రం మాటలు 6 గంటలకు ఎప్పుడు వచ్చేదండి. అలా చూస్తుండగా చూస్తుండగా ఈలోపు 2 పడవల మీద అడుగు వేయొద్దు అన్నారు కదండి, ఇలా అడుగు వేయొద్దు అన్నారు కదా, ఇదేంటి అందరిని నమ్ముకోవచ్చు కానీ ప్రభువు నమ్ముకుంటే మాత్రం ఎవరిని నమ్ముకోకూడదు అంటున్నారో, వారిని నేను తెలియక అలాగ అనేసుకున్నానేమో, వీళ్ళందరిని నమ్ముకుంటే అసలు ఏ వ్యాధమో ఉండదు, ఇప్పుడు సాయిబాబా కూడా ఉన్నారో, యేసు ప్రభు మాటలాగే ఉన్నాయి సాయిబాబా మాటలు కూడా, అయితే ఇలా కాదు ప్రభువా నువ్వు అంటే ఇష్టమే గానీ నిన్ను నమ్ముకుంటే నిన్ను ఒక్కరినే నమ్ముకోవాలంట, మరి సాయిబాబాలో ఉన్నాను అనుకో నిన్ను కూడా నమ్ముకోవచ్చు, ఎవరినైనా అనుకోవచ్చు, ఇంకా మరి నా వల్ల కావట్లేదు ప్రభు, ఇటు అటు నువ్వు కూడా ఉండొద్దు అంటున్నావు, ఇంకా నేను సాయిబాబాలో ఉండి నిన్ను కూడా తలుచుకుంటాను ప్రభువా అనుకున్నానండి. అనుకుని ఉంగరం తాకట్టు పెట్టి మరి మా ఆయన గారిని సిరిడికి పంపించానండి. మా ఆయన గారు పూజలే కాబట్టి నేను ఎందుకు అలా పంపించాలి, ఏదో బాగుంటది అన్నట్టుగా అని పంపిస్తే ఆయన ఏం చేశారండి, శనేశ్వరుడు బొమ్మలు నువ్వులు ఇవన్నీ శనివారం నాడు బాగా పట్టుకొచ్చారండి. పట్టుకొస్తే మరి ఆ సమయం అలా వస్తదే, ఏ వారం వస్తామో తెలియదు కదా, మరి అది తీసుకున్నప్పుడు బాగానే ఉంటది, మరి ఇంటికి వచ్చేసరికి ఏ వారం వస్తా తెలియదు కదా అన్నారు ఆయన గారు అన్నారు. అన్న తర్వాత ఇంక ఇల్లు ఖాళీ, ఇంకా ప్రసాదాలు ఆ బొమ్మలు అన్ని ఉన్నాయండి, ఇంక ఇల్లు మధ్య అద్దీంటిలోకి మధ్య ఊర్లోకి వెళ్ళి వెళ్ళామండి. ఆ ఇంటి దిగిన తర్వాత దిగిన 20 రోజులకి మావయ్య గారు చనిపోయారండి. మా మావయ్య గారు కూడా హైదరాబాద్ ఇచ్చారు అనమాట. 20 రోజులకి మావయ్య గారు చనిపోయారండి. 20 రోజులు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమం 10 రోజులు 11 రోజులు అయిన తర్వాత మర్నాడే వేడి నీళ్లు మా అబ్బాయి మీద పడిపోయి ముఖం మీద పడిపోయింది, ముఖం అంతా గులాబీ కలర్ వచ్చిందండి, తోలు ఊడిపోయిందండి, మొత్తం శరీరం అంతా ఊడిపోయిందండి. అది మళ్ళీ ఆ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళమండి. హాస్పిటల్కి 15 రోజులు హాస్పిటల్లో ఉన్నాయండి, చాలా నరకం అని మించాం. తర్వాత ఇంకా ఇల్లు అసలు మళ్ళీ వాస్తు బాగాలేదేమో అని అక్కడి నుంచి మళ్ళీ ఆ నెలలోని మళ్ళీ ఇంకొక ఇల్లు మారిపోయింది. అప్పుడు దైవజనరాలు దేవుణ్ణి నమ్ముకున్న ఆవిడ ఉన్నారండి అక్కడ.
0: అంటే ఇప్పుడు ఇల్లు అయితే మారుతున్నారు కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో అనేటువంటి విషయం మాత్రం గ్రహించుకోలేదండి.
1: ఇంకా విడిచిపెట్టాను కదండి. అప్పుడు మా మేనత్తయ్య గారు ఇచ్చిన బైబిల్ కూడా ఏం చేశానంటే మళ్ళీ ఉండకూడదేమో అనేసి, మేము పైన ఉండేవాళ్ళమి కిందే చర్చి, ఆ వచ్చేటప్పుడు ప్రభువా ఇదిగో మరి తలుపు ప్లేసెస్ ఉంటాయి కదా, ఇదిగో ప్రభువా అని అక్కడే పెట్టేశానండి.
0: బైబిల్ పెట్టేసి
1: గుమ్మం ముందే వదిలేసి వచ్చేసానండి. ఇంకా
0: తెచ్చుకోలేదు,
1: బైబిల్ కూడా
0: తెచ్చుకోలేదు. తీర్మానం
1: చేసుకున్నాను తలుచుకుంటానే గానీ ఇంకా అలాగే ఇంకా పట్టుకుందండి ఇంకా నన్ను. ఇంకా ఏం కాలేదు తర్వాత వచ్చేసాం కదండి, ఇంకా అలాగా వచ్చేసిన తర్వాత 7 నీళ్ళు పడిపోయి ఇంకా ఇంకెలా పడితే అలాగా పింక్ కలర్ వచ్చేసిందండి ఇదంతా ఫేస్ అంతా. ఇంకా అది మాని అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ బంధువులతో గొడవలండి, ఇంకేదో ఒక సమస్య ఏదో ఒక సమస్య. తర్వాత నాకు అనారోగ్యాలండి, నాకు తగ్గితే నేను హాస్పిటల్ తీసుకెళ్లి టాబ్లెట్లు వేసుకునేసరికి మళ్ళీ మా పెద్ద పాపకి, మళ్ళీ అమ్మాయి తర్వాత మళ్ళీ చిన్న పాపకి, మళ్ళీ తర్వాత మా ఆయన గారికి, తర్వాత మా బాబుకి, ఇంక మొత్తానికి తిరగడమేనండి. ఇంకా తగ్గట్లేదు, ఎవరికే కూడా తగ్గట్లేదండి. తగ్గినా మళ్ళీ ఇంకా స్టార్ట్ అవుతుందండి. ఇంకా అలా హాస్పిటల్ తీసుకు, మా అక్క మా అమ్మాయి అయితే తీసుకెళ్లకపోయేవారు, ఏంటి ఎన్నిసార్లు వస్తున్నారని డాక్టర్ కూడా ఆశ్చర్యపోయేవారండి. అలాగ తిరుగుతూ తిరుగుతూ వస్తుంటే ఇంకా కూడా నేను లక్షవారాలు గురువారాలు చేస్తున్నానండి. ఇంకా మళ్ళీ గురువారాలు కూడా మొదలు పెట్టేవండి ఇద్దరు, మా ఆయన గారు నేను కూడా. ఏదన్నా మిషన్ కుడదామా షాప్కి వెళ్దాం అనుకుంటే వారం రోజులు మిషన్ కుట్టాను అంటే మళ్ళీ ఇంకో 15 రోజులు ఇంటి దగ్గర ఉండిపోవాలండి. అలాగా 2-3 సార్లు వెళ్ళి అమ్మ మీకు టైఫాయిడ్ వచ్చేస్తుంది కదా ఎందుకమ్మా ఇంకా మానేయండి అని వాళ్ళు కూడా మానిపించేసారండి. ఇంక ఈ రకంగా ఎలా జరుగుతూ వచ్చిందండి, బంధువులు విడిపోయామండి. ఈలోపు అమ్మ అవసరం లేకపోయినా ఇల్లు అమ్మేసుకున్నామండి, ఆస్తి ఎందుకు అమ్మేసుకున్నామా, హైటెక్ సిటీలో ఇల్లు అండి, ఫోర్త్ బేస్ హైటెక్ సిటీలో ఇల్లు, అది అమ్మడం జరిగిందండి. ఆ డబ్బులు అలా చల్లా చెదరకెంత ఇంకా అలాగా
0: యేసు ప్రభు నిన్ను వదిలేస్తానని యేసు ప్రభుతో మీరు చెప్పిన దగ్గర నుంచి
1: స్టార్ట్ అయిపోయిందండి.
0: స్టార్ట్ అయిపోయి అప్పటి నుంచి మనశ్శాంతి లేదు,
1: సమాధానం లేదు,
0: ఇక నెమ్మది లేకోకుండా అయిపోయింది. అనారోగ్యం వచ్చేసింది, కుటుంబంలో మామగారు చనిపోయారు, బాబు బాగలేదు, ఇవన్నీ వస్తున్నాడు. మీకు ఏమనిపించింది?
1: ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ ప్రభువులోకి వెళ్ళినా గానీ రెండు చెయ్యొద్దు అంటారు. ఇటు నా భర్త ఊరుకోరు, అటు ఆయన చెప్పిందే చెయ్యాలి, ఇటు ఈయన చెప్పింది చెయ్యాలి, ఇంకా రెండు రకాలుగా అప్పుడు పడిన బాధే మళ్ళీ పడాలి. ఇష్టం లేకైతే కాదండి ప్రభు, నేను అలా చెయ్యకూడదన్న ఉద్దేశం మీద నేను కఠినపరిచేసుకుంటున్నా నా హృదయాన్ని అండి. అలాగా నేను ఇంకా నా వల్ల కావట్లేదు, ఇంకా ఇలాగే అయిపోతున్నాం అండి. లాస్ట్ కి ఇంకా ఆఖరికి సంవత్సరం కూడా దగ్గరకు వచ్చేస్తున్నాడు మా మావయ్య గారు, కానీ బతుకులు బాగుపడతలేదండి. ఆ తర్వాత ఇల్లు అమ్మేసిన తర్వాత కూడా చిన్న స్థలం ఒక చోట కొనుక్కున్నామండి, మాకు ఇల్లు వచ్చిన చోట కొనుక్కున్నామండి, కొనుక్కున్నాం. ఆ తర్వాత అలాగే జరుగుతుందండి. జరుగుతూ వస్తుంటే ఇంకా నెమ్మదైతే లేదండి, సమాధానం లేదండి, చాలా గొడవలు, ఇంట్లో గొడవలు, ఇదిలో గొడవలు, ఇంక ఎలాగేలా మనశ్శాంతి లేకపోతే అలాగే జరుగుతూ వస్తుంటే అప్పుడు ఇంకా లాస్ట్కి మా పక్క ఆవిడ కూడా ఆ తల్లిగారు వచ్చి ఎవరో చేతపడి చేశారంట, అమ్మ ఒకసారి అంత అలా ఉన్నావు కదా సన్నిధికి వెళ్ళమ్మా, నాకు కూడా ఎవరో చేతపడి చేస్తే ఎన్ని చోట్లకి వెళ్ళినా తగ్గలేదు, మందిరానికి వెళ్తే తగ్గింది అన్నారండి. సరేలే అని పట్టించుకోలేదండి. ఒక మళ్ళీ ఏమనుకుంటుందని ఇది కూడా నా పాపం చెప్పకపోతే, మళ్ళీ ప్రభువు నమ్ముకున్న తర్వాత దశ భాగాలు ప్రభువుని విడిచిపెట్టిన తర్వాత విగ్రహారాధనలోకి వచ్చాను కదా, అప్పుడు 100 రూపాయలు కుడితే 10 రూపాయలు దేవుడికి తీసేదానండి. అప్పుడు కూడా నేను తీర్మానించుకున్నదేనండి, జాకెట్లు కుట్టేదాన్ని, ఏదైనా ప్రాబ్లం వచ్చేది ఇలా కాదు ప్రభువు నమ్ముకున్నాను కదా. అంటే దశ భాగం అంటే 100 రూపాయలకి 10 రూపాయలని నాకు తెలియదు, దశ భాగం అంటారు కదా దానికి వివరం తెలియదు కానండి, 10 రూపాయలకు రూపాయి తీస్తాను అనుకున్నానండి. దశ అంటే తెలియదు నాకు,
0: దానికి
1: అని తెలియదండి, 10 అని తెలియదండి. పది అని తెలియకుండా 10 రూపాయలు కొడితే రూపాయి తీస్తాను ప్రభువా, కానీ ఏదైనా సరే రిస్క్ రాకుండా ఉండాలి నాకు కుట్టిన వస్తువు, కుట్టిన శాలి రిస్క్ రాకూడదు ప్రభువా. అది అలాగైతే నా దగ్గరకు రావాలా లేకపోతే వద్దు, నేను రూపాయి తీస్తానా అనుకున్నానండి. అలాగే జరుగుతూ వచ్చింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి రిస్క్ రాలేదండి, అలా బట్టలు కుడతానే ఉన్నాను. ఆయన ఎలాగైతే అనుకున్నానో తీయడం మొదలు పెట్టాను డబ్బులు. అలా తీయడం మొదలు పెట్టిన తర్వాత అలాగే బట్టలు వస్తా ఉన్నాయి. అలా మిషన్ కుట్టుకుంటా బిడ్డలను చూసుకుంటా అలాగే ఇంట్లో నేనండి. అలా జరుగుతా జరుగుతా అప్పుడు చెప్పాను కదండి ఇది రానారాజ్యం తోట అన్నాను కదండి, ఇలాగా లాస్ట్ ఇంకా చాలా మంచానికి పడిపోయినండి. మంచానికి పడిపోయి 10th క్లాస్ పూర్తి అయిందండి. ఇంకా మా పెద్ద చిన్న అమ్మాయి ఏమో 10th క్లాస్కి వెళ్ళాలి, పెద్ద అమ్మాయి ఏమో 10th క్లాస్ పూర్తి అయిందండి. పూర్తి అయ్యేసరికి ఇంకా మాట కూడా ఇంకా రావట్లేదు. మా ఎప్పుడు శిలలను కూడా ఎక్కలేదండి నాకు, అసలు ఎక్కించు నాకు తెలియదు. అప్పుడు శిలలను కూడా ఎక్కించి ఇవ్వరు. శిలలను ఎక్కించిన కాంచేపటికే మళ్ళీ నీరసం అయిపోయేదండి. ఒక జ్యూస్ తాగింది వెంటనే మళ్ళీ నీరసం అయిపోయేదనండి. ఇంకా పట్టులు వదిలేస్తున్నాయండి, ఇంకేమీ పని చేయట్లేదండి, ఆ ఒంట్లో ఏం పని చేయట్లేదు. రచ్చరేకలు అంటే మళ్ళీ రచ్చరేకలు కట్టించుకునేదండి ఒక క్షణమే. అది కూడా పీడకళ్ళు వచ్చేసేయండి. అయినా కానీ ఆయనకి ఎక్కువ తెలిసేది కాదు, మా పుట్టింటి వాళ్ళు ఉన్నారు కానీ ఆయన వాళ్ళకి తెలిసేది కాదు ఏంటో నీరసం తగ్గట్లేదు పిల్లకని వారు. అప్పుడు పక్కింటి ఆవిడ అన్నారండి, ఏమండి ఎవరో ఎక్కడో టైఫాయిడ్ వస్తే ఆవిడ చనిపోయారంటండి, మీకేమో టైఫాయిడ్ తగ్గట్లేదు, ఈ ఆడపిల్లలు ఏమైపోతారు ఏంటో, మీ ఆయన గారు ఖర్చు పెట్టిన డబ్బులు ఇప్పటికి 1000 ఖర్చు పెట్టారో తెలియదు, మీరు తిన్నా తిండి 3 రోజులు నేను తినుంటే గనక ఎంతో ఆరోగ్యంగా ఉందినండి, చాలా బలం వచ్చేసాను, ఎంత తిన్నా సరే గానీ ఏమి ఉంటున్నారేంటండి అని అన్నారండి ఆవిడ. అయినా కానీ నాకేం తెలియట్లేదు, జ్యూసులు జావలో తిండి మరి తిన్నా అంటే ఎక్కడ నీరసం తగ్గిపోద్దా అని ఇంక పెట్టమనేదండి, మాట మాత్రం లేదండి, ప్రసన్న అని చాలా స్లోగా
0: పెరిగేదండి,
1: శక్తి లేదండి. అయితే మా పాప 10th క్లాస్ పూర్తయి ఇంకింట్లోనే ఉండ కదండి, ఒక బాలింతరాలు అయితే ఎలా చేయించుకుంటదో 10th క్లాస్ చదువు బిడ్డనండి, నేను అలా చేయించుకున్నానండి పని. మా భర్తకు బాక్స్ పెట్టడం, చిన్న బిడ్డలను తయారు చేయడం స్కూల్ కి చాలా కష్టపడిపోయింది, ఆ పిల్ల ఏమైపోద్దో అనుకున్నారండి, అంత పని చేసిందండి పిల్ల. అలా చేస్తా ఉంటుంటే అప్పుడు నేను ఒక ఇంకేంటి ఇలా చచ్చిపోతా, ఆవిడ అలాగ అంద కదా ఎవరు ఆవిడ చనిపోయింది అన్నది కదండి ఆవిడ అనేసరికి, ఇది కాదు పని, ఒకవేళ ఆయన్ని నమ్ముకున్న తర్వాత ప్రభువుని నమ్ముకున్న తర్వాత సాయిబాబాలోకి వచ్చేసాను కదా, ప్రభువు నమ్ముకుని నా దగ్గరకు వచ్చింది ఏంటి అని సాయిబాబా విడిచిపెట్టేశారేమో, అయితే సరే సాయిబాబాని నమ్ముకుంది కదా నేను ఎందుకు చూడాలని యేసుప్రభు విడిచిపెట్టేశారేమో, ఇలా కాదు పని ప్రభువా, ఇలా నేను ఇలా అనుకున్నాను ఎందుకు అనుకున్నానో నీకు తెలుసు కాబట్టి, ఇప్పుడు ఈ రాత్రికి నాకు ఎవరు కనపడతారో వాళ్ళు ఏపుకు తిరిగిపోతాను, నేను అనుకున్నది కరెక్ట్ కాదేమో కానీ ఇప్పుడు నాకు తెలియాలి ఏదైంది, పట్టుపట్టి నాకు ఎవరు కనపడితే వాళ్ళు ఏపుకు తిరిగిపోతాను ప్రభువా అని అనుకున్నానండి. ఆ నైట్ పడుకున్న తర్వాత ఒక 4 ఆడవాళ్ళు అక్కడ నుంచుంటే ఒక అమ్మాయి, ఇదిగో అక్కడ జ్వరాలు తగ్గించే డాక్టర్ ఉన్నారంటేనే అదే అండి ఒక పేపర్, దేవుడి పేపర్ ఇచ్చారండి. ఇచ్చి ఏంటమ్మా పేపర్ అంటున్నావు ఏంటి, జ్వరాలు తగ్గుతుందా, జ్వరాలు తగ్గితే డాక్టర్ అక్కడ ఉన్నారా, ఎవరమ్మా పేరు అంటే వాళ్ళ పాస్టర్ గారి పేరు చెప్పారండి. ఇప్పుడు నాకు నోరు తిరగట్లేదు పేరు, పాస్టర్ గారి పేరు, ఇంతకీ మా పక్క ఆవిడ పాస్టర్ గారు పేరేనా అనమాట, అది నాకు తెలియదు ఆ సంగతే. అప్పుడు గుర్తుంది ఆమెకు చెప్పాను ఆ పేరు, అయ్యో మా పాస్టర్ గారే కదండి ఆయన పేరు అన్నారు, మరి వస్తారా ప్రార్థనకి అన్నారు. అయినా మళ్ళీ ఇదే గుర్తు వస్తుంది, మళ్ళీ గురువారం చెయ్యాలి మా మళ్ళీ ఇలాగే మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ నెలలాలు ఆగిపోయినండి. నెలలాలు ఆగిపోయిన తర్వాత ముందు మిషన్ కుట్టడానికి వెళ్ళేదని అంటున్నారు కదండి, అమ్మయ్య ఇంక ఈసారి దశభాగం తీయక్కర్లేదు, ఇంకా నేను భయపడక్కర్లేదు, వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవాలనుకునేదండి, వచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు అయిపోయండి, మరి రోగాలకి వెళ్ళిపోయాయి కదా, ఆ రకంగా దిగజారిపోయినట్టు అయిపోతున్నామండి. సంవత్సరకం కూడా చేసేసామండి, సంవత్సరకం చేయకముందే ఇప్పుడు అప్పుడు ఇలా వచ్చింది కదండి పేపర్ గురించి ఇలా చెప్పారు కదా, చెప్పిన తర్వాత ఇలా ఆవిడ ఏమి ఇలాగన్నారు. అయినా కానీ నెలలాలు ఆగానండి, నెలలాలు కూడా ఆగిన తర్వాత ఇంక ఇలా కాదు. అప్పుడు ఆవిడ అన్నారు, అమ్మ నువ్వు లెగలేకపోతున్నావు మాట్లాడలేకపోతున్నావు కాబట్టి అలా మా పాపతో ఒకసారి ప్రార్థనకి వెళ్ళు మందిరానికి వెళ్ళు, అయితే ఏం చేస్తావంటే ఆ టయానికి ఒకవేళ స్నానం చేయాలేమో రెడీ అవ్వాలేమో ఓపిక లేదు ఎలాగా అనుకోకు, చీర మార్చుకుని అయినా సరే నువ్వు అడుగులు అడిగేసుకున్నా సరే మందిరంలో కూర్చో అన్నారండి ఆవిడ. అంటే అప్పుడు ఆవిడ మా గుమ్మం ఉందే ఆవిడ అటు ఇటు రెడీ అవుతున్నారు అనమాట. అప్పుడు ఆవిడ పిలిచి ఇలా పిలిచి అండి మీరు వెళ్తే కనుక నేను వస్తానండి అంటే సరే అండి పిలుస్తాను. అప్పుడు ఆవిడ వెళ్ళి 5 నిమిషాలు కదా చీర మార్చుకునండి, ఆ రోడ్డు మీద ఏ ఉంటాయి కదండి అవి అది పట్టుకునండి, ఒక్కొక్క అడుగు తీసుకుంటా, ఒక ఆపరేషన్ చేయించుకున్న మనిషి ఎలా ఉంటారో ఆ రీతిగా అలా పట్టుకుని అలాగలాగలాగలా
0: పట్టుకుని చర్చిలోకి
1: వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కూడా నమ్మి అల్లేదు నేను, అంటే ఇంకా ఆవిడ చెప్పింది కదా నాకు దేవుడు అంటే నమ్మకమే గాని ఇలాగే మళ్ళీ మారిపోతానేమో అన్న ఉద్దేశం, అంటే భయం మళ్ళీ మొదటికే వస్తుంది అన్న ఇదేనండి నాకు ఆలోచన. అలా కూర్చుండిపోయినండి. కూర్చున్న తర్వాత నా అవయవాలు అన్నీ అప్పటికే ఆ నైట్ నుంచే స్టార్ట్ అయిపోయిందండి మొత్తం, ఎముకలు పోటు, కడుపు పోటు, మెడపోటు, తలపోటు, కాళ్ళు పోటు, అరికాలు పోటు, నడుము పోటు, ఇంకా అన్ని రకాల పోటులు అనమాట. కూర్చున్నానే గాని కాళ్ళు చాపేసుకుని ఇలాగనడమో ఇంకెళ్ళిపోవాలి ఎవరైనా ఇప్పుడు లేస్తే నేను వాళ్ళతో వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో కూర్చున్నానండి. అమ్మా పక్క ఆవిడేమో అయ్యో వీళ్ళ పిల్లలన్నా తీసుకొస్తే వాళ్ళన్నా తీసుకెళ్ళిపోయేవారు ఇవి కూర్చోలేకపోతుందని ఆవిడ అనుకుంటున్నారంట. ఆఖరికి పాటలు అన్ని అయినాయి. ప్రభువా మరి నేను కూర్చోలేకపోతున్నాను, ప్రభువా మరి నేను కూర్చోనేటట్టు చెయ్యి అని ఒక మాట అనుకున్నానండి. అంతే అనుకున్నాను. ప్రార్థన స్టార్ట్ అయిందండి. ప్రార్థన స్టార్ట్ అవ్వగానే నాకు వణుకు వచ్చేస్తుందండి ఒంట్లో, ఈ సెల్ల కూడా పడిపోతుంది, కళ్ళంట నీళ్లు కారిపోతున్నాయి, వణికి వణికి వణికి ఎలాగ దడదడ మొత్తం కాళ్ళు అన్ని మొత్తం ఒళ్ళంతా వణుకుపోతున్నాయి. వణుకుపోగానే ప్రార్థన అయిపోయిందండి. అమ్మాయి ఇంకా ప్రార్థన అయిపోయింది అన్నట్టుగా లెగాలి అనుకుని, ఇంకా బలంగా లెగాలి కదా, చాలా జాగ్రత్తగా లెగాలి కదా అని చెయ్యి అనుకుని ఇలా అనుకునేసరికండి అసలు ఎలా లేచిపోయినా నాకైతే ఒక సంటి పాప ఇలా కూర్చుని ఇలా ఎలా లేచిపోతుందండి అలా లేచిపోయినండి. ఇదేంటి ఎంత తొందరగా ఎలా లేచిపోయినా ఏంటి అనేసి అప్పుడు ఇవన్నీ నొక్కి చూసుకుంటే అసలు ఎక్కడ ఏ బాధ నాకు ఏం తెలియట్లేదండి. అప్పుడు గబగబా 2 అడుగుల్లో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయండి. పాస్టర్ గారు మాకు ఇలా తగ్గిపోయిందండి, ఇప్పుడు వచ్చేసరికి నడవలేక పరిస్థితిలో వచ్చానండి, అసలు మొత్తం పూర్తిగా నాకు స్వస్థత కలిగిందండి అన్నానండి. ఆ విశ్వాసం ఉంచుకో అమ్మా ఇప్పటికీని అని ఆయన అన్నారండి. అనగానే ప్రభువా ఇదిగో ఈ సన్నిధిలో ఇప్పుడు అనుకుంటున్నాను, ఇంకా నిన్ను ఇప్పుడు గాని విడిచిపెడితే కనుక నేను చనిపోయిన దానితో సమానం ప్రభువా, ఇంకా ఇంకెప్పుడు విడిచిపెట్టను ప్రభువా, ఇంకెన్ని రకాలుగా వచ్చినా ఇంకా నీ కొరకు పోరాడాలనిపిస్తుంది ఇంకా మరి ఏం అనేసి అనుకుని వచ్చేసానండి. అనుకున్నానండి. అనుకున్న తర్వాత ఇంకా కొత్త ఇంట్లోకి గృహప్రవేశానికి వచ్చేసామండి. గృహప్రవేశానికి మళ్ళీ మరి ఆయన కూర్చోబెడతారు కదా అక్కడ, కూర్చున్నా గానండి నా మనసంటా ఏసు రక్తం జయం స్తోత్రం అనుకుంటున్నాను, ఆయనకి తెలియదు నేను అనుకుంటున్నట్టు. ఆ ప్రసాదం ఏమో తినకుండా జాగ్రత్త పడ్డాను. జాగ్రత్త పడిన తర్వాత అయితే ఆ కాలనీలోను ఆ పాస్టర్ గారే మళ్ళీ ఈ ఊరు వచ్చి అక్కడ ఇంకో చోట పెడుతున్నారు. అయితే మా ఆయన గారితో అన్నాను, ఏమండి ఇలాగా పాస్టర్ గారు ఇక్కడికి వచ్చి పెడుతున్నారంట, వాళ్ళ తెలిసిన వాళ్ళు ఇలా తెలిసిన వాళ్ళే కదా ఒకసారి వెళ్తాను అంటే సరే అన్నారు. 2 వారాలు వెళ్ళేసరికి 3వ వారం గొడవ పెట్టుకుంటేవారు, అదిగో ఇలా చేస్తావా అలా చేస్తావా మానేని. మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత ఏమండి మళ్ళీ ఒకసారి వెళ్తానండి అంటే మళ్ళీ అనేవారు. వెళ్ళమంటున్నారు కదా వెళ్ళేసరికి మళ్ళీ గొడవ, అలాగే నన్ను వెళ్ళనివ్వకుండా చేసేది. అప్పుడు ఇంక ఇంత బాధ పడలేను ప్రభువా, ఇన్ని మాటలు నేను వేస్తే పడలేను, ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకింట్లోనే చేసుకుంటాను. అప్పుడు స్వామి మాలేసుకున్నారండి మా ఆయన గారు. స్వామి మాలేసుకున్నా గానీ చెప్పకుండా వెళ్ళలేం కదండి ప్రార్థన కూడా, నేను ఇంకా నేను వెళ్ళలేను ప్రభువా అని. పొద్దున్న 5 గంటలకి సాయంత్రం 5 గంటలకి మధ్యాహ్నం ప్రార్థనలు ఎక్కువైపోయాయి, మిషన్ పగల కుట్టుకుంటే ప్రార్థన ఎక్కువైపోయింది. నాకు ప్రశాంతంగా ఉండేది అనమాట ప్రార్థన చేసుకోవడానికి. ప్రార్థన చేసుకుంటా ఉంటే నేను ఇంకెక్కడికి వెళ్ళిన ప్రభువా, నాకు ఇంట్లో ఎక్కడైనా కనపడు ప్రభువా, నాకు గోడ మీద కనపడు ప్రభువా, ఇంకక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటాను ప్రభువా అన్నానండి. ఇలా చూస్తున్నానండి, చూసేసరికి నీళ్లతోటి గోడలు తడిసి ఆకారాలు వస్తాయి కదండి, ఆ ఆకారాలు ఏం చేసినాయి అంటే ఒక సిలువు మీద ప్రభువు రక్తం కార్చుకుంటా ముళ్ళ కిరీటంతో ఎలాగైతే ఉంటారో ఆ రూపం కనపడిపోయిందండి నాకు వెంటనే. ఇంకా అదే ఆ మరకలే రూపం. అయ్యి బాబో ఇదేంటి ఇలాగా వచ్చేసింది, నేను ప్రభువుని అడగాను ఏ గీత కింద కనపడుతుందేమో అనుకుంటే సిలువు మీద ఉన్నారేంటి ప్రభు అని. పిల్లల్ని ఏం చేశాను, పిల్లలారా పిల్లలారా రెండల్లా ప్రభు కనపడుతున్నారమ్మా రెండు చూడండి అంటే డాడీ ఒకటి ఇంట్లో లేరమ్మా, నాకు ఆ గోడ మీద ఈ గోడ మీద కనపడుతుంది అని మాకు చెప్పకమ్మా మాకు భయం పెట్టకు అనేసి వాళ్ళు అన్నారండి. ఇంకా నాలో నేనే ఆనందం, నాలోనే కుమిలిపోవడం అన్ని నేనే అనుభవించాలండి. ఇప్పుడు వరకు కూడా చాలా మటుకు నాకు నేనే అనమాట. ఇంకా అలాగనేసరికి ఇంకా అప్పుడు ఇలా కనపడగానే ఫోటో తీస్తే సెల్లో ఇప్పుడు కూడా మీకు చూపిస్తానండి, ఆ ఫోటో కూడా మీకు పంపిస్తాను. ఇప్పటికే ఉందండి.
0: ఆకారం గోడ మీద
1: ఉందండి. ఎలాగండి, ఎలా ఉంటారండి, రక్తం చుక్కలు కారుతండి, ముళ్ళ కిరీటం, ముక్కు, నోరు, అసలు అతి ఎవరి సూత్రానికి వచ్చినా సరే పరిశుద్ధాత్మ వచ్చేసేదండి వాళ్ళ మీదకే. అలా కనపడిపోయేదండి, ప్రభువా కనపడమ అంటే నాకేమో చూడగానే కనపడిపోయింది వాళ్ళకి చెప్పాలన్నమాట నేను వాళ్ళ. అప్పుడు వాళ్ళకి ఆ కనపడిపోయేది, కనపడిపోగానే పరిశుద్ధాత్మ వచ్చేసిందండి. ఏంటి ఇలా జరుగుతుంది అప్పుడు, ఇంకా అలాగ ప్రార్థన చేసుకుంటూ మొదలు పెట్టాను కదా చర్చికి వెళ్లకుండా, అలా చేసుకుంటాను చేసుకుంటాను. అప్పుడు అప్పుడు ఒక స్థలం కొనుక్కున్నామండి, అది అక్కడికి వచ్చిన తర్వాత స్థలం కొనుక్కున్నాను కదా, ఆ ఇల్లు కట్టడానికి రేకులు చెడ్డి వేసుకుందాము అన్నీ పడుకున్నారండి ఆయన. నైట్ చెప్పి పడుకుంటే మా ఆయన గారు ఇలాగ ఇల్లు కట్టాలంటున్నారు, వాస్తు చూడకుండా కట్టేస్తారు ఏంటో, ఎవరికైనా చూపించారో చూపించరు అని నేను అనుకుంటున్నానండి మనసులో. అనుకుంటే ప్రార్థన చెయ్యి అన్నారండి, అదే మొట్టమొదటి స్వరం అండి, నాకు వినబడిన స్వరం అనమాట. ప్రార్థన చెయ్యని గద్దించినట్టు మగాయన గొంతుక అనమాట, గంభీరమైన గొంతుక అనమాట. హాలు మాత్రం నిశ్శబ్దంగా ఉంది. అనేసరికి ఏంటి ఇలా వినబడింది అనేసరికి వీళ్ళమ్మ పడుకునున్నారు. ఏంటి ప్రార్థన చేయమంటున్నారు, ఏంటి ప్రార్థన, స్థలం గురించి ప్రార్థన చేయడం ఏంటి, ఇప్పుడేమో కొన్నాము అప్పుడే 3 లక్షలు అయిపోయింది, 180 కొన్నాం 3 లక్షలు అయిపోయింది, ఇంకా లేకపోతే కట్టుకుంటే కట్టుకుంటాం లేకపోతే అమ్మేసుకుంటాం, దాని గురించి ప్రార్థన చేయడం ఏంటి అనుకున్నానండి. తర్వాత ఊర్లో కూడా ఒక స్థలం ఉంది, ఆయన దాని గురించి చెప్పారా, దాని గురించి ప్రార్థన చేయడం ఏంటి అని చెయ్యాలని తెలియట్లేదు నాకు, ఎందుకు చెప్పారో తెలియట్లేదు. ప్రార్థన చేయమంటారు, ఎప్పుడూ ప్రార్థన చేస్తానే ఉంటాను, స్థలం ఎవరు స్థలం గురించి ప్రార్థన చేయాలని నాకు చెప్పినా గానీ
0: ప్రార్థన చేయి అనేటువంటి మాట మీకు వినపడినప్పుడు ఎవరు మాట్లాడారో తెలియదు,
1: అంతే
0: స్వరం వినపడింది,
1: వినపడింది అంతేనండి,
0: స్వరం వినపడింది కానీ ఎవరు మాట్లాడారో తెలియదు,
1: అసలు తెలియదు
0: అండి. చేయటమేంటి అసలు, నన్ను ప్రార్థన చేయమని అడిగేది ఎవరు అనే ఆలోచనకి వెళ్ళారు మీరు.
1: అవునండి అంతేనండి. ఆ తర్వాత నాకేమో బైబిల్ లేదండి, లోకసా అదే కొత్త నిబంధన చదివాను అన్నాను కదండి, చదివిన పైన ఏమి చదివేదాన్ని కాదు, పేర్లు ఇది మత్తయి సువార్త అని లోకా సువార్త అని అవి చదువుకునేదాన్ని కాదు. ఒక పేజీ అయిపోయిన తర్వాత ఒక పేజీ అయి పూర్తి చేసేదాన్ని, బాగుంది కథలు బాగున్నాయి అనేసి చదువుకునేదాన్ని. అందుకుని నాకు ఈయన మాట్లాడుతున్నా కానీ అధ్యాయులతో చెప్పవలసి వచ్చేది దేవుడు నాకు. అప్పుడు అలాగైంది కదండి. ఆ తర్వాత ఇంకా స్వామి మాల వేసుకునే ఉన్నారు ఆయన, ఇలాగ వినబడింది కదండి ప్రార్థన చెయ్యి అని వినబడింది కదా, ఇలాగ అనుకున్నాను. తర్వాత స్వామి మాల వేసుకున్నారు, ప్రార్థన జరుగుతూ ఉండి జరుగుతూ ఉంటే లోకా సువార్త 11వ అధ్యాయం, లోకా సువార్త 11వ అధ్యాయం 3 సార్లు వచ్చిందండి నా నోట్లోంచి. నాకు మెలకు వచ్చినంత సేపు కూడా మెలకు వచ్చేసరికి ఆగిపోయిందండి నా నోట్లోంచి. లోకా అంటున్నారో అదేంటో తెలీదు, అధ్యాయం అంటే బుక్ కి సంబంధించింది, సువార్త అంటే ఏంటి మళ్ళీని అని. ఈ బైబిల్ ఉంది కదా, ఒకవేళ బైబిల్ ఇచ్చారు కదా, ఒక ఆవిడ ఇచ్చారనమాట, ఇచ్చారు కదా, ఇంకా ఇది తీసుకుని చూద్దాము ఉంటే లోకం ఉంటదేమో అని చూసేసరికి లోకా దొరికిందండి. అదేంటి లోకాన్ని ఎలాగైతే వినబడింది అదే లోకాన్ని ఉంది, అయితే మరి 11వ అధ్యాయం అది కూడా ఉంటదా అనుకుని అది కూడా చూస్తే అది కూడా ఉన్నదండి. ఏంటి మరి నాకేమన్నా చెబుతున్నారా, ఇంక బైబిల్లో వినబడి అంటే ప్రభువు అనుకుంటా, నాకేమన్నా చెబుతున్నారా అందులో చదవమని అనేసి చదువుకుంటే శిష్యులు పరలోక దేవుని ప్రార్థించడం గురించి అడుగుతుంటే ప్రభువు వాళ్ళకి నేర్పుతున్నారు, నా రాజ్యాన్ని తీసుకురా, నన్ను పరలోక మందుని మా తండ్రి నీ నామం పరచబడం కాక అని అది ఉంటది కదండి.
0: అంటే బైబుల్లో ఈ విషయం ఉన్న సంగతి మీకు తెలియదు,
1: తెలియదండి.
0: ఆ స్వరం వినపడి మీకు చెప్పినప్పుడు ఉన్నాయో లేవో మీరు చూస్తే బైబుల్లో అవి కరెక్ట్ గా ఉన్నాయి,
1: ఉన్నాయండి ఉన్నాయండి.
0: ఆ వినపడి ఉన్నాయో లేవో చూసారు,
1: చూసానండి అంతేనండి.
0: అంతకుముందు మీకు తెలియదు అవి,
1: అంతకుముందు తెలిసినవి నాకు గుర్తులేదు కదండి, బైబిల్ చదవటం చదివాను కానీ బైబిల్ అవన్నీ ఇంకా అలా ఉంటాయని అయినా నాకు తెలియదు, ఇంకా అసలు దాని గురించి తెలియదండి. మళ్ళీ కొత్తగా ఇప్పుడే నేను వింటున్నట్ట అనిపించేస్తుందండి, అప్పుడు వినబడింది చూస్తుంటే ఇంకా ఆశ్చర్యం వేసేస్తుందండి. ఇప్పుడు చెప్పిన ఉంటే ఎవరైనా చెప్పితేనేమో మనకు ఆశ్చర్యం వేయదు, ఎవరో లేకుండా స్వరం నా నోట్లోంచి వచ్చి లేకపోతే నాకు స్వరం వినబడుతుంటే నాకు ఆశ్చర్యం వేసేస్తుందండి. ఆశ్చర్యం వేసి చూసేసరికి ఉంది. అయితే అప్పుడు గబగబా నాతో ఎలా మాట్లాడుతున్నాడు అంటే, ఒక ఆంటీ గారు ఉన్నారండి కింద మా కింద బిల్డింగ్ లో, వాళ్ళ అమ్మగారితో మాట్లాడతారనమాట. మాట్లాడితే ఇదిగో లక్ష్మి నువ్వు అత్మాను ప్రభువు అని అంటావు కదా నువ్వు, ఇదిగో మా అమ్మగారు వచ్చారు, మా అమ్మగారితో ప్రార్థన చేయించుకుని మా అమ్మగారితో మాట్లాడతారు. అప్పుడు నాతో మాట్లాడతలేదు, మా అమ్మగారితో మాట్లాడతారంటే ప్రభువు మాట్లాడటమేంటి, ప్రభువు మాట్లాడతారా అని ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నానండి. అంతే పైకి వచ్చిన తర్వాత ఈ మాటలు స్టార్ట్ అయినాయండి. అప్పుడు వెంటనే మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్తే, నువ్వు అన్నావు కదా ప్రభువు మాట్లాడతారా, ప్రభువు మాట్లాడతారా అన్నావు కదా, ఇప్పుడు ఎలాగా మాట్లాడుతున్నారా అర్థమైందంటే, అవునంటీ మరి ఇది ఎందుకు చెప్పారా అంటే, ఇది చూడు చూసి చదివే నువ్వు, ఎందుకంటే అలా కాదు మరి ప్రార్థన ఎప్పుడు చేసుకోవా, నిన్ను ప్రార్థన చేసుకోమని చెప్తున్నారు, ప్రార్థనకు ముందు కానీ ప్రార్థన తర్వాత కానీ పరలోక ప్రార్థన చేసుకోమని చెబుతున్నారు, అది చేసుకో అన్నారండి ఆవిడ. దాని గురించి నాకు తెలియదు తెలియదు. ఇంకా అలాగే లాస్ట్ ను ప్రార్థన పెట్టడం మొదలు పెట్టింది. తర్వాత జ్యోతిలిగించు అని వినబడిందండి. క్యాండిల్ వెలిగిస్తాను శుక్రవారం చేసుకుంటా క్యాండిల్, అది నాకు తెలియట్లేదు. ప్రభువు దేవుడు చల్లాడు నువ్వు పూర్తి చేయంటున్నారండి, అదేంటో తెలీదు. మరి మందిరానికి వెళ్ళను కదా నేను, అదేంటో తెలీదు. ఇవన్నీ వినబడిపోతున్నాయండి నాకు.
0: అసలు ప్రార్థన చేయి అనేటువంటి మాట మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇక ప్రతిదీ కూడా స్వరం వినపడుతుంది. స్వరం వినపడటం అది మీరు గ్రహించటం గమనిస్తా ఉన్నారు, అవి మీ ముందు కనపడుతున్నాయి బైబిల్లో
1: కనపడుతున్నాయండి.
0: అప్పుడు యేసు ఇది దేవుని స్వరం అని గుర్తించారు.
1: గుర్తించానండి.
0: ఓకే, అట్లా మీరు మాట్లాడినవన్నీ కూడా రాశారా?
1: రాశానండి.
0: ఇప్పుడు ఈ బుక్ లో మీరు దేవుడు మాట్లాడిన రాశారు?
1: రాసేసానండి.
0: ఓకే,
1: సంవత్సరాల ముందు వెనక ఉండొచ్చు కానండి, అన్ని రాసేసానండి. ఇంకా చాలా ఉన్నాయే.
0: ఇప్పుడు దీంట్లో రాసినవన్నీ మీతో దేవుడు మాట్లాడండి. ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు విన్నటువంటి మాటలు దీంట్లో రాశారు.
1: జో తెలిగించు జో అంటే ఒక స్టోరీ అనేది వెనక కింద ఉంటదండి. నేను ఇప్పుడు ఎంతవరకు చెప్తాను చెప్తానండి. అప్పుడు ఆగితే అప్పుడు మీరు మళ్ళీ అడిగిరు కానండి.
0: కానీ అమ్మ ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయన మాట్లాడినప్పుడు విని విన్నటువంటి ప్రతి మాట రాశారు, గుర్తుంచుకొని
1: రాశాను.
0: చూడండి మిత్రులరా, ఇవి చూసారా ఇక్కడ ఈ సహోదరి, దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాట ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ మాటను తను ఇక్కడ రాసుకుంది. చూడండి ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడినటువంటి మాటలే. ముందు అసలు దేవుని స్వరం అంటే తెలియనటువంటి వ్యక్తి, దేవుడు మాట్లాడతాడా అని ఒక విశ్వాస తెగతాళి చేసిన వ్యక్తి, కానీ దేవుడు తనతోనే స్వయంగా మాట్లాడి తనతోనే సంభాషిస్తున్నప్పుడు ఆ మాటలన్నీ ఇవి రాసి ఈరోజు మీ ముందు సాక్ష్యార్థంగా పెట్టారు. చూడండి ఎంత గొప్ప దేవుడో. ఆవిడ చాలా ధన్యురాలని చెప్పాలి. దేవుని స్వరం వినడం, అలాగే ఆ మాటలు గుర్తుంచుకొని. ఇప్పుడు ఈ మాటలు ఒకరోజు మాట్లాడే మాటలు కాదండి, ఇవన్నీ కొన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి దేవుడు మాట్లాడే ప్రతి మాట, ఏ సంవత్సరం ఏం మాట్లాడాడో, ఎలా మాట్లాడాడో, ఏమని చెప్పాడో అన్ని కూడా ఆవిడ రాసింది. ఇవే కాదు ఇక్కడ కొన్ని పాటలు కూడా, ఇంచుమించు 89 పాటలండి ఈ పాటలు మీరు చూడండి. 89 పాటలు ఈవిడ ఇక్కడ రాసింది. 89 పాటలు కూడా ప్రతి మాట దేవుడు పలికినటువంటి మాటని తను పాటగా మలుచుకొని ఆయనిచ్చినటువంటి రాగాన్ని స్వరాన్ని ఆలపించడం ప్రారంభించింది. ఈ 89 పాటల్లో ఏ పాట తనను అడిగినా కూడా తను పాడడానికి సిద్ధంగా ఉంది. ఇది దేవుడిచ్చినటువంటి స్వరము, దేవుడిచ్చినటువంటి పాటలు అని ఆవిడ వీటిని చాలా పరిశుద్ధంగా దేవుని యొక్క మాటలని భద్రపరుస్తూ ఉన్నారు. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు తనకి ఇచ్చినటువంటి పాటల్లో మంచిగా అన్ని స్వరకల్పన చేసి తనే వాటిని ఆలాపన చేయటం కూడా చేసింది. ఇప్పుడు సహోదరుని అడుగుదాం, మనం ఒక దేవుడు తనకి ఇచ్చినటువంటి పాటల్లో ఒక పాటని పాడమని అడుగుదాం. సిస్టర్ గారు, మీకు ఇక్కడ 89 పాటలు రాశారు కదా, ఈ పాటలన్నీ మీరు దేవుడే నాకు ఇచ్చారు, ఆయన మాట్లాడినటువంటిది నా చెవిలో వినపడిన దాన్ని నేను పాటగా రాసుకున్నానని చెప్పారు కదా, ఒక పాట పాడండి.
1: అయితే పాట ఎలా ఉంటుంది అంటే, కోపంగా నన్ను చూడగానే కొరడాలతో కొట్టారని ప్రభువు చెప్పారండి నాకు స్వరం ద్వారా వినబడింది. అప్పుడు ఆ పాట ఎలా వేస్తారండి నాకు, అరగంటలోనే దేవుడు ఆ పాట పూర్తి చేస్తారండి. ఎప్పుడు పెన్ పేపర్ పెట్టుకుని నేను రాసుకోలేదండి. అయితే ఏంటి ప్రభు ఎలా కొట్టారా ప్రభు, అయితే ఇప్పుడు నాకు పాట నేర్పుతున్నావా ప్రభు, సరే ప్రభు పాట పాడతాను ప్రభు, నాకు చెప్పే ప్రభు అంటానండి. అంతే, ఇదే మాట అంటానండి. అరగంటలోనే పాట అక్కడ ఒక 10 సార్లు చదివేసుకున్న పాటలాగా అక్కడ పెడతారండి నాకు. నాకు ఇంకా అలా కనపడతా ఉంటాయండి, కళ్ళు మూసుకుంటేనండి చూస్తే నేను పాడలేనండి, రాసుకుని కూడా పాడలేను. అయితే ఆ పాట ఒకటి నేను పూర్తి చేసేస్తానండి. కోపంగా నిన్ను చూడగానే కొరడాలతో నిన్ను కొట్టి తిరి,

కొరడాలత నిన్ను కొట్టితిరి, శిలువను నీవు మోసుకొని కల్వరిగిరికి పోతుంటే, దారి మధ్యలో ముళ్ళున్నా వాటి మీదనే నడిపితిరి.

0: కొరడాల్ల తనిని కొట్టి తిరిగి శిలువను నీవు మోసుకుని. ఒక్క నిమిషం
1: పర్లేదు.
0: దారి మధ్యలో తల తిరిగి శిలువను వెంటనే దించితివి. వేరొక మనిషిని తోడిచ్చి కల్వరిగిరికి నడిపితిరి. అయ్యో పాపం వనలేదే ఎవరికి నీపై దయరాదే. కోపంగా నిన్ను చూడగానే కొరడాలతో నిన్ను కొట్టితిరి. మేకులు నీలో దిగుతున్నా శిరస్సున ముళ్ళు పెడుతున్నా. రక్తం దారగపోతున్నా ప్రాణం మా కొరకిస్తున్నా. అయ్యో పాపం అనలేదే ఎవరికి నీపై దయరాదే.
1: మంచిదమ్మా, చాలా సంతోషం. అంటే మీకు రాగం మీద పట్టు లేదు, సాహిత్యం మీద పట్టు లేదు, అక్షర జ్ఞానం సరిగ్గా లేదు, పాటలు ఎలా రచించాలో దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం లేదు,
0: పల్లవి చరణం అంటే కూడా తెలియదండి నాకు.
1: ఈ పల్లవి చరణం కూడా తెలియదు, అసలు ఇవేమీ తెలియదు. కానీ దేవుని యొక్క మాట మీ చెవిన పడగానే దాన్ని దేవుడు పాట రూపంగా మలుచుకునే అవకాశాన్ని మీకు ఇచ్చాడు. నిజంగా ఆశ్చర్య మిత్రులారా, చూడండి, అంటే వినడానికి ఆ పాట అంత గొప్ప రచయితలు రాసినట్టుగా ఉండకపోయినప్పటికీ తనకున్న జ్ఞానంలోనే, తనకున్నటువంటి భక్తిలోనే దేవుని స్వరం ఏదైతే వినపడిందో ఆ మాటని తనకు దేవుడు రాగం కట్టే అవకాశాన్ని ఇచ్చి అది జీవితాంతం గుర్తుండిపోయేలాగా తన జ్ఞాపశక్తిలో ఉంచడం కూడా గొప్ప ధన్యత. ఇప్పుడు 89 పాటలు ఉన్నాయి, వీటిల్లో ఏ పాట పాడమని అడిగినా సిస్టర్ గారు చక్కగా పాడుతున్నారు. అంటే ఈ వీడియోలో అన్ని పాటలు పాడించే అవకాశం నాకు సమయం లేదు కాబట్టి చెప్తున్నాను, 89 పాటలు నా చేతిలో ఉన్నాయి. ఏ పాట పాడమని అడిగినప్పటికి కూడా ఆవిడ రచయిత్రి కాదు, సాహిత్యం తెలియదు, అక్షర జ్ఞానం లేదు, ఇవేమీ లేకపోయినా దేవుని స్వరము వినపడి ఏ పదమైతే తన చెవిని పడిందో ఆ పదంతోనే పాట కట్టింది. నిజంగా ఆశ్చర్యం. ఆ పాట కట్టడమే కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పాట తన మదిలో ఉంటుంది. ఈ పాటల్లో ఏ పాట మనం పాడమని అడిగినప్పటికీ పాడడానికి తను సిద్ధంగా ఉంది. నిజంగా గొప్ప ధన్యత, దేవుడిచ్చినటువంటి గొప్ప కృపావరం ఇది. మంచి సిస్టర్ గారు, చెప్పండి అమ్మా.
0: అయితే ఆ పాటలు పాడడానికి కూడా మళ్ళీ దేవుడికి సంబంధించి దేవుడే చెప్పారండి నాకు పాటల విషయంలో కూడా. చిన్న పెళ్లి కుదిరింది అన్నాను కదండి, 10 రోజులు పెళ్లి ఉందనగా ఒక ఆయన తెల్లబాటలు వేసుకున్నాండి, ఎత్తుగా ఉన్నారండి, నా తల మీద చెయ్యి పెట్టండి, ఒక పాట పాడుతున్నారండి. పాట పాడుతుంటే చాలా బాగుందండి పాట, అలా మెలుకు వచ్చేసరికి పాట పూర్తయిపోయింది. మైక్ లో ఎక్కడ నిలబడితే ఎలా ఉంటుంది అంటే అలాగా పూర్తిగా పాట పూర్తయిపోయిందండి. అప్పుడు కళ పోయింది. అప్పుడు మా అమ్మగారి దగ్గరకు వచ్చి, అమ్మ ఒక ఆయన వచ్చారమ్మా పెద్ద ఎత్తుగా ఉన్నారు, తల మీద చేపెట్టి పాట పాడారమ్మా, చాలా బాగుంది పాట, అంటే నీకు పెళ్లి కదమ్మా దేవుడు దీవించడానికి వచ్చారేమో అన్నారండి. పాట గురించి మాకు తెలియక పాటలు వరం ఇచ్చారనుకుంటండి. అప్పుడు నాకు
1: తెలిసింది.
0: నా తర్వాత ఇంకా అలాగ అయిపోయింది కదండి, ఇంకా ఇప్పుడు పెళ్లి జరగడం, బిడ్డలు పట్టడం, ఇంకన్నీ జరిగింది కదా. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు కదా, ఈ మాటలు మాట్లాడిన తర్వాత జ్యోతి వెలిగించంటే క్యాండిల్ వెలిగించేదాన్ని. జ్యోతి వెలిగించడం అంటే ఆత్మజ్యోతి వెలిగించమని అర్థమైందండి. తర్వాత అర్థమైందండి నాకు దేవుడు చల్లాడు పూర్తి చేయి అంటేనేమో ఇగో ఈ బైబిల్లో అన్ని కూడా అందరికీ తెలియజేయాలని అర్థమైందండి, తెలియపరచడం అని అర్థమైందండి. ఇంకా చాలా చాలా ఇప్పుడు అర్థమైపోయినాయి అండి, చాలా మటుకు అర్థమైపోయినాయి. అప్పుడు ఆ ఆంటీ తోటి అన్ని ఏదన్నా చెప్తే గనక మణి గారు అనమాట ఆవిడ పేరు, నాకు వివరించేవారు అనమాట మాటలు. వివరణ ఏంటంటే ఒక రోజుని నన్ను అన్నారు దేవుడు, నువ్వు మాటలు ఇలాగా పరలోక రాజ్యం నుంచి జీవాత్మను పంపిస్తున్నాను అన్నారండి దేవుడు. జీవాత్మ పంపిస్తున్నానంటే అసలు జీవం అంటే ఏంటో తెలియదు, ఆత్మ అంటే తెలియదు, అసలు అది ఏంటో తెలియదు. ఇది వరకు దెయ్యాలను అనేవారు కదా, ఆత్మ పట్టుకుంది అలాగే ఇలా అంటారు కదా, అలాగే ఏంటో అనుకుని భయం వేసేసి నాకు ఇలా వినబడింది అసలు జీవాత్మ అంటే ఏంటో.
1: జీవాత్మ అనేసరికి
0: అప్పుడు ప్రభువా వినబడ అన్నిటిలాగానే ఇది కూడా వినబడింది, అదేంటో నాకు తెలియదు, మంచిది అయితే ఉంచి ప్రభువా, చెడు అయితే అదేంటో తీసే ప్రభువా అనేసి అనుకున్నానండి. అనుకున్న తర్వాత ఏదేంటో తెలీదు. తర్వాత అప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగితే జీవాత్మ అంటే ఆవిడ కూడా ఎక్కువ ఏమీ చెప్పలేదు. ఇంకొక ఆవిడ దగ్గరికి చెప్తే ఇంకెవరికి చెప్పకమ్మని నవ్వుతారు అన్నదండి ఆవిడ. ఇదేంటి ఇలాగా అది ఏంటి అసలు అని అనేసి ఊరుకున్నానండి. ఊరుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంతమంది ఏమో ఆవిడతోటి దేవుడు మాట్లాడుతున్నారంట, మాట్లాడుతున్నారు అనుకుందాము అన్నారండి. అప్పుడు ఎందుకో డౌట్ వచ్చింది నాకు, డౌట్ వచ్చి ఇంటికి వచ్చి ప్రభువా మాట్లాడుతున్నాడో అనుకుందాం అంటున్నారో మరి నాకు అబద్ధం చెప్పట్లేదు, వినబడకుండా చెప్పట్లేదు, మరి ఎవరో లేరు ఇక్కడ, నాకు వినబడుతుంటే చెప్పేస్తున్నాను, నువ్వు నిజంగా మాట్లాడుతున్నావా మాట్లాడలేదా, నువ్వు నాకు ఏదైంది చెప్తే నేను నమ్ముతాను అన్నానండి. అంతే, నీ ఆత్మ ఏది చెబితే అది ఆలకించు, చెవుగలవాడు వినుగాక అన్నారండి. ఆ చెవి ఏంటో తెలీదు నాకు, ఆ వినడం ఏంటో తెలియదు. అప్పుడు ఇది ఆత్మ చెప్పు మాట అన్నారు కదా, ఒకవేళ ఆత్మేమో ఇలా చెప్తుందేమో, అయితే ఇంకెవరు నమ్మినా నమ్మకపోయినా పర్లేదు కానీ ప్రభు నేను నమ్మేస్తున్నాను ప్రభు అని మళ్ళీ తీర్మానం
1: చేసుకున్నాను. చెప్తుందేమో అనుకున్నారు తప్ప దేవుని ఆత్మ నన్ను మాట్లాడుతుంది, నాతో మాట్లాడుతుంది ఆలోచన లేదు.
0: సరే ప్రభు నమ్ముతాను ప్రభు, ఇంక ఇలాగ అనుకుంటాను, ఇంకా నువ్వేం చెప్పినా ఇలాగ అనుకుంటాను, ఇంకా ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇలాగ అని అనుకున్నానండి. తర్వాత ఇంకెక్కడికి వెళ్ళలేని పరిస్థితి నాకు. అలాగ జరుగుతా జరుగుతూ ఉంటే అప్పుడు మళ్ళీ చిన్న పాపకే సంబంధం కుదిరండి, ఊరు రావాలండి, ఊర్లో సంబంధం వచ్చిందండి. ఊర్లో సంబంధం వస్తే అప్పుడు అన్నాను, ప్రభు ఈ గోడ మీద వచ్చావు, నేను ఇప్పటి వరకు నువ్వు ఇక్కడ రా, నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటాను అని వచ్చావు ప్రభువా, ఇప్పుడేమో సంబంధం వస్తే ఊరు వెళ్ళవలసి వస్తుంది, మరి ఇంక ఇప్పుడు ఇలా కూడా కాదు ప్రభువా, నిన్ను ఆ గోడ మీద, అప్పుడేమో బైబిల్ విషయంలో పెళ్లి విషయంలో నేను ఎలాగ అనుకున్నాను అనుకుంటేనేమో మళ్ళీ విడిచిపెట్టాను, ఇప్పుడేమో గోడ మీద వచ్చావు మళ్ళీ విడిచిపెట్టి ఊరు వెళ్ళిపోవాలా, ఇంకెక్కడా రమ్మని అడగను ప్రభువా, నా హృదయంలోనే ఉండాలి ప్రభువా, ఇంకా అటువంటి బాధలు నేను పడలేను ప్రభు, నా హృదయంలో ఉంటే సరిపోద్దు ప్రభువా అని అనుకున్నానండి. అప్పుడు మళ్ళీ అన్నాను, ప్రభు ఊరు వచ్చి వస్తాం కదా, ఊరు వస్తున్నాం కదా పెళ్లి చేయడానికి, ఎప్పటికీ కూడా ఊరు వచ్చేయాలని మా ఆయన గారికి నాకు ఉండదు, అప్పుడు మరి మళ్ళీ హైదరాబాద్ వస్తామా లేకపోతే ఊర్లోనే ఉండిపోతామా ప్రభువా అన్నానండి. అంటే అప్పుడు అన్నారు ప్రభు అన్నారు, నీ మంచికే అనుకో అన్నారండి. నీ మంచిగా అనుకుని స్టవ్ మీద స్టాండ్లు ఉంటాయి కదండి, రెండు స్టాండ్లు చూపించారు, వెనకాల సెల్ఫ్ లో కూడా రెండు స్టాండ్లు ఉన్నాయి. ఏంటి స్టాండ్లు, నీ మంచిగా అనుకుంటా దర్శనం చూపించున్నారు, రెండు స్టాండ్లు ఏంటి అనుకున్నానండి. మళ్ళీ ఇంకో స్టాండ్ అంటే స్టాండ్ అనే అర్థం తర్వాత ఎప్పుకే వచ్చిందండి నాకు, స్టాండ్ అది మనం ఉండడం అనమాట, ఉండే ప్రదేశం స్టాండ్ అని అర్థమైందండి తర్వాత. స్టాండ్ ఏంటంటే ఎక్కడో పోయి అక్కడో పోయి ఎప్పుడన్నా వెళ్తాం వస్తాం ఉంటామేమో అనుకున్నాం కానీ ఒక స్టాండ్ అనేది అని నాకు తెలియదండి అని కదా. మళ్ళీ అక్కడ ఉండగానే నేను వచ్చిన స్థలాన్ని నివాస స్థలంగా మార్చండి అన్నారండి, నీతిగా ఉండు ఇంకా నీతిగా తీసుకెళ్తాను అన్నారు. మళ్ళీ ఒక మెట్టు దిగే ఉండు అన్నారండి, మళ్ళీ నేను వినకపోతుంటే సమాధలకు చెప్తున్నట్టుంది అన్నారండి. మళ్ళీ ఎంత చెప్పినా నేను ఇంట్లోనే కదా ఇంకా నేను చేసేది, ఆయన చెబుతా ఉన్నా నేను ఇంట్లోనే, మళ్ళీ నేనే సంతోషపడాలి, నేనే ఆనందపడాలి, నేనే ఏడవాలి. మళ్ళీ ఒకసారి బాధపడిపోయిందండి, ప్రభువా దేనికి ప్రభువా ఇవన్నీ చెబుతున్నావు, నా వల్ల ఏమైనా ప్రయోజనం ఉన్నదా ప్రభువా అని బాధపడేదానండి. ఇదిగోండి ఈ ప్రయోజనం కోసమైనా కాళ్ళు ఆ రోజు కట్టేసి ఉన్నాయేమో అని ఇప్పుడు అనుకుంటున్నానండి. ఇప్పుడు అలాగే అనుకుంటా బాధపడిపోయేదండి, బాధపడిపోయి అప్పుడు ఇంకా పాటలు నేర్పలేదండి, ఊరు వచ్చాక పాటలు నేర్పారండి. అప్పుడేమో పాటలకు సంబంధించి మాటలు అండి ఆ మాటలు. అలా జరుగుతా ఇంకా చాలా మాటలు. అప్పుడు ఊరు వచ్చేసాం కదండి, పాప 40 రోజులకే వివాహం జరిగిపోయిందండి. అక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడే వినాయక చవితి వస్తుందండి, చవితి వస్తే దేవుడేమో గోడ మీద వచ్చి ఉన్నారు, 3 రోజులు ఉందండి ఇంకా వినాయక చవితి. అప్పుడు నేను ప్రభువా మళ్ళీ వినాయక చవితికి కథది చదవమంటారు ప్రభావ, ప్రసాదం తినమంటారు ప్రభావ, నేనేమో తీర్మానించుకున్నాను కదా ప్రభావ, నాకు భయం వేసేస్తాను ప్రభావ అని 3 రోజుల నుంచి బెంగ పెట్టుకున్నట్టు అయిపోతున్నానండి. అయిపోతే అన్నారండి, నైట్ 1 గంటకే నీ మనసు నా దగ్గరే ఉంది కదా, అక్కడ ఏం చెయ్యాలో అక్కడ చేసే అన్నారండి. అమ్మాయి ఇంక ధైర్యం వచ్చండి, ఇంకా పని అంతా చక్కబెట్టి 3 రోజులు చక్కబెట్టుకున్నాను, దేవుడు వినబడిన తర్వాత చక్కగా పీటల మీద కూడా కూర్చున్నానండి. ఆ పసుపు కొంక వేయమని కూడా అనలేదండి మా ఆయన గారు, అయితే అసలు పిల్లడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏమండి మరి గోడ మీద వచ్చారు కదా, ఆయనకంటూ ఒక మర్యాద ఇవ్వాలి కదా, ఇంకా నేను అలా చూసుకుంటా ఉంటాను, మీరు చేయవలసింది చేసేయండి కూర్చున్నాను కదా అన్నానండి. ఈ మాకు దేవుడు చెప్పేశారు కదా అన్నమాట, ఆయన ఏమీ అనలేదండి నన్ను ఇంకా అనకపోతే ఇంకా అలాగ అయింది కదండి. అప్పుడు ఊరు వచ్చేసిన తర్వాత మళ్ళీ మా బంధువులు ఇక్కడ చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉంటే పల్లకీలు వెళ్తుంటే హారతలు ఇవ్వాలి, ఇంకా చాలా పూజలు చేయాలి. అప్పుడు నేనేం చేశాను, మా ఆయన గారు ఇవ్వకపోతుంటే కాపగించేసుకుంటున్నారండి. కాపగించుకుంటే నేను అన్నాను, ప్రభువా అక్కడ నీ మనసు నా దగ్గరే ఉంది కదా, అక్కడ చేయవలసింది చేసేయమన్నా కదా ప్రభువా, మరి ఊరు వచ్చాను ఇక్కడ మొత్తానికి అన్ని అవే చేయవలసి వస్తున్నాను ప్రభువా, మరి నీ మనసు నా దగ్గర ఉంచుకుని చేసేయమంటావా ప్రభువా అని మళ్ళీ అడిగానండి. అనేసరికి పాములు ఉంటాయంటే నన్ను కాటేయడానికే కదా, ఆల్రెడీ ఒకసారి కాటేయించుకున్నాను కదా, ఇంకా దేవుడు అలా చెప్పారు ఇలా కాదనేసి మా ఆయనతోటి మరి చేయకపోతే ఊరుకోరు కదండి, ఏమిటి నేను చేయనండి అనేసరికి అదొక అలాగ చేయవా ఇలాగ చేయవా ఇంక ఇలాగ గొడవలు గొడవలు గొడవలు ఇంకా చాలా గొడవలు అయిపోతున్నాయండి. అయినా అలాగే భరిస్తున్నానండి, ఇంక గొడవలంటే గొడవలేదు. ఈ లోపేమో మా మనవరాలకేమో మా మనవరాలేమో అలా పుట్టిందండి. ఆ పుట్టినప్పుడు కనీసం మందిరానికన్నా వెళ్తే కొంచెం ఏమన్నా ప్రాబ్లమ్స్ తగ్గుతాయేమో అనుకుని బాధ ఉండేదండి. అలా ఉంటే ఒక రోజు మందిరానికి వెళ్ళి మా మనవరాల గురించి ప్రార్థన చేయించానండి. ప్రార్థన చేయించి మళ్ళీ ఇంటికి వచ్చానండి. మళ్ళీ కొంచెం తగ్గింది అని చెప్పిందండి పాపకి. సరే సాక్ష్యం చెప్పుకోవడానికి వెళ్ళాలి కదండి, మళ్ళీ వెళ్ళానండి. వెళ్ళి చెప్పేసరికి ఒకసారి చెప్తే వినలేదు కదా నువ్వు, రెండోసారి వెళ్ళావని మా ఆయన గారు కొట్టడం జరిగిందండి. కొట్టడం జరిగితే నీ గురించే కదా ప్రభువా, ఏం పర్లేదులే అని చెప్పి కొట్టుతున్నా కానీ అలాగే కూర్చుని ఉన్నాను. మా ఆడబర్స్ గారు కూడా అన్నారు అదేంటి అలాగే కూర్చుని ఉండిపోయా ఏంటి కొడతా ఉన్నా గానీ అంటే, ఏం కాదు పిన్ని మన కోసం ఆయన భరించారు కదా, ఏం పర్లేదు ఆయన కోసం ఇప్పుడు నేను భరించున్నాను, ఏం పర్లేదు పిన్ని అన్నానండి. అనేసారంటే అలాగే చచ్చిపోతే ఏం చేస్తావు అనేసి అన్నారు, ఏం పర్లేదు పిన్ని అన్నానండి. అన్న తర్వాత అప్పుడు మళ్ళీ ఏమనుకున్నాను ప్రభువా, ఆ నైట్ ఇంకా నా వల్ల కాదు ప్రభువా, షార్ట్న అయితే నేను ప్రార్థనకి వెళ్ళకపోతున్నాను, వెళ్ళిన మనస్ఫూర్తిగా నేను ప్రార్థించుకోలేకపోతున్నాను ప్రభువా, ఇంకా చెప్పే వెళ్ళాలి వెళ్తే, లేకపోతే ఉండాలి. ఇంక 20 సంవత్సరాల నుంచి ఇలా ఎలాగైతే నమ్ముకున్నాను పెళ్లి దగ్గర నుంచి, నేను ఇంక ఇలాగే ప్రార్థన చేసుకుంటాను ప్రభువా అన్నానండి. అంటే లోపలి నుంచి బయటికి రా, లోపలి నుంచి బయటికి రా, లోపలి నుంచి బయటికి రా అని 3 సార్లు వినిపించిందండి. మళ్ళీ ఇదేంటి ప్రభు ఇలా రమ్మంటున్నారో, నాకేమో ఇలా ఉన్నది, ఏం చెయ్యాలి, నా పరిస్థితి ఏంటి అనేసి మళ్ళీ బాధపడిపోతున్నాను. బాధపడిపోతే అన్నారండి, అప్పుడు హైదరాబాద్ లో ఉండగానే నువ్వు సజీవ లెక్కలో లేవు అన్నారండి. అదేంటో తెలియదు, ఎక్కడో పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే మనం అందరం సజీవ లెక్కల్లో ఉన్నాము, దేవుడు స్తోత్రాలు అంటున్నారు. ఇదేంటి అని అందరూ సజీవ లెక్కల్లో ఉన్నారంట, నన్నేమో దేవుడు సజీవ లెక్కల్లో లేవంటున్నారేంటి, ఇదేంటిది మరి నేను బతికే ఉన్నాను కదా అనుకున్నాను. తర్వాత మళ్ళీ సంవత్సరానికి అంటే ఒక్కొక్క సంవత్సరం పట్టిదండి నాకు తెలుసుకోవడానికి దేవుడు
1: మాట వినపడిన తర్వాత గ్రహించుకోవడానికి చాలా సమయం.
0: ఇవన్నీ వినపడి అని చెప్పాను కానీ అవన్నీ అప్పుడు తెలియదండి నాకు, ఇవన్నీ దేవుడు చెప్పిన మాటలని తెలుసు కానీ దాని వివరణ తెలియదండి నాకు. తెలియపోతే అప్పుడు మళ్ళీ సంవత్సరానికి మరణం నుంచి జీవంలోకి రాలేదు అన్నారండి. అది నాకు తెలియదు ఎందుకు అన్నిటితో పాటు ఈ మాటలు చెబుతున్నారు అనుకున్నాను అంతేనండి. మళ్ళీ అప్పుడు ఊరు వచ్చేసిన తర్వాత ప్రకటన కంద మూడు అని 3 సార్లు అన్నారండి. ఏంటి అనేసరికి ఏముంది అందులో అనేసి చూసుకునేసరికి అండి, అప్పుడు 2016 అనుకుంటండి తెల్లారితే జనవరి 1 2 రోజులు ఉందండి, చూసి చదువుకుంటే నువ్వు బ్రతికి ఉన్నావు గానీ
1: చనిపోయినంతే
0: మృతుడువే నువ్వు. ఇప్పుడు వరకు నేను ఏ వివరించాను అవన్నీ పోయినా ఇక మీదటన్నా బలపరుచు అవన్నీ, ఇదిగో ఆ ఊళ్ళోనే సర్దారు అని ఏదో ఎవరో ఉన్నారో వాళ్ళ తెల్ల వస్త్రాలు వేసుకుని ఉన్నారో, అలాగే నువ్వు కూడా తెల్ల వస్త్రాలు వేసుకుని ఉంటే జీవగ్రంథంలో ఉంటావు నువ్వు మరి ఇలాగే అనేసి అన్నారండి. అంటే చదువుతానే కానీ నాకు దానికి అర్థం తెలియదు కదండి, ఇంకా మళ్ళీ చనిపోయి అంటున్నారు ప్రభు అని నేను నమ్ముకున్నా కానించి కూడా చనిపోయి అన్న మాట వింటున్నాను ప్రభువా, అసలు నేను ఎందుకు చనిపోయాను ప్రభువా, అందరూ బతుకున్నారు నేను బతుకున్నాను, నన్ను ఎందుకు నువ్వు చనిపోయి అంటున్నావో, మరి ఎవరైనా చనిపోతే ఇంకా వాళ్ళు బతకరు, మరి ఇప్పుడు నన్ను చనిపోయి అంటున్నావు కాబట్టి నేను బతుకుతానా, మరి చనిపోయాను మరి బతుకుతానా, మరి ఎలా బతుకుతాను నేను, మరి ఏంటో చనిపోయావనే మాట చెప్తున్నావు కాబట్టి ఎలా బతుకుతాను నేను అని 3 రోజులు కన్నీటితో ప్రార్థన చేస్తానే ఉన్నానండి. నువ్వు నాకు జవాబు చెప్పాలి ప్రభువా, జవాబు చెప్పాలి ప్రభువా అంటే, బాప్తీసం తీసుకుని తెల్ల వస్త్రం వేసుకుంటే నిత్య జీవం కనపడతాది అన్నారండి. పాటలోనే అన్ని పాటలే నాకు చెప్పారు అన్నారు. అప్పుడు బాప్తీసం అని తెలిసింది, నిత్య జీవం అని అర్థమైంది, కొంచెం ఆయన మార్గం అని అర్థమైంది. అప్పుడు వెంటనే ఎదురింటి వాళ్ళు ఒక ఆవిడంటే అమ్మా నేను ఇలా, ఆయన హైదరాబాద్ లో ఉన్నారండి, అప్పుడు కూడా ఇంకా తీసుకుంటాను అనలేదు అన్నారు కదా ఆయన. అవును ప్రభా బాప్తీసం తీసుకోమంటున్నావు ప్రభువా, నా భర్త తెలితే చంపేస్తారు, అసలు ఇప్పటికే ఇన్ని గొడవలు అయిపోతున్నాయి, ఇంక చంపేస్తారు ప్రభువా నన్ను, నేను చెప్పే తీసుకుంటాను, నువ్వు తీసుకోమన్నా కూడా నేను చెప్పే తీసుకుంటాను ప్రభు అన్నానండి. మళ్ళీ అంటున్నారు ప్రభు తొందరలోనే పెళ్ళి అన్నారండి. మళ్ళీ పెళ్ళి అంటే ఆయనకి నాకు మరి ఏమో నాకు దానికి అర్థము, పెళ్లి కుమార్తె లేకుండా

0: థాళి ఎలా వస్తుంది, గూడు ఎలా వస్తుందో, అందులో నుంచి ఒక చెయ్య వచ్చి ఒక రొట్టె ఒక ద్రాక్షారసం పట్టుకుని ఇస్తానండి.
1: ఓకే,
0: నేను ఈ రూమ్ లోనే ఉన్నానండి.
1: రొట్టె ద్రాక్షారసం
0: అందిస్తుంటే అప్పుడు నాకు ఏమనిపించింది, నేను ఎలా తీసుకుంటాను అన్నాను కదా, సీక్రెట్ గా తీసుకోమని చెప్తున్నారేమో, ఇంకా చెప్పొద్దు అంటున్నారేమో భర్తకే, ఒకవేళ తీసేసుకోవాలేమో నేను బతకాలంటే నేను అనుకున్నాండి. అప్పుడు నిర్ణయించుకుని ఇద్దరు ముగ్గురిని అడిగాను. ఆ ఊరు కూడా కొత్త కదండి మేము వెళ్ళిన ఊరు. అప్పుడు మాకు బంధువులు కూడా పూజలో చాలా నిష్టగా ఉంటారు, ఎవరికి చెప్పినా సరే అంత వినిపించుకోండి. ఇంకా నా భర్తే వినిపించుకోవట్లేదు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా వినిపించుకోరు. కానీ నేను వినపడి మాట ఏ పూజలు చేసిన వాళ్ళు అనేది చెప్పేస్తానండి, చెప్పకుండా ఉన్నాను. ఇంకా ఆపనమాట, పూజలు వాళ్ళ నమ్ముకున్న వాళ్ళ విననమాట, నాకు వినపడి అని చెప్తా ఉంటాను. అప్పుడు ఏం చేశానంటే ఇంటి ముందు ఆవిడని తెల్లారితే జనవరి 1 అండి, తెల్లవారితే కాదు ముందు రోజున వెళ్తారు కదండి, తెల్లారితే జనవరి 1 అయితే ఆవిడ ఏం చేశారు, ఇలా నేను వెళ్తాను వాగ్దానాలు తీసుకుంటాను అంటే, అప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు మా ఆయన గారిని, ఏమండి సంవత్సరానికి ఒకసారన్నా నన్ను చర్చికి తీసుకెళ్ళండి, అక్కడ వాగ్దానం ఇస్తారు కదా తెచ్చుకుంటాను అంటే, అలా అలా జరిగేది అనమాట వాగ్దానాలు. ఆ వాగ్దానం తీసుకుండేదాన్ని, తీసుకుంటే అందులో అన్నారు నువ్వు ధైర్యంగాను నేను ఏం చెబుతున్నానో అది నేను చెప్పింది జరిగించు అన్నారండి అందులో. అప్పుడు హైదరాబాద్ లో అదేంటో తెలియదు, ఏం చెప్పారో తెలియదు, ఇవన్నీ చెప్తున్నారు కానీ సువార్తని తెలియదు అండి నాకు అనేసి అంటే, అప్పుడు అలాగే సరే హైదరాబాద్ లో ఉన్నారు కదా ఆయన, ఈ వాక్యం చెప్పి తెచ్చుకోవడానికి వెళ్ళాలి కదా నేను, ఎవరితోటి వెళ్తాను అనేసి, బాప్తీసం విషయంలో అనమాట నేను వెళ్ళింది ఆ రోజు, లేకపోతే పగలే వెళ్ళేదాన్ని. అప్పుడు ఆవిడతోటి వెళ్ళిపోతే గబగబగా అందరితోటి వెళ్ళిపోయి, పాస్టర్ గారు పాస్టర్ గారు బాప్తీసాలు ఇప్పుడు ఇస్తారండి అన్నానండి. వెళ్ళిపోయి భయం ఆవిడకి కూడా తెలియకుండా అంటే రేపు 1 గంటకేనమ్మా అన్నారు. అమ్మయ్యా అనుకుంటే
1: రేపు 1 గంటగా బాప్తీసాలు ఇస్తాను విషయం మీకు తెలియదు?
0: తెలియదండి, అది కూడా నాకు
1: అనుకోకుండా
0: జనవరి 1 కి ఇస్తారంటారు కదా
1: చాలా మంది,
0: తెలుసండి అలా అనుకుని, నాలో అనుకుని బాప్తీసాలు ఎప్పుడు ఇస్తారండి అంటే 1 గంటకైనా రేపు 1 గంటకైనా వచ్చేయమ్మా అన్నారండి. వచ్చేయమ్మంటే ఏమేమి కావాలంటే కొత్త చీర ఒక దుప్పటే కావాలన్నారండి. మా బంధువులందరూ మా చుట్టుపక్కలే ఉన్నారండి, ఇంక ఎవరికి చెప్పినా ఇంకా నాకు ప్రయోజనం లేదండి, చెప్పకుండా చెయ్యాలనే సీక్రెట్ గా చెప్పారు కదండి మరి దేవుడు అనేసి అంటే, తెల్లవారుజామున కొత్త జాకెట్ కుట్టేసుకుని చీర జాకెట్ ఉన్నాయండి తెల్లవారుజామున కుట్టుకుని, అప్పుడు ఇంటి ముందు వాళ్ళకి ఏం చెప్పానంటే మా బంధువులు ఇంటికి వెళ్తున్నానండి అని చెప్పి వెళ్ళిపోయానండి. ఇంకా తీసేసుకున్నానండి, అప్పటికి కూడా మళ్ళీ బంధువులు చెప్పాలనుకున్నాను, ఒక అమ్మాయిని ఇచ్చారు దేవుడు నాకు, ఆంటీ గారు వాళ్ళందరూ పూజలు చేసిన వాళ్ళు కాబట్టి నువ్వు ఇంక చెప్పకలే ఆంటీ తీసేసుకోండి అంటే ఎలా
1: ఒకలాగా.
0: హైదరాబాద్ లో ఉన్నారండి,
1: నాకు
0: అవకాశం ఇచ్చారండి, అలాగే దొరికింది అండి అవకాశం, దేవుడు ఇచ్చిన అవకాశం అలా దొరికిందండి. అప్పుడు నుంచి ఇంకా ఆ అమ్మాయి కూడా ఎవరికి చెప్పద్దులే ఆంటీ తీసేసుకోండి ఆంటీ అన్నారు. అయితే ఇంక తీసేసుకున్నా చనిపోతే ఇంక పర్లేదు నిత్య చేయమన్నారు కదా అన్న నిర్ణయంతో తీసేసుకున్నానండి. ఆయన గారు తెలిస్తే కనుక చెప్తానా చెప్తాను ఎలాగో తెలిసినా సరే గానీ, అప్పుడు ఇంక చనిపోయినా సరే ఇంక చనిపోవాలి అనుకున్నానండి. అనుకున్న తర్వాత
1: చనిపోయినా కూడా ఒకవేళ ఆయన చనిపోయినా నిత్య జీవానికి వెళ్తాను కదా,
0: అవునండి ఇంకా బతికిపోయిన అన్న ఉద్దేశం వచ్చేసింది
1: కాబట్టి ఇక నాకు సజీవురాలుగా ఉండట్టు దేవుని దృష్టిలో అనుకున్నాను,
0: అనుకుని తీసేసుకున్నానండి. అప్పుడు ఇంకా తీసేసుకున్న తర్వాత అమ్మో ఇంకా నమ్ముకోని వాళ్ళు అందరూ చనిపోయిన వాళ్ళు తెస్తాం మనం, ఇంకా వాళ్ళని రక్షించాలి, ఏళ్ళని రక్షించాలి, ఏళ్ళకి చెప్పాలి ఆ మాట, అయ్యబాబు ఎవరు నశించిపోకూడదు, నా బంధువులు నశించిపోకూడదు, నా చుట్టుపక్కల వాళ్ళు నశించిపోయారు, ఇంకా అదేనండి నా ప్రేరేపణ అంతా కూడా ఇప్పుడుకి కూడా నా ప్రేరేపణ అదేనండి.
1: సో అలాగే మీకు దేవుని పని కూడా మీరు చేయాలని తలంపు వచ్చేసిందండి.
0: ఇంకా అలా రావడం ఒక రోజున మాత్రం అడ్మిషన్ కొట్టడానికి వెళ్తున్నాను, వెళ్ళి వస్తున్నాను, వస్తుంటే అందరూ స్టార్లు పెట్టుకున్నారు జనవరి 1 కి, వాళ్ళు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఊరు వచ్చేసిన తర్వాత జనవరి 1 కి స్టార్లు ఉంటాయి కదండి, అయితే అప్పుడు ఇలా చూశాను స్టార్ ని చూసి. అప్పటికే ముందు 1 సంవత్సరం ముందు 25 తారీఖున ముహూర్తం పెడతాను అన్నారండి. ఆ ముహూర్తం ఏంటో నాకు తెలియదు కానీ ప్రతి 25కి ముహూర్తం అని చూసేదానండి. తర్వాత ఇంకా 1 సంవత్సరం దగ్గరికి వచ్చేసరికి మర్చిపోయాను కూడా, నేను మర్చిపోయాను. డిసెంబర్ లో పెడతారు కదండి అవి స్టార్ లో, అప్పుడు ఇలా చూసి అనుకున్నాను ఏంటి స్టార్లు పెట్టారు మన కోసమే కదా ఈయన చనిపోయారు, పండగ కింద చేసుకుంటున్నారా స్టార్లు పెట్టుకుని, నిజంగా మన కోసం చనిపోయారని తెలుసుకుని చేసుకుంటున్నారని ఎందుకో ప్రేరేపణ కలిగిందండి. ఆటోలో ఉండగానే నా కోసం నీవు పుట్టినావు, నా కోసం నీవు భూమికి వచ్చినావు అని నా నోట్లోంచి నేను అలా మామూలుగా వస్తుందండి బయటికి, వస్తుంటే ఏంటి ఇలా పాటలాగా వస్తుంది ఏంటి అని అనుకుని ఇంట్లోకి వచ్చి, నా కోసం నీవు పుట్టినావు, నా కోసం భూమికి వచ్చినావు, చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా, హల్లెలూయా నా యేసయ్యా వచ్చిందండి. దానికి ఇంకా శరణాలు అంటే అప్పుడు నాకు పల్లవి శరణం తెలియదు, ఆ 4 ఒకలాగే పాడాలేమో అనుకుని శరణాలు కూడా అలాగే పెట్టానండి. పెడితే అప్పుడు మా ఇంటి ముందు పాప అన్నారండి, పెద్దమ్మ నువ్వు ఫస్ట్ పాడింది పల్లవి తర్వాత పాడి శరణాలు అంటారో అవి.

0: అల్లవేన్ పైన రాయాలో కింద చరణాలు రాయాలని అన్నారండి. ఆ తర్వాత వాళ్ళని కూడా పాడమంటే కూడా వాళ్ళకి రాలేదండి. ముగ్గురు పాడదాం అనుకుంటే కూడా కుదరలేదండి. కుదరకపోతే అప్పుడు మళ్ళీ ఆ పాట పూర్తి అయిపోగానే ఇప్పుడు మళ్ళీ స్వరం వినపడుతుందండి. అది మనకు తెలిసింది వచ్చింది. స్వరం ఏమైనా పెడుతుంది, మేలులు జరిగే వరకు పాడుదాము రండి, స్తుతించుదాము రండి అని పడుతుందండి. వినపడేసరికి ఇదేంటి అని మళ్ళీ అమ్మాయి దగ్గర పరిగెట్టుకు వెళ్తే మళ్ళీ ఆ పాట స్వస్థత జరిగే వరకు అడుదాము, మళ్ళీ అది పాట పూర్తి అయిపోయింది. మళ్ళీ అభినవ కీర్తన నీ ఆరాధన కీర్తన, ఇవన్నీ ఇంకా 10 నిమిషాలు 10 నిమిషాలు పావు గంటకు పాట పూర్తి అయిపోతుందండి. పావు గంటకు పాట పూర్తి అయిపోతుంది, ఇంకా స్టార్ట్ అయిపోయిందండి. ప్రభు మరి ఇప్పుడు ఇవన్నీ పాటలు నేర్పుతున్నావు కదా, నాకు వినబడి అన్ని పాటలే కదా ప్రభు, అయితేని మరి అవన్నీ కూడా నాకు పాటలు కానీ చెప్తావా ప్రభు అన్నానండి. అంటే అప్పుడు మా బిడ్డలను తిడుతుంటే నేను నీ పెదవులతో వ్యర్థమైన మాటలు పలకకు అన్నానండి. అయితే ఆ మాట వినబడింది కదా, దాని గురించి పాట చెప్తావా ప్రభు అంటే, నీ పెదవులతో వ్యర్థమైన మాటలు పలుకవద్దు, నా మాటలు పలుకుతూ నా మార్గం తెలుసుకో, నీ మార్గం తెలుపయ్యా, నీ మాటలు తెలుపయ్యా, ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా ఏసయ్యా. మళ్ళీ ఇదొకటి అయితే మళ్ళీ ఇలాగండి, ఇంకెలా పాటలు
1: అయిపోయినాయి ఇంకా చేశారు.
0: నా భర్త గారేమో ఇంకేళ్ళకి ఎంత చెప్పినా మారరు అనుకుంటా, ఇంకేళ్ళ ఇలాగ విడిచిపెట్టడం మంచిదేమో, ఇలాగా ఎక్కడికి వెళ్ళకపోయినా దాన్ని అది ఏదో ప్రార్థన చేసుకుంటుంది, ఏదో చేసుకుంటుంది, ఇంకెలా విడిచిపె ఇలా ఊరుకుందామా అని అనుకున్నారు. ఒక రోజున ఎక్కడ అభిషేకం గురించి అందరు అభిషేకాలు చేయించుకుంటున్నారు, ఈశ్వరుడు పూజ శివరాత్రి వచ్చింది, ఇంకా నువ్వు చేయించుకోవు, నీ వల్ల నేను కూడా అభిషేకం చేయించుకోకుండా అయిపోతుంది అని అన్నారు. అని కొంచెం బాధపడ్డారు. బాధపడితే కొంచెం ఏదో మాట్లాడారు. అప్పుడు నేను, ప్రభు ఇప్పుడు నీ గురించి కదా మాటలు పడుతున్నాను, అయితే ధన్యురాలు అంటావు కదా ప్రభు, అంటే ఇప్పుడు నేను ధన్యురాలను ప్రభు అనేసి, ధన్యురాలిని నేను ధన్యురాలిని, ఏసయ్యా ఏర్పరచుకున్న దానిని, ఏసయ్యా ఎన్నుకున్న ధన్యురాలిని. ఇది మళ్ళీ పాట పూర్తి అయిపోయిందండి. ఇంకెలాగా యేసు నాతో వచ్చాడు అని అందులో
1: అంటే ఒక్కొక్క పాటకి ఒక్కొక్క సందర్భం దేవుడు మీ జీవితంలో కలుగజేశాడు, సందర్భాన్ని బట్టి దేవుడు పాట ఇచ్చారండి.
0: అంతేనండి. అలాగా ఈ పాట 25వ తారీఖు అన్నాను కదండి, తీరా ఎప్పుడు చెప్పారండి ఈ పాట, 25వ తారీఖునే స్టార్ట్ అయిందండి. ఆ రోజు మిషన్ కుంటున్నారు, మరి నేను సన్నిధికి వెళ్ళాను కదా, పంపించారు కదా నా మిషన్ కుట్టికి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి అదే స్టార్లు చూసాను కదా, ఈ పాట చెప్పారు కదా, తీరా చూసుకుంటే ఒక 40 పాటలు పాడేకి కానీ 25వ తారీఖు ముహూర్తం పెట్టారని నాకు తెలియదండి. ఆ రకంగా పెళ్లికేమో అష్టమేసి పాటలు చెప్పారు, తర్వాత 25వ తారీఖున స్టార్ట్ అవుతాయని చెప్పినట్టున్నారు. ఇంకా అప్పుడు పాటల పలుకులు వచ్చేసింది, ఇంకెలా పాటలు పాడుకుంటా జరుగుతుంది, కరోనా టైం స్టార్ట్ అనమాట. అప్పుడు అప్పుడు చర్చిలన్నీ బంద్ చేసేసారు, ఇంకే పాటలు పూర్తి చేస్తా ఉన్నారు. పాటలు పూర్తి చేస్తానంటే మా పాప అన్నారు, ఇల్లు మారితే బాగుంటదమ్మా, నీతో మాట్లాడిన తర్వాత ఇల్లు మారమంటావా వద్దా, ఒకసారి దేవుడు అడుగు అమ్మా అన్నారు. అంటే లోపము లోటు అన్నారండి ఆయన ప్రభువు. అంటే ఇదేంటి లోపము లోటు అంటున్నారు, ఏంటి ఇది అనేది అంటే పాట అనుకుంటే, లోపం ఉందని బాధ పడకండి, లోటు ఉందని దిగులు పడకండి, లోపం లోటు తీర్చే దేవుడు మనకి ఉన్నాడు అలాగనమాట. మళ్ళీ ఈ రకంగా
1: అంటే ఇక ప్రతి సందర్భంలో మీకు ఒక పాటనుమాట,
0: చర్చిలన్నీ బంద్ చేసేసారు. చర్చిలన్నీ బంద్ చేశాక అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళని అన్నాను, ఏమ్మా ఇంకా చర్చిలు బంద్ చేశారు కాబట్టి మనకు ప్రార్థన తక్కువైపోయింది కాబట్టి, ఇప్పుడే నాకు పాటలు నేర్పారు కాబట్టి నాకు దేవుడు నేర్పిన పాట మీకు చెప్తా ఉంటాను, బైబుల్ ఎలాగ చదవటం వచ్చి కాబట్టి చిన్నగా చెప్తాను మీకు. అందరం కూర్చుని చేసుకుందాం, ఎవరేమన్నా గానీ మనం తలుపులు వేసేసుకుని కూర్చుని చేసుకుందాం, మెల్లిగా చేసుకుందాం. మళ్ళీ ఎక్కడ నలుగురు కూర్చున్నారని గొడవ పెడతారు కదా అనేసి ధైర్యంగా కూర్చున్నామండి. శుక్రవారం నాడు 11 గంటలకు కూర్చున్నామండి, కూర్చుని చేసుకుంటున్నాం. చేసుకుంటుంటే పూర్తి అయిపోయింది, చక్కగా జరిగిపోయింది ప్రార్థనలాగా, చర్చిలో ఎలా జరిగింది అలా జరిగిపోయిందండి. జరిగిపోగానే అప్పుడు ఇంట్లో లోపలికి వెళ్ళిన తర్వాత సత్య సంకల్పమైన కూటం అన్నారండి దేవుడు, స్వరం వినబడిందండి. అంటే నేను అనుకున్నాను సత్యంగా పెట్టానేమో సంకల్పంగా పెట్టానేమో, నేనేదో జరిగించానని ఒకసారి అనుకున్నాను. అప్పుడు అది కాదు, ఆయన సత్యంతో సంకల్పంతో జరిగిందని నాకు తర్వాత అర్థమైంది. దాని అర్థం
1: మీరు దేవుని తెలుసుకొని బాప్తిస్మం తీసుకున్న విషయం మీ యజమానికి తర్వాత ఎప్పుడు తెలిసిందండి?
0: ఇప్పుడే తెలియాలండి ఇంకా.
1: అంతేనా?
0: అవునండి, ఇప్పుడు నన్ను చంపేసినా పర్వాలేదండి. ఇప్పుడే తెలియాలండి. ఇంకా ఇంకా పూజలు చేయట్లేదు కాబట్టి ఆయన ఊరుకున్నారు కాబట్టి ఇంకా రోజులు జరిగిపోతున్నాయండి, తెలియడం అంటే ఇంక ఇప్పుడే తెలియాలండి. మరి ఎవరైనా చెప్తే తెలుసుకున్నారో నాకు తెలియదు అండి, ఆయన నాతో ఈ విషయం
1: మాట్లాడలేదు.
0: మరి ఇప్పుడు చర్చిలు బంద్ చేస్తారు కదండి, అప్పుడు మరి లోపల నుంచి బయటకు రా అన్నప్పుడు ఆయన తోటి గొడవ పెట్టుకుంటాం జరిగి 4 రోజులు ఉపవాసం ఉందండి. ఏమండి నన్ను ఎలాగ పంపించట్లేదు కాబట్టి నెలకు ఒకసారి పంపించండి అని మళ్ళీ అప్పుడు అడిగానండి. మరి తీసుకోవాలి కదా దాక్షార దాని విషయంలో అడిగాను అనమాట. అప్పుడు వాగ్దానం విషయంలో అడిగాను, ఇప్పుడేమో తీసుకోవాలి కదా అని నిత్యజీవం పొందుకోవటానికి అని అడిగితే అప్పుడు మచ్చిపూర్ నుంచి భీమవరం మరి తీసుకొచ్చి అన్నయ్య గారి చర్చలో కూర్చోబెట్టేవారు. తీసుకొచ్చి వాళ్ళు ఏమో బయట ఉండి మళ్ళీ తర్వాత నన్ను తీసుకొచ్చేవారు. ఇంకా ఫోన్లో ఒప్పుకున్నాను కదా అని, ఇంకా అని ఇష్టంతో కాదు ఒప్పుకున్నానని అలాగ నాకు ధైర్యం పరిచారు దేవుడు. అదే నిన్ను మనస్ఫూర్తిగానే చేసుకోవాలి కదా ప్రార్థన అనుకున్నాను కదండి, అది నాకు ఇచ్చేవు ప్రభు అని ఇంకెప్పటికీ కూడా నెలకు ఒకసారి పంపించడం మొదలు పెట్టారండి. అలాగే మొదలు పెట్టి ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఈ శుక్రవారం నాడు కూర్చున్నాం కదండి, కూర్చున్న తర్వాత ఇలాగన్నారు కదా మళ్ళీ వారం ఆయన గారు ఇంట్లోనే ఉండిపోయారండి పనికి వెళ్ళకుండా. అయితే ఈ రోజు శుక్రవారం చెయ్యక్కర్లేదు అనుకుంటా అని మామూలు తెల్లవారుజామున అనుకున్నాను. అపోస్తులు ఇంకోటి 3 అధ్యాయుల పేర్లు చెప్పారండి. 3 అధ్యాయుల పేర్లు చెప్తే ఇదేంటి ప్రభా 3 అధ్యాయుల పేర్లు చెప్పావు, అందులో ఏముంటుందో తెలియదు, ఇప్పుడేమో ఆయన గారేమో పనిలోకి వెళ్ళరు, నేను ఇంక శుక్రవారం నాడు ఏం చెప్పాలి అనేసుకుని అప్పుడు ఏమనుకున్నానంటే ఇది ఫోన్ వచ్చింది ఆయనకి బాక్స్ పెట్టడం జరిగింది. సరే అయితే ఈ రోజు కూడా ప్రార్థన చెయ్యాలన్నమాట నేను అనేసి, అసలు ఏం చెప్పారు అనేసి, నువ్వు అధ్యాయుల పేర్లు చెప్పావు కానీ నెంబర్లు చెప్పలేదు కదా ప్రభు, ఏ పేపర్ అత్తదా చూసుకుని అదే నువ్వు చెప్పినట్టు నాకు లెక్క అని చూసుకునేసరికి నేను పొగను పంపించినప్పుడు అగ్ని పంపించి తలుపులు వేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన చేయాలి, ఆళ్ళని రక్షింపబడతారని అందులో ఉంది. ఏసేపులాగా నమ్మకంగా ఉండండి అనేమో ఒక దాంట్లో ఉన్నది. ఎవరైనా కానీ దుర్మార్గుడు గురించి చనిపోరో, మంచి ప్రేమించిన వాళ్ళ గురించి ఒకవేళ చనిపోవచ్చేమో కానీ మీ అందరి గురించి కూడా నేను చనిపోయాను, చెడ్డ వాళ్ళ గురించి కూడా ప్రాణం పెట్టాను. 3 కూడా అసలు చాలా అర్థం అయ్యేటట్టుగా నాకు వివరించేటట్టుగా వాళ్ళకి చెప్పడం జరిగింది. అప్పుడు నాకు ఇలా సన్నిధి ఏర్పరిచారేమో అనుకున్నానండి, అనుకుని శుక్రవారం ఆ రోజు నుంచి 20 రోజు వరకు
1: ప్రతి శుక్రవారం
0: ఒకవేళ మా ఆయన గారు బండి సౌండ్ వినపడుతుంటే గబా గబా ఏం చేయాలో అర్థమయ్యేది కదండి, ఇంకా అసలు నాకు అర్థమయ్యేది కాదు. ఇంకా అలాగే జరుగుతూ ఉంటుంటే అప్పుడు చర్చలు తీసేయడం మొదలు పెట్టారండి. మళ్ళీ ఎవరి చర్చలకి వాళ్ళు వెళ్ళిపోతారు కదండి, అప్పుడు వెళ్ళిపోతే అప్పుడు అన్న అనుకున్నాను ఏం చేయాలా ఏంటి అని అంటే పక్క ఆవిడైతే కొంచెం మనం కూడా టైం మారుద్దామండి అన్నారండి. ఈ లోపు దేవుడు ఏమన్నారంటే అండి 2 గంటలకి PM ప్రార్థన అన్నారండి. 2 గంటలకు స్టార్ట్ చేశానండి చర్చికి, అందరు 11 గంటలకు వెళ్ళిపోతారు, అవి చుట్టుపక్కల ఉన్న 4 వెళ్ళిపోయి ఆ 2 గంటలకు పూర్తి అయిపోగానే అక్కడ అందరం మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారండి. అప్పుడు ఇంకెలాగా మళ్ళీ స్వస్థతలు చూసేదాన్ని అండి, స్వస్థతల వరం అన్నాం కదా అన్ని చూసేదాన్ని. మరి నేను కూడా ప్రార్థన చేస్తే బాగుంటది, ఎవరికైనా తగ్గితే నువ్వేం ఒకసారి ఏదో ప్రాబ్లం ఇరుక్కున్నానండి. అప్పుడు 140 కీర్తనలు చదువు అంటే 140 కీర్తనలు చదవగానే నాకు తగ్గిపోయింది. అప్పుడు నువ్వు చెప్పకుండా నేను ఎవరికే చేయకూడదు కదా ప్రార్థన అంటే, ఈ జరగలేదు అనుకుంటున్నావు కానీ ఎప్పుడో జరిగిపోయింది, నువ్వు చేసేయి పరకేరు, నేనే స్త్రీలను పంపిస్తున్నాను అన్నారండి. అది నాకు అర్థమైపోతుంది, ఇప్పుడు మాటలు అర్థమైపోతున్నాయి. అప్పుడు స్వస్థలు జరగటం, ఎప్పుడు కడుపు నొప్పి వచ్చిందంటే స్వస్థలు జరిగిపోతున్నాయండి, ఇంకెవరికి ఏది వచ్చినా స్వస్థలు
1: జరిగిపోతుంది. మీరు దేవుని స్వరం విన్నారు,
0: అవునండి,
1: పాటలు విన్నారు,
0: అవునండి,
1: ఆయన వాక్యాన్ని అర్థం చేసుకొని చెప్పగలిగేటువంటి అవకాశం దేవుడు ఇచ్చారు, స్వస్థత వరాలు కూడా దేవుడు మీ ద్వారా కలుగజేసే అవకాశాన్ని ప్రార్థనలో దేవుడు ఇచ్చారు. అంటే ఒక పూజలు చేసే పరిస్థితి నుంచి మిమ్మల్ని దేవుడు ఆయన పిలుచుకొని ఆయన స్వరం వినిపించి ఈరోజు కొంతమందిని దేవుల్లో మోకాళ్ళు లేపించే స్థితికి తీసుకొచ్చారు. మరి ఇప్పుడు మీరు మందిరానికి వారం వారం వెళ్తున్నారు,
0: మా ఇంట్లోనే ఇలా జరుగుతుంది కదండి, శుక్రవారం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఏదో కొంచెం చిన్న సమస్య వచ్చింది అని ఇంట్లోను నా భర్తగా నాకు వస్తే ఏంటి ఇలాగే గొడవలు జరుగుతున్నాయి, దేవుడు దగ్గరికి ఏమో అందరూ ఆదివారం వెళ్తారు, నేను నెలకొకసారి వెళ్తాను, అందులోనే ఒక పాట పాడతాను, నాకు పాటలు అన్ని ఇలా జరుగుతున్నాయి ఉన్నాయి, ఇన్ని పాటలు ఉన్నాయి, అయితే ఏదో సమస్య వచ్చింది కాబట్టి ఇంక ఎలాగ అవుతుంది, ఇంకా దేవుడి విషయంలో మానకూడదు, నేను నెలకొకసారి రావాలి, ఎలా వారానికి ఒకసారి రావాలి అనుకునండి. అప్పుడు నేనే చేసేదాన్ని అంటే ప్రతి సన్నిధికి కూడా నెలకొకసారి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నాకు నేర్పుతున్నాడని ఆయన గురించి తెలియజేయదని అంటే నా దగ్గరకు వచ్చిన 4 చర్చిలకి కూడా ఒక్కొక్కసారి వెళ్ళిపోయి ఒక పాట పాడేసేసి అలా తెలియపరుచుకున్నానండి. అలా తెలియపరుచుకుని ఇంకా మళ్ళీ నీ వారం వారం మానకూడదు, ఎందుకో దేవుడు చెప్పింది చేయక భర్తకే చెప్పింది అన్నట్టు మొదలు పెట్టేస్తే ఇంకా ఆయన ఏమి అనలేదండి. ఆయన కోపంలో ఉన్నారు కదండి అంటే నన్ను ఏమి అనలేదు. అప్పటి నుంచి నాకు వినబడిన మాటలన్నీ కూడా దైవజనుల ద్వారా నాకు అర్థమైపోతా ఉన్నాయి, ఇంకా ఎక్కువ అర్థమైపోతా ఉన్నాయి.
1: వినపడిన మాటలన్నీ వాళ్ళు వాక్యాలు చెప్తున్నప్పుడు అవి
0: అవునండి.
1: ముందే ఈ మాటలు విన్నట్టు ఆడకి వెళ్ళిన తర్వాత వాక్యం మీకు తెలుస్తా
0: ఉంది.
1: చాలా సంతోషం. ఇప్పుడు మరి వారం వారం మీరు మందిరానికి వస్తున్నారు, పిల్లలు మరి దేవుని నమ్ముకున్నారా?
0: లేదండి నమ్ముకు.
1: మరి మీ యజమాని గారు?
0: ఆయన నమ్ముకోలేదండి.
1: కానీ ఆటంకం అయితే ఏమి లేదు.
0: లేదండి,
1: మీరు దేవుణ్ణి తెలుసుకుని ఆరాధనకి వెళ్ళటం వల్ల ఇంట్లో ఏ సమస్య కానీ ఆటంకం కానీ ఏమి లేదు. మీకే సమస్య లేదు, అందరు క్షేమంగా ఉన్నారు కదా.
0: అదండి, మా శుక్రవారం నాడు మరి మా ఆయన గారు వస్తారేమో భయపడిపోయి వాడు అన్నాను కదండి, అప్పుడు ఆయన తోటి అన్నాను, ఏమండి నేను మరి నెలకొకసారి వెళ్తున్నాను కాబట్టి పాటలన్నీ పాడతాం కుదరదు కాబట్టి ఈ నలుగురు నేర్చుకుంటాను అంటున్నారు వాళ్ళే వచ్చి, వాళ్ళకి నేను చెప్పాలి పాటలు అని స్టార్ట్ చేస్తామండి ప్రార్థన.
1: అందరు వచ్చి మీ దగ్గర గ్యాదర్ అవుతా ఉంటారు, మీరు ఆ పాటలు పాడడం వాక్యం చెప్పడం అది జరుగుతుంది. మంచిది. ఇప్పుడు వారం వారం మరి మందిరానికి వెళతా ఉన్నారా?
0: ఇక్కడ అయితే వారం వారం వస్తున్నానండి, ఇంకా చాలా దేవుడి గురించి తెలుసుకుంటానండి. ఈ పాస్టర్ గారు కూడా నిజంగా వాక్యం తీశారంటే ఆ వాక్యం గురించి చాలా లోతుగా అర్థమయ్యేటట్టుగా చెప్తారండి. నాకు వినబడిన మాటలు కూడా ఎన్నో ఆయనలో తెలుసుకున్నానండి. మరి నేను సంఘం కూడా చాలా చక్కగా ఆత్మలు రక్షింపబడతా ఉంటాయండి. వాక్యం విన్నా అంటే మళ్ళీ నేను రాసుకున్నాండి అవి, మళ్ళీ శుక్రవారం నాడు కూడా అక్కడ వివరిస్తానండి బిడ్డలకి. అంత అంత బాగుంటాయండి మాటలు, మరి చాలా మధురంగా ఉంటాయి. అలాగే పాటలకి నాకు అవకాశం ఇస్తారండి.
1: మంచిదమ్మా, చాలా సంతోషం.
0: సిరిపల్లి రాజు గారండి ఈయన పేరు.
1: సిరిపల్లి రాజు గారు సేవకులు. ఇంతవరకు దేవుడు మీతో మాట్లాడిన ప్రతి మాట మాతో పంచుకున్నందుకు, ఆయన స్వరం విని ఈరోజు అనేక మందికి ఆ స్వరం యొక్క విలువను తెలియపరిచే రీతిగా ముందుకొచ్చినందుకు మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులరా, చూశారు కదా ఇంతవరకు ఈ సాక్ష్యం మీ దాకా తీసుకురావడానికి దేవుడు తన కృప చూపించారు. దేవుడు అంటే ఎరగనటువంటి వ్యక్తి, నిత్యం పూజల్లో బ్రతికే వ్యక్తిని దేవుడు పిలిచి తన స్వరం ద్వారా మాట్లాడి మండుచున్న పొదల నుంచి మోషేతో మాట్లాడినట్టు దేవుని యొక్క సన్నిధికి తను నడిపించడానికి దేవుడు స్వరంతో మాట్లాడి ఈరోజు తను ఇంకొంతమందిని దేవుని వైపు తెప్పగలిగే రీతిగా ఒక అన్యురాలిని హైందవురాలిని ఆయన స్వరంతో పిలిచి మాట్లాడేటువంటి గొప్ప అనుభవాన్ని మీరు చూశారు. ఈ సాక్ష్యం మిమ్మల్ని బలపరిచిందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు. మిమ్మల్ని మమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వించునుగాక. ఆమేన్.

అలనాడు గుడ్డివాణి కేకలు విని ఆగి పిలచి చూపును ఇచ్చిన యేసయ్య ఈనాడు మన అందరినీ పిలుచుచున్నాడు. కావున చూచుచున్నాము అంటూ గుడ్డివారంగా ఉండక శారీరక ఆత్మీయ అంధత్వము నుండి విడుదల కొరకై అడుగుదామా ఆ జాలిగల యేసుని.

ఇహలోక ప్రేమలో పడ్డ పిచ్చి యవనుడు సమస్తాన్ని పోగొట్టుకుని ఆ ప్రేమ వ్యర్థమైనదని తెలిసిన తరువాత క్రీస్తు ప్రభు చరణు వేడుతూ, నీ ప్రేమే నాకు చాలయా,

0: ఏరియా ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ. జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: నేను ఎలాంటి దుస్తులు వేసుకోవాలి? అతిథులకు విందులో ఏమేమి వంటకాలుండాలి? ఎలాంటి సంగీతాన్ని ఎన్నుకోవాలి? ఈ ప్రశ్నలన్నీ కాబోయే పెళ్లి కూతుర్లకు వస్తాయి. పెళ్లి కొరకు సిద్ధపడుతున్నప్పుడు తప్పకుండా ఈ ప్రశ్నలొస్తాయి. అయితే వివాహమన్నది ఒక ఉత్సవం కంటే మించినది. అవునా? ఉత్సవమంతా అయిపోయాక, అతిథులందరూ వెళ్ళిపోయాక అప్పుడు వివాహం ప్రారంభమవుతుంది. తర్వాత పరిస్థితి ఏంటి? వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: నా పేరు శ్వేత.
1: నా పేరు పల్లవి. మరోసారి మీతో కలవగలిగినందుకు సంతోషిస్తున్నాను.
0: ఈరోజు మనం కొంత తమాషాగా గడపబోతున్నాం. మనం పెళ్లి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇవి సంతోషకరమైన సంబరాలు, అవునా? మనం ఈ అంశం గురించి మాట్లాడడానికి ఒక కారణముంది. చాలామంది అమ్మాయిలు త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. వారికి కొంత భయంగా ఉంటుంది కదూ. పల్లవి, ఇంతకు నీ పెళ్లి జరిగినప్పుడు నీకు కూడా భయం వేసిందా?
1: ఏం చెప్పమంటావు, నాకు భయంగా ఉండింది. అదే సమయంలో సంతోషం, ఉత్సాహం కూడా ఉండింది. అది నాకు క్రొత్తగా అనిపించింది. నేను 30 సంవత్సరాలు పైగా అవివాహితగానే ఉన్నాను. కొన్ని సంస్కృతుల వాళ్ళు నేను ముసలిదాన్ని అయిపోయాను అనుకునేవాళ్ళు. అయితే అవివాహితగా నాకు గొప్ప అనుభవాలుండినవి. తరువాత వివాహం కొరకు సిద్ధపడ్డాను.
0: దేవుడు నీకు మంచి భర్తనిచ్చినందుకు మా అందరికీ సంతోషంగా ఉంది. అయితే నీవు ఇంకా కొన్ని విషయాలను నేర్చుకోవాల్సి ఉంది. ఎందుచేతనంటే నీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదూ.
1: అవును, మన శ్రోతలు కూడా ఈ విషయాలు నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి నా స్నేహితురాలు ప్రసన్న గారిని మన కార్యక్రమానికి ఆహ్వానించాను. వారు నూతన వధువులకు కొన్ని సలహాలిస్తారు.
0: అలాగే షారోన్ గారు కొన్ని ప్రత్యేకమైన ప్రోత్సాహకరమైన విషయాలను మనతో చెప్తారు. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ. వివాహం లేక దాంపత్యం అన్నది ఒక చిన్న తలంపుతో ప్రవేశించేది కాదు. అది చాలా ఆలోచించి చేసుకునే ఒక తీర్మానం. ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ జీవితాంతం కలిసి ఉంటామని చేసుకునే ఒప్పందం లేక ప్రతిజ్ఞ. అయినప్పటికీ దేవుడు వివాహ వ్యవస్థను రూపొందించినప్పుడు ఆయన దానిలో చాలా సంతోషించాడు. తన పిల్లలకు కూడా ఇలాంటి ఆనందమే ఉండాలని ఆయన కోరుతున్నాడు. అయితే ఎవరు పరిపూర్ణులు కారు. కాబట్టి ఏ దాంపత్యం కూడా పరిపూర్ణంగా ఉండదు. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంది. ఈరోజు ప్రసన్న గారు మనతో ఉండడం చాలా సంతోషం. వారు నూతన వధువులకు కొన్ని సలహాలిస్తారు.
2: నేను నూతన వధువుగా ఉన్నప్పుడు మా కుటుంబస్తులెవ్వరికీ దగ్గరలో లేను. మా అమ్మ నా పెళ్లికి ముందు చాలా సంవత్సరాల క్రితం చనిపోయింది. మా అక్క మరో రాష్ట్రంలో ఉన్నది. ఇక మా మారుతల్లికి నేనంత సన్నిహితం కాలేదు. నేను ఒక యవనస్తురాలిని కాబట్టి అందరూ యవనస్తులలాగే పెళ్ళైతే చాలు అనుకునేదాన్ని. నా తల్లిదండ్రులను, నా స్నేహితుల తల్లిదండ్రులను అనేక సంవత్సరాల నుండి చూస్తున్నాను కదా అనుకున్నాను. అయితే నా అంచనా తప్పు. స్వల్పకాలంలోనే నేను నా భర్తను సరిగా అర్థం చేసుకోలేదని గ్రహించగలిగాను. ఒక విషయాన్ని మీరు గమనించలేదేమో, పురుషులు స్త్రీల కంటే భిన్నమైనవారు. భౌతికంగానే కాదు సుమా, సూర్యునికి చంద్రునికి ఎంత తేడా ఉందో పురుషుని భావోద్వేగ అవసరాలకు మరియు స్త్రీల భావోద్వేగ అవసరాలకు అంత తేడా ఉంటుంది. దేవుడు నా పట్ల కృప చూపించాడు. దేవుడు నాకు సహాయం చేయడానికి ఒక వృద్ధురాలిని ఏర్పాటు చేశాడు. ఆమె నాకు చాలా విషయాలు నేర్పించింది. క్రమేణా నా భర్తకు నాకు గల వ్యత్యాసాలను అర్థం చేసుకోగలిగాను. అయితే నేర్చుకునే అనుభవం జీవితాంతం వరకు ఉంటుంది. కాబట్టి నూతన వధువులకు నేనిచ్చే మొదటి సలహా ఏమంటే, మొదట వయసులో పెద్దవారు మరియు అనుభవజ్ఞురాలైన ఒక మహిళను ఎన్నుకోనండి. ముఖ్యంగా ఎవరి దాంపత్య జీవితం బాగుందో లేక మీరు ఆశించిన విధంగా ఉందో అలాంటి మహిళను మీకు సలహాలివ్వమని అడగండి. నేను చెప్పాలనుకున్న రెండో విషయం ఏమంటే, ప్రతిరోజు ప్రార్థనలో మీ భర్తను మరియు దాంపత్య జీవితాన్ని ప్రభువుకు అప్పగించండి. మీ భర్తను మార్చమని దేవుణ్ణి అడగండి. మిమ్మల్ని మార్చమని మరియు మీ భర్తను అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని అడగండి. సాధారణంగా వైవాహిక జీవితంలో ఎదురయ్యే ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ఈ రెండు సలహాలు మీకు సహాయపడతాయి. ఇక నేను ఇంతకుముందు చెప్పిన వ్యత్యాసాలేమిటో ఇప్పుడు చూద్దాం. పురుషునికి ఉండే ప్రధానమైన భావోద్వేగపరమైన అవసరాలు మరియు వారు ముఖ్యమైనవని అనుకునేవి ఏమంటే, లైంగిక తృప్తి, కాలక్షేపం కలిగించే తోడు, ఆకర్షణీయమైన భాగస్వామి, కుటుంబంలో సహకారం మరియు ప్రశంస. ఇవి పురుషుల అవసరాలు. ఇక స్త్రీల భావోద్వేగపరమైన అవసరాలేమంటే ప్రేమానురాగాలు, సంభాషణ, నిజాయితీ మరియు దాపరికం లేనితనం, ఆర్థిక సహకారం మరియు కుటుంబం పట్ల సమర్పణ. మీరు గమనించారో లేదో కానీ ఈ రెండు జాబితాలలో ఏది కూడా ఒకదానితో ఒకటి కలవవు. అలా అయితే ఇద్దరు భిన్నమైన వ్యక్తులు దాంపత్య జీవితాన్ని ఎలా కొనసాగించగలుగుతారు? అందుకు చాలా కృషి చేయాలి మరియు ప్రార్థించాలి. ఇప్పుడు ఈ వ్యత్యాసాలను గురించి వివరంగా చూద్దాం. పురుషుని జాబితాలో అన్నిటికంటే పైన ఉన్న అవసరత లైంగిక తృప్తి. స్త్రీ జాబితాలో ప్రధానమైనది ప్రేమానురాగాలు. ఇవి రెండూ భిన్నమైనవేనా? ఖచ్చితంగా భిన్నమైనవే. దేవుడు పురుషులను బలమైన లైంగిక ప్రేరణ గలవానిగా చేశాడు. అది మంచిదే. మహిళలుగా మనం దాన్ని గుర్తించి అందుకు సిద్ధంగా ఉండాలి. మహిళలుగా మనం ప్రేమ కోసం ప్రాకులాడుతాం. భర్త చూపుల్లో, మాటల్లో, స్పర్శలో ప్రేమ ఉండాలని కోరుతాం. ఇద్దరి అవసరాలను గూర్చి మనసు విప్పి మాట్లాడుకుంటే సమస్య ఉండదు. ఇక పురుషుల జాబితాలో రెండవ అవసరం కాలక్షేపం కలిగించే తోడు. అలాగే స్త్రీలకు సంభాషణ ముఖ్య అవసరంగా అనిపిస్తుంది. పురుషుడేమో తన భార్య తనతో కలిసి పనిచేయాలంటాడు, స్త్రీ ఏమో కూర్చొని మాట్లాడుకుందాం అంటుంది. ఈ విషయంలో సమస్యలొస్తాయి. మీ వివాహమై ఎంతకాలమైందో నాకు తెలియదు, కానీ మీ ఇద్దరికీ ఇష్టమైన పని లేక ఇద్దరూ కలిసి చేయగల పని ఏమైనా ఉందా? ఉదాహరణకు నా భర్త ఎక్కువగా మాట్లాడరు, దీనిమంతా నేనే మాట్లాడుతూ ఉండాలి. ఇప్పుడైతే అతడు కనీసం ఒక చెవితోనైనా వినడం అలవాటు చేసుకున్నారు. అతని మౌనం చెడ్డది కాదని, తాను ఏమైనా చెప్పాలనుకున్నప్పుడే నాకు జవాబిస్తారని నేను అర్థం చేసుకున్నాను. ఇక మూడవ అవసరం విషయానికొస్తే పురుషులకు ఆకర్షణీయమైన భాగస్వామి కావాలి. స్త్రీకేమో నిజాయితీ గల దాపరికము లేని భర్త కావాలి. ఈ రెండింటికి సంబంధం లేదు, కానీ అవి చాలా ముఖ్యమైనవి. సామాన్య పురుషుడు ఏ ఫ్యాషన్ మోడల్ను లేక సినిమా తారనో తనకు భార్య కావాలని కోరుకోడు, కానీ అతని భార్యను గూర్చి గర్వించాలనుకుంటాడు. స్త్రీలమైన మనకు ఇది ఏమి నేర్పిస్తున్నది? దానర్థం ఏమంటే మన గురించి మనం శ్రద్ధ తీసుకోవాలి. శుభ్రంగా ఉండడం, మీ సంస్కృతికి తగిన దుస్తులను వేసుకోవడం, ఉన్నవాటితోనే ఆకర్షణీయంగా కనిపించడానికి ప్రయత్నించవచ్చు. జుట్టును కూడా శుభ్రంగా ఉంచుకొని చక్కగా ముడుచుకొనండి. గోర్లను కూడా శుభ్రం చేసుకుని చక్కగా కత్తిరించుకోవాలి. మృదువైన చర్మం కొరకు అవసరమైతే క్రీమ్ కూడా వాడవచ్చు. మీ పక్షంగా కొంత కృషి చేస్తే మీ భర్తను సంతోషపరచవచ్చు, మీరు కూడా సంతోషంగా ఉండవచ్చు. స్త్రీల అవసరత అయిన నిజాయితీ మరియు దాపరికం లేనితనమును గూర్చి మిగిలిన విషయాలను గూర్చి మరో కార్యక్రమంలో చెప్తాను. అంతవరకు మనం చెప్పుకున్న విషయాలను గూర్చి ఆలోచిస్తూ ఉండండి. అలాగే ఈ అంశాలను గూర్చి ప్రార్థించండి మరియు మీరు ఏ విషయంలో అభివృద్ధి చేసుకోగలరో ఆలోచించి ప్రయత్నించండి. మీ భర్త కొరకు, మీ దాంపత్య జీవితం కొరకు ప్రతిరోజు ప్రార్థించడం మర్చిపోవద్దు. వివాహమన్నది దేవునిచే నియమించబడింది గనుక అది మంచిది. దేవుడు పురుషుడు ఎలా ఉన్నాడో అలాగే సృష్టించాడు మరియు స్త్రీ ఎలా ఉన్నదో అలాగే సృష్టించాడు. కాబట్టి ఇద్దరూ మంచివాళ్లే. ఒకవేళ మీరు నూతన వధువు అయితే జీవితకాలమంతటి కొరకు వివాహం చేసుకున్న పురుషుని గూర్చి తెలుసుకోవడం మీకు ఉత్సాహంగా ఉండవచ్చు లేక ఇబ్బందిగా కూడా ఉండవచ్చు. ఏది ఏమైనా దేవుడు మీతో ఉన్నాడు, మీకు సహాయం చేస్తాడు. ఆయనను అడగండి, అంతే చాలు.

0: బైబిల్లో తీతుకు రాసిన పత్రిక అనే చిన్న పుస్తకం ఉన్నది. 2వ అధ్యాయంలో చాలా మంచి సలహా ఉన్నది. ఒక విధంగా చెప్పాలి అంటే యవన స్త్రీలు వృద్ధ స్త్రీల నుండి నేర్చుకోవాలని ఆజ్ఞ ఇవ్వబడింది. వృద్ధులైన స్త్రీలకు చాలా జ్ఞానం ఉంటుంది. ఎందుకు? యవనస్తుల కంటే వీళ్ళు ఎక్కువ కాలం బ్రతికారు. వారికంటే వీళ్ళు ఎక్కువ అనుభవజ్ఞులు గనుక వారి జీవితంలో నేర్చుకున్న వాటిని యవనస్తులకు నేర్పిస్తారు. అందుకే షారోన్ గారు వచ్చారంటే నాకు చాలా ఉత్సాహంగా ఉంది. వారి వయసు మా అమ్మ వయసుతో సమానం. నా వివాహానికి ముందు రోజు కూడా నాకు చాలా మంచి సలహాలు ఇచ్చారు. మీరు కూడా వింటారు కదూ
1: శ్రోతలు. పల్లవి తన పెళ్లి కొరకు ఎలా సిద్ధపడిందో మీరు విన్నారు కదూ. అది ఆమె జీవితంలో చాలా గొప్ప రోజు. తన జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడాలని ఎన్ని సంవత్సరాలు కనిపెట్టిందో విన్నాము. ఆమె పెళ్లికి ముందు ఆమెతో నేను చెప్పిన విషయాలను మీరు కూడా వినాలని కోరుతుంది కాబట్టి ఈ ప్రత్యేక సందేశం మీకోసమే. నేను చెప్పబోయే ప్రాముఖ్య సూత్రాలు కేవలం వివాహ సంబంధానికే కాదు, ఏ సంబంధంలోనైనా అవసరమే అని నేను గ్రహించాను. ఈరోజు నేను అందమైన పాదాలను గురించి చెప్పాలనుకుంటున్నాను. సాధారణంగా పాదాలు అంతగా అందంగా ఉండవు. మీరే చెప్పండి, అందంగా ఉంటాయా? ఎవరైనా పెద్దగా చప్పుడు చేసుకుంటూ కాళ్ళీడుస్తూ నడవడం మీకు ఇష్టముండదు కదా? చాలామంది పాదాలు వికారంగా, సాధారణంగా వాసన కొడుతూ మురికిగా ఉంటాయని అనుకుంటారు. సరే, మీరు ఎప్పుడైనా ఈ విధంగా ఆలోచించారా? దేవుడు మనకు పాదాలను ఎందుకు ఇచ్చాడు? ఆయన మనకు రెక్కలనో లేక మరేమైనో ఇవ్వవచ్చు కదా. బహుశా మనం ఒక స్థలము నుండి మరో స్థలానికి నడిచి వెళ్లడానికి వీలుగా ఉంటుందని ఆయన తలంచి ఉండవచ్చు. అందుకే మనకు కాళ్లనిచ్చాడు. నేను ఆలోచిస్తూ ఉండగా ఒక విషయం నాకు చాలా నచ్చింది. అదేమంటే, మన కాళ్లు మన ఇష్టం వచ్చిన స్థలానికి మనల్ని తీసుకుని వెళ్తాయి. మనం ప్రేమించే వారి వద్దకు, మనం ఎవరితో ఉండాలని కోరుతామో వారి వద్దకు కూడా మనల్ని తీసుకుని వెళ్తాయి. ఒకసారి చాలా రోజులు ప్రయాణం చేశాక నేను తిరిగి ఇంటికి చేరుకున్నాను. ఆ రోజు 2.5 సంవత్సరాల వయస్సున్న నా మనవరాలు కత్రినా నన్ను ఆహ్వానించిన విధానం నాకు చాలా బాగా జ్ఞాపకం ఉంది. ఆ పాప పరిగెత్తి వచ్చి నా కాళ్లపై పడి పదే పదే నా కాళ్లను ముద్దు పెట్టుకోసాగింది. నిజంగా అది వర్ణింపసఖ్యము గాని గొప్ప ప్రేమ. ఆమె నా మురికి కాళ్లను ముద్దు పెట్టుకునే అంతగా నన్ను ఎందుకు ప్రేమించిందో తలంచుకున్నప్పుడెల్లా నా హృదయం కరిగిపోతుంది. ఆమె తన మనసులోని భావాలను చెప్పలేకపోయినా ఆమె సందేశం నాకు స్పష్టంగా అర్థమైంది. నువ్వు తిరిగి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, ఇన్ని రోజులు నిన్ను చూడలేకపోయాను అని చెప్పిందన్నమాట. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. ఉజ్వలమైన వధువుగా ఉండడానికి నేను పాదాలను గురించి ఎందుకు చెప్తున్నాను? పాదాలకు వివాహానికి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు. మీకోసం బైబిల్ నుండి ఒక వచనాన్ని చదువుతున్నాను. అందరూ మీ బైబిల్ తెరచి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి. మరోసారి చదువుతున్నాను, వినండి. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి. పల్లవి, నేను నీ పాదాలను చూడకుండానే అవి ఉత్తమమైనవని చెప్పగలను. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించేవారి పాదాలు సుందరమైనవి కదా, అవి నీ పాదాలే. వారం వెంబడి వారం నీవు యేసుక్రీస్తు సువార్తను మరియు ఆయన ప్రేమను మాకు ఈ కార్యక్రమాల ద్వారా తెలియజేస్తున్నావు కదా. సమాధాన సువార్తను ప్రకటించేవారిలో నీవు ఒకదానివి, కాబట్టి నీకు అందమైన పాదాలున్నాయి. సమాధాన సువార్తను మరియు దేవుని ప్రేమను ఇతరులకు అందించే వారందరికీ ఇది వర్తిస్తుంది. మన పాదాలు అందమైనవి. రోమా 10వ అధ్యాయం 15వ వచనంలో ఈ విషయమే వ్రాయబడింది. అయితే నీ పాదాలను మరో విధంగా కూడా చూడగలుగుతున్నాను. నీవు వివాహము అనే సాహసంలోనికి ప్రవేశించాక దానిని విజయవంతం చేయడంలో లేక విఫలం చేయడంలో నీ పాదాలు ప్రత్యేక పాత్రను వహిస్తున్నాయని గుర్తుంచుకో. నీవు గమనించే ఉంటావు, వివాహములో ఇద్దరు మనుషులు జీవితములో కలిసి నడవడానికి తీర్మానం చేసుకుంటారు. జీవితములో కలిసి నడవడం అన్నది అందమైన విషయం. స్త్రీ పురుషుల మధ్య వివాహం అన్నది దేవుని మొట్టమొదటి ఆలోచన. ఆయన నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అతనికి సాటి అయిన సహాయమును చేస్తాను అని అన్నాడు. దేవుడు అలాగే చేశాడు. ఆనాటి నుండి కూడా మానవ జాతి పట్ల దేవుని ప్రణాళికలో వివాహము విశిష్టమైన భాగంగా ఉన్నది. వివాహం అన్నది మానవ చరిత్ర కొనసాగింపు కొరకైన రూపకల్పన. ఒక అమ్మాయి పెళ్లి కూతురుగా సిద్ధపడి మందిరములోనికి ప్రవేశించి దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు ఆమె ఆమె భర్త పరిశుద్ధ వివాహం అనే అద్భుతమైన పరిశుద్ధ వేదికపైకి అడుగెడుతున్నారు. దానిని దేవుడే పరిశుద్ధపరిచాడు. పెళ్లి కూతురుగా అందమైన దుస్తులలో ముఖంపై చిరునవ్వుతో అద్భుతంగా కనిపిస్తారు. అందరి కళ్ళు పెళ్లికూతురుపైనే ఉంటాయి. అయితే మీరు చాలా సంవత్సరాల నుండి ఒక అందమైన పెళ్లికుమార్తెగా ఉన్నారని మీకు తెలుసా? అది ఎలా? నేను ఇప్పుడే కదా పెళ్లి చేసుకోబోతున్నాను అని మీరు అనుకోవచ్చు. మీ పెళ్లి దుస్తులలోనే మీరు పెళ్లికుమార్తె కాలేదు. కానీ మీరు యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి మీ జీవితాన్ని ఆయనకు సమర్పించిన రోజు నుండే మీరు సంఘములో ఒక భాగముగా, అనగా క్రీస్తు వధువుగా ఉన్నారు. మీరు అలా ఆయనలో సంపూర్ణులుగా చేయబడుతున్నారు. ఈ విషయమే బైబిలులో కొలసీలకు రాసిన పత్రిక 2:10 వ్రాయబడింది. యేసులో మనం సంపూర్ణులుగా చేయబడ్డాము. ఈ సత్యాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు. జీవిత మార్గంలో మీ భర్త మీతో పాటు నడుస్తాడు. అయితే మీ భర్త కంటే ఎక్కువగా మీరు ప్రతిరోజు దినమంతా యేసుతోనే నడవాలి. మీ భర్త మిమ్మల్ని సంపూర్ణులుగా చేయగల పరిపూర్ణుడు కాడు, కాని యేసు మిమ్మల్ని పరిపూర్ణులుగా చేస్తాడు. యేసు మీ జీవితంలో ప్రతిరోజు ప్రతి విషయంలోనూ అవసరం. ఆయన మీతో ఉంటే ఏ పరిస్థితిలోనైనా, అనారోగ్యమైన, నిరుత్సాహమైన, ధనం లేక స్వేచ్ఛ కరువైనా, ఆయన మిమ్మల్ని సంపూర్ణులుగా చేస్తాడు మరియు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. సరే, మళ్లీ పాదాలను గూర్చిన విషయానికి వద్దాము. రోమా 10:15 సమాధాన సువార్త ప్రకటించు వారి పాదాలు సుందరమైనవి అని చెప్తున్నది. సమాధాన సువార్త ప్రకటించు పాదాలు. శ్రోతలు, మీ పాదాలు సమాధాన సువార్త ప్రకటించే పాదాలుగా ఉండాలన్నదే నా ఆశ. దేవుని కోరిక కూడా అదే. ముఖ్యంగా మీ కుటుంబంలో భర్తతో కుటుంబస్తులతో సమాధాన సువార్తను ప్రకటించాలి. గమనించండి, ప్రేమ, సమాధానాలు ఒకదాని వెంట ఒకటి ఉంటాయి. కుటుంబంలో ఈ రెండూ ముఖ్యమే. ప్రేమ అన్నది ఒక ప్రశస్తమైన వరము. అది శ్రద్ధ, సహవాసము, మృదుత్వము మరియు అవగాహన లేక జ్ఞానమునకు సంబంధించింది. అంటే ప్రతి ఒక్కటి, అనగా మీ దుఃఖాలన్నీ, అలాగే మీ సంతోషాలు, మీ కలలు, మీ బాధలు మరియు ఆందోళనలన్నిటినీ, ఇంకా చెప్పాలంటే మీ జీవితాన్నంతా ఒకరితో మరొకరు పంచుకోవడం. ఇట్టి సమాధానంలో నుండి మీ పాదాలను బయటికి వెళ్లనివ్వకండి. బైబిలులో మరొక వచనం, అంటే ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4:7 సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయానికి కావలి కాస్తుంది అని చెప్తుంది. మీరు దేవుని సమాధానాన్ని హత్తుకొని ఉంటే మీ హృదయం, మీ భావోద్వేగాలు కావలిలో ఉంచబడతాయి మరియు సురక్షితంగా ఉంటాయి. మీరు దేవునిలో నమ్మకముంచి ఆయన శాంతిని, ముఖ్యంగా మీ కుటుంబంలో దేవుని సమాధానాన్ని సొంతం చేసుకుంటే దేవుడు మిమ్మల్ని నిరుత్సాహపరచడని మీరు గమనించగలుగుతారు. కాబట్టి ఆయన సమాధానంలో నుండి మీ పాదాలను బయటికి వెళ్లనివ్వకండి. ఇక నా సమయం అయిపోతున్నది కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. మరో కార్యక్రమంలో వివాహమనే పరిశుద్ధ నేలపై అడుగుపెట్టిన మీ పాదాలను సుందరంగా ఎలా ఉంచుకోవాలో మరికొన్ని ఆచరణాత్మకమైన అంశాలను చెప్తాను. అంతవరకు ఇప్పుడు విన్న సత్యాలను జ్ఞాపకం ఉంచుకోనండి, మీ కుటుంబ జీవితంలో అనుసరించండి. మీరు అందమైన పాదాలు గల మహిళలు అని అందరి మన్నన పొందండి. ప్రభువు మిమ్మును దీవించునుగాక.
0: శ్రోతలు, నూతన వధువులను గూర్చిన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని విని మీరందరూ సంతోషించారని నమ్ముతున్నాను. నేను వివాహం చేసుకొనక ముందు నాలో కలిగిన కొన్ని తలంపులను, భావాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నాకు పెళ్లి అన్న మాట వినగానే నా కళ్ల వెంట నీళ్లు కారసాగాయి. సంతోషంతో కాదుగాని నాకు చాలా దుఃఖం వచ్చింది. కాని అలా కాలం గడుస్తున్న కొలది నా స్నేహితులు ఒక్కొక్కరు పెళ్లి చేసుకోసాగారు. చివరికి నేను ఒక్కదాన్నే ఒంటరిగా మిగిలిపోయాను. ఒకవేళ నాలోనే ఏదైనా తప్పుందేమో, నన్ను పెళ్లి చేసుకోవడానికి రావడం లేదేంటి అని బాధపడేదాన్ని. తరువాత దేవునిపై కోపం వచ్చింది. నన్ను ఇలా సృష్టించాడు కాబట్టి అది ఆయన తప్పు అనుకునేదాన్ని. అలా చాలా కృంగిపోయాను. ఆ సంవత్సరాలన్నీ నేను సంతోషంగా లేను. కానీ ఆ సమయంలో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. వాటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వివాహం చేసుకోవడం స్త్రీకి సామాన్య విషయమైతే, ఆమెకు వివాహం కాలేదు అంటే అందులో ఆమె తప్పేమీ లేదు. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, దేవుడు ప్రతి మనిషిని స్త్రీ అయినా పురుషుడైనా ఒక ప్రత్యేక వ్యక్తిగా సృష్టించాడు. ప్రతి ఒక్కరూ ఆయన చేత ప్రేమించబడ్డారు. కాబట్టి ఒకవేళ మీలో ఎవరైనా అవివాహితగా ఉన్నారు అంటే, దేవుడు మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నాడని తెలుసుకోనండి. మీకు ఏది ఉత్తమమో ఆయనకు తెలుసు. ఆయనను నమ్మండి. దేవుడు సరైన సమయంలో సమస్తము చక్కగా చేస్తాడని బైబిల్ చెప్తుంది. ఈ విషయంలో మీరు ఆయనను నమ్ముతున్నారా? మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థించాలనుకుంటున్నాను. ఇంకా వివాహం కానివారు, అవివాహితులుగానే ఉండిపోయిన వారు దయచేసి నాతో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీరు మాలో ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నందుకు వందనాలు. మీ కన్నుదృష్టి ఎల్లప్పుడూ మాపై ఉంది గనుక నీ రెక్కల నీడలో మేము క్షేమంగా ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని వింటున్న వారందరి కోసం, ముఖ్యంగా నాతో కలిసి ప్రార్థిస్తున్న అవివాహితులను, ఇంకా వివాహం కొరకు కనిపెడుతున్న బిడ్డలందరినీ ఒక్కసారి దృష్టించండి ప్రభు. వారిని మీరు చూస్తున్నారు. వారి పట్ల మీకు ఒక గొప్ప ఉద్దేశం ఉందని వారు గ్రహించడానికి సహాయం చేయండి. వారిలో కొంతమంది తాము తృణీకరించబడిన వారమని తలుస్తూ ఉండవచ్చు. ఇందులో మా తప్పు ఏముంది అని రాత్రులు ఒంటరిగా ఏడుస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి. ఈ అందమైన ప్రతి స్త్రీని మీరు ప్రేమిస్తున్నారు. దయచేసి వారికి అట్టి నిరీక్షణనివ్వండి. వారి అవసరాలన్నీ తీర్చండి. గొప్ప నిరీక్షణను దయచేయండి. ఒంటరితనంలోనూ దాగి ఉన్న ఆశీర్వాదాలను వారు పొంది ఆనందించేలా కృపచూపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. శ్వేత, మన కార్యక్రమం సమయం అయిపోవచ్చింది కదూ.
2: పల్లవి, మనం వెళ్ళిపోకముందు మన ఆభరణాల పెట్టెలో నుండి ఒక చిన్న రత్నాన్ని మన శ్రోతలకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మనకు అవసరత ఉన్నప్పుడెల్లా దాన్ని తీర్చడానికి దేవుడు మనతో ఉన్నాడని ఈ చిన్న పద్యం చెప్తుంది. మనం పీల్చుకునే గాలి మన చుట్టూ ఆవరించినట్లే దేవుని ప్రేమ మనల్ని ఆవరించి ఉంది. మన గుండె చప్పుడు వినబడినంత దగ్గరగా, మన ప్రార్థన ఉన్నంత సమీపంగా, మరియు మనకు అవసరమైనప్పుడెల్లా ఆయన మనకు సమీపంగా ఉన్నాడు.
0: శ్రోతలు, మీరు అవివాహితగా ఒంటరిగా ఉన్నారా? మీకు దేవుడు అవసరం. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు.
2: మీరు వివాహితనా? మీకు కూడా దేవుడు అవసరం. ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటాడు.
0: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న వాళ్లకు కూడా దేవుడు అవసరం. వారి జీవితంలో జరగబోతున్న గొప్ప మార్పులో దేవుని సహాయం తప్పకుండా కావాలి.
2: పల్లవి, వచ్చే వారం మనం మన శ్రోతలందరూ ఇదే అంశం గురించి మరీ ఎక్కువ నేర్చుకోబోతున్నాం. మళ్లీ నూతన వధువుకు సలహాలివ్వబోతున్నాం.
0: వివాహమయ్యాక మహిళలకు కలిగే మార్పులేవో, వారు ఎలా జీవించాలో షారోన్ గారు కూడా నేర్పిస్తారు.
2: శ్రోతలు, ఈలోగా ఇప్పుడు మీరు నేర్చుకున్న సత్యాలను మీ స్నేహితులకు చెప్పండి. వాళ్ళు కూడా వచ్చేవారం ఈ కార్యక్రమం వినేలా ప్రోత్సహించండి. ముఖ్యంగా పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలను, నూతన వధువులను ఆహ్వానించండి. ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
3: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

ఎండమావులకై పరిగెడుతున్న గుంపుల వలె ఈనాటి యువతరం లోక సంపాదన వేటలో పరిగెడుతున్నది. అంతా వ్యర్థమేనని తెలియకముందే, తమ్ముడు నీవు పల్లెటూరిలో ఉన్నా, చెల్లి నీవు సిటీలో ఉన్నా, నీ జీవితం విలువైనదని తెలుసుకో.

0: తిమోతేసు కాండము 5:16 వచనం.
1: ఈ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు,
0: నీకు క్షేమమగునట్లు
1: నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున.
0: అంటే తెలుగులో వే గెటింగ్ అనదర్ ఇన్పుట్, క్షేమము. సో దేర్ ఇస్ లైఫ్, దేర్ ఇస్ ప్రొటెక్షన్, అండ్ దేర్ ఇస్ సక్సెస్. ద థింగ్స్ మే గో వెల్. నౌ ఐ గోయింగ్ చేంజ్ ద పర్స్పెక్టివ్ టు ద చిల్డ్రన్. ఎంతమంది పిల్లలు ఇక్కడ ఉన్నారో హల్లెలూయా చెప్తారా? లెట్స్ గెట్ ఇట్ గోయింగ్. సామెతల గ్రంథము 1:8-9 చదువుదామా.
1: నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము, అవి నీ తలకు సొగసైన మాలికయు.
0: అది మీ తలకు
1: సొగసైన మాలికయు,
0: సొగసైన మాలికయు
1: నీ కంఠమునకు హారములై ఉండును.
0: నీ కంఠమునకు
1: హారములు.
0: ఎంతమందికి గార్లెండ్ కావాలి, ఎంతమందికి చైన్ కావాలి? దిస్ చైన్ ఇస్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ గోల్డ్ అండ్ డైమండ్స్. దట్ గార్లండ్ ఇస్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ ఎనీథింగ్ దట్ యు కెన్ ఫైండ్ ఆన్ ద ఎర్త్. మామూలుగా గార్లండ్ వేసి దేనికి? ఘనత కొరకు, ప్రైజ్ కొరకు, 10 మంది ఘనపరుస్తాం కొరకు, విలువగా ఇంచుతాం కొరకు. విలువ లేని వాడికి ఎవరు గార్లండ్ వేరు. యూనో వీ టాక్ అబౌట్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైన్, బట్ బైబిల్ టాక్స్ ఫార్ మోర్ బియాండ్ ఇట్. ఏంటంట, లిసన్ టు ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ యర్ ఫాదర్ అండ్ మదర్. దే ఆర్ గార్లెండ్ టు గ్రేస్ యువర్ హెడ్ అండ్ ఎ చైన్ టు అడోర్ యువర్ నెక్. దేవుడు అక్కడ తెలియజేయబడుతుందండి, గద్దెంపులు వచ్చేటప్పుడు లోబడండి. ఇక్కడ పిల్లలు ఉంటే గద్దెంపులు వచ్చేటప్పుడు లోబడండి. ఇక్కడ ఉన్న పిల్లలు చెప్తున్నాను,

0: యు హ్యావ్ నాట్ గాన్ త్రూ లైఫ్ ఎనఫ్ యాజ్ మచ్ అస్ యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రులు వెళ్ళినంత నువ్వు వెళ్ళ, నువ్వు అన్నీ తెలుసుకుంటున్నావు, వారు ఏదో వేరే కాలం అనుకుంటున్నావు. నియమాలు మారవు, పద్ధతులు మారవు. రే వద్దురా, అది చెయ్యొద్దురా, నీకేం తెలుసు, నీకేం తెలుసు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులని జస్ట్ టేక్ ఇట్ అసలు వాళ్ళు ముసలి వాళ్ళు ఏం తెలుసు. నో నో నో, దే నో మచ్ మోర్. జీవితంలో ఎవరిని నమ్మాలో చెప్పేస్తారు, రే ఆ అమ్మాయి మంచిది కాదురా, వద్దురా, ఎండరో, నీకేం తెలుసు, వద్దమ్మా అలాంటి వాడు వద్దమ్మా, మనకు తగడమ్మా. లేదు మమ్మీ, చాలా మంచోడు మమ్మీ, నీకేం తెలుసు. బట్ ఎప్పుడైతే ఆ మాటని ఫుల్ కన్సిడరేషన్, టెస్ట్, టెస్ట్లో తెలిసిపోతుంది నువ్వు చెప్పింది రైట్ మమ్మీ, నువ్వు చెప్పింది రైట్ డాడీ. యూ విల్ గెట్ ఇట్ టు అనలైజేషన్ ఓన్లీ వెన్ యూ టెస్ట్. ఈరోజు పరీక్షిస్తానుగా లేదు, ఫేక్ రియాలిటీకి డిఫరెన్స్ తెలియట్లేదు. నేను ఒక్క మాట చెప్తానండి, తల్లిదండ్రులు ఎంతైనా వారు చెప్పే విధానం కఠినంగా ఉండొచ్చేమో కానీ నీ మేలు కోరే చెప్తారు. నీ తల్లిదండ్రులు దేవుని గౌరవించిన వారు, దేవునికి భయపడేవారు, దేవునికి లోబడేవారైతే వారు చెప్పేది నీ మేలు కోరే. నీ ఫ్రెండ్స్ అంటారు సూపర్ రా అంటారు, నీ ఫ్రెండ్స్ అంటారు గుడ్ వండర్ఫుల్ ఐఎమ్ దేర్ విత్ యూ. నీ తల్లిదండ్రులు ఐఎమ్ దేర్ విత్ యూ అనకపోవచ్చు. ఎవరు, ఏంటి, ఎందుకు, ఎప్పుడు, ఎట్ట, ఏంటి, ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నా. నో ఆన్సర్, ఆన్సర్. ఇఫ్ యూ కెనాట్ ఆన్సర్, హోల్డ్ ఆన్, ఫైండ్ అన్ ఆన్సర్, గివ్ ద ఆన్సర్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఇఫ్ యూ డోంట్ గివ్ ద ఆన్సర్ అండ్ బి రిబెల్, యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. దానికి తగ్గ శిక్షను అనుభవిస్తావు. దాని తర్వాత అయ్యో అని ఏడ్చేది నీ గురించి నీ ఫ్రెండ్స్ కాదు, మీ అమ్మే, మీ నాన్నే. నీ గురించి బాధపడేది వారే, నేను ప్రేమించేది వారే, నీ గురించి మేలు కొన్నిసార్లు వారికి తెలియక ప్రశ్నలు అడుగుతారు. నువ్వు ప్రేమతో బదులిస్తాం బెటర్ కానీ ఆర్గ్యూ చేయొద్దు, గొడవ పెట్టద్దు. దే డోంట్ నో అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. వారు నీకు వేసే ప్రశ్న నీకు ఎలాగుంటుందంటే, నేనంటే ప్రేమ లేదా, నన్ను పట్టించుకోవట్లేదా, నేనంటే అక్కర్లేదా, నేను అక్కర్లేదా, నేను వద్దా అన్న రీతికి అనిపిస్తుంది. నో ఆన్సర్ విత్ రెస్పెక్ట్. మీ ఆఫీస్లో బాస్కి భయపడేది, గౌరవించేదంతా కూడా మీ తండ్రికి ఉండదు. దేవుడు వాక్యం తగినట్టు చూస్తానండి, వాక్యం మొత్తంలో ఒక్కటి నేర్చుకున్నాను నేను చాలా ముఖ్యంగా, దేవుణ్ణి ఒక వ్యక్తి గౌరవిస్తేనే కానీ సర్వాధికారము, సర్వశక్తి, సర్వంతర్యామైన దేవుడు నీ జీవితంలో ఏది చేయలేడు. హ్యావ్ యూ హర్డ్ దిస్ క్లియర్? అంటిల్ యు ఆనర్ గాడ్, నో మ్యాటర్ గాడ్ ఇస్ ఆల్ పవర్ఫుల్, ఓమ్నిసియంట్, ఆల్ నోయింగ్, ఎవ్రీథింగ్, హీ కెనాట్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. బైబిల్ ఎవిడెన్స్, యేసు ప్రభువే తన ప్రాంతానికి వెళ్ళాడంట, తన ఊరికి వెళ్ళాడంట, నజరేత్కి వెళ్ళాడంట. ఆయన ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవారు చూడండి, దాని ముందు చదివితే యేసుప్రభు ఎంతో మందిని స్వస్థపరిచాడు, చచ్చినోళ్ళు లేపాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. తన ఊరికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది, నా ఊరికి వెళ్తానంటరా, అందరికి అంత చేస్తాను, నా ఊరోళ్ళకి ఇంకా ఎక్కువ చేయాలి. కానీ ఊరికి వెళ్ళినప్పుడు అంట ఆయన ఏమి చేయలేకపోయాడంట. కారణం ఏంటంటే అక్కడ ఉన్నవారు ఆయనని గౌరవించలేదు, దే అండర్ ఎస్టిమేటెడ్ హిమ్. ఈయన ఎవరు నాకు తెలీదా, ఈయన బలహీనతలు నాకు తెలీదా, ఈయన ఎవరు పిల్లడు నాకు తెలీదా, ఈయన ఎక్కడ పుట్టేటో నాకు తెలీదా. ఈరోజు చాలామంది మనం ఒకటి మంచి చేద్దాం అంటే దే టాక్ అబౌట్ ఇట్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ దేర్, బట్ హే ఆన్ ఆన్ మనం చూస్తాము వారు ఆయన గౌరవించకపోతముతో అక్కడ ఆయన ఏమీ చేయలేదంట. పెద్దగా గ్రీక్ మాట చూస్తే అక్కడ కోమాలో ఉన్న వారిని కొంతమందిని మాత్రం ఆయన ముట్టి స్వస్థపరిచి వెళ్ళిపోయాడంట. సో మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు మీ జీవితంలో తండ్రిగా తల్లిగా ఒక వ్యక్తుల్ని ఇచ్చాడు, మీరు గౌరవిస్తున్నారా దట్ దే కెన్ డూ వాట్ దే హ్యావ్ టు డూ. ఈరోజు చాలామంది గౌరవిస్తలేదు కాబట్టి, బికాజ్ యు డో నాట్ ఆనర్ యువర్ ఫాదర్, యు డోంట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ హెమ్. యువర్ సేయింగ్ మై ఫాదర్ డస్ నాట్ డూ ఎనీథింగ్. హ్యావ్ యూ ఆనర్డ్ హెమ్? హ్యావ్ యూ ఆనర్డ్ హెమ్? హ్యావ్ యూ ఆనర్డ్ యువర్ మదర్? ఈరోజు అమ్మలు అయితే పని మనుషుల్లా కనబడుతున్నారు. ఆనో అమ్మా, ఆనో నువ్వు ఆనర్ చేసి చూడు, నీ అమ్మ నీకు ఎట్లా ఉంటుంది చూడు, క్వీన్ లాగా ఉంటుంది, నీకు అన్ని చూసుకుంటుంది, నీకు ఏదైనా చేసి పెడుతుంది. నాన్న కూడా అంతే, కింగ్ లాగా నీ కొరకు ఎంత కష్టపడతాడు. ఈరోజు నువ్వైతే దెర్ ఇస్ నో ఆనర్, తీసి పడేస్తున్నావు. అండ్ యు ఎక్స్పెక్ట్ థింగ్స్ టు దెమ్. ఈరోజు చాలామంది అంటారు, ఐ సీ దిస్ జనరేషన్ జస్ట్ కంప్లైనింగ్ జనరేషన్. ఎలా తెలుసా, మా నాన్న ఇదండి, మా అమ్మ ఇదండి, వారు ఇదండి, వీరు ఇదండి, వీరు ఇదండి. ఒక సోదరుడు ఇట్లే వాళ్ళ గురించి పెద్ద కంప్లైంట్లు చెప్పి సరే ఈయన గురించి చెప్తున్నాడు. ఏంటి, ఈయన వాళ్ళ నాన్న అమ్మ చేసిన పనులే ఈయన చేస్తున్నాడు. వాళ్ళ నాన్న అమ్మ గురించే మాట్లాడుకుంటా ఈయనకి పిల్లలు ఉన్నారు. ఈయన పిల్లలు పెద్దోళ్ళే, అంటే 10-15 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఉన్నారు. ఈయన బ్రతికేది ఏంటి? సేమ్ టు సేమ్. సరే మీ నాన్న గురించి అంత కంప్లైంట్ ఇచ్చో, నీ బ్రతికి ఎట్లా ఉంది? దానికన్నా ఘోరంగా ఉంది, దానికన్నా ఘోరంగా ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లైనింగ్ వై డోంట్ యు జస్ట్ ఆనర్. కనీసం నువ్వు ఒక తండ్రిగా అయిన స్థానంలో అన్న తెలుసుకోవాలి, అయ్యో మా నాన్న గురించి ఇట్లా మాట్లాడాను, తప్పు చేశాను నేను, నాన్న సారీ నాన్న, నేను అర్థం చేసుకుంటున్నాను, ఏదో పిచ్చోలాగా మాట్లాడింది, ఇప్పుడు నేను తండ్రిని అయినా కాబట్టి నాకు తెలుస్తుంది నువ్వు ఎందుకు అట్లా ఉండేవాడు, నేను ఎందుకు ఇట్లా మాట్లాడాను. కరెక్ట్ యువర్ సెల్ఫ్. లేదు, వాళ్ళు అట్లా చేశారు కాబట్టి నేను ఇట్లున్నా. లోకంలో అంటారు, ఇఫ్ యూ బాండ్ పోర్ దట్స్ నాట్ యువర్ మిస్టేక్ అంట. ఏంటి, దరిద్రుడిగా పుట్టావనుకో అది నీ తప్పు కాదు, కానీ దరిద్రతలో చచ్చావనుకో తప్పు నీదే. ఏంటి, దరిద్రతలో చచ్చావనుకో తప్పు నీదే. వారు వీరు చేయలేదు అనద్దు, నీ పుట్టకలో వారు చేయలేదు, ఇప్పుడు ఎందుకు నువ్వు చేయలేదు? దేవుడు వాక్యాలు అనేక వాక్యాలు ఉన్నాయండి, టైం లేదు కానీ ఎక్కువ అన్న రష్ చేయట్లేదు. నీతిమంతులు తన బిడ్డలకి ఆస్తిని విడిచిపెడతారంట, తెలుసా, ఆస్తిని విడిచిపెడతారంట. ఈరోజు ఏ ధనము, ఏ ఇల్లు, ఏ వాకళ్ళు, ఎంత స్థలము, ఈ ఆస్తుల కన్నా అన్నిటికన్నా విలువైన ఆస్తి ఏంటి తెలుసా? క్రైస్ట్. ఒక బిడ్డకి క్రీస్తుని తెలియజేస్తే అన్ని ఇచ్చినట్టు, వాక్య నియమాల్ని తెలియజేస్తే అన్ని ఇచ్చినట్టు. దేవుని వాక్యాన్ని వారి హృదయంలో చిక్కగలిగితే బాలుడు నడవలసిన త్రోవవాడికి నేర్పించువాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు. టీచ్ హిమ్ ద ఫార్ములా. యు డోంట్ హావ్ టు గివ్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్, టీచ్ హిమ్ ద ఫార్ములా. ఏ కుమారుడైతే తల్లి క్రమశిక్షణని, తండ్రి క్రమశిక్షణని లోబడతాడు, ఈజ్ వైజ్ అంటాడు. Proverbs 13:1 చదువుదామండి.
1: తండ్రి శిక్షను శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు.
0: అపహాసకుడు గద్దింపుకు లోబడడు అంట, ఇంగ్లీష్ లో ఇస్ లైక్ దట్. ఎ వైజ్ సన్ యాక్సెప్ట్స్ హిస్ ఫాదర్స్ డిసిప్లిన్. ఇట్ ఇస్ నాట్ హిట్టింగ్, డిసిప్లిన్, గద్దింపు. శిక్ష అన్నప్పుడు మనం ఎప్పుడు చూసినా శిక్ష అంటే కోసమే చూస్తాం, డిసిప్లిన్. And then Proverbs 13:18.
1: శిక్షను ఉపేక్షించు వానికి అవమానము, దారిద్రతలు ప్రాప్తించును.
0: శిక్ష వద్దు అనేవాడు దరిద్రుడుగా ఉంటాడంట, అవమాన బ్రతుకు బ్రతుకుతాడంట. తల్లిదండ్రులు చెప్తున్నాను, మీ పిల్లల్ని నేను శిక్షిస్తాను మనసు రావట్లేదు అంటే ఫ్యూచర్ వారు దరిద్రులు, షేమ్, అవమాన బ్రతుకు. పిల్లలారా, మీ తల్లిదండ్రుల శిక్షకి మీరు లోబడకపోతే, వాటి డిసిప్లిన్కి మీరు లోబడకపోతే మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? షేమ్ అండ్ poverty. Bible is saying that nobody can override Proverbs. Nen cheppam kada, it is big stories written in one line, life experience written in one line. If you want to be wise, take them into consideration. Next manam chustunamo,
1: gaddimpunu lakshya pettu vaadu,
0: he who regards reproof will be honored.
1: ganatanundunu
0: lakshya padte ganatanta. Adhe reethiga devunu vaakile enno vachanalu untayandi, enno vachanalu untadi. ఎవడైనా సరే తల్లిదండ్రులు, Exodus 21:17 చదవండి.
1: తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణ శిక్ష నందును.
0: పా, దేవుడు ఊరుకుంటలేదు ఈ విషయంలో, దేవుడు ఊరుకుంటలేదు. నువ్వు అంటావు ఈరోజు నేను తిట్టా నాకేమో, ఈరోజు దేర్ మెనీ పీపుల్స్ లైఫ్స్ ఆర్ డెడ్, ఇట్స్ బికాస్ దే డోంట్ ఆనర్. అనుకుంటుండండి, కనబడే తండ్రిని తల్లిని గౌరవించిన వ్యక్తి కనబడని దేవుణ్ణి గౌరవిస్తాడా? ఏ నీకు ఇవ్వలేదని తండ్రిని గౌరవిస్తలేదు, మరి నువ్వు అడిగిన ప్రార్థనలు కానీ జవాబు అవ్వలేదు, దేవుడిని గౌరవిస్తావా? చూసి, తండ్రి క్రమశిక్ష పరిచేటప్పుడు నువ్వు గౌరవిస్తలేదు, దేవుడు క్రమశిక్ష పరిచేటప్పుడు నువ్వు గౌరవిస్తావా? ఈరోజు దేవుడు దాన్ని అందుకనే అండి, హీఈస్ వెరీ వెరీ కేర్ఫుల్. అక్కడ నీవు కానీ క్షపించావా నువ్వు చేస్తావు, విత్తు విరోధించావా నువ్వు చేస్తావు. ఈరోజు చాలామంది జీవితాలు చచ్చిన జీవితాలు ఉన్నాయి. దేర్ ఇస్ నో బ్లెస్సింగ్. యూ థింక్ వితౌట్ యువర్ పేరెంట్స్ బ్లెస్సింగ్ యూ కెన్ గో ఫార్వర్డ్? బీ వెరీ కేర్ఫుల్. ఇఫ్ దే ఆర్ గాడ్లీ పేరెంట్స్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు బి రైట్ విత్ దెమ్. ఈస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్, ఇక్కడ ఉన్నవారు చాలామంది మీరు అన్య కుటుంబాల నుండి వచ్చినవారు, మీ తల్లిదండ్రులు ఇంకా అన్యులుగా ఉండొచ్చు, వారు అన్యులు కదా అని వారిని అసహించొద్దు. లవ్ దెమ్, ఆనర్ దెమ్, షో యువర్ రెస్పెక్ట్ అండ్ లవ్. దేవుని వాక్యం ఇలా ఉండమని తెలియజేస్తుంది, నానా నేను ప్రేమిస్తున్నాను, థ్యాంక్ యూ, బ్లెస్ మీ ఫాదర్, బ్లెస్ మీ ఫాదర్ అడగండి. తండ్రి నేను అని కాదు, తండ్రి ప్రేమ అవసరం, తండ్రి దీవెన అవసరం. ఆస్క్ దెమ్ టు బ్లెస్, షో దెమ్ యు ఆర్ మోర్ రెస్పెక్ట్ఫుల్ ఆఫ్టర్ నోయింగ్ క్రైస్ట్. క్రీస్తుని తెలిసిన తర్వాత ఇంకా గౌరవంతో, ఇంకా భయభక్తులతో, ఇంకా ప్రేమతో, ఇంకా సాత్వికంతో, ఇంకా దీనత్వంతో బ్రతుకుతున్నామని చూడనే వారు బాధపడరు. అబ్బా ఇలాగన్నా వాడు బ్రతుకు మారుతుందా? సంతోషం. ఇలాగ దేవుడు వారి జీవితాన్ని మారుస్తున్నాడా? సంతోషం. షో ద చేంజ్. ఆనో నీ గౌరవం లేకపోతే వారు ఎప్పుడైనా నీ దేవుని దగ్గరకు వస్తారంటావా? నాట్ పాసిబుల్. మీ దేవుడు ఇది నేర్పిస్తున్నాడా? మీ దేవుడు ఇలా నేర్పిస్తున్నాడా? ఆలయంలో ఇలా నేర్చుకుంటున్నావా? యు సీ యువర్ లైఫ్స్ ఆర్ వెరీ ఎగ్జాంపులరీ. బీ కేర్ఫుల్. నెక్స్ట్ మనం చూస్తామండి. ఐల్ గో టు ద లాస్ట్ వర్స్. పిల్లలు క్రమశిక్ష పరచబడతాము ఎంత ముఖ్యమనేది చివరికి ఒక మాట చూస్తే, బైబిల్లో చూస్తే ఇట్ టాక్స్ అబౌట్ డిసిప్లైన్, డిసిప్లైన్, డిసిప్లైన్. మీరు అనొచ్చు, నా బిడ్డను క్రమశిక్ష పరుస్తాం అవసరమా? వారిని తిడతాం అవసరమా? గద్దిస్తాం అవసరమా? కొడతాం అవసరమా? లైన్లో తీసుకొస్తాం అవసరమా? యూసి ఏజ్ తగ్గట్టు చేయాలండి. ఆఫ్టర్ 13 ఇయర్స్ యూ ట్రై టు టేక్ ఎ స్టిక్ ఆన్ దెమ్. 13 సంవత్సరాల తను కర్రెత్తావు అనుకో, వాడు నీ కర్రెత్తుతాడు. నో డౌట్ అబౌట్ ఇట్. నువ్వు అమ్మాయి మీద కర్రెత్తమ్మా, నేను పోతానా ఇల్లు వదిలంటది, గేటు దూకిపోతుంది. దేర్ ఇస్ అన్ ఏజ్. కానీ కొన్నిసార్లు వయసు పెరిగిన తర్వాత కర్రెత్తక్కర్లే. టోన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మా నాన్నగారు నా జీవిత కాలంలో ఒక 2 సార్లు కొట్టుంటారేమో అంతే, ఆయన అదే అంటారు, నిన్ను ఒక 2 సార్లు కొట్టుంటానేమో చిన్నప్పుడు. కానీ మా నాన్నగారు ఎట్లా కంట్రోల్ చేస్తారు తెలుసా? ఈ స్టోన్ చిన్నప్పుడు నుండి ఆయన వాయిస్ టోన్ మారిందా? చూప్. సో దేవుని వాక్యం వింటున్న మనము మన బిడ్డలను ఆ రీతికి పెంచాలి, మనం ఆ రీతిగా లోబడాలి. Proverbs 29:17, the last verse, can we read that?
1: నీ కుమారుని శిక్షించిన యెడల
0: నీ కుమారుని డిసిప్లైన్. The word that is used there is discipline. నీ బిడ్డని డిసిప్లైన్ చేసిన యెడల
1: క్రమశిక్షణ. అతడు నిన్ను సంతోషపరచును.
0: అతడు నిన్ను సంతోషపరచును.
1: నీ మనసుకును ఆనందమును కలుగజేయును.
0: నీ మనసుకు ఆనందము కలుగజేయును. ఈరోజు ఎంతో మంది పెద్దవారైన తర్వాత పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకుంటలే. బికాజ్ వారికి ఎలాగ ఉందంటే పెరిగిన జీవితం అంతా జైల్లో పెరిగినట్లుంది. సడన్గా ఫ్రీడమ్ వచ్చిందిరా, నా ధరలు నేను పోతాను, అసలు వెనక్కి తిరిగి కూడా చూడొద్దు, ఆ జైలు బ్రతుకు మనకి తిరిగి కూడా చూడొద్దు. తప్పెవరిది? తల్లిదండ్రులది. నిజంగా నువ్వు గౌరవించి ప్రేమించి పిల్లలకి వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చి దేవునిలో వారిని పెంచి వారిని వాక్య నియమాలు పెంచుంటే తప్పిపోరాలి. దే విల్ ట్రూలీ ఆనర్, దే విల్ ట్రూలీ రెస్పెక్ట్. ఈరోజు ఎందరో ఒంటరి వారిగా మారిపోతున్నాం, ఈరోజు ఎందరో చేతకాని వారి మారిపోతున్నాం. దేవుని వాక్యంలో సి ఐ జస్ట్ వాంట్ రన్ త్రూ ఫ్యూ థింగ్స్. దేవుని వాక్యంలో చూస్తే ఒక మాట ఉంటుందండి, ఏలీ, ఏలీ కుమారులు హోఫ్నీ ఫినెహాస్, వారిద్దరు తప్పు చేస్తాం ఏలీ చూశాడంట తెలుసంట. కానీ బైబిల్ ఉంటుంది హీ నెవర్ కరెక్టెడ్ దెమ్. దాని విషయమే అసలు మాట్లాడలేదంట, గద్దించలేదంట. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, లిమిట్ చేయలేదంట, నో అన్న మాట చెప్పలేదంట. వారు ఏమైపోతారో అని నోరు మూసుకున్నాడంట. ఏమయ్యారు? మొత్తం 3 చచ్చిపోయారు. దేవుడు ఊరుకోడు. నువ్వు తండ్రిగా నేను బిడ్డని ప్రేమిస్తున్నాను, నేను గమ్మునుంటాను, వాళ్ళు ఏమైపోతారో జాగ్రత్త, వాళ్ళ ఇంట్లోనే బయటకు పోయి బుద్ధి తెచ్చుకున్నారు తిరిగి రానే, కానీ ఇంట్లోనే నోరు మూసుకుని కూర్చున్నావా?
1: అడ్డగించలేదు గనక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను.
0: వారిని అడ్డగించలేదు. ఈరోజు పేరెంట్స్ అడ్డగిస్తే పిల్లలు ఊరుకోరు. జాగ్రత్త, వారు ఎప్పుడు నుండి ఆ లిమిట్ లో ఉండాలో, బౌండరీస్. సి బౌండరీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీలో బౌండరీస్ ఉండాలి, జీవితంలో బౌండరీస్ ఉండాలి. దేవుడు కూడా తన ప్రజలకు బౌండరీస్ పెడుతున్నాడు. ఇదిగో ఏదైనా తిను ఇది తినద్దు, ఏదైనా చెయ్యి ఇది చేయొద్దు, స్వతంత్రంగా బ్రతుకు ఇది వద్దు. మన కంట్రీకి కానీ బౌండరీస్ లేకపోతే ఏమవుతుంది? మన స్టేట్స్కి కానీ బౌండరీస్ లేకపోతే ఏమవుతుంది? దేశంలో బౌండరీస్ లేకపోతే ఏమవుతుంది? బౌండరీస్ దగ్గర ఆర్మీ ఉంటుంది, బౌండరీస్ దగ్గర సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, బౌండరీ మామూలుగా మారుతానికి లేదు. బౌండరీ దాటినోడికి శిక్ష షోర్, నో డౌట్, నో డౌట్. ఈరోజు బౌండరీస్ లేని ఫ్యామిలీస్, అందుకనే విచ్చలవిడే జీవితం. దుఃఖకరంగా చెప్తున్నాను, ఈరోజు తరం ఎలా ఉంది తెలుసా? ఐ టెల్ యూ హౌ టుడేస్ జనరేషన్ దట్ ఈస్ మిడ్ 40s, 50s and early 30s, యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ గెటింగ్ ఎ డాగ్, ట్రైనింగ్ ఎ డాగ్ అండ్ టైయింగ్ అప్ ద డాగ్ ఇన్ ద నైట్. ఏంటి కుక్క తెచ్చుకుంటావు, కుక్కని ప్రేమిస్తావు, కుక్కతో సమయం గడుపుతావు, కుక్కని పక్కన పెట్టుకుని పడుకుంటావు, కుక్కకి తిండి పెడతావు, కుక్కకి వాకింగ్ తీసుకెళ్తావు, కుక్కని రాత్రి ఎక్కడ పోతాడో కట్టి పెడతావు. కానీ పిల్లల్ని ఏం చేస్తున్నావు? కంటనావు, కేర్ సెంటర్ వదిలేస్తావు, వాడు ఎవడో పెంచుతాడు, ఎవడో చూస్తాడు, ఎవడదో భాష, ఎవడదో మాట, ఎవడదో జీవితం, వాడితో సంబంధం లేదు, నీతో పడుకోడు, నీతో సంభాషణ లేదు, నేను ఎప్పుడు కౌగిలించుకుంది లేదు. పిల్లలకంట న్యాచురల్గానే హగ్గింగ్ కావాలంట. పిల్లల్ని చూడండి, చిన్న పిల్లల్ని చూడండి, పుట్టిన ఉంటే ది లైక్ టు బి హగ్డ్. ఆ హగ్గింగ్లో వారి హార్మోన్స్ డెవలప్ అవుతాయి, దేర్ ఇస్ అ పీస్ఫుల్. అంతెందుకు సైకాలజిస్ట్ చెప్తారు, ఇప్పుడు కూడా పెద్దోడు ఏంటి, చిన్నోడు ఏంటి, వృద్ధాపంలో ఉన్న వ్యక్తి ఏంటి, ఎవరైనా సరే వారు స్ట్రెస్లో అంటే జస్ట్ గో హగ్ దెమ్. వెన్ యూ హగ్ ఫర్ 15 seconds హార్మోన్స్ రిలీజ్ అవుతాయంట, టు కామ్ దెమ్, టు రిలాక్స్ దెమ్. ఈరోజు పిల్లలు పుట్టకతోన ఆ రీతికి ఉన్నారు, ఇట్టా ఇట్టా పక్కన పో, నీ దారులు పో, అయ్యో ఆ ఫోన్ ఇచ్చేస్తా, ఐప్యాడ్ ఇచ్చేస్తా, నన్ను డిస్టర్బ్ చేయద్దు, నువ్వు బ్రతికి. ఏం పెరుగుతున్నారు వాళ్ళు? ఇంకా చివరికి వారి ఇండిపెండెన్స్, ఇండివిజువాలిటీ అంటున్నావు, తర్వాత చేయి జారిపోతుంది. ఈరోజు మీరు జాగ్రత్త. ఈరోజు మనుషులు కుక్కలకు టైం గడుపుతారు, రాత్రి అవసరమైతే కుక్కలను కట్టి పెడతారు, లేకపోతే తలుపు లాక్ చేసి పెడతారు. కుక్క దూరిపోతుంది, ఎగిరిపోతుంది, కాబట్టి ఇంట్లో బౌండరీస్ కూడా వేస్తారు కుక్కలకి, తెలుసా? ఈ రోజుల్లో ఇటు అటు వెళ్ళిపోకుండా బోర్డర్స్ వేస్తారు, బౌండరీస్. కానీ పిల్లలు మాత్రం రాత్రి అంటే నీ ఇష్టం, వెళ్ళమ్మా వెళ్ళు, క్లబ్కి వెళ్తావు, వెళ్ళరా పర్వాలేదు, టేక్ యువర్ టైం, యూఆర్ ఎ బిగ్ గర్ల్, ఆల్ ఫర్ యూ. లిమిట్ లేదు, ట్రైనింగ్ లేదు. కుక్క నేర్పిస్తున్నావు, ఇంట్లో వచ్చగొట్టకూడదు, బయటికి పోవాలి రోడ్ మీద. కానీ పిల్లలు డిసిప్లిన్ లేదు, నువ్వు ఎట్లా అంటే అట్లా ఇంట్లోనే తెచ్చుకుని తాగుతావు, తాగు, నీతో కొంచెం నేను కూడా తాగుతా. యూ కేర్ మోర్ అబౌట్ ద పెట్స్ దాన్ ద చిల్డ్రన్. దట్ ఈస్ ద జనరేషన్ దట్ వీఆర్ లివింగ్. ఈరోజు దేవుడు లెక్క అడుగుతాడండి, ప్రతి తండ్రిని లెక్క అడుగుతాడు, ప్రతి బిడ్డని లెక్క అడుగుతాడు, ప్రతి తల్లిని లెక్క అడుగుతాడు. ఈరోజు మన జీవితంలో ఆయన వాక్య నియమం ఎంత ముఖ్యమనేది విలువ తెలుస్తుందా మీకు? ఎందుకంటే ఈ ఆజ్ఞలు విన్నప్పుడు యూ థింక్ ఇట్స్ కమాండ్, ఇట్స్ కమాండ్, ఇట్స్ కమాండ్, గాడ్ ఇస్ రూడ్, హీఈస్ గివింగ్ మీ కమాండ్స్. నో నో నో, హీఈస్ గివింగ్ యువర్ లైఫ్ ప్రిన్సిపల్స్. యూ బెటర్ ఫాలో ఇట్ అండ్ లివ్ రైట్. నీ జీవితంలో నీవు దీర్ఘాయుష్మంతుడువు, దట్ ఆల్ మే గో వెల్, ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. యూ వాంట్ సక్సెస్, ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. యూ వాంట్ థింగ్స్ టు బి వెల్, ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. నాట్ బికాస్ దే ఆర్ గుడ్, నాట్ బికాస్ దే ఆర్ రైచియస్, నాట్ బికాస్ దే, ఆఫ్ కోర్స్ దేర్ సైడ్ వీఆర్ టెలింగ్ దెమ్ బీ రైట్, బట్ ఇఫ్ దే ఆర్ నాట్, యూ కెన్ బ్రేక్ ద జనరేషనల్ కర్స్. అదే మనం గతంలో చూసాము, ఒక బిడ్డ కానీ నా తండ్రి అవిధేయతతో నాకు సంబంధం లేదు, ఐ డోంట్ వాంట్ బి పార్ట్ ఆఫ్ మై ఫాదర్స్ ఇనిక్విటీస్, ఐ నో వాట్ హి హస్ డన్ ఇస్ రాంగ్, ఆయన చేసిన తప్పు నాకు తెలుసు, నేను మారాలి, నాకు సంబంధం లేదు, నేను దేవుడితో ఉంటానని తను నిర్ణయించుకుంటే దేవుడు ఏమంటున్నాడు? ఆ బిడ్డ పైకి ఆ తండ్రి దోషాన్ని తీసుకురాను. సో స్టాప్ కంప్లైనింగ్ అబౌట్ దేర్ ఇనిక్విటీస్. యూ హ్యావ్ ఎ చాయిస్ టు బ్రేక్ దెమ్ అండ్ స్టార్ట్ ఫ్రెష్. బట్ దెన్ ఇఫ్ యూ కంటిన్యూ, వాటి వారు అనుభవించాల్సిందే, అనుభవించాల్సిందే, ఎవరు తప్పించుకుంటారు లేదు. కాన్సిక్వెన్సెస్ ఇన్ లైఫ్ సంథింగ్ దట్ ఎవ్రీబడి హ్యాస్ టు ఎక్స్పీరియన్స్. ఆ కాన్సిక్వెన్సెస్ లేకపోతే దేవుడు బార్డర్స్ ఉంచాడంట. కాన్సిక్వెన్సెస్ ఆర్ బార్డర్స్. ఈరోజు బిడ్డలు కలిసినప్పుడు బిడ్డలు మీ తల్లిదండ్రులని గౌరవించండి, తల్లిదండ్రులు మీ బిడ్డలకి ప్రేమించండి. దయచేసి లేచి నిలబడదామా, ప్రార్థన చేసి ముగించిపోతున్నాము. దేవా, నా జీవితంలో నేను ఇంతవరకు అజ్ఞానంగా చేసిన దాన్ని క్షమించు ప్రభా. నేను ఇంతవరకు అజ్ఞానంగా బ్రతికిన దాన్ని బట్టి క్షమించు ప్రభా. దేవా, నేను అజ్ఞానంగా జరిగించిన కార్యాలను బట్టి క్షమించు ప్రభా. ఎందరు మా అజ్ఞానంలో చేసిన నిర్ణయాలు, అజ్ఞానంలో కంగారు పట్టులో చేసిన కార్యాలు ఎరుగక, తెలియజేయబడక, చెప్పక, వినక, మాట్లాడిన మాటలు, చేసిన పనులు, చేసిన నిర్ణయాలు బట్టి ఎంతగానో పోగొట్టుకున్నామండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఈ సంవత్సరము మీరు అజ్ఞానంలో బ్రతుకుతానికి వీలు లేదు. ఇప్పటికే మీరు అజ్ఞానంలో చేసిన కార్యాలు అయితే దేవుడిని క్షమాపణ అడగాలండి, చాలా ముఖ్యం. ఓ కన్ఫెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు క్షమించే దేవుడు ఉన్నాడు, కృప చూపించే దేవుడు ఉన్నాడు. మరల చెప్తానండి మాట, ఇక్కడ నుండి అజ్ఞానంతో ఏ వెళ్తాము కాదు, ఏదో విన్నాను కాదు. యువర్ కన్ఫెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు యేసు ద్వారంగా మనకు అవకాశం ఉందండి, మన జీవితాలను మార్చుకుంటానికి, సరిదిద్దుకుంటానికి. రీస్టార్ట్, న్యూ బిగినింగ్స్, న్యూ ఇయర్, న్యూ చాయిసెస్, మేక్ ద రైట్ చాయిస్. తల్లిదండ్రులు, ఇప్పటి నుండి కనీసం మీ పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీ పిల్లలు చిన్న పిల్లలైతే వారిని చక్కగా క్రీస్తునందు దేవుని ప్రేమతో పెంచండి. దేవుని వాక్యము దేవునికి మొదటి స్థానం ఇచ్చినగా ప్రేమిస్తూ ప్రేమ పెంచమని వేడుకుంటాను. మీ జీవితాలు వారి మాదిరికరంగా ఉండాలి. పరిశుద్ర ప్రేమ ఏంటండ్రి, ఇదిగో ప్రభా, నీ హృదయాన్ని ఎరిగిన వారుగా, నీ తలంపులు ఎరిగిన వారుగా, నీ వాక్కు తగినట్టుగా జీవించాలని మేము ఆశపడుతున్నామయ్యా. ఈ సంవత్సరము నువ్వు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. చేసిన పొరపాట్లను తప్పులను ఒప్పుకుంటాం ప్రభా, సరిదిద్దుకోవాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, మా బ్రతుకుల్లో మార్పు చూడాలని ఆశపడుతున్నాం ప్రభా. మా కుటుంబాలు కట్టబడాలని ఆశపడుతున్నాం ప్రభా. మా బిడ్డల జీవితాలు ఫలించాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, మేము నీ మార్గంలోకి వెళ్తూ మా పితరుల దోషములు పాపములు మా మీద రాకుండా అయ్యా అవి కొట్టివేయబడినట్లుగా నీ రక్తంలో కడగబడి నీ వాగ్దానాన్ని పొందుకుని బ్రతకాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, ఇక్కడ ఎటువంటి వారు ఉన్నారో నువ్వు ఎరుగున దేవుడు, తండ్రులైనను తల్లులైనను బిడ్డలైనను భార్యాభర్తలైనను అయ్యా వివాహం కొరకు సిద్ధపడుతున్న వారైనను వివాహమైన వారే అయ్యా, ఎటువంటి వారైనా కూడా నీ వాకు మాకు ఇన్సైట్ మాకు మార్గదర్శనాన్ని ఇచ్చేది ప్రభా. ఎందుకంటే ఈ లోకము ఈ అంధకార లోకము నీ వాక్యానికి విరోధంగా తప్పుని సరి అంటూ సరిని తప్పు అంటూ నీకు విరోధంగా ఉంచుడు కదేవ. మేము ఎక్కడ లోకంతో స్నేహం కాకుండా నీకు శత్రువులుగా మారకుండా దేవా, నీ హృదయాన్ని ఎరిగి నీ హృదయాన్ని తగినట్టుగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయండి. నిన్ను గణపరిచే బ్రతుకు మాకు దయచేయండి. నిన్ను సన్మానించే బ్రతుకు మాకు దయచేయండి. నీ సాక్షులుగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయండి. ఈరోజు ఈ వాక్యం ఎవరెవరి హృదయాలు అయితే విత్తబడేవు ప్రతి జీవితంలో అయా ఆ ఎదుగుదల చూడాలయ్యా, వేరును తన్నాలయ్యా, ఆ విత్తనం వేరును తన్ని లేత మొక్కగా ప్రారంభించచ్చేమో కానీ అది చక్కగా ఎదగాలి ప్రభా, చక్కని ఫలముల్లో ఫలించాలి ప్రభా. దవా ఇదిగోనయ్యా, ప్రతి ఒక్కరి జీవితంలో నీ నామ మహిమార్థమై ఘనంగా ఉండాలని వేడుకుంటానయ్యా. ఈ సంవత్సరాలు కుటుంబాలు కట్టబడాలి ప్రభా, ఈ కుటుంబాలు ఘనంగా కట్టబడాలి ప్రభా. వారి కుటుంబాలకు కావాల్సిన సమాధానము యేసు నామంలో కలుగునుగాక. భార్యాభర్తల మధ్య కావాల్సిన ఐక్యత దయచి, ఏక మనసు దయచి, అయ్యా ఒకరిని ఒకరు గణపరుచుకున్న వారుగా నీ వాక్యం తెలియజేస్తున్న రీతిగా అన్కండిషనల్ లవ్, చెప్తే వింటే లోబడితే ప్రేమిస్తాం కాదయ్యా, హత్తు లేని ప్రేమతో ప్రేమించినట్లుగా భర్తలకు కావాల్సిన ఆ హృదయ మార్పు తీసుకురాయా. అయ్యా లోబడి సమర్పించుకుని ఎంత జ్ఞానం కలిగిన స్త్రీ అయినా, ఎంత నాలెడ్జ్ కలిగిన స్త్రీ అయినా, ఎంత సంపాదించగలిగిన స్త్రీ అయినా, నీ వాక్య నియమము ప్రకారము క్రీస్తుకు లోబడతామన్న సాదృశ్యం ప్రకారం గౌరవంతో లోబడే జీవితాలు దయచేయమని విడుకుంటానయ్యా. వివాహం కొరకు సిద్ధపడే వారిని చూడు, వారి జీవితంలో కావాల్సిన భాగస్వామిని నువ్వే దయచే ప్రభా. నీ చిత్తంలో ఉన్న వారితో వివాహం జరగాలి. లోకపు దృష్టి కాదు, లోకపు కార్యాలు కాదు, లోకపు ఆస్తుపాస్తులు కాదు, లోక సంపదలు కాదు, లోకపు క్రియలు కాదు దేవా, నీ చిత్తంలో, నీ చిత్తం, నీ చిత్తం, నీ చిత్తంలో నువ్వు జరిగించు ప్రభా. నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. ఇప్పటికే ఎన్నో పాపపు క్రియలు, తప్పుడు క్రియలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ప్రేరేపణలు బట్టి ఎంతోమంది జీవితాలని పాడు చేసుకున్న వారు ఉన్నారయ్యా. కానీ ప్రభా, నీ దగ్గరకు వచ్చిన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు, ఎలాంటి జీవితాన్ని మార్చగలిగిన దేవుడు అయ్యా. దయచూపి, కృప చూపి, ఎవరెవరైతే ప్రభా నీ చేసిన తప్పు అజ్ఞానంలో చీకట్లోనే బ్రతికి తప్పుడు నిర్ణయాలు చేశానన్నావు, ఎవరెవరైతే ఒప్పుకుంటున్నారు దేవా, వారి జీవితంలో ఒక నూతన ప్రారంభం దయచేయమని విడుకుంటానయ్యా. అటువంటి వారి జీవితంలో ఇప్పుడే నజరేయుడైన యేసు నామంలో క్రీస్తు వెలుగు ప్రకాశించుడుగాక. నీ వాకు, నీ వాకు మాలోకి వచ్చినప్పుడు దేవా మాకు అది జీవాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మేము జీవాన్ని సంపాదించుకుంటున్నామో దేవా నీ వాక్యము తెలియజేస్తుంది, అది మమ్మల్ని వెలిగిస్తుందని అయ్యా. I pray for enlightenment and I pray for your light to shine in our lives, Lord. Yani sanidlo ochina vaaru prati baara nerigunna devudu, prati paristhiti nerigunna devudu, evaru etti sahayantho ochunnaro, etti etti samashyalato ochunnaro, etuvanti ayya vishamalo nee daggara sahayam adugutho naaku sahayam cheyavani ayya manushulandaru sahayam adigaremo ippudu nee daggariki vachi adugutunnaru. Deva nee endu vishwasam unchina evvarni avamana parche devudu kaadu, oorakane pampiche devudu kaadu, teespadese devudu kaadayya. పరమ తండ్రి, నీ ప్రేమ మా పట్ల గొప్పదనేది నీ ప్రియకుమారు నామంలో మేము వచ్చి అడుగుతే నువ్వు కనబరిచి జరిగించే దేవుడు. మేము అర్హులు మనవి కాదు, కానీ నీ ప్రియకుమారుడు మా కొరకు చేసిన త్యాగము యాగం, నీ ప్రియకుమారుడు మాకు అనుగ్రహించిన భాగ్యం దూరంగా దేవా నీ వాగ్దానాలన్నీ మా జీవితంలో నెరవేర్చగలిగిన దేవుడు నమ్ముచున్నాము ప్రభా. జరిగించయ్యా, ప్రతి అక్కడిని తీర్చు, ప్రతి అవసరతను తీర్చు, ప్రతి లోపములను సరిచేయి, ప్రతి పోరాటంలో జయము దయచే, ప్రతి ఒక్కరి హృదయంలో కావాల్సిన సమాధానము దయచే, ఆనందము దయచే, సంతోషము దయచే, జీవితంలో కావాల్సిన సఫలత దయచే, జయము దయచే, ఆరోగ్యము దయచే దేవా. అన్ని విషయంలో ఫలించేవారుగా అయ్యా ఈ లోకాన్ని విడిస్తే నీతో ఉండాలి, ఈ లోకంలో ఉన్నంత వరకు నీ సాక్షులుగా ఘనంగా బ్రతకాలి దేవా. ఈ లోకంలో ఉన్నాను, ఈ లోకము విడిచినను, నీ మహిమార్థమై జీవించేవారుగా మమ్మల్ని అందరినీ చేయమని పెడుకుంటూ ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు చెప్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాము తండ్రి, ఆమేన్.

0: తల్లి దగ్గరకు వచ్చి 5 సంవత్సరాల వయసు, అప్పుడప్పుడే కొంచెం మాట్లాడుతూ ఉన్నాడు మంచిగా. తల్లి దగ్గరకు వచ్చి చెప్పాడంట, మమ్మీ ఐ లవ్ యూ అన్నాడంట 5 సంవత్సరాల కొడుకు. తల్లి చాలా ఆనందపడిపోయింది, మా వాడు నన్ను ఇంత ప్రేమిస్తున్నాడని. ఐ లవ్ యూ టూ నానా వాళ్ళ అమ్మ అంటే, అప్పుడు అన్నాడంట, మామ్ కెన్ యూ గివ్ మీ అ డైరీ మిల్క్, డైరీ మిల్క్ ఇస్తావా అని అడిగాడంట. బాగా ప్రేమిస్తానని చెప్పింది కదా, కుమారుడు కూడా ప్రేమిస్తున్నాడని చెప్పాడు కాబట్టి ప్రేమ చూపించాలని డైరీ మిల్క్ కొనిచ్చింది. సరే, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ కుమారునికి 12 సంవత్సరాలు వచ్చాయి. 12 ఇయర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు సడన్ గా కొడుకు వచ్చి అన్నాడంట, మామ్ ఐ లవ్ యూ అన్నాడంట. అమ్మను అంటే చాలా ప్రేమ అనగానే తల్లి చాలా ఆనంద పడిపోయింది. ఐ లవ్ యూ టూ సన్ అని చెప్పిందంట. చెప్పగానే కొడుకు అన్నాడంట, అమ్మ సైకిల్ కొనిస్తావా అని అడిగాడంట. సైకిల్ కొనిస్తామని అనగానే తల్లి సరే అని ఒక మంచి సైకిల్ కొనిచ్చింది. సరే, ఈ కుమారుడు తిరిగి 21 సంవత్సరాల వయసుకు వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి అన్నాడు, మామ్ ఐ లవ్ యూ, అమ్మను అంటే చాలా ప్రేమ. ఇప్పుడు అడుగుతున్నాడు, కెన్ యూ బై మీ అ బైక్, ఒక బైక్ కొనివ్వగలవా, బుల్లెట్ కొనివ్వగలవా అని అడిగాడంట. సరే, అమ్మ కొనిచ్చింది. ఆ తర్వాత 25 సంవత్సరాలు వచ్చాయి. 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి అంటున్నాడు, మామ్ ఐ లవ్ యూ అంటున్నాడు. అయితే ఇప్పుడు తల్లికి అర్థమైపోయింది, ఐ లవ్ యూ అనగానే ఏదో ఒక రిక్వెస్ట్ పట్టుకొస్తున్నాడు, ఏదో ఒకటి కోరిక నెరవేర్చుకోవడానికి మాత్రమే ఐ లవ్ యూ అని చెప్తున్నాడు అని అర్థమయ్యి తల్లి అడిగింది, ఏం కావాలి నాయన అని అడిగింది. అడగగానే, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఐఎమ్ విత్ ఇన్ లవ్ విత్ అ యంగ్ గర్ల్, కొంచెం ఆమెతో పెళ్ళయ్యేలా చూడమ్మా, నాన్నని ఏదోలా కన్విన్స్ చేయమ్మా అని అన్నాడు. సరే, అమ్మకి కొడుకులంటే చాలా ప్రేమ ఉంటది కదా, ఆ తండ్రిని భర్తని కన్విన్స్ చేసింది, పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత కొడుకుకు 35 ఏళ్ళు వచ్చాయి. 35 ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఇంటికి వచ్చి అన్నాడు, మామ్ ఐ లవ్ యూ అన్నాడు. అప్పుడు అమ్మ నింది, నీకు ముందే చెప్పాను కదరా ఆ పిల్లని పెళ్లి చేసుకోద్దని, ఆ పిల్లతో కొన్ని కష్టాలు పడ్డాడు పెళ్లి చేసుకున్న అమ్మాయితో, అమ్మ ప్రేమ విలువ తెలిసింది, తల్లితో వచ్చి చెప్తున్నాడు ఐ లవ్ యూ అని. సరే, ఈ కుమారుడు పెద్దవాడైపోయాడు. కుమారునికి 60 సంవత్సరాలు వచ్చాయి, తల్లి 80 సంవత్సరాలు దాటిపోయాయి. ఒకరోజు సడన్ గా ఇంట్లో ప్రత్యక్షమై తల్లిని అంటున్నాడు, మామ్ ఐ లవ్ యూ అనగానే తల్లి అనింది, ఐ విల్ నాట్ సైన్ ఆన్ ఎనీ పేపర్, ఏ పేపర్ మీద కూడా నేను సంతకాలు పెట్టను. ఎందుకంటే కొడుకు ఎందుకు వచ్చాడో తల్లికి అర్థమైంది, ఆస్తి కాగితాల మీద సంతకాలు పెట్టాలనుకొని ఆ తల్లి మీద ప్రేమ చూపిస్తా ఉన్నాడు అని తల్లికి బాగా అర్థమైంది. ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే, హ్యూమన్ లవ్ హ్యాస్ స్ట్రింగ్స్ అటాచ్ టు ఇట్, భూ సంబంధమైన మనుషుల ప్రేమలకు ఏదో ఒక షరతులు, ఏదో ఒకటి వాటికి మరి అటాచ్ అయి ఉంటాయి. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, గాడ్స్ లవ్ హ్యాస్ నో స్ట్రింగ్స్ అటాచ్ టు ఇట్. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, దేవుని ప్రేమకు ఎలాంటి షరతులు కూడా లేవు. మనము మంచివారముగా ఉన్నప్పుడు, మనము నీతిమంతులుగా ఉన్నప్పుడు, మనం యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించలేదు. కానీ గాడ్ లవ్డ్ అస్ అట్ అవర్ వర్స్ట్. దేవుడు మనం నీచమైన స్థితిలో ఆయనకు శత్రువులుగా, ఆయనకు దూరస్తులుగా, ఆయనను మరి హేట్ చేసేవారముగా ఉన్న ఆ స్థితిలో దేవుడు మనల్ని ఎంతో గొప్పగా ప్రేమించాడు. ఈ రాత్రికాల సమయంలో నా ఆశ నా కోరిక ఒకటే, అదేంటంటే ఈ 3 రోజుల మీటింగ్స్ లో పాల్పొందే ప్రతి ఒక్కరూ వారి జీవితాలలో దేవుని ప్రేమను రుచి చూచి ఆ దేవుని ప్రేమలో స్థిరపడాలి అనేదే మా ఆశ, మా ప్రార్థన. రాజమండ్రి నుండి మరి మమ్మల్ని దేవుడు ఎందుకు నడిపించాడంటే, మాకేదో టైం ఎక్కువ మిగిలిపోయో, పని లేక ఇక్కడికి రాలేదండి, పరిచర్యలో చాలా బిజీగా దైవజనులు, జాన్ వెస్లీ గారు, నేను, మా బృందం, మేము దేవుని కొరకు ముందుకు వెళ్తా ఉన్నాం. కానీ అనంతపూర్ ప్రాంతానికి దేవుడు మమ్మల్ని ఎందుకు నడిపించాడు అంటే, ఇక్కడున్న వారు దేవుని ప్రేమ తెలుసుకోవాలని, దేవుని ప్రేమను రుచి చూడాలని, దేవుని ప్రేమలో స్థిరపడాలని. ఎఫ్ఎస్సి పత్రికలో ఉండి ఒక్క వచనాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 3:18. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ఎఫీషియన్స్ చాప్టర్ 3:18. ఎఫ్ఎస్సి పత్రిక 3:18 15 నుండి నేను చదువుతాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలనని ప్రార్థించుచున్నాను. అపొస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న దేవుని సంఘానికి ఈ మాటలు రాస్తూ అంటున్న మాట ఏంటంటే, జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమను మీరు తెలుసుకోవాలని, ఆ ప్రేమలో ఉన్న 4 డైమెన్షన్స్, 4 కోణాలను మీరందరూ గ్రహించాలని నేను కోరుతున్నాను అనే మాట చెప్పాడు. చూడండి, కొన్ని వస్తువులకి లెంగ్త్, బ్రెడ్త్ అని 2 డైమెన్షన్స్ ఇస్తాం. మరి కొన్నిటికి మనం లెంగ్త్ బ్రెడ్త్ హైట్ అని మనం మాట్లాడుకుంటుంటాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు దేవుని ప్రేమకుండే నాలుగు కోణాలను గుర్చి మాట్లాడుతున్నాడు. అవేంటంటే దేవుని ప్రేమ యొక్క లోతు, పొడవు, ఎత్తు, వెడల్పు అనే మాట. అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రేమ చాలా గొప్పదండి. దేవుని ప్రేమ ఎంత పొడవైనది అని ఆలోచిస్తే చూడండి, కొన్ని కొన్నిసార్లు కొన్ని రోడ్స్ మనం చూసినట్లయితే, మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళు రాస్తారు ఇంత దూరము ఈ రోడ్లో మీరు వెళ్ళిన తర్వాత ఆ రోడ్ అది ఎండ్ అయిపోతుంది, డెడ్ ఎండ్ వచ్చేస్తుంది, ఆ తర్వాత మీరు మళ్ళీ తిరిగి రావాలి, తిరిగి బ్యాక్ రావాలి, యూటర్న్ తీసుకోవాలని రాస్తూ ఉంటారు. అయితే దేవుని ప్రేమ ఎప్పటికీ కూడా ఆగిపోయేది, ఎప్పటికీ ఇంకా అయిపోయేది కాదండి. దేవుని ప్రేమ ఎంత పొడవైనది అంటే యూ విల్ నెవర్ రన్ అవుట్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ ఇంకా లేదండి, నేను పొందుకోలేనండి అని చెప్పే పరిస్థితి ఎప్పుడు కూడా దేవుని ప్రేమలో ఉండదు. రెండవదిగా దేవుని ప్రేమలో ఉండే మరో కోణం ఏంటంటే దేవుని ప్రేమ వెడల్పైనదంట. ఎంత వెడల్పైనది? హౌ వైడ్ ఇస్ గాడ్స్ లవ్? దేవుని ప్రేమ ఎంత వెడల్పైనది అని ఆలోచిస్తే దేవుని ప్రేమ ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఏ స్థితిలో ఉన్నా వారిని చేరుకోగలిగినంత వెడల్పైనది దేవుని ప్రేమ. హల్లెలూయా. మూడవ మాట, దేవుని ప్రేమలో ఉన్న మూడవ కోణము, దేవుని ప్రేమ లోతైనది. గాడ్స్ లవ్ ఇస్ డీప్. హౌ డీప్ ఇస్ గాడ్స్ లవ్? దేవుని ప్రేమ ఎంత లోతైనదంటే కొన్నిసార్లు మన హృదయం చాలా లోతుగా ఉంటదండి. కొంతమంది వారి జీవితాల్లో ఎలాంటి అనుభవాలు కలిగి ఉంటారంటే, ఇవి ఇతనండి చాలా లోతు మనిషి అండి, ఈవిడ చాలా లోతు మనిషి అండి అంటారు. లోతు మనిషి అంటే అర్థం ఏంటంటే వారి హృదయంలో ఉన్నవి ఎవరికి చెప్పుకోరు, వారి హృదయము వారి అంతరంగం ఎవరితో షేర్ చేసుకోరు, వారి బాధలేవో, వారి కష్టాలేవో, వారి ఇబ్బందులేవో, వారి స్ట్రగుల్స్ ఏవో వారే పడుతూ ఉంటారు. చాలా సార్లు మన హృదయానికి లోతైన గాయాలు అవుతాయి. ఆ లోతైన గాయాలు చాలా బాధిస్తాయి, కానీ చెప్పుకుంటే సిగ్గుచేటని, చెప్పుకుంటే ఇతరుల దృష్టిలో అలసైపోతామని, ఈ బాధలు ఈ కష్టాలు ఏదో నేనే భరించుకుంటూ ఈ వేదనలు ఎప్పటికి తీరుతాయో చూద్దాంలే అనే అనేక మంది వేదనతో వారి జీవితాలను మరి ఈడ్చుకుంటూ వెళ్తున్న తరుణంలో దేవుని ప్రేమ లోతైనది అంటే అర్థం ఏంటంటే ఎంత లోతైనదంటే మన హృదయాలలో ఉన్న లోతైన గాయాలను మాన్పగలిగినంత లోతైనది దేవుని ప్రేమ. హల్లెలూయా. గాడ్స్ లవ్ హీల్స్ ఎవ్రీ వూండ్ దట్ ఇస్ ఇన్ యువర్ హార్ట్. ఈ రాత్రికాల సమయంలో కొన్ని గాయాలతో ఇక్కడికి వచ్చావేమో, కొన్ని మచ్చలున్నాయేమో, కొన్నిసార్లు గాయాలు మానిపోతాయి కానీ స్కార్స్ మిగిలిపోతాయి అండి. అవునా కదా, గాయాలు మానిపోతాయి కానీ స్కార్స్ మిగిలిపోతాయి. కొన్నిసార్లు గాయాలు అవుతాయి, ఫోన్లో ఏదోలాగా ఈ బాధను మర్చిపోదాం అనుకుంటూ ఉండగా మళ్ళీ గాయం రేపబడుతుంది, మళ్ళీ అదే బాధ, మళ్ళీ అదే వేదన, మళ్ళీ అదే పరిస్థితి. కొన్నిసార్లు తీరని మరి కష్టాలలాగో ఒకటి వెంబడి ఒకటి మనకి ఎదురవుతూనే ఉంటాయి. కానీ దేవుని ప్రేమ ఎంత లోతైనదంటే మన లోతైన గాయాలను మాన్పగలిగినంత లోతైనది. నాలుగవ కోణం ఏంటంటే దేవుని ప్రేమ ఎత్తైనది. ఎంత ఎత్తైనది? హౌ హై ఇస్ గాడ్స్ లవ్? దేవుని ప్రేమ ఎంత ఎత్తైనదంటే ఇట్ కెన్ ఓవర్లుక్ ఆల్ అవర్ వీక్నెసెస్. మన బలహీనతలన్నిటిని కూడా చూసి చూడనట్లుగా వాటిని తెలిసిండి కూడా మనల్ని ప్రేమించగలిగినంత ఎత్తైనది, అంత ఉన్నతమైనది దేవుని ప్రేమ. కొన్నిసార్లు మన జీవితాలలో మనం పొరపాట్లు చేసి and we start hating us ourselves, manaku anpistadi inta foolish decision ela teeskunnanu, inta thondarabaatu nirnayam nenu ela teeskunnanu, inta tappudu nirnayam ela teeskunnanani konni saarlu manam regret lo migilipotha untamandi. gathamlo manam chesina తప్పుడు కార్యాలను బట్టి, మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాలను బట్టి, మనం చేసిన ఫూలిష్ చాయిసెస్ ని బట్టి సమ్ టైమ్స్ వీఆర్ ఇన్ అ పొజిషన్ టు యునో నాట్ లవ్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం ప్రేమించుకోలేని స్థితికి వెళ్ళిపోతాం. ఒకలాంటి అపరాధ భావన, గిల్ట్ మనల్ని వెంటాడుతూ ఉంటదండి, చేజ్ చేస్తూ ఉంటది. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన గుర్చి సమస్తాన్ని ఎరిగుండి, మన గతాన్ని గుర్చి సమస్తాన్ని ఎరిగి ఉండి, మనల్ని మనము కూడా ప్రేమించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నావయ్యా నన్ను అని అడిగితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఐ హ్యావ్ లవ్డ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. నాకు ఈ ప్రపంచంలో ఏ ప్రేమైనా గ్యారంటీగా, నా జీవితం అంతా ఉండే ప్రేమ ఏదైనా ఉందా అండి అంటే దేవుని ప్రేమ ఉంటదండి మనకి ఎప్పటికీ. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంత గొప్పదో జెకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట వ్రాయబడింది చూడండి. జెకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో దేవాది దేవుడు తన ప్రజలను ఎలా ప్రేమిస్తున్నాడో తన ప్రజలకు శ్రేష్టమైన వాగ్దానాలను ఇస్తూ ఉన్నాడు. జెకర్యా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. దేవుడు అంటున్నాడు, నా ప్రజలను నేను ఎంత ప్రేమిస్తున్నానంటే వారికి కాపుదలగా, వారి ప్రొటెక్షన్ గా, వారి ప్రాకారముగా నేనుంటానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా ఈ భరోసా ఇవ్వగలరా? తల్లిదండ్రులు పిల్లల్ని చాలా ప్రేమిస్తారు, కానీ స్కూల్ లోపలికి వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంటారండి, బయట గేటు దగ్గర వదిలేసి వస్తారు. లేదంటే ఏదన్నా ఒక పరీక్షకు వెళ్ళేటప్పుడు పిల్లలను పరీక్ష సెంటర్ వరకు నడిపించగలరేమో, కానీ ఆ ఎగ్జామ్ రాయాల్సింది, ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్లాల్సింది, సవాళ్ళను ఎదుర్కోవాల్సింది వారే. ఒకవేళ పిల్లల్ని ఎంత ప్రేమించినా, పిల్లలకు ఒకవేళ ఆరోగ్య సమస్య వచ్చి వారు హాస్పిటల్లో అడ్మిట్ అయితే, నా బిడ్డకు, నా పాపకు, నా బాబుకు ఇంజెక్షన్లు అంటే భయం అండి, ఆపరేషన్లు అంటే భయం అండి, కాబట్టి వారికి బదులు నేను ఆపరేషన్ చేయించుకుంటానంటే పిల్లలకు ఉన్న రోగం నయమవుతుందా? ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా వారి బిడ్డల్ని ఎంతవరకు ప్రేమించగలరంటే, తల్లిదండ్రుల ప్రేమలకు కొన్ని బౌండరీస్ ఉంటాయి. అని గాడ్స్ లవ్ నోస్ నో బౌండ్స్. దేవుని ప్రేమకు సరిహద్దులు లేవండి, బౌండరీస్ లేవు. దేవుడు అంటున్నాడు, నేనే నా ప్రజల చుట్టూ అగ్ని ప్రాకారము వలె ఉంటాను. ఆర్ యు అఫ్రేడ్ టు గో టు న్యూ ప్లేసెస్ టు మీట్ న్యూ పీపుల్? నీవు ఒకవేళ నూతనమైన ప్రదేశాలకు వెళ్ళాలని దేవుడు నిర్ణయించినప్పుడు, కొన్ని నూతనమైన కార్యాలు మొదటిసారిగా చేస్తున్నప్పుడు భయంతో కలవరంతో నిండిపోయినట్లయితే, దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన నీకు కాపుదలగా ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరొక వాగ్దానము దేవుడు తన ప్రజలకు ఇస్తున్నది చూడండి, 8వ వచనం. 8వ వచనం, జెకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టిన వాడు తన కనుగుడ్డును ముట్టిన వాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొన దలచి మిమ్మును దోచుకొని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవా, నీ దృష్టిలో నా విలువెంతయ్యా? నీ దృష్టిలో నా స్థానం ఎంతయ్యా? నన్నెవరైనా ముట్టుకుంటే, నాకెవరైనా హాని చేయాలని ప్రయత్నం చేస్తే, నా జోలికి ఎవరైనా వస్తే నువ్వు అసలు చెల్లిస్తావా? నువ్వు అసలు స్పందిస్తావా? నీకు నా మీద శ్రద్ధ ఉందా అని నీవు నేను దేవుని అడిగితే దేవుడు చెప్పే జవాబు ఏంటంటే, ఇప్పుడు జెకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుకున్న లేఖన భాగం, నిన్నెవరైనా ముట్టుకుంటే నా బిడ్డ, నా కనుగుడ్డును ముట్టినట్లుగా నేను ఎంచుతానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. యు నో హౌ మచ్ గాడ్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? కంటినే ముట్టనివ్వమండి. మనం కనుగుడ్డును ముట్టనిస్తామా? నో ఛాన్స్. ఓన్లీ ఆప్తమాలజిస్ట్ ఐలో ఏదైనా ట్రీట్మెంట్ చేయడానికో, ఒకవేళ క్యాటరాక్ట్ సర్జరీ చేయడానికో, అది కూడా వెన్ యు నో హీఈస్ అ సేఫ్ పర్సన్, హీఈస్ ట్రయింగ్ టు లుక్ ఇన్ టు యువర్ ఐస్ ఫర్ అ గుడ్ రీజన్, అప్పుడే కన్ను ముట్టనిస్తాం. కానీ లేదంటే ఎవరైనా మన కంటి జోలికి వచ్చారంటే నో ఛాన్స్. ఎవరిని ముట్టుకొనివ్వం. దేవుడు అంటున్నాడు, నిన్ను ముడితే ఎవరైనా నా కనుగుడ్డును ముట్టినట్లుగా నేను స్పందిస్తానంటే అర్థం ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, యు ఆర్ సో ప్రెషస్ టు మీ మై చైల్డ్. నా బిడ్డ, నువ్వంటే నాకు చాలా విలువ, నువ్వంటే నాకు చాలా శ్రద్ధ, నేను నీ విషయంలో చాలా చాలా పట్టింపు కలిగి ఉన్నాను. ఒకవేళ నిన్ను ప్రేమించేవారు బహుశా వారి ప్రేమల్లో మార్పు వచ్చిందని కృంగిపోతున్నావా? కొన్నిసార్లు భార్యలు భర్తల నుండి చాలా ప్రేమ కోరుకుంటారు, ఆ ప్రేమలో ఏదైనా తేడా వస్తే చాలా కృంగిపోతా ఉంటారు. బహుశా భర్తలు భార్య వారిని పట్టించుకోకుండా, సరిగ్గా ప్రేమించకుండా, గౌరవించకుండా ఉంటే బాధపడతారు. కొన్నిసార్లు పిల్లలు పెళ్లిళ్ళయి, పెద్దవారయి, పెళ్లిళ్ళ ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు ప్రేమగా ఉన్న పిల్లలు ఒకవేళ తల్లిదండ్రులను ప్రేమించకుండా ఇగ్నోర్ చేస్తూ ఉంటే, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తారు తల్లిదండ్రులకి. పెంచి పెద్ద చేశానే, ఇంత స్థితిలో నిలబెట్టానే, నా కొడుకుకు నేను గుర్తులేనే, నా కుమార్తెకు నేను గుర్తులేనే అనే బాధ కలుగుతుంది. కొన్నిసార్లు కన్న తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మరి ప్రేమించాల్సింది, పోషించాల్సింది, సంరక్షించాల్సింది పోయి కన్న తల్లిదండ్రులే కొన్ని కుటుంబాలలో బిడలకు శత్రుల్లా మారిపోతా ఉంటారండి. ఏ కారణాల చేత అయినప్పటికీ అలాంటి పరిస్థితులు అనిపిస్తుంది, నేను ఎవరి ప్రేమకు నోచుకోవట్లేదే, నాకు ఎవరి ప్రేమ లేదే, నన్నుగా ప్రేమించేవారెవరు లేరు, నన్ను ఆదరించేవారెవరు లేరు అనే చింతలో ఈ రాత్రికాల సమయంలో ఈ మీటింగ్స్కు మీరు వచ్చినట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టిన వాడని నేను ఎంచుతాను అని మాట్లాడుతున్నాడు. ఈ మాట చెప్పింది ఒక సామాన్యుడైన మనిషి కాదు, కానీ సర్వాధికారము కలిగిన సర్వశక్తుడైన దేవుడు అండి. ఆయనతో పెట్టుకొని గెలవగలిగిన నరమాత్రుడు ఎవ్వరూ లేరు. ఆయనతో పెట్టుకొని, ఆయనతో పోరాడి గెలిచిన వారు ఎవరు కూడా లేరు. కారణం ఏంటంటే, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. దేవుడు ఇస్తున్న మరొక వాగ్దానము జెకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. జెకర్యా chapter 2 verse 10, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. దేవుడు అంటున్నాడు, ఐ విల్ కమ్ అండ్ డ్వెల్ విత్ యు, మీతో నేను ఉంటా, అంతకన్నా ఇంకేం కావాలండి? దేవుడే వచ్చి మనతో ఉంటే, దేవుడే వచ్చి మన గృహాలలో ఉంటే, మన కుటుంబాలలో ఉంటే మనకింకేం కావాలి? మనకింకేం కావాలి? ఈ రాత్రి కాల సమయంలో గ్రౌండ్కి రాకముందు నేను దేవుని సన్నిధిలో ఒకే ఒక ప్రార్థన చేశాను. దేవా, ఈ అనంతపూర్ నుండి మేము తిరిగి రాజమండ్రి వెళ్ళక ముందు మాకు ఆత్మలు కావాలయ్యా నువ్వు ఇవ్వు, మాకు ఇంకేం వద్దు. వి వాంట్ టు సీ పీపుల్ కమ్ టు యూ, వి వాంట్ టు సీ పీపుల్ యాడెడ్ టు యువర్ కింగ్డమ్. నీ రాజ్యములో అనేక మంది చేర్చబడడం మేము చూడాలి, అనేక మంది రక్షణ పొందడం మేము చూడాలి, అనేక మంది నీకు దూరమైన వారు దగ్గర అవ్వడం మేము చూడాలని ఆశిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు లేకుండా ఇక్కడికి వచ్చావేమో ఈ మీటింగ్కు. దేవుని వాక్కు నీవు వింటూ ఉండగా, ఒకవేళ దేవునికి దూరంగా ఇంతవరకు బ్రతికి దేవుణ్ణి అవాయిడ్ చేస్తూ నీ జీవితంలో ఏదో సాధిద్దామని తిరుగుతున్నట్లయితే, ఈ రాత్రికాల సమయంలో దేవుని సేవకురాలిగా మిమ్మల్ని ఒక మనవి చేయాలని ఆశిస్తున్నాను. అది ఏంటంటే, ఏసైని తీసుకోకుండా మీ ఇంటికి దయచేసి వెళ్ళొద్దు. ఒట్టి చేతులతో ఇక్కడ నుంచి వెళ్ళొద్దు. దేవుని సన్నిధి ఇక్కడ నుంచి మనం మోసుకొని వెళ్దాం. అప్పుడే మనకు దీవెన, మనకు ఆశీర్వాదము. యెషయా గ్రంథంలో నుండి ఇంకొక వాగ్దానం మీకు చూపించి నా షార్ట్ మెసేజ్ ముగించాలని నేను ఆశిస్తున్నాను. యెషయా గ్రంథం 49:15-16 ఐజాయా చాప్టర్ 49:15-16 యెషయా గ్రంథం 49:15-16 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఈ ప్రపంచంలో దేవుని ప్రేమ తర్వాత చాలా గొప్ప ప్రేమ, ఉన్నతమైన ప్రేమ తల్లి ప్రేమే. తల్లైనా తన బిడ్డను మర్చిపోతుందేమో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను. కొన్నిసార్లు మనకి బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళు మనతో టచ్ లో ఉండకుండా మనల్ని మర్చిపోతే అనిపిస్తుంది, అందరూ మర్చిపోయారు నన్ను, అందరూ మర్చిపోయారు, నేను ఎవరికి గుర్తు రావట్లా, నేను ఎవరికి అవసరం లేదని చాలా బాధపడిపోతా ఉంటాం. ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రపంచం ఎక్కువైపోయి ఇంట్లో ఉన్న భార్య భర్తతో మాట్లాడదు, భర్త భార్యతో మాట్లాడడు, ఇంట్లో ఉన్న వాళ్ళు సొంత వారితో మాట్లాడరు, కానీ ఎక్కడో సోషల్ మీడియాలో అమెరికా అవతలు ఎవరో ఉంటారు, వారితో చాటింగ్ చేసేస్తా ఉంటారండి. అసలు వాళ్ళు ఎవరో తెలీదు, వారి ముక్కు తెలీదు, వారి మొహం తెలీదు, వారెవరితోనో ఫ్రెండ్షిప్లు రిలేషన్షిప్లు మెయింటైన్ చేసుకుంటూ దేవుడిచ్చిన వ్యక్తులను, దేవుడిచ్చిన బంధాలను చాలా మంది దూరం చేసుకుంటా ఉన్నారు ఈ రోజుల్లో. మనుషులైనా నిన్ను మర్చిపోతారేమో, మనుషులైనా నిన్ను ఇగ్నోర్ చేస్తారేమో, కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఒకవేళ తల్లైనా స్త్రీ అయినా తనకు పుట్టిన చంటి బిడ్డను పిల్లను మరుస్తుందేమో, కానీ నేను నిన్ను మరువను. ఇంకొక మాట దేవుడిస్తున్న వాగ్దానము, నా అరచేతుల్లో చెక్కేసుకున్నాను. చూడండి, ఒక చెక్కలో ఏదైనా చెక్కబడితే, ఇఫ్ అ స్కల్ప్చర్ ఇస్ కార్వ్డ్ ఇన్ అ పీస్ ఆఫ్ వుడ్, యు కెనాట్ సెపరేట్ ద స్కల్ప్చర్ ఫ్రమ్ దాట్ వుడ్ బికాస్ ఇట్ ఈస్ ఎన్గ్రేవ్డ్. ఏదన్నా చెక్కబడినప్పుడు, ఒక చెక్కలో ఒక మంచి డిజైన్ చెక్కబడితే దాన్ని బయటకు తీయలేమండి, ఎందుకంటే అది దానిలో అంతర్లీనం అయిపోయి ఉంటది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను చెక్కేసుకున్నా నిన్ను. అంటే అర్థం ఏంటంటే, నిన్ను నన్ను దేవుడు తన చేతుల్లో పెట్టేసుకున్నాడు అనమాట. ఆయన చేతుల్లో నుండి మనలను ఎవరు అపహరించలేరు. హల్లెలూయా. కొన్నిసారి రక్షణ పొందిన వారికి ఒక అనుమానం వస్తుందండి, సందేహం వస్తుంది. అదేంటంటే, అమ్మో అపవాది నన్ను లాగేసుకుంటాడేమో, అపవాది నన్ను లోకంలో కలిపేసుకుంటాడేమో, అపవాది నన్ను నరకానికి ఇడ్చుకొని వెళ్ళిపోతాడేమో. యు ఆర్ సేఫ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. గాడ్ హెస్ ఎన్గ్రేవ్డ్ యూ ఇన్ ద పామ్స్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. యు ఆర్ సేఫ్ అండ్ సెక్యూర్. ద డెవిల్ కెనాట్ స్నాచ్ యూ ఫ్రమ్ గాడ్స్ హ్యాండ్. దేవుని చేతిలో నుండి నిన్ను అపవాది లాక్కోలేడు, ఎందుకంటే దేవుని యొక్క హస్తాల్లో నీవు నేను భద్రపరచబడి ఉన్నాం. దేవుడు అంటున్నాడు, నా అరచేతిలో నేను చెక్కున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట. మనుషులు నిన్ను మర్చిపోయారని బాధపడుతున్నావా? నువ్వు సహాయం చేసిన వారు ఇప్పుడు నీకు అవసరం వచ్చినప్పుడు నీకెవరు లేరా, నిలబడలేదా? ఒకవేళ మనుషులు నీవున్న దీన స్థితిని బట్టి నిన్ను మరి నీతో మాట్లాడకుండా, నీతో ఎటువంటి సత్సంబంధాలు లేకుండా ఉన్నారా? విడవబడిన స్థితిలో ఉన్నావని, మరోబడిన స్థితిలో ఉన్నావని బాధపడుతున్నావా? చాలా ప్రేమించానండి మనుషుల్ని, కానీ అందరూ నన్ను డిసప్పాయింట్ చేశారండి అని బాధపడుతున్నావా? నీవు ఎంత ప్రేమిస్తున్నావు మనుషుల్ని, తిరిగి అదే ప్రేమ నీకు రెసిప్రొకేట్ అవ్వట్లేదని వేదనలో ఉన్నావా? మనుషుల ప్రేమలు మారిపోయే ప్రేమలను గుర్తించు. దైవజనులు జాన్ వెస్లీ గారు ఒక పాట రాశారు, విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదని. ఒకవేళ మీరు అది వినకపోతే ఒకసారి వినండి, చాలా అర్థవంతమైన పాట. మనుషుల ప్రేమ వంచనతో కూడిన ప్రేమ, మనుషుల ప్రేమ కల్మషంతో కూడిన ప్రేమ, మనుషుల ప్రేమ అశాశ్వతమైన ప్రేమ, కానీ దేవుని విలువైన ప్రేమలో వంచన లేదు, కల్మషము లేదు. యేసయ్య ప్రేమలో ఎడబాటు మనుషులు చనిపోయిన తర్వాత వారు మనల్ని ఎంత ప్రేమించినా డెత్ తో ఒక సెపరేషన్ అనేది వచ్చేస్తుంది అంటే ఆ ప్రేమలో ఒక మరి ఎడబాటు అనేది వస్తుంది. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, దేవుని ప్రేమ నిన్ను నన్ను నిలబెట్టే ప్రేమ, బ్రతికించే ప్రేమ, లేవనెత్తే ప్రేమ, ప్రోత్సహించే ప్రేమ. నీ ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నాడు యేసయ్య. మనుషులు దూరమయ్యారని, మనుషుల ప్రేమ దూరమైందని నిరుత్సాహంతో ఉన్నట్లయితే, లెట్ మీ టెల్ యూ, ఓన్లీ ద లవ్ ఆఫ్ గాడ్ కెన్ సాటిస్ఫై యువర్ హార్ట్ టు నైట్. ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రేమ ఒక్కటే నీ హృదయాన్ని ఆనందింప చేసేది, నీ జీవితాన్ని బాగు చేసేది, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేది. ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రేమకు ఒకవేళ దూరంగా బ్రతుకుతూ యేసయ్యను నీ జీవితంలో అవాయిడ్ చేస్తూ దేవునికి దగ్గరగా అయితే నేను ఒకవేళ ఈ లోక సంబంధమైన ఎంజాయ్మెంట్ కోల్పోతాననే భ్రమలో బ్రతుకుతున్నట్లయితే నీకు దేవుని ప్రేమ కావాలి. గెట్ అ హోల్డ్ ఆఫ్ గాడ్స్ లవ్ టు నైట్. ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రేమను పొందుకో, దేవుని ప్రేమతో నింపబడు, దేవుని సన్నిధిని మోసుకొని మన గృహాలకు వెళ్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధానికి స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యము ప్రతి హృదయంలో ఫలింప చేయండి. నీ ప్రేమను అనుభవించే వారముగా, నీ ప్రేమలో నాటబడిన వారముగా, నీ ప్రేమలో ఫలించే వారముగా, స్థిరపడిన వారముగా మేమందరము ప్రభు అట్టి శ్రేష్టమైన అనుభవాలతో నింపబడినట్లు నీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
1: మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు.

ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును అంటూ దావీదు 16వ కీర్తన 2వ చరణంలో చెప్పిన దానిని ధ్యానించగా ఉప్పొంగిన విశ్వాసపు ఒప్పుకోలు ఇదే.

నా కోరిక ఒక్కటే, యేసులాగా ఉండాలి, యేసుతో నడవాలి, నిలవాలి, గెలవాలి, యేసునందే ఆనందించాలి అనేదే నా కోరిక.

సృష్టికర్త యహోవా దేవుడు లోకాన్ని కాపాడడానికి ప్రతి సృష్టిగా ప్రభువైన క్రీస్తును భూలోకానికి పంపినందుకు వందనం వందనం. యహోవాసుతుడైన పాపుల రక్షకుడైన క్రీస్తురాజుకు వందనం వందనం.

ఆశీర్వాద వర్షాన్ని మాపై కురిపించుదేవా. నీ సత్య వాగ్దానాలను నమ్మాము. నీ మాధుర్య ఆశీర్వాద వర్షము మా దాహం తీరుస్తుంది. నీ ప్రేమ ప్రవాహం మా దేశమంతటా క్షామాన్ని పోగొడుతుంది. నీ ఆశీర్వాద సమృద్ధి మా స్తుతికి ప్రేరకం.

0: లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
1: నాశ్రయమా.
0: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు
2: శ్రీ బొలిగల బాబూరావు.
0: ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చినవారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

ఇంత త్యాగం చేసి పరలోకంలో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక తనను తానే రిక్తునిగా చేసుకుని దీనుడై ఈ ధాత్రికి దిగివచ్చిన వేళ నీకు నేనేమివ్వను ప్రభు? నువ్వేం కావాలని అడుగుతున్నావు? విరిగి నలిగిన మనసే నీకిష్టమైన బలి అర్పణమని చెప్పావు. అందుకే నన్ను నేను సజీవయాగంగా సమర్పించుకుని నీ పాదాల చెంత ప్రణమిల్లుచున్నాను ప్రభు. నా నాసికారంధ్రములలో నీవు ప్రవేశపెట్టిన జీవాత్మ జీవమై నన్ను వికసింపచేస్తుండగా నిత్య జీవంగా మార్చి సువర్ణ గోమేధికమై ఆ విచిత్ర జగతున నీ రాజ్యంలో నన్ను నీతో కలిసి తీసుకుపో ప్రభు. ఈ లోకం అశాశ్వతం, నీ ప్రేమ శాశ్వతం, నీవు నీ లోకం నాకు శాశ్వతం. అందుకే నా ఆత్మార్పణం, ఈ హృదయార్పణం.

మోయాబు శోధనలు మనకు కలిగినప్పుడు, బాలాకు ధనములు ఆశ చూపినప్పుడు, అతి బలవంతుడైన యేసువైపు చూస్తూ చెంగు చెంగున సాగిపోదాం.

ఆద్యంతములు లేని నిత్యుడు, అవతరించిన ఆయన అక్షయుడు, పాపుల రక్షకుడు, ఉన్నవాడు అనబడినవాడు, పరలోక మన్నాను మనకు తినిపించిన భోక్త, కాపాడే కాపరి, సైతానును జయించిన మహావిజేత, పునరుత్థానకారకుడు, ఆయనకు హృదయపూర్వక నమస్కృతులు.

0: నా శంకరుడు దేవుడు నన్ను కాపాడతాడు, నా శివయ్య దేవుడు నన్ను కాపాడతాడు, నన్ను శంకరుడు కనుక పూజలు అద్దని చెప్తే కనుక నేను చచ్చిపోతానని రెండు సార్లు కిరోసిన్ పోసుకున్నా.
1: ఎందుకు మీకు అంత ముండి పట్టింపు?
0: యశు ప్రభు దేవుడు అంటే నాకు నచ్చది. యశు ప్రభు దేవుడు అయిన దేవుడు కాడు. ఐదుగురు మన్నదమ్ములం అయితే ముగ్గురు చనిపోయినరు. యేసు ప్రభు నిజమైన దేవుడు అయితే మరి వాళ్ళు ఎందుకు చనిపోయారు? అసలు ఆ యేసు ప్రభుకు శాతనైతే ఎందుకు కాపాడలేడు?
1: శివుని యొక్క ఆత్మ మీలోకి వచ్చి మాట్లాడేది అంటే మీరు పాములతో ఆడుకుంటారు.
0: ఇంటికి వెళ్ళి అన్నది ఇట్లా పాము పడగలు లెక్కలు నిలబడ్డాయి లేచి. ఈ జడ ఉంటది కదా అన్న, ఈ పడగలు లెక్కలు లేచి నిలబడ్డాయి. ఆయన దేవుడు అంటున్నారు కదా, మీరు దేవుడు అంటే ఆయన యేసు ప్రభు గొప్పవాడు అయితే ఇక్కడ కూడా దేవుడు ఉంటాడు కదా. ఇక్కడికి రమ్మా నాన్న, నేను రాను లోపలికి అన్న. నువ్వేందే నాకు ప్రార్థన చేసేది, నేను నీకు బొట్టు పెడతారా అని చెప్పి ఆమెను ఇష్టానుసారంగా తిట్టిన. అసలు ఆయన ఎట్లా మాట్లాడతారు నాతోని? నేను పూజారిని, ఆయన నాతో ఎందుకు మాట్లాడతారు? నాతో ఏం పని ఆయనకి మాట్లాడటానికి? నా చేతుల్నే తయారు చేస్తుంటే, అంటే ఏదో ముంగట పెట్టుకుని కాదు, నా చేతుల్లోని ఇట్లా.
1: ప్రైజ్ లాడండి. నేను మీ తమ్ముడు జోషిని మరి యొక్క సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు ఈ సమయాన్ని ఇచ్చిన బట్టి దేవునికే వేలాది స్తుతి స్తోత్రములు. ఒకప్పుడు శివభక్తుడు అంటే శివుని యొక్క ఆత్మ తనలోకి వచ్చి అనేక మంది జాతకాలు చెబుతూ నా చేతిలోనే కుంకుమ పసుపు అవన్నీ తయారు చేసి జనాల్ని మబ్బులో పెట్టి అనేక రీతిగా డబ్బులు సంపాదించాలని ఒక ఆలోచన. ఇంకో మరి యొక్క విషయం ఏంటంటే తల్లిదండ్రులు క్రైస్తవులు, తన యొక్క శివభక్తుని జీవితం పాములతోనూ ఎప్పుడు ఆడుకునే వ్యక్తి, తన యొక్క చేసే ఆ యొక్క పూజలకు ఆ తల్లిదండ్రులు అడ్డొచ్చారని చెప్పి 2 సార్లు కిరోసిన్ పోసి చనిపోవాలనుకున్న వ్యక్తి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ఈ యొక్క యవనస్తుడు గొప్ప పరిచర్య ఎలా చేస్తున్నారో, దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారో మొట్టమొదటి నుంచి చివరి వరకు సాక్ష్యం తప్పకుండా చూడండి. అనేక మంది ఈ యొక్క వీడియో షేర్ చేయమని కోరుచున్నాను.
0: ఈ అవకాశం ఇచ్చిన దేవతి దేవునికి వందనాలు. జోష్ అన్నగారికి నా యొక్క వందనాలు. పనికి మాలిన నా జీవితమును ఈరోజు ఈ స్థితిలో తీసుకొచ్చిన దేవాతి దేవుడు, ఆ గొప్ప దేవునికే మహిమ. మాది నిజామాబాద్ జిల్లా చిన్నవాల్గూడ్ సిరికొండ మండల్. ఒకప్పుడు నేను హిందువుగా బ్రతికే వ్యక్తిని, హిందువులంటే నాకు ఇష్టం.
1: అంటే మీరు పుట్టుకతోనే హిందువులండి?
0: క్రైస్తవ కుటుంబంలో పుట్టినా పెరిగినా కానీ నాకు చర్చ్ అంటే నచ్చది, సేవకులు అంటే నచ్చది, హిందువుగా బ్రతకాలని నా ఆశ. హిందువుగా నేను ఉన్నప్పుడు మరి కొన్ని రోజుల క్రితం అట్లనే హిందువుగా నేను పూజలు చేయటం, ఎక్కడెక్కడి నుంచి నా దగ్గరికి రావటం, బొట్లు పెట్టించుకోవటం, తిరగటం, పూజలు చేయటం, నేను లేకపోతే పండుగలు చేసేవారు కారు. ఎక్కడికంటే అక్కడికి నన్ను తీసుకుపోయేవారు. ఎవరైనా పండుగలు చేసినప్పుడు దప్పులు కొడితే వాళ్ళ దప్పుల ముంగట్నే ఉరుకుతుంటే నేను ఎగపడి
1: పూనకం వచ్చినట్లుగా.
0: పూనకం వచ్చి వాళ్ళ దప్పుల ముంగట యాప కొమ్మలు పట్టుకొని వాళ్ళ దప్పులతో పాటు నేను కూడా నడిచే వ్యక్తిని. ఎవరైనా పండుగలు చేసినప్పుడు కూడా వాళ్ళతో వెళ్ళి శివశక్తి నా మీదకి వచ్చేది. ఇంకా ఉరుకుతుంటే, ఎగురుతుంటే, దుంకుతుంటే, ఒక్కటే కాలు మీద డ్యాన్స్ చేస్తుంటే, ఒకటే కాలు మీద డ్యాన్స్ చేసుకుంటూ దప్పులు కొట్టమంటుంటే స్పీడ్గా దప్పులు కొట్టుండ్రీ, కొట్టపోతే కోపం కచ్చి వాళ్ళని తిట్టే వ్యక్తిని. ఆ విధంగా నా జీవితం ఇంకా ఫోటోలు పెట్టుకొని ఒక పక్కకు నేను అదే ఇంట్లో ఒక రూమ్లో నేను ఫోటోలు పెట్టుకొని హిందువుగా పూజలు చేసే వ్యక్తిని. ఇటు పక్కకు మా అమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళు అక్కడ వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు. నేను పూజలు నా ఇంట్లోకి నా రూమ్లోకి సోమవారం రోజు కానీ శనివారం రోజు కానీ నా రూమ్లోకి ఎవరైనా వస్తే కనుక ఒప్పుకోకపోతుంటే, నా రూమ్లోకి ఎవరైనా ఫోటోల దగ్గరికి కానీ నా రూమ్లోకి వచ్చే అత్తే మళ్ళీ కడుక్కుంటుంటే ఆ రూమ్ మొత్తం సర్పేసి కడుక్కుంటుంటే, ఎవరైనా క్రైస్తవులు కానీ ఇంకెవరైనా కానీ ఆ రోజు రాకపోతుండే నా దగ్గరికి. ఇక ఎక్కువ శాతం మంది ఇట్లా మంచిగా లేని వాళ్ళు కానీ ఇంకేమైనా నైనులు కానీ ఇట్లా ఏదన్నా విషయాలలో నా దగ్గరికి వచ్చి అడుగుతుండ్రి. అడిగినప్పుడు ఇట్లా కళ్ళు మూసుకొని ఇష్టానుసారంగా ఇట్లా బొట్టు తీసుకొని నా చేతుల్నే తయారు చేస్తుంటే, అంటే ఏదో ముంగట పెట్టుకుని కాదు, నా చేతుల్లోని ఇట్లా.
1: మీ చేతిలోనే బొట్టు తయారైద్ది?
0: తయారైతుండే. కళ్ళు మూసుకొని ఇంకా నోటికి వచ్చిన ఇట్లా దేవుళ్ళను తలుసుకొని శంకరుడు, రాజన్న, వెమ్లవాడ రాజన్న, నరసింహస్వామి, నల్లవోయసవ, ఎల్లవ తల్లి ఇట్లా గుర్తు చేసుకుంటూ బొట్టు తీస్తుంటే.

0: నచ్చిన ఆ దేవుడు అంటేనే నాకు నచ్చది, నేను రాను ప్రార్థనకు అని చెప్పి మాట్లాడినా. మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మరి ఒక 10 నిమిషాలు కూసో తమ్ముడు ఏమవుతుంది అంటే నేను రాను అని చెప్పి మొండిగా మాట్లాడినప్పుడు మరి డబ్బులు తీసుకొని వెళ్ళిపోని అన్నప్పుడు నేను డబ్బులు తీసుకొని ఇంటికి రావటం జరిగింది. అదే రోజు రాత్రి నాకు బాగా కడుపు నొప్పి, విపరీతమైన భయంకరమైన కడుపు నొప్పి వచ్చినప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళు, నా కుటుంబీకులందరూ కూడా క్రైస్తవులే, వాళ్ళు ప్రార్థన చేద్దాం మన దగ్గరికి వచ్చినప్పుడు, ప్రార్థనను తీసుకొచ్చినప్పుడు నేను దూషించి తిట్టిన వారందరినీ కూడా. ఆ క్రైస్తవ దేవుడు కాడు, ఆ దేవుడికి శాతనైతే ఆయన ఎందుకు కాపాడుకోలేడు, ఆయన నన్నేంది కాపాడేది, నన్ను కాపాడతాడు ఆయన, నేను హాస్పిటల్ వెళ్ళాలి అంతేగాని అవి నేను నమ్మనని చెప్పి హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు మరి నన్ను హాస్పిటల్లో ఉంచినప్పుడు డాక్టర్లు అన్ని స్కానింగ్లు చేయాలని చెప్పినప్పుడు ప్రతి రిపోర్ట్లో కూడా నాకు నెగిటివ్గానే రావటం జరిగింది. మరి కిడ్నీలు వాపచ్చినాయి, ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి, ఈయనకు గ్యారంటీ లేదని చెప్పినారు. అప్పటిదాకా కూడా నేను ఏమంటున్నానంటే నా శంకరుడు దేవుడు నన్ను కాపాడుతాడు, నా శివయ్య దేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను బ్రతికిస్తాడనే నమ్మకం నాతోనుంది, నాకుంది అని చెప్పి అలానే మాట్లాడుతున్నా. మా ఇంటి వాళ్ళు మాత్రం ఏమంటున్నారంటే ఒకసారి ప్రార్థన చేపించుకో, ఒకసారి ప్రార్థన చేపించుకుంటే ఏమవుతుందని చెప్తే నేను చేపించుకోను, నా శివయ్య నన్ను బ్రతికిస్తాడు, నన్ను బ్రతికిస్తే గనక నేను వెమ్లవాడ రాజన్నకు ఇంటికెళ్ళిస్తా, అక్కడ నేను నాకు నచ్చింది నేను మొక్కులు మొక్కుతా తప్ప నేను మాత్రం క్రైస్తవ జీవితంలో మాత్రం నేను ఉండను అని చెప్పి మాట్లాడినా. చెప్పినప్పుడు మరి డాక్టర్లు కూడా ఏమన్నారంటే ఇక్కడ కాదమ్మా, హైదరాబాద్ తీసుకోవండి అని చెప్పినప్పుడు అంత సీరియస్ ఏముందని మా వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు అన్నారు కదా 2 కిడ్నీలకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంది, ఒక కిడ్నీ ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ అవుతుంది, లోపల సీమ్ అయిపోయింది అని చెప్పినప్పుడు గ్యారంటీ లేదన్నప్పుడు మరి సీరియస్ కండిషన్ అన్నది, సీరియస్ కండిషనే కండిషన్లో మరి నేను ఉన్నప్పుడు డాక్టర్లు అన్నారు కదా ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలా సీమ్ తీసేయాలని చెప్పినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేసిన నన్ను ఆపరేషన్ థియేటర్లకు తీసుకుపోయినప్పుడు భయంకరమైన నొప్పి, భయంకరమైన అవస్థ, ఆ అవస్థ కేగలేక కూడా నేను ఎంతగానో ఏడ్చినప్పుడు మా వాళ్ళు అన్నారు కదా 1 నిమిషం ప్రార్థన చేపించుకో ఏమవుతుంది అని అన్నప్పుడు నేను అన్న కదా సత్తే ఆయన కోసం చచ్చిపోతా, బ్రతికితే ఆయన కోసం బ్రతకలే, కానీ నాకు మాత్రం నేను ఆ ప్రార్థన అంటే నేను ఒప్పుకోను అని చెప్పి ప్రార్థన చేయడానికి వేరే వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు గ్లూకోజ్లు అన్ని పీకేసుకుని ఇట్లా తీసేసుకున్నా, నాకు అద్దు అని.
1: అంటే యేసుక్రీస్తు ప్రభు వద్దు,
0: వద్దు ఆయన నా దగ్గరికి రావద్దు, అట్లాంటి వారు అత్తే నా దగ్గరికి మంచి ఒప్పుకోను, చచ్చిపోవటానికైనా సిద్ధమైన గ్లూకోజ్లు తీసేసుకున్నా. తీసేసుకున్నప్పుడు మరి అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారి చేపించుకున్నాను ఏమైతుంది అని చెప్తే ఎవరి మాట కూడా వినలేకుండా నేను.
1: ఎందుకని మీకు అంత ముండి పట్టింపు?
0: యేసుప్రభు దేవుడు అంటే నాకు నచ్చది, యేసుప్రభు దేవుడు ఆయన దేవుడు కాడు, ఎన్ని దేవతలు ఉండగా ఆయన ఎందుకు దేవుడు, ఎన్ని దేవతలకు మనం బలర్పించాలి, కానీ యేసుప్రభు ఆయననే చనిపోయిండు, బల అయిపోయిండు, ఆయన అసలు దేవుడు కాడు అనే వ్యక్తిని నేను. ఆయనకు ఆయన దేవుడైతే ఆయన ఎందుకు కాపాడుకోలేడు, ఆయన దేవుడు కాడు అని ఎందుగానే బ్రతకాలని నా ఆలోచన. ఆపరేషన్ థియేటర్కు తీసుకుపోయారు నన్ను, ఆపరేషన్ థియేటర్కు తీసుకుపోయిన తర్వాత వాళ్ళు అంటారు కదా హోల్ చేయాలి ఖచ్చితంగా, ఈ కిడ్నీలకు అది ఇది ఇబ్బంది ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుండగా భయంకరమైన భయం అయిపోయింది అక్కడికి. లోపలికి వెళ్ళిన తర్వాత శంకరుడా నన్ను బ్రతికి, శివయ్య నన్ను బ్రతికి అని ఇట్లనే మొక్కుకుంటున్నా. మొక్కుతున్న సమయంలో వాళ్ళు నా డ్రెస్ యూనిఫామ్ తీసేసి వాళ్ళ యూనిఫామ్ వేసి ఇంకా ఆపరేషన్కు తీసుకుపోయిన టైంలో బాగా భయం పెట్టేసి ఏడిచిన. ఏడిచి ఒక మాట ఏమన్నంటే అందరూ దేవుడు యేసుప్రభు మంచోడు గొప్పోడు అట్లా ఇట్లా అని చెప్తారు కదా, మరి నువ్వు నిజంగా దేవుడివేనా, అసలు నువ్వు దేవుడివి అయితే మరి నాకు ఈ ఆపరేషన్లో తోడుగుండి నాకు ఆపరేషన్ సక్సెస్ అయితే గనక నీ పని చేస్తా అని చెప్పి నేను అనుకున్నా నా మనసులో లాస్ట్ స్టేజ్లో.
1: ఎందుకని మీరు ఫస్ట్ వద్దనుకున్నారు, మరి ఎందుకని మీరు యేసుప్రభు?
0: డాక్టర్ ఏమని చెప్పిండంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ప్రాణాపాయం ఉంది ఖచ్చితంగా అమ్మా, 24 గంటలు గడిస్తే తప్పేం చెప్పలేము, బ్రతకచ్చు చనిపోవచ్చు మనకు నమ్మకం లేదని చెప్పారు.
1: అంటే ప్రాణం మీద ఆశ పుట్టింది.
0: పుట్టి అప్పుడేమన్నా నిజమైన దేవుడు అని చెప్తారు కదా యేసుప్రభు, ఆయన నిజంగా దేవుడు అయితే సరే నన్ను మంచిగా చేస్తే గనక నేను ఆయన కోసం బ్రతకాలని అనుకున్నా. అనుకున్న తర్వాత 24 గంటల తర్వాత కొంచెం నాకు మెలకు రావటం, మాట్లాడటం ఆ విధంగా జరిగింది. ఆ విధంగా జరిగిన తర్వాత కూడా సరే యేసుప్రభు బతికిచ్చిండు అనే ఆలోచన నా మైండ్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను అందరూ ఏమంటారు అంటే ఇప్పటికైనా నమ్ముతావా దేవుని తెలుసుకుంటావా అన్నప్పుడు నేనన్నా ఆయననే ఎందుకు బ్రతికిచ్చిండు అని మీరు నమ్మాలా, నేను ఎన్నో మొక్కులు మొక్కినా నేను ఖచ్చితంగా కొంచెం హెల్త్ కరెక్ట్ సెట్ అయిన తర్వాత ఖచ్చితంగా వెమ్లవాడ రాజానికి నేను ఇంటికి వెళ్ళి ఇచ్చి రావాలా, కొండ కట్టుకోవాలా, ధర్మం పూరుకోవాలా, నా మొక్కులు బాగున్నాయి నేను మీ మాట విననని చెప్పి మళ్ళీ అదే హిందువుగా పూజలు చేయటం, మళ్ళీ అదే

0: తిరగటం, పాములతో ఆడుకోవటం.
1: అంటే మీరు పాములతో ఆడుకుంటారు?
0: ఆడుకునే వ్యక్తిని. ఎక్కడన్నా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు అవి కనబడితే వాటితో నేను కొద్దిసేపు నిలబడి వాటిని చూడటం. ఒకరోజు నేను స్నానం చేయకుండా పొలం కాడికి వెళ్ళినప్పుడు సోమవారం రోజు, శనివారం రోజు అది నాకు ఎదురుగా వస్తే, ఈరోజు నేను ఒక్క పొద్దు ఉండలేనని కాబట్టి అది నాకు ఎదురుగా వచ్చిందని చెప్పి నేను తానం చేయటం. ఆ విధంగా మెంటల్గా డిప్రెషన్లో ఉండే వ్యక్తిని నేను. ఎవరైనా ఇంట్లోకి వచ్చినా కానీ, మీరు క్రైస్తవులు మా ఇంట్లోకి ఎందుకు వచ్చారు, నా దేవుడు బాధపడతాడని ఎవరిని క్రైస్తవులని పాస్టర్లను తిట్టే వ్యక్తిని. ఇంకా క్రైస్తవులు కనబడితే ఒప్పుకునే వ్యక్తిని కాను, వాళ్ళ ముంగట కావాలని బొట్టు పెట్టుకుని తిరిగే వ్యక్తిని, అసలు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎదురుగా కనబడితే బూతులు తిట్టే వ్యక్తిని, అసలు ఎందుకురా నాకు ఇట్లా కచ్చినావు నువ్వు, ఆ ముండ మతం, భర్త చచ్చిపోయిన వాళ్ళ లెక్క విధవరాలుగా తిరుగుతారు, అదేం మతం రా, మీరు ఫాస్టర్ రా అని తిట్టే వ్యక్తిని, ఆ విధంగా తిట్టే వ్యక్తిని. ఆ విధంగా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం కొంచెం నాకు శోధన రావటం జరిగింది. అంటే పడిపోవటం, ఇద్దలేసి పడిపోవటం, అట్లనే ఇక శంకరుడు దేవుడు అని నా మెంటాలిటీ. మా వాళ్ళు మాత్రం కాదు ఇది దయ్యము, ఆ శంకరుడిని నమ్ముకోవడం మనం దేవుని చిత్తం కాదు, మనం క్రైస్తవులం, మనం చెయ్యొద్దు అని చెప్పినప్పుడు, మేము ఐదుగురం అన్నదమ్ములము, ఐదుగురం అన్నదమ్ములం అయితే ముగ్గురు చనిపోయినరు, మరి శంకరుడు యేసుప్రభు నిజమైన దేవుడు అయితే మరి వాళ్ళు ఎందుకు చనిపోయారు, మా అన్న 22 సంవత్సరాలు చనిపోయిండు, అసలు ఆ యేసుప్రభుకు శాతనైతే ఎందుకు కాపాడలేడు, అదంతా కూడా నీ భ్రమ, నేను ఇదే చేస్తాను మీరు అదే చేసుకోండి, నన్ను శంకరుడు కనుక పూజలు అద్దని చెప్తే కనుక నేను చచ్చిపోతానని 2 సార్లు కిరోసిన్ పోసుకున్నా, శంకరుడు భక్తి నాకు అద్దని చెప్తుర్రు మీరు అని చెప్పి కిరోసిన్ పోసుకున్నా. పోసుకుంటే సరే నీదేందో నువ్వు చేసుకొని చెప్పిండ్రు. ఒకరోజు మాత్రం ఇంకా ఇది దేవుడు అద్దు, ఇంట్లో ప్రార్థన పెట్టించుకుందాం, ఖచ్చితంగా ఈరోజు నువ్వు ఉండాలని చెప్పి మొండి పట్టుతోని నన్ను ఉపవాస ప్రార్థన ఇంట్లో పెడితే వాళ్ళందరూ ముంగట నేను చచ్చిపోవాలని చెప్పి నేను ఊరేసుకున్నా. పాస్టర్ల ముంగట
1: ప్రార్థన జరగకూడదని,
0: జరగద్దని చెప్పి ఊరేసుకున్నా, ఎందుకంటే నన్ను పీడిస్తుర్రు అని చెప్పి, నన్ను ఇంత పీడిస్తున్నారు కాబట్టి నేను చనిపోవాలి ఖచ్చితంగా, మీరు నన్ను లేనిపోని మాటలు చెప్తున్నారని చెప్పి ఊరేసుకున్నా. తర్వాత ఇంకా నీ బతికేందే నువ్వు బతుకు, మరి నీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకొని చెప్పి వదిలేసుకున్నారు వాళ్ళు కూడా. ఇంకా ఒక రూమ్లో, పర్సనల్గా ఒక రూమ్లో నేను శివయ్య భక్తి చేసే వ్యక్తిని, వాళ్ళు వాళ్ళు ఒక రూమ్లో వాళ్ళు ఉండే వ్యక్తులు. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత దేవుని గురించి వదిలేసుకొని ఇష్టానుసారంగా తిరిగి తాగి తిరిగి నాకు నచ్చిన భక్తిని నేను తిరగటం ప్రారంభమైంది. అట్లా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత కొంచెం కొంచెం నాకు శరీరం సహకరించకపోవటం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకపోవటం, కాళ్ళు పడిపోయినాయి, 2 కాళ్ళు కూడా మెల్లె కాళ్ళు పడిపోయినాయి. కాళ్ళు పడిపోయినప్పుడు ఇంకా నడవలేని స్థితిలో, బాత్రూంలకు కూడా వెళ్ళలేని స్థితిలో, అసలు ఎవరు పట్టుకపోయేటోళ్ళు కూడా దగ్గర లేరు. ఆ విధంగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం ఇంకా నన్ను హుషారు చేసిన తర్వాత మ్యారేజ్ చేశారు. ఈ విధంగా నేను మారుతాడు కావచ్చు, మారుతాడు, హిందూ క్రైస్తవుల పిల్లని చేస్తే ఖచ్చితంగా మారుతాడు అని చెప్పి క్రైస్తవుల కుటుంబంకు చెందిన అమ్మాయిని పెళ్లి చేశారు.
1: మీరు దానికి ఒప్పుకున్నారండి?
0: ఒప్పుకున్నా, పెళ్లి మట్టుకు మాత్రమే నేను ఒప్పుకుంటా, కానీ నేను తర్వాత ఆమెను కూడా నాలోనికే నా దాంట్లోకి మారాలని చెప్పిన. వాళ్ళు అన్నారు కదా పెళ్లి అయిపోయేంత మట్టుకు అట్లేం చెప్పొద్దు అని చెప్పి చేసిండ్రు, పెళ్లి చేసిండ్రు. పెళ్లి చేసిన తర్వాత కూడా నేనన్నా నాలాగా నువ్వు ఉండాలిగా నీలాగా నేను మారాలంటే నా తను కాదు, నాతో ఖచ్చితంగా వెమ్లవాడ రాజన్న దగ్గరికి రావాలా, మనం ఇద్దరం వెంటకెళ్ళి తీసుకోవాలని చెప్పి తీసుకుపోయినా. తీసుకుపోయినా అక్కడికి వెమ్లవాడ రాజన్న గుడికి తీసుకుపోయి అక్కడ తిరగటం, మొక్కడం, కొబ్బరికాయలు కొట్టడం ఇదంతా చేసిన. ఇదంతా చేసిన తర్వాత ఇష్టానుసారంగా చేసిన తర్వాత అమ్మాయి ఏమందంటే, నువ్వు ఈ విధంగా చేస్తే కనుక నేను ఒప్పుకోను, మేము క్రైస్తవులం, నువ్వు ఈ విధంగా ఎందుకు చెప్తున్నావంటే నాలాగా ఉండటానికి నువ్వు ఇష్టపడితే నాతో నుండు, లేదంటే నాకు విడాకులు ఇచ్చేయి, కానీ నాకు మాత్రం నాకు ఈ శివయ్యనే కావాలని చెప్పి మాట్లాడినా. ఆ విధంగా ఇంకా నేను పూజలు చేసే వ్యక్తిని ఆమె నేను లేక ముందు దొంగతనాల ప్రార్థన చేసుకునేది, దొంగతనాల దొంగసాటన మా అమ్మ వాళ్ళు కూడా ప్రార్థన చేసేవాళ్ళే, నేను మాత్రం ఒక్కనే ఇంకా వేరే. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత ఇంకా ఇంకా మెల్లెగా ఇంకా నాకు నడవలేని స్థితిలో, మొత్తం కాళ్ళు పడిపోయి ఇంకా లేవలేని స్థితిలో, ఇంకా కొంచెం కొంచెం మంది రాకపోవటం ఇంటికి, ఇంకా పూజలు చేయ కొంచెం తక్కువైపోయింది. తక్కువైపోయిన తర్వాత మా భార్య అన్నది కదా ఒకసారి ప్రార్థన చేపించుకో, ఎక్కడైనా మనకెందుకు ఇదంతా, నువ్వు నడవలేని స్థితిలో ఉన్నావు, నువ్వు పని చేయలేని స్థితిలో ఉన్నావు, మనకెవరు నడపాలా అని చెప్పి ఆమె నా మీదకి మాట్లాడింది. మాట్లాడినప్పుడు నేనేమో,
1: మీ దగ్గరికి ఎందుకు వచ్చేవారండి?
0: చూపించుకునటానికి. నేను ఇట్లా చేతిలో ముడిపి పసుపు తీయటం, ఇట్లా చేతుల ముడిపి బొట్టు తీయటం, నా చేతులు ముడిపే, అదొక భ్రమ. అంటే నా చేతులతోనే తీసి పెడితే ఆయన గురువు బొట్టు పెడితే తక్కువైతుంది, జ్వరం తక్కువైతుంది, రోగాలు తక్కువైతాయి. రిగ్గులు చూపించేవాడిని, నీళ్లు నీళ్ళు ఇక్కడ పడతాయి అని చెప్తే అక్కడ నీళ్లు పడతాయని అలా ఆ లోకంలో వచ్చేవాళ్ళు.
1: అంటే మీ దగ్గరికి చూపించుకుంటానికి వచ్చి
0: చూపించుకోటానికి వచ్చేవాళ్ళు. అట్లా అట్లా కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత
1: అంటే శివుని యొక్క ఆత్మ మీలోకి వచ్చి మాట్లాడేది
0: యాప కొమ్మలు పట్టుకుని పెద్దగా బొట్టు పెట్టుకుని అట్లా మాట్లాడే వ్యక్తి.
1: రూమ్ లో మీరు కూర్చునేవారు?
0: ఒక రూమ్ లో.
1: అంటే నిజమే అంటారా? మీ యొక్క ఊహకి తెలుస్తుంది కదా.
0: అప్పుడు ఇంకా నేను అదే భ్రమలున్నా, అదే భ్రమలున్నా కాబట్టి నాకు అదే ఇష్టం. ఇంకా నాకు ఆ విధంగా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత కాళ్ళు పడిపోయినాయి. ఇంకా మళ్ళీ లెవెల్ నెల స్థితిలో మళ్ళీ కాళ్ళు పడిపోయిన తర్వాత ఇంకా నన్ను ఇక్కడ ముస్లిం వాళ్ళ దగ్గరికి, ఇక్కడ బద్దెలు వాళ్ళు వీళ్ళు దించే వాళ్ళ దగ్గర మేకలతోని కోళ్ళతోని దించిపించారు. మా అమ్మ వాళ్ళు రాలేరు, మా మేనత్త వాళ్ళు హిందువులు, వాళ్ళతోనే వెళ్ళిన. అక్కడ తిరిగి తిరిగి తిరిగి అక్కడ ఇక్కడ ఇక్కడ చూపించిన తర్వాత ఎక్కడికి పోయినా కానీ ఇంకా నయం కాలేదు. నయం కాకపోతే అసలు ఇక్కడికి పోయినా కానీ నయం అయితే లేదు కదా, ఒకసారి ప్రార్థనకు వద్దామని చెప్పి మా అమ్మ వాళ్ళు మా భార్య వాళ్ళందరూ కూడా నన్ను ఒత్తిడి చేస్తే నేను అన్నా కదా సావటానికైనా నేను రెడీగా ఉన్నా కానీ మాత్రం నేను ఆ చర్చిలకు రానంటే రానని చెప్పినప్పుడు, మరి అప్పుడు నువ్వు ఆపరేషన్ చేపించుకున్నప్పుడు దేవుని పని చేస్తాను మొక్కినావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా మారుతున్నావు అంటే నేను అదేదో నా బాధకు మీ బాధకు నేను బతకాలని ఏదో అన్నా కానీ నేను మాత్రం చెయ్యనంటే చెయ్యనని చెప్పి మొండిగా మాట్లాడినా. మొండిగా మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రంటే ఇంకా ఎట్లయినా సరే తీసుకుపోవాలని చెప్పి ఆటోలో వేరే దగ్గర ముస్లిం అయిన ఉన్నాడు, నిన్ను దించడానికి రమ్మన్నాడు వెళ్దామని చెప్పి తీసుకుపోయారు. తీసుకుపోయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత వీళ్ళు ఎక్కడికైతే తీసుకుపోవాలి అక్కడికి తీసుకుపోక చర్చిలకు తీసుకుపోయారు
1: నిన్ను.
0: నన్ను చర్చిలకు తీసుకుపోయే వరకంటే అక్కడిదాకా పోయేదాకా నేను ముస్లిం వాళ్ళే అనుకున్నా. ఇంకా అక్కడ బయట సిల్వలు కానీ ఆ వాక్యలు కానీ ఆ ఒకటి ఒకటి రాసి పెట్టింది ఉంది. వాటిని చూసిన ఇంకా వాటిని ఆటోల నుంచి దుంకి ఒక 2 కిలోమీటర్లు ఉరికిన. ఆ పడిపోయి కాళ్ళు పడిపోయిన శక్తి కూడా అప్పుడు ఎట్లా వచ్చిందో కూడా అర్థం కాలేదు. ఇంకా ఉరికిన ఉరికినప్పుడు నా ఎంబట వీళ్ళందరూ కూడా పడి పట్టుకొని మళ్ళా గుంజుకొచ్చి ప్రార్థన చేపించుకోకపోతే నేను కొడతాం చేస్తామని నన్ను ఇద్దరు ముగ్గురు యవనాస్తులు కూడా మా తమ్ముడు ఫ్రెండ్స్ గుంజుకొచ్చి చర్చి దగ్గర పడేసారు. చర్చి దగ్గర పడేస్తే నేను అన్నా కదా గేట్ బయటనే ఉంటాగానే గేట్ లోపలికి మాత్రం నేను రాను. ఆయన దేవుడు అంటున్నారు కదా, మీరు దేవుడు అంటే ఆయన యేసుప్రభు గొప్పోడైతే ఇక్కడ కూడా దేవుడు ఉంటాడు కదా, ఇక్కడికి రమ్మను ఆన్ని నేను రాను లోపలికి అన్న ఆన్ని బయటకు రమ్మనని చెప్తే వాళ్ళు అన్నారు కదా అట్లా మాట్లాడద్దు వాళ్ళు సేవకులు వాళ్ళని అట్లా అన్నది అంటే నేనన్నా నిజాంబాద్లో మేరీ జీవన్ అమ్మగారు అని ఉంటారు ఆ అమ్మగారు బయటకు వచ్చినప్పుడు నేనన్నా నువ్వేందే నాకు ప్రార్థన చేసేది నేనే నీకు నేను నీకు బొట్టు పెడతారా అని చెప్పి ఆమెను ఇష్టానుసారంగా తిట్టిన. నేనన్నా ఫాస్టర్ అమ్మను నువ్వేంది నాకు ప్రార్థన చేసేది అన్నప్పుడు ఆమె ప్రేమతో బుదిరికిచ్చి మాట్లాడి ఒకసారి లోపలికి రాయ్యా అంటే నేను అన్నా కదా నువ్వే నా దగ్గరికి రా, నేనెందుకు నీ దగ్గరికి అత్తా, నా కోట్లాది దేవతలు నడిచిపెట్టి నీ దేవుని నేను ఎందుకు నమ్మాలా, నేను లోపలికి ఎందుకు రావాలా, నేను రాను అని చెప్పి మాట్లాడినా. ఆమె అన్నది కదా ఒక్క నిమిషం లోపలికి రాయ్యా నువ్వేం చేయగానే ఒక్క నిమిషం లోపలికి రాంది. వీళ్ళందరినీ మబ్బు పట్టించిన ఆయన వీళ్ళందరినీ మబ్బు పట్టించి కొంచెం అట్లనే గేట్ ముంగట కూర్చుండి కొంచెం నాకు వాష్రూమ్ అత్తుందని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత నన్ను మళ్ళా తిరిగి దొరికించుకొని తీసుకొని వచ్చి కట్టేసారు పగ్గంతో. చర్చిలో ఉండాలను ఖచ్చితంగా అని చెప్పి కట్టేసారు. కట్టేస్తే నేనన్నా కదా నేను కట్టేసినా కానీ నన్ను చంపేసినా కానీ నేను శివయ్యను మాత్రం విడిసేది లేదు, మీ దగ్గరకు వచ్చేది లేదని చెప్పి ఈ తాళ్ళన్నీ కూడా తెంపేసుకొని ఇంకా నేను నన్ను ఇంత టార్చర్ పెడతారు కాబట్టి నేను ఖచ్చితంగా ఇక ఆ శివయ్య కోసమే చచ్చిపోవాలని చెప్పి ట్రాన్స్ఫరం పట్టుకోవటానికని వెళ్ళిన. ట్రాన్స్ఫరం పట్టుకోవటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు నన్ను తోసేసి కింద వడగొట్టేసి తీసుకొచ్చి మళ్ళా ఎందుకోసం ఇలా చేస్తున్నావని చెప్పి నన్ను గాయపరిచి తిట్టి తీసుకొచ్చి మళ్ళా చర్చి దగ్గర పడేసారు. 3 రోజులు అట్లనే జరిగింది. 3 రోజుల తర్వాత ఒకసారి లోపలికి రా ఎందుకు ఇంత మొండి పట్టుబడుతున్నావని కాళ్ళొక్కలు చేతులొక్కలు దొరకబట్టి తీసుకుపోయి చర్చిలో పడేసారు. చర్చిలో పడేసిన తర్వాత అక్కడనే కూర్చుంది ఇంకా చర్చిలో. సరే వాళ్ళ భ్రమ వాళ్ళ ఇష్టం, వాళ్ళది నా ఇష్టం నాది, సరే ఆయన ఏం గొప్పోడేం కాడు ఆయన ఏం దేవుడు, సరే వాళ్ళ ఇష్టం అని చెప్పి అట్లనే 3 నెలలు ఉన్నా. మూడు నెలల తర్వాత ప్రార్థన చేయటం, వాళ్ళు వాళ్ళు ఏదేదో మాట్లాడడం. నేను అనుకుంటున్నా కదా, వాళ్ళు ఎన్ని చేసినా కానీ నేను ఒక కొంచెం నాకు హుషారయ్యేదాకా మాత్రం సరే వాళ్ళని నమ్మిస్తా. హుషారైపోయిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళిపోవాలా, ఖచ్చితంగా నా ఇష్టం వచ్చినట్టు నేను చేయాలా, నా దేవతలన్నీ అక్కడే ఉన్నాయి, నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి అట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడుతూ ఇక వీళ్ళు అన్నారు కదా, అమ్మ వాళ్ళు కానీ, పాస్టర్ అమ్మ వాళ్ళు కానీ, నా భార్య కానీ, మా తమ్ముడు కానీ, వీళ్ళందరూ ఏమన్నారంటే లేదు నువ్వు అట్లా ఇట్లా మాట్లాడకు, ఇంట్లోనే ఉండి. ఇంకా కొంచెం కొంచెం మూడు నెలల తర్వాత మళ్ళీ నడవటం ప్రారంభమైంది. కొంచెం నడవటం, బయటికి రావటం, వాష్రూమ్ బోలన్న నడవటం, స్నానం చేయటానికి నడవటం, ఆ విధంగా నడిచిన. నడిచిన తర్వాత వాళ్ళు అన్నారు కదా, ఇన్ని రోజులు అవన్నీ చేసినప్పటికీ కూడా నీకు మంచిగా లేదు, ఇప్పుడు ఇంట్లోకి రాగానే మంచిగా అయింది, మళ్ళీ ఎందుకు మళ్ళీ పాత జీవితంను గుర్తు చేసుకుంటావు, ఇట్లనే ఉండు అని చెప్పారు. ఇట్లనే ఉండమని చెప్తే నేను అన్నా కదా, మరి అవన్నీ ఏం చేయాలి నేను, నా ఇంటికి వెళ్ళి ఇస్తా అని చెప్పినా, ముడుపులు కట్టినా, ఇవన్నీ ఏం చేయాలి నేను, ఈ దేవుని కోసం బ్రతికితే నా దేవుళ్ళు బాధపడయా అని చెప్పి మాట్లాడినప్పుడు అట్లనే ఆ కొద్ది రోజులలోనే మా అమ్మాయి అనిపోయింది హార్ట్అటాక్తో. హార్ట్అటాక్తో చనిపోయినప్పుడు నేను అన్నా కదా, సరే ఆమె కూడా చనిపోయింది, నా పూజలను ఆపేసిన దానికి మా దేవుళ్ళ అట్లా కోపంకే ఆమె చనిపోయింది అని చెప్పి మొండిగా మాట్లాడినా.
1: పూజలు ఆపేశాను అందుకే మీ అమ్మ చనిపోయింది.
0: మా అమ్మ చనిపోయింది, నన్ను ఇప్పటికైనా విడిచిపెట్టేస్తే నేను పూజలు చేసుకుంటా అని చెప్పిన. వాళ్ళు అన్నారు కదా అట్లేం కాదు, ఆమెకు హార్ట్అటాక్తో చనిపోయింది అంటే, లేదు హార్ట్అటాక్తో కాదు, ఇదే పూజలు ఆపేస్తేనే చనిపోయిందని నేను అన్నా. అన్న తర్వాత లేదు అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కొద్ది రోజులు అయింది అట్లా అట్లా అట్లా. కొద్ది రోజుల తర్వాత ఇంకా అక్కడ నేను అమ్మ వాళ్ళ దగ్గర పని చేస్తుంటే అక్కడ బాసన్లు కడగటం, వచ్చిన సంఘాస్థలై ప్లేట్లు కడగటం
1: చర్చిలో,
0: చర్చిలో సరే 2000 జీతం ఇస్తా పని చేసుకొని చెప్పారు అక్కడ. నేను మా భార్య ఇంకా అక్కడనే ఉండి సరే నా ఆరోగ్యం అయితే కొంచెం సెట్ అయ్యేదాకా ఏదో ఒక పని చేసుకోవాలి కదని చెప్పి ఆ బాసన్లు దమ్మటం, అక్కడ పని చేయటం, ఊడవటం అవన్నీ చేసిన. చేసుకుంటూ చేసుకుంటూ అలా కొద్ది రోజుల తర్వాత ఒక సంవత్సరం అయింది. సంవత్సరం తర్వాత అసలు నిజంగా దేవుడు అంటే ఈయననే కావచ్చు, మరి ఇంతగానం మంది వస్తారు, ఇంతగానం మంది పోతారు, వచ్చిన వాళ్ళు నడవలేని వాళ్ళు నడవటం, పక్షవాతంతో ఉన్న వాళ్ళు లేవటం చూసిన నా కళ్ళతోని అక్కడ. అప్పుడు అనుకున్నా నిజమైన దేవుడు దేవుడు అంటారు కదా, అసలు ఇది ఎట్లా జరుగుతుంది, ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ఒకసారి నేను తెలుసుకోలేదు దీన్ని, ఇది దీని వెనకాల ఏముందని చెప్పి నేను ప్రయత్నం చేసిన, వాళ్ళ మీద ప్రయోగాలు చేసిన, తెలుసుకోవాలి వీళ్ళు ఏం చేస్తారు. అసలు నేనైతే బొట్టు పెట్టేటోని, యాప కొమ్మలు ఇచ్చేటోని, ఊదేసేటోని, పొగబట్టేటోని, మరి వీళ్ళు ఏం చేస్తారు అసలు, వీళ్ళ దగ్గర ఏముందని చెప్పి అట్లా పరీక్ష పెట్టి చూసిన. చూసినప్పుడు ఆమె బైబిల్ తీసుకొని రావటం, ఏడుసుడు బాగా అక్కడ ప్రార్థన గదిలో చర్చిలో బాగా ఏడుస్తుండే అమ్మగారు. ఈమెకి ఏం పిచ్చి పట్టింది, ఇలా ఎందుకు ఎడుతుంది, మరి ఇట్లా ఎందుకు ఎడుతుంది అని చెప్పి నేను బాగా రోజులు అట్లనే పరీక్షించి చూసినప్పుడు ఒకరోజు ఇంకా చర్చికి అడుగుతున్నా క్లీన్ చేస్తున్నా ఇట్లా మనుషులు నడిచినట్టు శబ్దం వినొస్తుంది. శబ్దం వినొచ్చినప్పుడు అమ్మగారు వచ్చిందేమని చూసినప్పుడు అమ్మ లేదు, ఎవరు లేరు పైన, ఎవరు లేరు అమ్మ పిలిచినావా అని చెప్పి పోతే, నేను రాలేను పైకి రాలే పిలవలేను కూడా అని అమ్మ అన్నది. తర్వాత మళ్ళొక రోజు శుక్రవారం ప్రార్థన అవుతుంది, సత్యం సత్యం అని పిలిచినారు శబ్దం. సత్యం సత్యం అని పిలిస్తే నేను అన్నా కదా అమ్మ ఏమైంది అని చెప్పి పోతే, నేను పిలవలేనయ్యా నిన్నేందుకు నేను పిలిచిన,
1: పాస్టర్ అమ్మగారు
0: నేను పిలవలేనయ్యా, నేను మైకులు సెట్ చేయు, అక్కడ కార్పెట్లు గిట్ల వేసేయు, ప్రార్థన స్టార్ట్ చేద్దాం ఇంకా అని అమ్మన్నది. నేనన్నా పిలిచినావు కదా అమ్మ, ఇప్పుడు ఏం విషయం అంటే నేను పిలవలేనయ్యా అన్నది. సరే ఎవరో నా భ్రమ అనుకుని అట్లనే అట్లా అట్లా సంవత్సరం గడిపిన తర్వాత ఇంకా నా మనసులో ఉంది శివయ్య పూజ చేయాలని, కానీ అయినప్పటికీ కూడా అక్కడనే వండుకుంటూ పరిచర్య చేసుకుంటూ ఆ పని ఈ పని చేసుకుంటూ ఉన్నా. ఇంకా అట్లా ఉండి ఒకరోజు ఏమైందంటే ప్లేట్లు దొమ్ముతుండగా నీ పని ఇది కాదు అని ఒక శబ్దం వినబడుతుంది. నా పని ఇది కాదంటే నేను చేసుకోకపోతే నడవది, ఖచ్చితంగా పొట్ట తిప్పలకు ఏదైనా చేసుకోవాలా, ఇక్కడ ఉన్నాం కాబట్టి నిజాంబాద్ జిల్లా కాబట్టి ఖచ్చితంగా పని చేసుకోకపోతే మనకు ఎవరు పెడతారని చెప్పి చేసుకోవాలి కదా, నీ పని ఇది కాదంటే మీరు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇట్లా ఎందుకు వినిపిస్తుంది శబ్దం అని చెప్తే ఆమంది కదా నీ భ్రమ, ప్రార్థన చేసుకో, ఏం కాదు దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆమంది. ఇంకొక ఆమె కర్ణమ్మ అని ఉంటుంది, ఆమె దగ్గరికి అయిన తర్వాత ఆమె ప్రార్థన చేసి ఏమన్నదంటే దేవుడే మాట్లాడుతున్నాడు స్వరంతో, దేవుని మాటలు లోబడి అంటే నేను అన్నా కదా అసలు ఆయన ఎట్లా మాట్లాడతారు నాతోని, నేను పూజారిని, ఆయన నాతో ఎందుకు మాట్లాడతారు, నాతో ఏం పని ఆయనకి మాట్లాడటానికి, ఆయన స్వరం విన్నవా నువ్వు అన్నది. అంటే ఇట్లా శబ్దం వినబడ్డదమ్మా ఆయన, నాకేం తెలియదు స్వరం వినబడ్డదని చెప్పి సరే వదిలేసి ఒకరోజు పండుకున్నా. పండుకున్న తర్వాత సత్యం నువ్వు లేవు ఇక్కడికి వెళ్ళే, సత్యం నువ్వు ఇక్కడికి నుంచి లేవు అని చెప్పి ఒక శబ్దం వినబడ్డది. వినబడ్డ తర్వాత ఎందుకు నన్నెవరు వెళుతున్నారని చెప్పి అందరిని చూస్తే అందరు పండుకున్నారు. పండుకున్న తర్వాత పొద్దున మళ్ళమ్మ దగ్గరికి వచ్చి అడిగితే అమ్మ ఏమన్నదంటే, కీర్తనలు 91 చదువుకుంటే అది ఎక్కడుంటుందో నాకు తెలియదు అని నేను అన్నా. దావీది కీర్తనలు 91 చదవంటే అది ఎక్కడుంటుందో నాకు తెలియదు అని చెప్పినప్పుడు ఆమె తీసిచ్చింది. తీసిస్తే నేను 7th చదువుకున్నా, నాకేం చదువు రాదు. దాన్ని ఒక 3 చదివిన, ఆ దావీది కీర్తన 91 3 చదివిన, కొంచెం కొంచెం కొంచెం కొంచెం. ఆ విధంగా చదువుకుంటూ చదువుకుంటూ మళ్ళా అట్లా ఒక 6 గడిపేసిన అక్కడనే. సంవత్సరం నర అవుతుంది. ఇంకా అట్లా అట్లా గడిపేసిన తర్వాత, ఇంకా గడిపిన తర్వాత ఏమైందంటే, మళ్ళీ అమ్మ అంటుంది కదా, దేవుడు నిన్ను ఎన్నుకుంటుండు, దేవుని సేవ కోసం నిలబడతావా నువ్వు అని అడిగింది అమ్మ ప్రార్థన రోజు. దేవుని సేవ కోసం నిలబడతావు అంటే నేను అన్న కదా, నీకేమన్నా పిచ్చి పట్టిందమ్మా, నేను 7th చదువుకున్నా, నేను పని చేసుకోకపోతే మాకెవరు కడుపులోకి పెట్టరు, మీలాగా సంకల బైబిల్ పెట్టుకొని తిరగడంటే ఇంకా నేను ఒప్పుకోను, నేను మళ్ళీ నా దాంట్లోకి నేను వెళ్ళిపోతా, నా పూజలు చేసుకుంటే నాకు 10, 5, 100, 200, 500 ఇస్తారు, ఎవరైనా ఏమన్నా ఇస్తారు, కానీ ఈ సంకల బైబిల్ పెట్టుకొని తిరిగితే ఎవడు పోషిస్తాడు నన్ను అని చెప్తే, ఆమన్నది కదా, ఆకాశ పక్షులను పోషిస్తున్నా, మిమ్మల్ని పోషించను అన్నాడు దేవుడు, పోషిస్తాడయ్యా అంటే నేనన్నా, నీ బ్రహ్మాదంతా నేను అట్లా చెయ్యను నాతో కాదు అని నేను చెప్పిన. చెయ్యంటే అమ్మ రోగం పెట్టి పట్టుకుంటాడు దేవుడు అని అమ్మ అన్నది. ఏం రోగం పెట్టినా సరే కానీ నాతో కాదు, ఏదో ప్లేట్ దోమటం కడగటం మందిరం ఊడవటం అంటే సరే చేస్తా, అవి ఏదో చెయ్యొచ్చు కాబట్టి చేస్తా, కానీ నాకు బైబిల్ చదవరాదు, నేను చేయలేను, నాతో కాదు అని మొండిగా మాట్లాడినా. మొండిగా మాట్లాడినప్పుడు నీ ఇష్టం అని చెప్పింది. నీ ఇష్టం అని చెప్తే నేనన్నా కదా, అట్లనే పని చేసుకుంటున్నా. ఇంకా పని చేసి ఇంకా అమ్మ దగ్గర కోవటం కూడా కోపం వచ్చి వదిలేసిన, వదిలేసి అక్కడక్కడ పని చేసుకోవటం, వంటలు చేయటం, తిరుగుతున్నా. అట్లా తిరుగుతుంటూ ఆదివారం చర్చికి వస్తూ శుక్రవారం ప్రార్థనకు వస్తూ ఉన్నప్పుడు అమ్మ ఏమన్నదంటే, సత్యం నువ్వు దేవుని కోసం నిలబడాలని ఇట్లా మాట్లాడుతుంది, వాక్యం ద్వారా మాట్లాడుతుంది, నువ్వు బ్రదర్ దేవుని కోసం నిలబడాలా, దేవుని కోసం నిలబడాలి అన్నప్పుడు నేను అన్న కదా, దేవుని కోసం నిలబడాలని నిలబడాలంటే అసలు ఎట్లా నిలబడతారు, ఏం చేయాలా, ఆ ప్రార్థన ఎట్లా చేయాలో కూడా నాకు తెలియదు, వాక్యం ఎట్లా చెప్పాలో నాకు తెలియదు, అసలు దేవుని కోసం ఇది కూడా దేవుని పని కాదా అని చెప్పి అడిగిన. ఈ ప్లేట్లు కడగటం మందిరం ఉడవటం ఇది కూడా దేవుని పని కదా, ఇది దేవుని పని చేసినట్టు కాదమ్మా, ఇంకా దేవుని పని అంటే నాతో కాదు అని చెప్పి మాట్లాడిన. ఆమన్నది కదా నువ్వు ప్రేయర్ చేసుకో అన్నది. ప్రేయర్ చేసుకుంటే నాకు ప్రార్థన చేసుకున్నాడు తెలియదు, ప్రార్థన చేయటం రాదు, సరే దేవుని చిత్తం అని చెప్పేసి అట్లనే కొద్ది రోజుల తర్వాత వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందో నేను తెలుసుకోవాలా, అసలు వీళ్ళు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి ఒకరోజు 6 మీటింగ్కి వెళ్ళిన, జాన్వెస్లీ మీటింగ్కి వెళ్ళినప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ వాగ్దానాలు ఇస్తారు, వాగ్దానాలు ఇస్తే నేను ఒక వాగ్దానం తీసుకున్నా, ఆ వాగ్దానంలో ఏమొచ్చిందంటే, నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవను అని చెప్పి వాగ్దానం వచ్చినప్పుడు నేను అనుకున్నా కదా, అబ్బా నాతో నేను చెప్పిండు నన్ను ఎందుకు విడిచిపెట్టాడని ఆ చదువచ్చిన వాళ్ళకు చూపించి నగిన, కొంచెం మిగతాలుగా మాట్లాడిన, ఎందుకు నన్ను ఎందుకు విడిచిపెట్టాడు ఆయన, ఆయన నేను విడిచిపెడతా వదిలేసుకుంటా, ఆయన ఎవరు అసలు నన్ను వదిలిపెట్టడానికి ఆయన ఎవరు నేనెవరు అని ఇట్లా మొండిగా మాట్లాడినప్పుడు, ప్రార్థన చేసుకో బ్రదర్ ప్రార్థన చేసుకో బ్రదర్ అని కరుణమ్మ గారు మేరమ్మ గారు ఊరికే చెప్పేవాళ్ళు. చెప్తే నేనన్నా కదా, వాళ్ళకు పిచ్చి పట్టింది, దేవుని పిచ్చి పట్టింది వాళ్ళకు, వాళ్ళు ప్రార్థన అంటారు, ప్రార్థన చేసుకుంటే ఇంట్లో కూర్చుంటే ఎవరు పెడతారు అసలు కడుపులోకి, ఎవరు నడుపుతారు అని చెప్పి ఇట్లా మొండిగా మాట్లాడి తర్వాత ఒకరోజు ఆయనతో ఏమైందంటే, సరే ఖచ్చితంగా తెలుసుకోవాలా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందని చెప్పి 40 నేను కఠినంగా మరి ఉపవాసమే ఉంటా, మరి ఆ నిజమైన దేవుడు అంటారు కదా, నిజమైన దేవుడు అయితే నన్ను బ్రతికిస్తాడా, 40 ఏం తినకుంటూ ఉంటా అని చెప్పి మొండిగా మాట్లాడినా. ముందుగా మాట్లాడినప్పుడు మా భార్య కూడా నాకు సహకరించి సరే చెయ్యు అని చెప్పింది. సరే చెయ్యు అని చెప్పినప్పుడు 40 రూమ్లో కూర్చుండి పొద్దున నుంచి సాయంత్రం నైట్ దాకా, మళ్ళీ నైటు 7 బయటకు అత్తుంటి, ఇంకా చెయ్యొచ్చు చెయ్యరని ప్రార్థన, అంతగానో మేము తెలియ దేవుని కోసం, నువ్వు నిజంగా దేవుడివేనా, మరి నాతో మాట్లాడతావా, నువ్వు నిజంగా దేవుడివేనా, అసలు నువ్వు దేవుడివేనా, ఇట్లనే చేస్తుంటి. అట్లా 40 ప్రార్థన చేసుకుంటూ 2 రొట్టెలు చపాతీలు కొంచెం నీళ్లు తాగి 40 రోజులు గడిపేసిన. ఆయన ఆయనతో మాట్లాడాలి, ఆయన దేవుడైతే, ఆయన నిజంగా దేవుడైతే, ఆయన యేసుప్రభు అయితే అని 40 రోజులు ఆ విధంగా ఒక రూమ్లోనే ప్రార్థన చేసుకున్నా. రోజు ప్రార్థన చేసుకుంటూ 40 రోజుల తర్వాత దేవుడు ఒక మనిషి మనం మాట్లాడినట్టుగా స్వరంతో నిన్ను నేను వదిలిపెట్టను, నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువను అని ఒక శబ్దం వినబడ్డది. శబ్దం వినబడితే నేను అన్నా కదా, నాకేదన్నా కనబడితే నేను నమ్ముతా, ఈ మాటలు నేను ఎవరో మాట్లాడితే నేను నమ్మను, ఎవరో నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పి మాట్లాడినా. దేవుడు ఆ స్వరంతో ఏమన్నాడంటే, ఈ 40 రోజుల ఉపవాసం అయిపోయిన తర్వాత నువ్వు చందుర్తి గ్రామం వెళ్ళిపో అన్నాడు. చందుర్తి గ్రామం అంటే ఎక్కడో నాకు తెలియదు, ఆ విలేజ్ ఎక్కడ ఉంటుందో నాకు అర్థం కాదు. చందుర్తి గ్రామం వెళ్ళిపో అన్నప్పుడు నేను వాళ్ళని అడిగిన, చందుర్తి గ్రామం ఎక్కడుంటుంది ఎక్కడుంటుంది అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు అన్నారు కదా, సిరిసిల్ల జిల్లాది వెమ్లవాడ దగ్గర ఉంటుంది అని చెప్తే నేను అన్నా కదా, సరే చందుర్తికి వెళ్ళాలి కానీ ఎక్కడికి వెళ్ళాలి ఎవరింటికి వెళ్ళాలి అన్నప్పుడు నేను నీతో ఉన్నాను అన్నాడు. అన్నప్పుడు నమ్మలే, నాతో నీవేంది ఉండేది, నాతో మనుషులు ఎవరు లేరు, పక్కకు ఎవరు కనబడతలేరు, నాకు ఎవరితో నేను వెళ్ళాలని చెప్పి వెళ్ళిన అక్కడికి. వెళ్ళిన తర్వాత వెళ్ళాలని ఇష్టపడ్డ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఎవరింటికి అక్కడ ఉండాలని చెప్పి అడిగిన. దేవుడు ఆ స్వరంతో ఏమన్నాడంటే, చందుర్తిలో స్వప్న రోగంతో భయంకరంగా బాధపడుతుంది, ఆమెకు ప్రార్థన చేయను వెళ్ళిన తర్వాత అని చెప్పిండు.
1: ఆ మాట మీరు నమ్మారండి?
0: నమ్మిన అంటే టెస్ట్ చేస్తున్నా ఇంకా, నేను
1: దేవుణ్ణి టెస్ట్ చేస్తున్నాను,
0: టెస్ట్ చేస్తున్నా ఇది నిజమా, ఈ మేరమ్మది నిజమేనా, ఇది నిజంగా నేనా, టెస్ట్లోనే ఉన్నా నేను, ఇంకా పూర్తిగా నమ్మలే. వెళ్ళిన తర్వాత స్వప్న అంటే ఎవరు, స్వప్న అంటే ఎవరు అని అక్కడ అడగరాదు కదా మనం. అయితే అత్తమ్మ వాళ్ళు ఉంటారు అక్కడ చందుర్తిలో, అప్పుడు ఇప్పుడు జమాన్లో మన చుట్టాలు వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, స్వప్న అంటే ఎవరు అత్తమ్మ అని అడిగితే ఆమె అన్నదంటే, స్వప్నలు 4 ఉన్నారు, ఏ స్వప్న అని చెప్పాలా నీకు అన్నది. 4 ఉన్నారంటే నువ్వు నిజంగా దేవుడివి కావు, 4 స్వప్నలు ఉన్నారంటే నాకు ఒక్క స్వప్న అని చెప్పినావు అని చెప్పి అక్కడ తిడుతున్నా. ఇంకా మళ్ళా దేవుని దూషిస్తున్నా మనసులో, వేధిస్తున్నా, అసలు దేవుడు ఏం దేవుడు ఇది, నన్ను ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చిండు, ఆయనకు నాకు పిచ్చి పట్టిందా, ఆయనకు పిచ్చి పట్టిందా అని చెప్పి ఇట్లనే తిడుతున్నా. ఏ స్వప్న అని చెప్పిండు, వాళ్ళ మార్వేరు ఏం చెప్పిండ్రు, ఎవరు చెప్పిండ్రు నీకంటే, ఎవరు చెప్పలేరు ఒక వ్యక్తి చెప్పిండని చెప్పిన. ఆ వ్యక్తి ఎవరో వాళ్ళకి చెప్తలేను, ఇంకా వాళ్ళు కూడా నీకు పిచ్చ అంటారు అని చెప్పి అక్కడ అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, స్వప్న అంటే ఏ స్వప్నను తెలుసుకోమరే లోలో ఫోన్ చేయి అన్నప్పుడు, సరే ఒక నిమిషం అయితే ప్రేయర్ చేద్దామని చెప్పి కూర్చుండి మనసులో మళ్ళా యేసుప్రభు వాళ్ళెవరు నతను చెప్పు మరి అని అన్నప్పుడు, ఆమె రోగంతో బాధపడుతుంది, వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద అరటి చెట్టు ఉందని చెప్పిండు. సరే ఇదొక టెస్ట్, మళ్ళా వాళ్ళ అరటి చెట్టు ఎక్కడుందో, వాళ్ళ ఇంటి దగ్గర అరటి చెట్టు ఉందట అత్తమ్మ, ఆమె రోగంతో బాధపడుతుందట అంటే, అరటి చెట్టు ఉందన్నమాట నిజమే కానీ ఆమెకి ఏం రోగం లేదు అని చెప్పిండు. చెప్పినప్పుడు మరి సరే ఆమెను అయితే ఒకసారి తీసుకురా మాట్లాడదామని చెప్పినప్పుడు ఆమె వచ్చింది, మంచిగా రెడీ వచ్చినప్పుడు ఆమెకి ఏం రోగం లేదు, నన్ను రోగం అని చెప్పి తీసుకొచ్చినావు అని చెప్పి మళ్ళీ మనసులో తిట్టుకుంటున్నా. ఆమెకి ఏం రోగం లేదు, రోగం అని చెప్పినావు, అసలు ఏం రోగం ఉంది ఆమెకి అని చెప్పి తిట్టుకుంటున్నప్పుడు ఒక్క నిమిషం ప్రార్థన చేయాలని మళ్ళీ ఆలోచన వచ్చింది. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామమ్మా అని చెప్పి ప్రార్థన చేస్తుంటే ఆమె విపరీతంగా ఏడుతుంది. ఆమె విపరీతంగా ఏడితే నేనేమంటున్నా కదా, ఈమెకి ఏం పిచ్చిలేసింది, అక్కడ మేరమ్మ అట్లనే ఏడిచింది, ఈమె కూడా అట్లనే ఏడుతుందని చెప్పి ఏమైందమ్మా అని అడిగితే, మీరెవరు అంటే, నేను ఇట్లా ఒక దేవుడు మాట్లాడితే వచ్చినమ్మా, క్రిస్టియనా మీరని చెప్తే మేము క్రిస్టియన్ అయ్యా, మీరు క్రిస్టియన్ అంటే ఆ క్రిస్టియన్ అని చెప్పిన, క్రిస్టియన్ అని చెప్పిన తర్వాత ఆమె ఏమంటుందంటే, మా కోసం ప్రార్థన చేయండి అంది. ఏమైందమ్మా అని చెప్తే, మీరు ప్రార్థన చేయడం మీకు తెలుస్తుంది కదా అని ఆమన్నది. తెలిసేది ఏముందని చెప్పి మళ్ళీ దేవుడిని అడుగుతున్నా లోపల, ఆమె రోగంతో అన్నావు కదా, ఆమె ఆరోగ్యంగా ఉంది, ఏం రోగం ఉందని చెప్పినప్పుడు ప్రార్థన చేస్తుంటే నా కాళ్ళ మీద పడి బాగా ఏడుతుంది. కాళ్ళ మీద పడి ఏడిచినప్పుడు నేను అడిగిన కదా, ఏమైందమ్మా నీ ప్రాబ్లం ఏంది అని అడిగినప్పుడు, అయ్యా నన్ను వ్యభిచారు రాలివని అందరు కూడా మా ఊళ్ళో దూషించి నాకు గుండు తీసి చెప్పులు మెడలేసి నన్ను దూషించి నాకు కులం బంధు పెట్టిండ్రు, నాకు సంవత్సరం అవుతుంది, నన్ను ఎవ్వరు కూడా మాట్లాడియ్యరు, నువ్వు నా కోసం వచ్చినావంటే దేవుడు గొప్పోడు అని ఆమన్నది. అన్నప్పుడు నేను అనుకున్నా కదా, నాకు ఇంకా కొంచెం ఆసక్తి పుట్టింది, సంవత్సరం నుంచి మాట్లాడలేని వ్యక్తులతో నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చిండు అంటే ఆయన నిజంగా దేవుడే కావచ్చు అంటే పూర్తిగా నమ్ముతలే కావచ్చు అని చెప్పి ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆమె అన్నది కదా, మాకోసం ఇంకెక్కువ ప్రార్థన చేయండి అయ్యా, నాతోని ఎవరికి కూడా పనికిరాని దాన్ని నేను, కానీ ఆ దేవుడికి నేను పనికొచ్చేటట్టుగా నన్ను నిన్ను తీసుకొచ్చిండు నన్ను అని చెప్పి అన్నది. ఆ విధంగా నమ్మిన తర్వాత ఇంటికి వచ్చినాం. ఇంకా ఇంటికి వచ్చినాం, నిజామాబాద్కి వెళ్ళినాం. నిజామాబాద్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఈమె దగ్గర ఉంటే ఇట్లనే టార్చర్ పెడుతుంది మనల్ని, మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఏదో వీలైనప్పుడు వీలైనప్పుడు పార్ట్ టైం జాబ్ లెక్క దేవుని పని చేయాలి, కానీ మొత్తమే ఆయన మీద డిపెండ్ అయితే మనకు ఎవరు పెడతారని చెప్పి మా భార్యను తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చినాం.
1: ఉప్పు నమ్మరే మీరు నిజమైన దేవుడని
0: పూర్తిగా నమ్మతలే,
1: నమ్మలేదు.
0: టెస్ట్ కొంచెం అంతే
1: తెలుసుకో,
0: నమ్మలేదు, నమ్మలే. మామూలుగా అంటే తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి, తెలుసుకోవాలని అంతేగాని నమ్మలే. ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు గిట్ల ఏమంటారంటే కొంచెం అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు ప్రేయర్ చేసుకోవటం, టైం దొరికినప్పుడు దేవుణ్ణి అడగటం, ప్రార్థన చేసుకుంటే మా వాళ్ళు ఏమన్నారంటే సండే సండే చర్చికి పోతున్నాం అత్తున్నాం కదా అయిపోయింది, డిప్రెషన్లు ఎందుకు ఉంటున్నావు అట్లా గంటలు గంటలు అని చెప్పి వాళ్ళు అడిగారు. అంటే టెస్ట్ చేస్తున్న దేవుణ్ణి తెలుసుకోవటానికి అంటే అట్లా శాపం అత్తది, అట్లా అడగద్దు దేవుణ్ణి అట్లా అనద్దు అని మా అమ్మ వాళ్ళు అన్నారు, మా భార్య వాళ్ళు. మా అమ్మ చనిపోయింది అప్పటికి, మా భార్యకి ఇట్లా అన్నారు దేవుడు శాపం అత్తది, టెస్ట్ ఏం టెస్ట్ దేవుడి దగ్గర అడిగేటప్పుడు టెస్టులు అడగద్దు అట్లా అని చెప్పి వీళ్ళు అన్నారు. అట్లా అట్లా ప్రార్థన చేసుకుంటున్నా, ఇంత చేసుకుంటున్న తర్వాత మా నాన్న వ్యతిరేకమైండు నాకు, మా నాన్న వ్యతిరేకమై ప్రార్థన కోతున్నాం అత్తున్నాం సండే సండే, అంతేకాని దేవుడు పిచ్చలేసిందా నీకు, మొత్తం ప్రార్థన ప్రార్థన అంటున్నావు. ఆ ఫోటోలు ఎక్కడైతే ఉన్నాయో అదే రూమ్లో సెటప్ చేసుకొని ఇంకా ప్రార్థన చేస్తుంటే ఇంతే, యేసుప్రభు నువ్వు దేవుడువా, యేసుప్రభు నువ్వు గొప్ప దేవుడు వట, సరే మరి నాకు మాట్లాడతావు నాతో ఇట్లా ఇట్లా చేసుకునే వ్యక్తిని. తర్వాత తర్వాత మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే దేవుని పిచ్చలేసిందా నీకు, దేవుడు దేవుడు దేవుడు అంటున్నావు, మొన్నటిదాకా ఆ దేవుడు పిచ్చలేసింది, ఇప్పుడు ఈ దేవుడు పిచ్చలేసిందా అని చెప్పి వాళ్ళు అన్నారు. నేను అన్నా కదా నాకు అది కావాలా ఇది కావాలని చెప్తలేదు, నేను అదే భక్తిని, కానీ ఇప్పుడు మాత్రం ప్రార్థన చేసుకుంటున్నానంటే సండే సండే చర్చి కోదాం రా అని చెప్పి గుంజుకపోయినారు వాళ్ళు. చర్చికి పోతే నాకు మనశ్శాంతి లేదు ఇంక, అక్కడ మళ్ళా చిన్నవాళ్ళగొట్లో మనశ్శాంతి లేదు, అక్కడ ఆ చర్చిలో కూర్చుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపించింది చిన్నవాళ్ళగొట్లో. వెళ్ళిపోలే వెళ్ళిపోవాలనిపించిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నా కొంచెం కొంచెం, ఇంకా కోపం వచ్చింది ఒకరోజు, కోపం వచ్చి ప్రార్థన చేసుకుంటున్నా చేసుకుంటున్నా వాక్యం చెప్తున్నాడు ఒకరోజు సేవకుడు. ఏమని చెప్తుండంటే వెచ్చగాననుండు చల్లగాననుండు, నులివెచ్చని స్థితిలో ఉండద్దు, అటు ఇటు కాకుంటే ఎందుకు రెండు పడవల సావాసం చేస్తున్నావు అని చెప్తే నన్నే అన్నాడు, అడు కావాలనే అన్నాడు, నన్నే అన్నాడు, అంటే నేను పూజ చేస్తున్నాను నన్నే అన్నాడు అని చెప్పేసి కోపం వచ్చి ఇంకా నేను రాను అని చెప్పి మొండిగా మాట్లాడుతున్నా, మొండిగా మాట్లాడుతున్నా. ఇంత మా భార్య రొట్టెలు చేసింది, అన్నం కూర చికెన్ వండింది, తిందామని చెప్పి ఇట్లా తినుకుంటూ తినుకుంటూనే ఒకటే తిన్నా, తినుకుంటూ తినుకుంటూనే వెనుకకు పడిపోయినా. వెనుకకు పడిపోయిన తర్వాత నన్ను ఎవరో తీసుకుపోయినట్టు, నవ్వు పిరిని ఎవరో తీసుకుపోయినట్టు అనిపించింది. కొద్దిసేపటి దాకా మేల్కోలేదు. మా భార్య ఇంకా ఒక డాక్టర్ ఆర్ఎంపి డాక్టర్ని తీసుకొచ్చి చూపిస్తే అమ్మ నా హార్ట్ బీట్ ఏం కొట్టుకుంటలేదు, కొంచెం కొన ఊపిరి ఉందని చెప్పినట మా భార్యకు. చెప్పినప్పుడు ఒక స్వరం వినబడుతుంది, నువ్వు ఈ లోకంలో చనిపోయినావు, నీలో నా ఆత్మ నుంచుతున్నా, బ్రతికినంత కాలం నా కోసమే బ్రతకాలా అని చెప్పి ఒక స్వరం వినబడ్డది. అర్ధగంట తర్వాత మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత ఇంకా నా మైండ్ నాకే పనిచేస్తలేదు, ఇంకా అవి తీసేయాలా తీసేయాలి తీసే, ఆ ఫోటోలన్నీ కూడా తీసుకుపోయి పారేసొచ్చిన ఇంకా వద్దు అవి మాట్లాడాయి అవి ఇవి అని చెప్పి అవి పారేసొచ్చిన. పారేసొచ్చిన తర్వాత ఇంకా ప్రార్థన చేసుకుంటున్నా, ప్రార్థన చేసుకుంటున్నా చేసుకుంటున్నా, ప్రార్థన చేసుకుంటుంటే స్వరం వినబడుతుంది దేవుంది స్వరం, నేను నీలో ఉన్నది నా ఆత్మ నా కోసం బ్రతక అని చెప్పి స్వరం వినబడితే నేను అంటున్నా కదా పని చేసుకుంటే ప్రార్థన చేస్తా, కానీ మొత్తానికి ప్రార్థన అంటే నాకు ఎవరు నడపాలని చెప్పి మొండిగా మాట్లాడుతుంటే మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే నీకు దేవుని పిచ్చలేసింది, పని చేయలేక అవన్నీ ఎత్తుకుంటున్నావు, మొన్నటిదాకా అదన్నావు ఇప్పుడు ఇది అంటున్నావు అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు ఇద్దరిని మా భార్యని నన్ను. ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన తర్వాత కిరాయికి ఉన్నాం వేరే దగ్గర, కిరాయికి ఉన్న దగ్గర వాళ్ళు ఏమన్నారంటే దీపం పెట్టుకునేటట్టు అయితేనే మా ఇంట్లో ఉండాలి తప్ప ఈ విధంగా ఉంటే మేము క్రైస్తవులకు రూమ్ ఇయ్యమని చెప్పారు. అక్కడి నుంచి వెళ్ళగొట్టేశారు. ఇంకో దగ్గరికి పోయినాం, వాళ్ళు కూడా క్రిస్టియన్ వాళ్ళకు మేము ఇయ్యమని చెప్పారు. అట్లా అట్లా అట్లా కొద్ది రోజులు తిరిగినా కానీ దేవుడు ప్రార్థన చేసుకున్నాడు మర్చిపోతలేను. ప్రతి శుక్రవారం 3 గంటల దాకా నీళ్ళు తాగకుంటుండు, అదే పూజ లెక్క ఇప్పుడు కూడా పాటించాలా, ఒక యేసుప్రభు గొప్ప దేవుడని కొంచెం కొంచెం తెలుసుకోవాలా, ఇంకా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసుకోవాలని చెప్పి 3 గంటల దాకా ఏం తినకపోతుండ్రి. తినకుండా ప్రార్థన చేసుకుంటూ అట్లనే 3 గంటల దాకా నాకు అది కచ్చింది అంత ప్రార్థన చేసుకుంటూ ఉండగా, ఒకరోజు ఫస్ట్ కరోనాల ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు. బయట కిరాయికుంటున్నా అట్లా ఉపాధి పనికి పోతుంటుంది, కరువు పనికి. పని చేసుకునే వ్యక్తులం, పని చేసుకుంటూ చేసుకుంటూ ఒకరోజు ఏమైందంటే, ఇట్లనే ప్రార్థన చేసుకుంటున్నా ఒక ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళినా. మా భార్య కొంచెం గొంతులో థైరాయిడ్ వచ్చిందని చెప్పి ఆ మందులకు మెడిసిన్ కోసం అని పోయిన తర్వాత ఆమె ఏమన్నదంటే, పైసలు ఇస్తేనే మెడిసిన్ ఇస్తా అని చెప్పారు. మా దగ్గర అప్పుడు అంతంత మట్టుకే, పైసలేం లేవు, ఉపాధి పని కోతుంటే ఏదో వీలైనప్పుడు ప్రార్థన చేసుకుంటుంటే. ఆమె అంటే 500 ఇస్తేనే మెడిసిన్ ఇస్తామని ఆ డాక్టర్ అన్నాడు. 500 లేవు కదా మా దగ్గర, ఒక 150 ఉంది అని చెప్తే, 150కి మందులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి వాళ్ళు అన్నారు. మందులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర కూర్చుండి కొంచెం మీరు హిందువులా అది ఇది అని చెప్పి మాట్లాడుకుంటూ ఆ 150 వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన డబ్బు మళ్ళీ ఇస్తా కానీ ఇప్పటికైతే ఇయ్యండి సార్ అని చెప్పి తీసుకొచ్చిన. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఆ పైసలు ఇచ్చడానికి అని పోయినప్పుడు వాళ్ళు గొడవ పెట్టుకుంటుంటారు, భార్యాభర్తలు విపరీతంగా గొడవ పెట్టుకుంటున్నప్పుడు నేనన్నా కదా వాళ్ళ దగ్గర కూర్చుండి, అమ్మ అత్తెందుకు గొడవ పెట్టుకుంటుండ్రు, ఒకసారి దేవుని గురించి తెలుసుకో, నేను కూడా ఇంట్లో హిందువులు ఎక్కున్నా ఇట్లా తెలుసుకున్నా, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో నేను కూడా తెలుసుకుంటున్నా, కొంచెం తెలుసుకో అమ్మ అని చెప్పి నేను అడిగిన. అంటే మీరు ఫాస్టరా అంది. ఇంకా నా నోటికి ఫాస్టర్ అనే చెప్పుకుంటున్నా, నేను ఫాస్టర్ అని చెప్పుకుంటున్నా.
1: పూర్తిగా విశ్వసించారండి?
0: కొంచెమే, ఇంకా తెలుసుకుంటున్నా దేవుణ్ణి, ఇంకా నమ్ముతున్నా, ఎందుకంటే ఆయన చేస్తున్నాడు కదా. మా భార్యను అంటున్నా, పాల ప్యాకెట్కి కూడా పైసలు లేవు మన దగ్గర, మనం అసలు ఎట్లా ఉపాధి పని కూడా కరువు పని పైసలు కూడా మనకు రాలేవు, ఎట్లా మరి ఎట్లా చేసుకుందామని చెప్పి అడిగినప్పుడు ఆమె అన్నదంటే ఏంటంటే, ఒక ఖాతాలో 1000 రూపాయలు ఉన్నాయి, అంటే ఖాతా మీద 1000 రూపాయలు ఉంటాయి, బ్యాంకు ఖాతా మీద 1000 రూపాయలు ఉంటాయి, ఆ ఖాతా కొట్టేసి ఆ 1000 రూపాయలు తీసుకొస్తామని చెప్పి బ్యాంకుకి వెళ్ళింది. ఆమె పెళ్ళైన కొత్తలో అక్షర భారత్ అని చెప్పేది, సాక్షర భారత్ అని రాత్రిబడి చెప్పేది. అయితే అవి ఎప్పుడు వేసారో మాకు తెలియదు డబ్బులు, ఆ డబ్బులు ఎప్పుడు వేసారో తెలియదు. ఆ 1000 రూపాయలు తీసుకొస్తాని చెప్పి చెక్ చేపించడానికి పోయితే అందులో 10,000 ఉన్నాయి, ఇవి కాక ఇంకో 10,000 ఉన్నాయి, 11,000 ఉన్నాయి. ఏమన్నది కదా నాతోని, 10,000 ఉన్నాయి ఇంట్లో అంటే నేనన్నా నీకు నెత్తికిట్లా ఖరాబ్ అయిందా, మనకెవరు ఎత్తారు 10,000, నీకు పిసలేసిందని చెప్పి తిట్టిన. నిజంగానే 10,000 ఉన్నాయంటే నేనన్నా కదా సరే నమ్ముతలేను నేను, ఒక 5,000 అయితే తీసుకురా నమ్ముతా మరి ఖచ్చితంగా ఉన్నాయా అని చెప్తే 5,000 తీసుకొచ్చింది. నాకు అనిపించింది అసలు ఇట్లా ఎట్లా పాసిబుల్ అయింది ఇది, ఇది ఎట్లా అసలు సాధ్యం అని చెప్పి మళ్ళొకసారి అయితే ఆయనను అడుగుదాం అని చెప్పి మళ్ళీ ఒక నిమిషం ప్రార్థన చేస్తున్నా. మళ్ళొక నిమిషం ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆకాశ పక్షులను పోషించలేనా అని చెప్పింది కదా మేరమ్మ గారు, నిన్ను నేను పోషిస్తాను భయపడకని చెప్పి మళ్ళొక స్వరం వినబడ్డది. ఆహా దేవుడు ఈ విధంగా పోషిస్తున్నాడేమని చెప్పి ఇంకా పూర్తిగా దేవుడి మీదకి డిపెండ్ అవుతుంది, ఇంకా తెలుసుకోవాలి ఈయన గురించి ఇంకా అని చెప్పి ఇంకా ప్రార్థన చేసుకుంటూ 5,000 బస్ ఛార్జీలు కట్టుకొని వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత బాగా వ్యతిరేకమైంది ఇంకా ఇంటికాడ, ఇంకా ఇక ఎక్కువ ప్రార్థన అయిపోయింది తక్కువ పని అయిపోయింది, ఎక్కువ శాతం ప్రార్థనలు దేవుడితో గడపాల ఆయన తెలుసుకోవాలి ఇంకా అని చెప్పి తక్కువ పని చేసిన. మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే, ఇంకా ఈయనకి దేవుని పిచ్చలేసింది, ఇంకీడు బతకడు, ఇంకా వీడికి మెంటల్ అయిపోయింది మైండ్, మొన్నటిగా ఆ పూజ అన్నాడు ఇప్పుడు ఈ పూజ అంటున్నాడు, వాడు మెంటల్ అయ్యండి అని చెప్పి మా భార్యకు లేని పోని చెప్పినారు. చెప్తే ఏమన్నదంటే, ప్రార్థన చేసుకునే మందం చేసుకో అంతే, కానీ మొత్తం బైబిల్ పట్టుకునే తిరుగుతున్నావు గంటలు దేవునితో గడుపుతున్నావు నాతో ఉండవా ఇంకా అన్నది, నాతో ఉండవి ఇంకా నాతో మాట్లాడవా, నీకు దేవుని పిచ్చాను ఇంకా నా పిచ్చి లేదా అని చెప్పి మొండిగా మాట్లాడింది. నేనన్నా కదా నీతో తక్కువ సేపు ఉంటావు కానీ దేవునితో ఎక్కువ సేపు ఉండాలా, ఆయన ఆ 10,000 ఇచ్చిండి అది ఎట్లా సాధ్యమైంది అని నేను అడగాల తెలుసుకోవాలా అని చెప్పి మళ్ళా ఒక 30 రోజులు ఉపవాసం చేయాలని మళ్ళా అంటే ఏమంటుందంటే, మనకు పిల్లలు ఏం లేరు, నీకు నా మీద పిచ్చలేదు కానీ దేవుని పిచ్చలేసింది, నేను ఏదో ప్రార్థన చేయించిన అంతే, చర్చికి వెళ్దాం అర్థం అని చెప్పిన అంతే, కానీ ఇంత పిచ్చి లేపుకుంటామని తెలియదు అని మేము మాట్లాడుతుంది. నేనంటున్నా ఏంటంటే, వీళ్ళు ఏదో మాట్లాడితే వీళ్ళ మాటలు ఎందుకు వినాలా, ప్రార్థనలు గడపాలని చెప్పినప్పుడు ఇంకా ఈమె వెళ్ళిపోయింది, ఇట్లా చేస్తే నేను ఉండను నీతట అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళని పిలిపించుకొని వెళ్ళిపోయింది. ఇంకా నేను ఉండను నీ దగ్గర, నీతో కాపురం చేయ, నేను వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయినా సరే అని అనుకోలే, ఇంకా వెళ్ళిపోయినా సరే అని అనుకోక 2 సార్లు పోయినా తీసుకొద్దామని చెప్పి, నేను రాను నీకు మొత్తం దేవుని పిచ్చలేసింది నేను రాను అన్నది. రాను అన్నాక తర్వాత ఇంటికి వచ్చిన అట్లా అట్లా అట్లా ఇంకా ఆలోచిస్తున్నా నాకు నేనే. అప్పుడున్నప్పుడేమో అందరు సంతోషంగా ఉన్నారు, ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నానో వీళ్ళందరూ వ్యతిరేకం అవుతున్నారు నాకు, అసలు ఏంది అని మళ్ళీ దేవుని అడుగుతున్నా. మళ్ళీ ఒక నిమిషం ప్రార్థన చేసుకుందామని చెప్పి ఆ 30 రోజులు ఫాస్టింగ్ ప్రార్థనలో ప్రార్థన చేసుకుంటున్నా. 30 రోజులు ఫాస్టింగ్ చేసిన తర్వాత ఒకరోజు తమ్ముడు వాళ్ళ దగ్గరికి అయినా, మా సొంత తమ్ముడు వాళ్ళ దగ్గరికి, సొంత తమ్ముడు వాళ్ళ దగ్గరికి పోయి అన్నా కదా తమ్ముడు కొంచెం ఛాయ్ అన్న అన్నమని నేరా అంటే, వాడేమన్నాడంటే నడు నాకు ఇట్లా కించి నడిచి మాట్లాడు, దేవుని పిచ్చి దేవుని పిచ్చి అని దేవుని పిచ్చి లేపుకున్నావు, ఉన్న భార్యను ఇల్లగొట్టుకున్నావు, మేము లేమా చర్చి కోతలే మాత్రలేమా మొత్తం అదే పిచ్చిలు ఉంటున్నావు నువ్వు, నడికి వెళ్ళి నడిచి మాట్లాడు అని మా తమ్ముడు అన్నాడు. ఇంకా నాన్న మాట్లాడాడు, ఇంత నుంచి వెళ్ళగొట్టేసిండు కదా నాన్న మాట్లాడాడు, ఎట్లా చేయాలా ఎట్లా చేయాలని చెప్పేసి అసలు ఎవరి కోసం బ్రతకాలా ఎవరి కోసం జీవించాలని చెప్పి ఇట్లా మెంటల్గా ఆలోచించి ప్రార్థన చేసుకొని మరి నేను చచ్చిపోవాలనుకుంటున్నా నాకు నువ్వు సహకరించని చెప్పి ప్రార్థన చేసుకొని బైబుల్ ఛాతి మీద పెట్టుకొని రైలు పట్టల మీద వండుకున్నా చనిపోవాలని చెప్పేసి. రైలు పట్టల మీద వండుకున్న తర్వాత ఏడుతున్నా విపరీతంగా ఏడుతున్నా, చచ్చిపోలే నేను చచ్చిపోలే నేను తెలుసుకోలేను నిన్ను, నాకు 10,000 ఇచ్చినావంటే నువ్వు ఎంత గొప్ప దేవుడో తెలుసుకుంటున్నా నేను, వీళ్ళు నమ్ముతలేరు నేను చనిపోవాలి ఇంకా అందరు దూషిస్తుండ్రు చుట్టాలు బంధువులు అందరు దూరం అయిపోయినరు ఎందుకోసం ఇట్లా దూరం అవుతున్నారని చెప్పి ఆ పట్టల మీద వండుకున్నా. పట్టల మీద వండుకున్న తర్వాత మళ్ళొక స్వరం వినబడుతుంది, ఎందుకు నువ్వు చనిపోవాలనుకుంటున్నావు, నా కోసం బ్రతుకు నా కోసం బ్రతుకు అంటే ఉన్నవాళ్ళు దూరం అయిపోయిన తర్వాత దేవుని కోసం మేము బ్రతుకుతామని చెప్పేసి అట్నే 2 గంటలున్న తర్వాత మా అక్కనే ఆ పట్టల కింద ఒక దగ్గర నీళ్ళు తాగుతామని చెప్పి వెళ్ళిన, బాగా ధూప అవుతుందని చెప్పి నీళ్ళు తాగుదామని వెళ్ళినప్పుడు అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది. ఒక తమ్ముడు మరణ అపాయములతో వచ్చిండు చనిపోవాలని ఇష్టపడుతున్నాడు, ఎందుకు చనిపోతావు బిడ్డ నీతో దేవుడు నేనున్నా నువ్వు ఎందుకు భయపడుతున్నావు నా దగ్గరికి రాని విపరీతమైన మాటలు చెప్తున్నాడు అక్కడ వాక్యంతో. నేను అనుకుంటున్నా కదా ఆ దేవుడు నాతో మళ్ళీ మాట్లాడుతుండేందో, బంధాలు దూరం అయిపోయినా కానీ నాకు ఆయన ఇంత ఇష్టపడుతుండ నన్ను, ఈ స్వరం ఏంది నాకు వినబడుతుందని చెప్పి అక్కడ పోయి అక్కడ కూర్చున్నా. కొద్దిసేపు కూర్చున్న తర్వాత ప్రార్థన చేసుకుంటున్నా, మరి అందరు దూరం అయిపోయినారు కదా, ఒకప్పుడు తెలవలేక నేను హిందువు ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నా, మరి నిన్ను నమ్ముకున్న తర్వాత ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, అందరు దూరం అయిపోయినారు ఎవరు లేరు, ఆయన చెప్తున్నాడు కదా నా కోసం బ్రతుకు వాక్యంలో చెప్తున్నాడు, నా కోసం బ్రతుకు ఎవరి కోసం ఎందుకో బతకదనుకుంటున్నావు ఎందుకు చింతిస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్తే ఏడుతున్నా అంతే, ఇంకా భయంకరంగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నా. మరి మళ్ళీ అనిపించింది ఆవు కదా నిజమే కదా బ్రతికితే దేవుని కోసం బతకాలి కదా, మరి ఎందుకు చనిపోవాలనుకుంటున్నా నేను, ఎక్కడైనా చర్చిలో ఏదో ఒక మ్యాట్లు వేసుకుంటాను లేకపోతే సేవ చేసుకుంటాను ఇంకా ప్రార్థన చేసుకుంటున్నా ఉంటగాని మాత్రం చచ్చిపోదు అని ఇట్లా ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పరిస్థితులు ఘోరం అయిపోయినాయి, తినడానికి బియ్యం లేవు వేసుకునడానికి బట్టలు లేవు, కొంచెం దీనస్థితి వచ్చిన తర్వాత నా భార్య వచ్చింది మాట్లాడుకుందాం వచ్చింది, ప్రార్థన చేసుకుంటాను ఇట్లనే ఉంటున్నావు మనకు ఎవరు నడుపుతారు మరి ఎప్పుడు ప్రార్థన, నేను ఇంకా పని చేసుకోకపోతే ఎట్లా, ఒక ఆడదని నడపకపోతే నువ్వు మొగడువేనా అని మాట్లాడుతున్నారు. ఇట్లా మొండిగా మాట్లాడుతుంటే నేను అన్నా కదా పని చేసుకుందామంటేనేమో ప్రార్థనకు దూరం అయితేనేమో, ప్రార్థన చేసుకుంటేనేమో పని చేసుకోలేకపోతున్నా ఎట్లా అని చెప్పేసి అట్నే ప్రార్థన చేసుకుంటూ పని చేసుకుంటున్నాం. మనం బ్రతికితే దేవుని కోసమే బ్రతకాలని చెప్పి మా భార్యకు చెప్పిన, బ్రతికితే దేవుని కోసమే బ్రతకాలంటే సరే చేయు ప్రార్థన చేసుకో కానీ పని మాత్రం చేయాలి ఖచ్చితంగా, పని చేయకపోతే మనకు నడవదని చెప్తే ఇంకా అట్లా పని చేసుకుంటూ ప్రార్థన చేసిన. ఒకరోజు దేవుడు మాట్లాడింది ఏంటంటే ఉన్న దగ్గరనే ప్రార్థన చేస్తే నేను సమస్తం నీ దగ్గరకు తీసుకొస్తా అనేకులను నడిపిస్తా నీ దగ్గరకు అని చెప్పినప్పుడు మా భార్య నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకున్నట్టు చాలు చేసినాం. ఇంకా కిరాయింట్లో ప్రార్థన చేసుకుంటే కిరాయి వల్ల ఒప్పుకోకపోతే చిన్నగా రూమ్ వేసుకున్నాం ఇంటి దగ్గర, చిన్నగా అంటే ఒక 4-5 కూర్చుండే మందమే ఉంటుంది, ఒక మంచం బట్టేంత మందమే రూమ్ వేసుకున్నాం. అవి కూడా మా కష్టం చేసి పని పైసలతో రూమ్ వేసుకున్న తర్వాత మా నాన్న ఏమన్నాడంటే ఇంక అందరితో దేవుని పిచ్చి లేచి ఇంత పెద్ద ఇల్లు వదిలేసుకొని, అన్నదమ్ములను వదిలేసుకొని, మా కుటుంబం అంతటిని వదిలేసుకొని ఆ చిన్న అటాచ్ బాత్రూమ్ కట్టుకున్నాడు అని చెప్పి ఒక తల్లిగా మాట్లాడిండు మా నాన్న. మా నాన్న యొక్క తల్లిగా మాట్లాడితే వచ్చి చూసే వాళ్ళందరూ కూడా, ఓ అటాచ్ బాత్రూమ్ కట్టుకున్నావా, దేవుడు దేవుడు అని అప్పుడేం ఆపిచ్చి ఉండే, అంత పెద్ద ఇంట్లో ఉన్నావు, ఇప్పుడు దేవుని నమ్ముకొని ఉన్నదని తెలిపోయింది, అసలు నీకు ఏమైనా మైండ్ ఉందా, అంత పెద్ద ఇల్లు వదిలేసుకొని ఈ అటాచ్ బాత్రూంలో ఎందుకు ఉంటున్నావు, ఇంట్లో చీరలు కట్టుకుని స్నానం చేసేవాళ్ళం నేను మా భార్య, చీరలు కట్టుకుని స్నానం చేసుకుంటూ ఆ రూమ్లో ఉండేవాళ్ళం, ఈ అటాచ్ బాత్రూంలో ఎందుకు ఉంటున్నావు, ఆ దేవుని నమ్ముకొని నువ్వేం గొప్పగా అయినావు, ఏం పెద్ద పెరిగినావు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడినారు అందరూ కూడా. ఆయన రుచి ఏందో నేను తెలుసుకున్నా కాబట్టి నేను మీరు ఎన్ని మాట్లాడినా నేను అదే పిచ్చిలో ఉంటాను చెప్పి అదే అటాచ్ బాత్రూంలో ప్రార్థన చేసుకుంటున్నాం నేను నా భార్య, ప్రార్థన చేసుకుంటుంటాం ఇంకెవరు ఆపలేరు మమ్మల్ని, ఆ కిరాయిన్ల కంటే కొంచెం ఎక్కువ ప్రార్థన చేసుకున్నాం, ఇంకా మనం ప్రార్థన స్టార్ట్ చేయాలని చెప్పి ప్రార్థన చేసిన దేవుని దగ్గర అడిగిన. ప్రార్థన స్టార్ట్ చేయాలంటే మా దగ్గర ఏం లేవు కదా, సౌండ్ బాక్స్ లేదు, ఏం లేదు, మనం ప్రార్థన పెట్టుకునేటోళ్ళు పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టుకుంటారు, ఏమేమో పెట్టుకుని చేస్తారు కదా మనం ఎట్లా అని చెప్తే చిన్నగానే ప్రార్థన చేసుకుంటుంటాం సండే సండే నలుగురమే కూర్చుండి చిన్నగా ఏదో అచ్చరాని పాటలు పాడి ప్రార్థన చేసుకొని కొంచెం కీర్తన చదువుకొని ముగించుకుంటుంటాం. ఆ విధంగా చేసుకుంటుండగా అందరూ కూడా అటాచ్ బాత్రూంలో ఉన్న వ్యక్తి ప్రార్థన చేస్తుండట ఇట్లనట అట్లనట అనికి దేవుని పిచ్చలేసింది ఇష్టానుసారంగా మాట్లాడినారు. ఇంకా ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు నేను ఇంకెక్కువ మళ్ళీ ఉపవాసం చేయాల, దేవుని ఎదగాలని చెప్పి మళ్ళీ 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు దేవుడు అన్నాడు కదా, నీకు దయ్యాల మీద అధికారం ఇస్తున్నా, క్యాన్సర్ గడ్డల మీద అధికారం ఇస్తున్నా, పిల్లలు కాని వారి మీద అధికారం ఇస్తున్నా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడిండు స్వస్థత వరం. అయితే క్యాన్సర్ వ్యాధి డాక్టర్లతోనే కాదు మనతోనే ఎట్లా అవుతుంది అని చెప్పి నా ఆలోచన రాలేదు అట్లా. ఇంకా దేవుడు గొప్పోడు, ఆయన ఆ రోజు 10,000 ఇచ్చిన దేవుడు ఈరోజు ఈ గడ్డలు కరిగించాడా అని చెప్తే ప్రార్థన చేసినప్పుడు అట్లా ఇంకా బయటకు వెళ్తుంటాం సువార్తకు, మహారాష్ట్రకు, దేవుని సువార్త నిమిత్తమే మహారాష్ట్రకి వెళ్ళిన. మహారాష్ట్రలో దేవుడు అంటేనే తెలియదు, అసలు దేవుడు అంటే కూడా ఒప్పుకోరు వాళ్ళు, యేసుప్రభు దేవుడు అంటేనే కొడతారు. అక్కడ ఆ ఒక్కటే అతను పరిచయం నాకు, ఒక్కతనే, ఆ ఒక్కతని కోసమే ప్రార్థన చేయటానికి ఆ ఇంట్లోకి పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో పెద్ద దయ్యం శక్తి ఉంది, ఆ శక్తిని తీసేయాలని చెప్పి తీసుకొచ్చిన మిమ్మల్ని అని చెప్పారు నన్ను. నేను అన్న కదా ప్రార్థన చేయటం మట్టుకే కానీ శక్తులను తీసుడు చేసుడు మనతను కాదు అని చెప్పి అట్లా అది ఇందులాక మనం పాటించదయ్యా ఇంట్లో ప్రార్థన చేసుకుంటే అన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పి నేను ప్రార్థన చేసిన. ప్రార్థన చేస్తే వాళ్ళ ఇంటి వాళ్ళు ఏమన్నారంటే ఆ శక్తిని చూడలేము, పెద్ద పెద్ద మంత్రకాలనే తీసుకొచ్చి చూపించినాం, అది ఎవరితో దంగలేదు, నువ్వు చూస్తే గింతున్నావు, నువ్వేం ప్రార్థన చేస్తావు, నీతోనేమవుతుందని వాళ్ళు అన్నారు. వాళ్ళు అన్నప్పుడు సరే ఒక నిమిషం అయితే ప్రార్థన చేద్దాం దేవుడు గొప్పవాడని చెప్పి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ చెల్లె ఇంటికి వెళ్ళన్నది ఇట్లా పాము పడగల లెక్క నిలబడ్డాయి లేచి, ఈ జడ ఉంటుంది కదా అన్న, ఈ పడగల లెక్క లేచి నిలబడ్డాయి ఆమె ఇంటికి వెళ్ళు ప్రార్థన చేస్తుండగా ఆ ఇంటికి వెళ్ళి లేచి నిలబడ్డాయి. నిలబడితోటే వాళ్ళందరూ కూడా భయపడి బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిపోయి కొంచెం సమాధానపరిచి మళ్ళీ వాళ్ళని పిలుచుకొచ్చి ప్రార్థన చేస్తుండగా ఆమెలోకి వచ్చి నేను వెళ్ళిపోతున్నా, మళ్ళీ ఎప్పుడు కూడా మీ జోలికి రాను, నేను వెళ్ళిపోతున్నా, నేను ఉండను ఇక్కడ దేవుడు ఉన్న స్థలంలో నేను ఉండనని చెప్పేసి ఆమెలోకి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం కూడా మహారాష్ట్రలో ఒక్కటే అతని కోసం వెళ్ళిన సువార్త 6 రక్షణ పొందుకున్నారు ఆ మహారాష్ట్రలో ఆమె ద్వారా, ఆ ఒక్క ఆత్మ ద్వారా అక్కడ 6 రక్షణ ఇచ్చినామన్న మేము. బస్సుల మీద తిరగటం, ఎక్కడంటే అక్కడ దిగటం బస్సుల మీదనే తిరుగుతుంటుమి, ఒక్కొక్క రోజు ఎక్కడన్నా తిరంబడితే ఉంటుంటుమి, లేదంటే మళ్ళీ బస్సుల మీద వచ్చి మళ్ళీ ఇంటికి నడిచి వెళ్ళేవాళ్ళం. ఆ విధంగా వెళ్తూ ఒకరోజు నాగారం అని వెమ్లవాడ దగ్గర ఉంటుంది అక్కడ ప్రార్థనకు వెళ్ళినాం అందరూ కూర్చున్నారు, కొత్తగా దేవుని నమ్ముకోలేని వారు కూడా మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేపించుకుంటుండగా ఒక ఆమెకు 18 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు అయ్యా, మాకు ఇట్లా ప్రార్థన చేస్తారని తెలిసింది మీ దగ్గరికి వచ్చినాం, 18 సంవత్సరాల నుంచి మాకు గర్భఫలం ఏం లేదంటే నేను ప్రార్థన చేస్తామా కళ్ళు మూసుకొని చెప్తే ఆమెమన్నదంటే నాకు నీటి బుడగలైనాయి అని చెప్పారు అయ్యా, నాకు కార్ అని చెప్పారు, గిర్మిట్ చేపించుకున్నా నేను కార్ అని చెప్పారు హాస్పిటల్ అంటే, అమ్మ దేవుడు గొప్పోడు సజీవుడు, నాకు అవరం ఉంది ప్రార్థన చేస్తా అని చెప్పినప్పుడు ఆ ప్రార్థన చేస్తే ఆమె తెల్లారేమన్నదంటే ఆ రోజు అక్కడనే ఉన్నాం తెల్లారేమన్నదంటే అయ్యా నేను నీటి బుడగల కోసం ఆపరేషన్కి వెళ్తున్నా, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు సరే అమ్మ నువ్వు నమ్ముతలేవు కదా, సరే వెళ్ళు అని చెప్పి ప్రార్థన చేసిన. నీటి పొడుగుల కోసం మన ఆపరేషన్ థియేటర్లకు ఆపరేషన్కి పోయినప్పుడు టెస్ట్ రాస్తారు కదా, అక్కడ అన్ని టెస్ట్లు, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అన్ని చేస్తామని టెస్ట్లు రాసినప్పుడు, అమ్మ నీకు నీటి పొడుగులు ఉన్నమాట నిజమే కానీ ఇంతకు ముందుండే, ఇప్పుడు టెస్ట్లు మాత్రం నీటి పొడుగులు లేవని చెప్తుండ్రు డాక్టర్లు. ఆ డాక్టర్లు చెప్తుంటారు రిపోర్ట్లలో నీటి పొడుగులు లేవమ్మా, ఇందులో ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని చూపిస్తుంది, అసలు ఏం చేసుకొని వచ్చినావు అని చెప్పి డాక్టర్లు ఆశ్చర్యపోయినప్పుడు ఆమె నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసినప్పుడు నేను అన్న కదా సంతోషించి ప్రార్థన చేసిన, అమ్మ నీకు దేవుడు గర్భఫలం ఇస్తుండమ్మా సంతోషంగా ఉండు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళక ఆపరేషన్ చేపించుకోక అమ్మ మళ్ళీ అని చెప్పిన. చెప్పినప్పుడు ఆమె నమ్మకుండా రెండు నెలల దాకా ఇంట్లోనే ఉంది, ఇంకా చేపించుకోకుండా రెండు నెలల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే నువ్వు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని చెప్పిండ్రు. అట్లా ఆమెకు ప్రార్థన చేసుకుంటా ఆమె ద్వారా ఇంకొకళ్ళకు, ఆమె ద్వారా ఇంకొకళ్ళకు, ఆమె కొడుకు పుట్టిండు, 18 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టిండు. ఆమె ద్వారా ఇంకొకళ్ళకు అట్ట తెలిసింది. తెలిసిన తర్వాత ఒకళ్ళ ఒక దగ్గర సువార్త పోయిన తర్వాత నేను అన్న కదా నడుచుకుంటే తిరగటానికి ఇబ్బంది అవుతుందయ్యా, నాకు ఒక వెహికల్ ఉంటే చూడండి అని చెప్పి అడిగిన. నువ్వు బైక్ నడుపుతావంటే నాకు బైక్ నడపరాదు, స్కూటీ నడపరాదు, నాకు ఏం నడపరాదు, నేను సైకిల్ దొక్కుతాను చెప్పి అడిగిన వాళ్ళని. సైకిల్ దొక్కుతాను చెప్తే అడిగితే వాళ్ళు అన్నారు కదా అయ్యా మేము స్కూటీ నేర్పుతాం నేర్చుకుంటావా అంటే అంత డబ్బు నా దగ్గర ఎక్కడదయ్యా, నా దగ్గర డబ్బు ఏం లేదు, ఇప్పుడిప్పుడే కొత్తగా సేవ చేస్తున్నా నేను, దేవుని కోసం బ్రతకాలని ఆశపడుతున్నా, లేదయ్యా నా దగ్గర డబ్బులు ఏం లేవు కానీ ప్రార్థన చేయండి దేవుని చిత్తమైతే తీసుకుంటా అని చెప్పి నేను అన్నా. అంటే ఇంకొక దగ్గర అక్కడి నుంచి ఇంకొక దగ్గరకు తీసుకుపోతే వాళ్ళు అయ్యా మాకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ చేసుకుందామంటే నాకు కుదరతలేదు, మాకు ఒకసారి ప్రార్థన చేస్తావా అని చెప్పి వాళ్ళ ఇంటికైనా వెళ్ళిన తర్వాత సరే అయ్యా ప్రార్థన చెప్పి ఇచ్చుకున్నారు. మ్యారేజ్ కోసం ప్రార్థన చేసిన చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏమన్నంటే అయ్యా మాకు వెహికల్ కోసం ప్రార్థన చేయండి, వెళ్ళిన దగ్గరలో చెప్తున్నా వెహికల్ కావాలా వెహికల్ కావాలా, నడుపుడైతే నాకు రాదు ఇంకా తీసుకోవాలని ఒక ఆశ. వాళ్ళు అన్నారు కదా అయ్యా మా దగ్గర ఒక స్కూటీ ఉంది మరి సెకండ్ హ్యాండ్ది తీసుకుంటావా అని వాళ్ళు అన్నారు. తీసుకుంటే కానీ నాకు నడపడం రాదు అనే ఆలోచన కంటే ఎక్కువ డబ్బులేం లేవు కదా నా దగ్గర అని నా మనసులో ఒక వేదన. ఆ రోజు 10,000 ఇచ్చిన దేవుడు ఈరోజు ఇయ్యడా అని చెప్పేసి సరే తీసుకుంటా అని చెప్పిన. తీసుకుంటా అని చెప్పినప్పుడు నా దగ్గర ఒక 500 ఉన్నాయి, వాళ్ళు కానుక పెట్టినాయి, ఒక 500 ఉన్నాయి, ఒక 500 ఉన్నాయి మరి ఆ స్కూటీ ఎంత అయ్యి అని చెప్తే 30,000 అన్నాడు. సెకండ్ హ్యాండ్ ఆ స్కూటీ 30,000 అంటే అంత డబ్బు నా దగ్గర ఏం లేదు కదా అని మనసులో ఒక బాధ. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ గుంపు ఒక 80 మంది దాకా గ్యాదర్ అయినారు ప్రార్థనకు. 80 మంది దాకా గ్యాదర్ అయిన వాళ్ళందరూ కూడా యవనస్తులు వాళ్ళు వీళ్ళు ఏమన్నారంటే అయ్యా ఈ స్కూటీ తలం నువ్వు తీసుకో అని చెప్పి వాళ్ళు నా చేతికి ఇచ్చారు. నేనన్నా కదా ఈ స్కూటీ నాకు నడపరాదయ్యా, నేనేం డబ్బు మీకు ఇవ్వలేను కదా, ఈ స్కూటీ ఎందుకు ఇత్తురు నాకు తాళం ఎందుకు ఇత్తురు అంటే వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మేము స్పాన్సర్ చేస్తున్నాం నీకోసం, నువ్వు సేవ కోసం తిరుగుతున్నావు కదా నువ్వు దీన్ని వాడుకో అని చెప్పి నాకు ఇచ్చినారు. ఇది వాడుకో అని చెప్పి నాకు ఇచ్చినప్పుడు నాకు నడపరాదు కదా ఈ స్కూటీ నాకు నడపరాదు, నేను తీసుకుని ఎట్లా వెళ్ళాలన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మేము కొంచెం ప్రాక్టీస్ చేపిస్తాం నీతోని, ప్రాక్టీస్ చేపిస్తాం తర్వాత నువ్వు నడుపుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్తే ప్రార్థన చేసుకొని కొంచెం మెల్లగా దాన్ని నేర్చుకొని నేను ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ ఆ స్కూటీ మీద పరిచర్య కోసం అక్కడక్కడ తిరుగుతుండగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళని తీసుకొచ్చినప్పుడు క్యాన్సర్ నార్మల్ రిపోర్ట్లు రావటం, పిల్లలు కాని వాళ్ళకు నేను కొత్తగా సేవకు వచ్చినప్పుడు 22 మందికి కాన్పోయింది, 22 మందికి కన్ఫర్మ్ అయ్యి కొడుకులు పుట్టడం, మళ్ళా తర్వాత దయ్యాలు పట్టిన వాళ్ళకు విడుదల అవ్వటం, ఎంతోమంది తాగుబోతులు మార్చబడటం, ఆ విధంగా కొంచెం దేవుణ్ణి ఎదిగిన తర్వాత ఎదుగుతూ అట్లా దేవుడు కొంచెం నన్ను ఆశీర్వదించుతూ ఒకరోజు తిందామంటే కూడా బట్టలు లే తిందామంటే బియ్యం లేకుండా వేసుకుందామంటే బట్టలు లేకుండే నా జీవితంలో నేను సేవకు కొత్తగా వచ్చినప్పుడు అందరూ కూడా ఏ దేవుణ్ణి నమ్మి పిచ్చి లేపుకున్నాడు ఆడికి తిందామంటే లేని స్థితిలో ఉన్నాడని చెప్పి అట్లా గాయపరిచిన నన్ను ఆ విధంగా తిరుక్కుంటూ అటు నేను నాకు చుట్టుపక్కల ఎక్కడైతే అక్కడికి నేను సువార్త నిమిత్తం వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ప్రేమించి నన్ను బట్టలు కొనియటం ఫోన్ కొనియటం ఆ దేవుని ప్రేమను బట్టి ఒక్కొక్కళ్ళు ఒక 50 కిలోల బియ్యం ఇవ్వటం 25 కిలోల బియ్యం ఇవ్వటం ఆ విధంగా కొంతమంది తాగుబోతులు మార్చబడి దయ్యాలు పట్టిన వాళ్ళు మార్చబడి చిన్నగా మల్ల షెడ్ వేసుకున్నాం ఇంటి దగ్గర. అందరి సహాయంతో దేవుడి సహాయంతో చిన్న షెడ్ వేసుకున్న తర్వాత నా దగ్గర నలుగురుగా ఉన్న బిడ్డలు ఇప్పుడు 70-80 మందిగా మారిండ్రు. నేను నూతనంగా బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా, మేము బాప్తిస్మం ఇచ్చి రక్షించుకున్న వాళ్ళే, తాగుబోతులు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అట్లా 80 మంది మారిండ్రు. 80 మంది మారిన తర్వాత అట్లా కొంతమంది ప్రతి నెల ఫస్ట్ బుధవారం రోజు వంటలు చేయటానికి దేవుని కృపను బట్టి 200 మంది 300 మంది ఒక్కొక్కసారి అట్లా బుధవారం ప్రార్థనకు అంతగానం భోజనాలు పెట్టినా కానీ మా దగ్గర కొదువ లేకుండా సమృద్ధిని దేవుడిచ్చి ఇంకొక సంఘం స్టార్ట్ చేయాలన్న ఆశతో వేరే దగ్గర దుబాక గ్రామంలో ఇంకొక సంఘం పెట్టినాం. అక్కడ ఒక 40 మంది విశ్వాసులు నూతనంగా రక్షణ తీసుకున్నారు మా దగ్గర. పక్షవాతం వచ్చిన వాళ్ళు విడుదల పొందుకొని అక్కడ దుబాకలో పక్షవాతం వచ్చిన వాళ్ళు, శాతబడితో మంచిగా అయిన వాళ్ళు, తాగుబూతులు మార్చబడ్డోళ్ళు అక్కడ ఒక 40 మంది విశ్వాసులు, ఇక్కడ ఒక 150 మంది దాకా సండేకు నాకు ఖచ్చితంగా వస్తారు. ఇంకా ఆ విధంగా నేను మళ్ళా మీటింగులు పెట్టాలని ఒక ఆశ. దేవుని సువార్త బయటకు తీసుకురావాలి కదా, మనం ఇంట్లోనే ఉండటం కరెక్ట్ కాదు అని చెప్పి మీటింగ్ పెడదామన్నప్పుడు నా దగ్గర పైసలు ఏమి లేవు, ఇంకా కొంచెం కొంచెమే 5,000 2,000 అట్లనే ఉంటుండే. అట్లుంటుండగా మరి నేను మీటింగ్ పెట్టాలని ఆలోచన కలిగింది. ఇంకా దేవుని సాక్ష్యం, ఈ సాక్ష్యం అనేకులకు తెలవాలని చెప్పి మీటింగ్ పెట్టాలని మేము ప్రార్థన చేసుకున్నప్పుడు మీటింగ్కు పైసలు లేవు కదా మరి అన్నప్పుడు దేవుడు అన్నాడంటే సమస్తమును నా చేతులకు అప్పచెప్పి నేను చూసుకుంటాను అని ప్రార్థన దేవుడు మాట్లాడిండు. ఆయనకు అప్పచెప్పుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు మా దగ్గర 5,000 ఉన్నాయి, ఇంత పెద్ద మీటింగ్ ఎట్లా జరుగుతుందని చెప్పి మీటింగ్ పెట్టినప్పుడు 85,000 ఖర్చు వచ్చింది. అప్పుడు ఒకళ్ళు 25 కిలోల బియ్యం, ఒకళ్ళు వంకాయలు, ఒకళ్ళు కూరగాయలు, ఒకళ్ళు ఇంకా ఇష్టమైనవి వాళ్ళు తీసుకొచ్చి 85,000 ఖర్చు వచ్చినప్పటికీ కూడా నాకు ఎక్కడ కూడా సందేహం లేకుండా, ఏ విషయంలో భయం లేకుండా, ఆ 85,000 కూడా ఎక్కడికి వచ్చినాయి కూడా తెలియకుండా ఆ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగినప్పుడు నా మీటింగ్ ద్వారా ఇంకా అనేకులు తెలుసుకొని వాళ్ళు మార్చబడటం, ప్రతి సంవత్సరం అట్లా మీటింగులు పెట్టాలన్న ఆలోచనతోనే ఇప్పుడు 4 మీటింగులు పెట్టినామన్న. ఇప్పుడు 4 మీటింగులు నేను సేవకొచ్చి 5 సంవత్సరాలు. కొంతమంది వ్యతిరేకం చేసిండ్రు, పెద్ద పెద్ద ఫాస్టర్లు కానీ మందిరాలు ఉన్నోళ్ళు కానీ, ఇంత చిన్న వయసులో నువ్వేం స్వస్థతలు చేస్తావు, నువ్వేం ప్రార్థన చేస్తున్నావు, అదంతా నీ భ్రమ, ఏదో భ్రమ పెడుతున్నావు మనుషులని, అట్లెట్లా జరుగుతుంది, స్వస్థతలు ఎక్కడున్నాయి అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడారు సేవకులు. ఇక కొంతమంది సేవకులు ఏమన్నారంటే, నువ్వు బిషప్ అయినవా, బిషప్ నువ్వు బిషప్ అంటే మరి నువ్వు తర్వాత బిచ్చగడి అవుతావు, నువ్వు బిషప్ ఏం కావు, మేమే 40 సంవత్సరాల నుంచి సేవలు ఉన్నోళ్ళమే ఎదగలేకపోతున్నాం, నువ్వేం ఎదుగుతావని చెప్పి మాట్లాడారు. తర్వాత అట్లా రాంగ్ నంబర్లో ఆనంద్ అనే వ్యక్తి నాకు పరిచయం అయింది. అంటే రాంగ్ కాల్లో ఆనంద్ అనే వ్యక్తి పరిచయం అయిన తర్వాత ఎవరు మీరు, మీ ఊరేంది, మీరు ఎక్కేంది అని చెప్పి అడిగినప్పుడు ఇట్లా మా చిన్నవాళ్ళు మీది ఎక్కడ అంటే చేయగలని చెప్పి అది ఇది మాట్లాడుకొని ఆ విధంగానే ఇక ప్రేమ అంటే ఫ్రెండ్స్గా మాట్లాడుకొని నేను ఎవరినైనా బస్సులు వెళ్ళినప్పుడు కానీ, నేను బయటికి వెళ్ళినప్పుడు కానీ దేవుని విషయంలోనే దేవుని మాటలు చెప్తే ఇంకా, అంటే వాళ్ళకు వాళ్ళు వినని వినకపోను కానీ చెప్తే ఇంకా దేవుని మాటలు, వాళ్ళు వింటే వినని లేదంటే లేదు కానీ చెప్పుకుంటూ ఇడిచిపెడతా. అతనికి కూడా రాంగ్ నంబర్లో పరిచయం అయిన అతనికి కూడా దేవుని మాటలు చెప్పిన. దేవుని మాటలు చెప్తే ఆయన ఏమన్నాడంటే, నేను కళ్ళమ్మే వ్యక్తిని దుబాయ్లో, యేసు ప్రభు గురించి మాకు కూడా తెలుసు, మేము కూడా క్రిస్టియనే, మేము కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళమే, కానీ మేము పని చేసుకోకపోతే బతకలేము, మీలాగా తిరగాలంటే మేము తిరగలేము అని చెప్పి వ్యతిరేకించింది ఆయన కూడా దుబాయ్లో. వ్యతిరేకిస్తే నేను ఫోన్లో మాట్లాడుతుంటే ఒకరోజు ఏమన్నంటే, దేవుడు నేను విలుస్తే నువ్వేం చేస్తావు అంటే, అట్లా నన్ను వీలడు, నన్ను విలిసే అవకాశాలు ఉండవు, నేను అట్లా రాను అని చెప్పి ఆయన అన్నాడు. అంటే పిలిస్తే కనుక నువ్వేం చేస్తావు అని చెప్పి నేను అడిగినా, అదంతా నీ భ్రమ అని ఆయన అన్నాడు. ఆ విధంగా కొద్ది రోజులు పెరుగుతూ అన్న మాట్లాడుకుంటూ నేను దుబాయ్ రావాలనుకుంటున్నా అని నేను అడిగిన. పాస్పోర్ట్ కూడా లేదు కానీ దేవుడి దగ్గర అడుగుతున్నా. దుబాయ్లో ఒక్క ఆత్మ రక్షించబడితే సంతోషం కదా, ఒక్క ఆత్మ ద్వారా అక్కడ ఎవరైనా రక్షించబడతారు, ఖచ్చితంగా దుబాయ్ పోవాలని దేవుని దగ్గర అడుగుతున్నా. అడుగుతూ పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత అతన్ని అడుగుతున్నా ఆనందుని, నేను దుబాయ్ రావాలనుకుంటున్నానంటే ఒక నెలలాగు రెండు నెలలాగు రెండు నెలలాగు ఒక్క నెలలాగా నిట్టనే సతాయించుతుండు. సతాయించిన తర్వాత ఆయన కళ్ళు విల్లిపని, అంటే బయట కళ్ళు అమ్ముకునే వ్యక్తి. ఆ విధంగా నేను పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత ఒక 6 నెలల తర్వాత వీసా పంపించిండు. వీసా పంపించిన తర్వాత నేను ఇంటికాడ ప్రార్థన చేసింది ఏంటంటే ఒక్క ఆత్మ రక్షించబడాల, అక్కడ దుబాయ్లో ఒక్క ఆత్మ రక్షించబడ్డ చాలు సంతోషం అని చెప్పి దుబాయ్కి వెళ్ళిన. దేవుని పని విషయంలోనే దుబాయ్లో నన్ను అక్కడ మందిరానికి కూడా తీసుకు

అట్లా అట్లా ఆయన కోసం ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఒకరోజు ఏమన్నట్టంటే, ఒకరోజు ప్రార్థన కూర్చో మనం ప్రార్థన ఏకీభవించిన అతను అని చెప్తే, నువ్వు చేసుకుంటున్నావు కదా సరిపోదా, నేను సైకిల్ మీద పోయేటప్పుడు కళ్ళ మెట్టేటప్పుడు కూడా నేను చేసుకుంటా, దేవుడు ఆడున్నాడు హృదయంలో ఉన్నాడు అంతే సరిపోతుంది, ప్రార్థన చేసుకుంటూనే ఉండడు అని చెప్పి వ్యతిరేకించింది ఆయన కూడా దుబాయ్లో. వ్యతిరేకించిన తర్వాత ప్రార్థన చేసేవాడు మాత్రం మానలేదు, ఆ ప్రార్థన చేసేవాడు మాత్రం మానలేదు. ఒకరోజు కూర్చుండ పెట్టుకుని బలవంతంగా ప్రార్థన చేసిన, ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి, అను దేవుని కోసం బ్రతకాలయ్యా, దేవుని నీ కోసం ప్రాణం పెట్టిండు, నా కోసం ప్రాణం పెట్టిండు అని చెప్పి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన. ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నాకు చుట్టీలు ఏమి ఉండయి, ఈ గుడ్ ఫ్రైడే రోజు మాత్రం ఒకరోజు చుట్టూ ఉంటుంది కదా, కొద్దిసేపు చర్చికి వెళ్దాం పని అని తీసుకొని పోయిండు నన్ను ఆనంద్ వ్యక్తి. చర్చికి తీసుకొని వెళ్ళిన తర్వాత చర్చిలో వాక్యం చెప్పిండు, ప్రార్థన అయిపోయింది. ఆ రోజు ఒకటే ప్రార్థన చేసుకున్నా, నేను తిరిగి ఇండియా పోతే కనుక ఈ ఆనందం తీసుకొని వెళ్ళిపోలే, ఈ తాగుబోతుల మధ్యలో ఉండద్దు, ఈ తాగుబోతులు అంతా కూడా మార్చబడాలి, ఈ వైన్ షాప్ మూతబడాలని చెప్పి ప్రార్థన చేసిన ఆ మందిరంలో దుబాయ్లో. ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకెక్కువ తాగుతుండు. వాళ్ళు నలుగురు కూడా తాగి బాక్సులు పెట్టుకుని ఎగురుతుండ్రు రూమ్లో. ఇంకా వాళ్ళతో నాకు తగ్గుతలేదు కానీ అయినప్పటికీ భరించుకుంటూ ప్రార్థన చేస్తున్నా, వీళ్ళని మార్చు ప్రభు అని చెప్పి. అక్కడ ప్రార్థన చేసినప్పుడు నేను అన్న కదా నాతో పాటు నువ్వు కూడా ఇండియా రా అంటే, ఆయన ఏమన్నాడంటే, నా పాస్పోర్ట్ నా దగ్గర లేదు, నేను కలివిలి పని చేస్తున్నా, నా పాస్పోర్ట్ ఎక్కడ పోయింది కూడా నాకు తెలియదు, ఆ కంపెనీ కూడా నాకు ఆదుకులేదు అని ఆయన అన్నాడు. ప్రార్థన చేస్తే దేవుడికి సమస్తం సాధ్యమంటే, నా పాస్పోర్ట్ ఇప్పిస్తాడా మీ దేవుడు, అంత పవరా, నువ్వు అంత పవర్ ఉన్నావా, మరి పాస్పోర్ట్ ఇప్పిస్తాడే మాడుగు అని చెప్పి ఆయన అన్నాడు. నేను ప్రార్థన చేస్తే దేవుడు అన్న మాట ఏంటంటే, బ్లాక్ కలరు షర్ట్ వేసుకుంటాడు, బ్లాక్ షూ వేసుకుంటాడు, షూట్ వేసుకొని ఉంటాడు ఆయన. అక్కడికి వెళ్ళి అడుగుంటారంటే, దుబాయ్లో మనకేం తెలియదు కదా అన్న, మనం ఎక్కడికన్నా వెళ్తాం, నేను అడిగిన ఆనందని మీ కంపెనీ ఎక్కడన్నా తెలుసుకో, అక్కడికి వెళ్దామని చెప్తే ఆయన అంటున్నాడు కదా, నీకు చదువు రాదు, ఇంగ్లీష్ రాదు, మాట్లాడు రాదు, నిన్ను తీసుకుని నేను పోవాలా, నేను పని చేసుకునే వ్యక్తిని, నేను వీసా టికెట్ కొనిస్తాను, చక్కగా ఇంటికి వెళ్ళిపో, ఇక్కడేం మాట్లాడ అని బెదిరించిండు. నేనన్నా కదా ఒక్కసారి నా మాట విను, ఒకసారి పాస్పోర్ట్ తీసుకొద్దాం, పాస్పోర్ట్ తీసుకొచ్చిన తర్వాత నీ దగ్గరనే పెట్టుకో, నువ్వు ఇష్టం ఉన్నప్పుడు రా, కానీ నేను మాత్రం వెళ్తాను అని చెప్పిన. వెళ్తా అంటే 14వ ఫ్లోర్కి వెళ్ళాలి మేము, 14వ ఫ్లోర్కి తీసుకొని పోయిన, ఈయన తీసుకొని ఇంకొక అన్నం తెలిసిన అన్నం తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆయన ఏమన్నాడంటే, బయటకు వెళ్ళి నువ్వు అన్నాడు నన్ను. ఒక్కళ్ళు రావాలే లోపలికి ఎందుకు వచ్చారని చెప్పినప్పుడు బయటకు వెళ్ళి కూడా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన, ఈయన మార్చబడాల అని ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఒక పేపర్ రాసి ఇచ్చిండ్రు. పేపర్ రాసి ఇచ్చినప్పుడు జైల్లో ఉంది పాస్పోర్ట్, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలన్నారు. ఈయన భయపడుతుంది ఇంకా, ఈ ఆనంద్ అనే వ్యక్తి జైల్లోకి వెళ్ళాలంటే అక్కడ నన్ను అక్కడనే పట్టుకుంటారు, నేను ఎటు కాకుండా అయిపోతాను, నీ మాటలు విని, నీ దేవుని మాటలు విని, నేను అక్కడనే అయిపోతాను, నువ్వు ఇక్కడనే అయిపోతావు, నేను అద్దనంగా నువ్వు మొండి పట్టు పెట్టినావు అని చెప్తే, జైళ్ళకైనా సరే చెరసాలను బ్రద్దలు చేసే దేవుడే, దేవుడి మాటని మనం నడాలని చెప్పి తీసుకొని పోయినా. తీసుకొని పోయినప్పుడు పాస్పోర్ట్ ఇయ్యక నన్ను అటే ఉంచుకుంటే ఎట్లా అంటే, విశ్వాసంతో నుండు దేవుడు గొప్పవాడు అని చెప్పి ప్రార్థన చేసి ఆయన జైల్లోకి పంపించినని బయట నిలబడ్డా. నిలబడ్డప్పుడు పాస్పోర్ట్ ఇచ్చారు వాళ్ళు, ఎక్కడెక్కడ ఏం అబ్జెక్షన్ చేయకుండా పాస్పోర్ట్ ఇచ్చారు. పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత ఆయన అంటుండు కదా, సరే నువ్వు రేపు వెళ్ళిపోయి ఇంటికి, ఇంకా నేను టికెట్ కొనిస్తా, నేను పని చేసుకోవాలా, నాకు అప్పు బాగుంది, నేను మాత్రం రాను అని చెప్పి ఆయన అంటుండు. ఆ షాపే బంద్ కావాలి ప్రవ్వ, ఈ కళ్ళమ్ముడే బంద్ కావాలి ప్రవ్వ, వీళ్ళు మార్చబడాలని ప్రార్థన చెప్తున్న రోజు. ఎప్పుడైతే ఆయన పాస్పోర్ట్ తీసుకొని నువ్వు వెళ్ళిపో నేను ఉంటా అని చెప్పిండో, ఆయన పాస్పోర్ట్ ఆయన గుంజుకొని నేను వెళ్ళిపో నేను ఉంటా ఇక్కడ అని చెప్పిండో, ఆయననే నేను కూడా ఇక్కడ ఉండ, నేను కూడా ఇంటికి వస్తా అని చెప్పి మాట్లాడిండు. మాట్లాడినప్పుడు ప్రార్థన చేసిన, దేవా నువ్వు గొప్ప దేవుడు, ఆయనను పట్టుకున్నందుకు, ఆయనతో పాటు ఈ నలుగురు, ఇంకా నలుగురు కళ్ళు అమ్ముతారు అందులో, ఈ కళ్ళు దుకాణం బంద్ కాదు, ఈ నలుగురు కూడా మార్చబడాలా, ఈ దుబాయ్లో ఇంక ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా మార్చబడాలని అక్కడక్కడ క్యాంపుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించిన. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పుకుంటా వీళ్ళ నలుగురి కోసం ప్రార్థన చేస్తున్నా. నలుగురి కోసం ప్రార్థన చేస్తే ఆ నలుగురిలో ఇద్దరు అంటున్నారు ఏంటంటే, నువ్వు భూమి తలక్రిందులైనా కానీ అది జరగని పని, కళ్ళమ్ముడు బంద్ కాదా, షాప్ బంద్ కాదు అని చెప్పి ఆ షాప్ ఓనర్, ఆ కళ్ళుకు ఆ యజమాని, దానికి ఓనర్ నా దగ్గరకు వచ్చి, నువ్వు వచ్చి అంగడి వేసిపోతాను వచ్చినావు ఇక్కడికి, వెళ్ళిపో, ఈ షాప్ బంద్ కావాలి అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నావట, పిల్లలు చెప్పారు నాకు అని చెప్పి వ్యతిరేకించిండు.
వ్యతిరేకించినప్పుడు నేనన్నా కదా,

0: ఖచ్చితంగా ఇది బంద్ కావాలా, దేవుడికి ఆయాసకరం, మీరు నలుగురు చేపట్టి 40 మంది ఖరాబ్ అవుతారు అని చెప్పి తిట్టిన. ఆయన అన్నాడు కదా, ఇట్లా కనుక చేతివంటే ఒప్పుకోను అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు ఆనంద్ అనే వ్యక్తిని నేను తీసుకుపోవాలంటే తీసుకుపోవాలి, ఏదేమైనా సాధ్యమే, ఖచ్చితంగా దేవునికి సాధ్యం, తీసుకుపోతా అన్నప్పుడు ఇంకో వ్యక్తి అంటుండు కదా, తీసుకుపో నేను మాత్రం 3 సంవత్సరాల దాకా ఇదే కళ్ళు అమ్ముతా అంటుండు. అన్నప్పుడు ప్రార్థన చేసిన ఆనంద్ అనే వ్యక్తి ఆ పాస్పోర్ట్ తీసుకుని నాతో ఇండియాకి రావటం జరిగింది. నాతో పాటు ఆయన కూడా సేవ చేస్తుండు, అంటే పరిచర్య నా దగ్గర షాపలు తీయటం, మైకులు సదరటం, సువార్త నిమిత్తమై నా కోసం రావటం. ఆయన నేను రానే రాను, అక్కడి నుంచి రాను అనే వ్యక్తి నాతో పాటు వచ్చిండు. ఆయననే ఈ ఆనంద్ నాతో పాటు ఈరోజు సువార్త నిమిత్తమై భారం కలిగి కుటుంబం వదులుకొని అయినా సరే దేవుని కోసమే బ్రతకాలన్న ఆశతో ఈరోజు నాతో పాటు ఇతను కూడా నాతోనే ఉంటున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి దేవుడు చేసినవి, ఇంత చెప్పుకోవటానికి ఇంకా సమయం సరిపోదు కాబట్టి. కానీ ఇంకొక అన్న కూడా ఆ దుబాయ్లో నా ఇంకా 3 సంవత్సరాల దాకా రాను అన్న వ్యక్తి కూడా ఇండియాకు రావటం జరిగింది. నాకు అక్కడ ఉన్న యజమాని ఎప్పుడైతే నన్ను బెదిరించిన వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో ఎందుకు ఇట్లా అంగడి చేస్తుందకు వచ్చినావు అనే వ్యక్తి కూడా ఇండియాకు రావటం జరిగింది. ఆ వైన్ షాప్ మూతబడ్డది, అతను కూడా నా దగ్గరికి ప్రార్థన కోసం నా దగ్గరికి వచ్చి అన్న కూడా నా దగ్గర ప్రార్థన చేపించుకున్నాడు. నా షాపు బంద్ చేసుకున్నా నేను కూడా ఏదో పని చేసుకుని బ్రతకాలని ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఒకప్పుడు చిన్న చిన్న జీవితంలో ఉన్న నాకు మరి తాగుబోతులు, దొంగలు, వ్యభిచారంలో చెడ్డ అలవాట్లకు బానిసైన బిడ్డలు కూడా ఎంతోమంది మా ప్రార్థన ద్వారా మార్చబడి మాతో ఇప్పుడు యవనాస్తులకు 30 మంది దాకా మాతో పాటు సువార్త నిమిత్తమై తిరుగుతున్నారు. ప్రతి విషయంలో మాకు సహకరిస్తూ మాతో పాటు వాళ్ళు కూడా నా సొంత బిడ్డలుగా నన్ను ప్రేమిస్తూ నాతో పాటు 30 మంది బిడ్డలు ఉన్నారు. ఇంకా అలాంటి వ్యసనాలతో ఎంతమంది బిడ్డలు అయితే ఉన్నారో వారందరూ కూడా మార్చబడాలని మాకు ప్రార్థన, మా ఒక మనవి. ఇంకా బ్రతికినంత కాలం ఏ విషయంలో భయం లేకుండా దేవుని కోసమే బ్రతకాలని, ఆయన పరిచర్య చేయాలని ఆశ కలిగి ఇంకా అనేకులు నాలాంటి వాళ్ళు ఒకప్పుడు తాగుబోతిని, ఒకప్పుడు దొంగని, ఒకప్పుడు పూజారిని, ఒకప్పుడు లోకానుసారంగా తిరిగే వ్యక్తి నన్ను మార్చిన దేవుడు ఇంకా అనేకులను మార్చాలని నాదొక సాక్ష్యం.
1: నీవే ధనము, నీవే ఘనము.

హృదయ శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. యేసే నా గానం అనే ఈ క్యాసెట్ ద్వారా మీ ఆత్మీయ జీవితాలకు బలం చేకూరాలని ఆశిస్తున్నాం. ఈ గీతాలను ఆలపించిన వారు బ్రదర్ యెహోషువా, లలితాసాగరి, ఉషాప్రియన్, యేసుదాసు. రచన బ్రదర్ కె. రాజా, జి. యేసుదాసు. సంగీతం కె. కమలాకర్.

సర్వసృష్టిని కలుగజేసి మనకు ప్రేమతో అనుగ్రహించిన దేవుడు మన నుండి ఆశించేది వెండి బంగారాలు, విలువైన నివాసాలు కాదు, విరిగి నలిగిన హృదయాలు మాత్రమే.

ఆస్తి పంపకానికై తండ్రి ప్రేమను నీవు తెంపుకున్నా, నీ దిగజారుడు జీవితం ద్వారా యేసుని మరలా సిలువ వేసిన మరువలేనిది, మార్పులేనిది యేసు దివ్య ప్రేమ.